ఆకాశవాణి వరంగల్ కేంద్రం శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 15వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 5వ తేదీ శుక్రవారం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. నిలయం సమయం 5:58:42. ప్రియమైన మా ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం, శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:05కు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: మీరింతవరకు తరంగిణి భక్తి గీతాల కార్యక్రమం విన్నారు. గానం చేసిన వారు పి సుశీల, వాణి జయరాం, ఎంఎల్ వసంతకుమారి, శ్రీమతి బి ఇందిర మరియు వి రామచంద్రన్. ఈనాటి తరంగిణి భక్తి గీతాల కార్యక్రమం ఇతడితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు ఒక దేశభక్తి గేయం విందాం.

0: దేశభక్తి గేయం విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:45కు వస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే ఉంటారు. అనంతరం 6:50కు ప్రసార విశేషాలు ఉంటారు. ముందుగా ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా ఈరోజు జరిగే జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాలలో కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రి పాల్గొంటారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ప్రధాన పనులను పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ విమానయాన విధానం 2026కు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాల ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. కేంద్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈరోజు జరిగే ప్రారంభ సమావేశానికి కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రాజీవ్ రంజన్ సింగ్, కింజరపు రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాశ్వాన్తో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల విస్తరణ, విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ది, అంతర్జాతీయ ప్రమాణాలు, అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈల ప్రోత్సాహం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నం జిల్లాలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా సముద్ర ఆహార ఎగుమతులపై జరగనున్న జాతీయ సదస్సుకు హాజరు కానున్నారు. అలాగే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మొక్కను నాటనున్నారు. అనంతరం మధ్యాహ్నం విశాఖ ఆర్థిక ప్రాంతం విఈఆర్పై సమీక్ష నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ప్రధాన పనులను పూర్తి చేసి నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ జలాశయం వరకు కృష్ణా జలాలు చేరేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నాగర్ కర్నూల్ జిల్లా సోమశిలలో ఉమ్మడి పాలమూరు జిల్లా నీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రాజెక్టుల పూర్తికి భూసేకరణకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని, మిగిలిన పునరావాస పనులను 2 నుంచి 3 నెలల్లో పూర్తి చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ విమానయాన విధానం 2026కు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న రాష్ట మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల వివరాలను రాష్ట సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడించారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి వీబీజీ రామ్జీ పథకం అమలుకు ఆమోదం తెలిపిందని చెప్పారు. తిరుపతిలోని శ్రీ సిటీలో ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలియజేస్తూ,
1: శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ పేరిట నూతన ప్రైవేట్ విశ్వవిద్యాలయాన్ని గ్రీన్ఫీల్డ్ కేటగిరీ కింద స్థాపించడానికి వీలుగా ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీ యాక్ట్ 2016 షెడ్యూల్ను సవరిస్తూ ఆర్డినెన్స్ జారీకి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆ యూనివర్సిటీలో చదువుకుంటూ అక్కడ ఉన్న ఏదైతే మంచి పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో దాంట్లో పనిచేయటానికి కూడా అవకాశం, అంటే వాళ్ళు చదువుకుంటూనే హై స్టాండర్డ్ ఇంటర్నేషనల్ స్కిల్స్ నేర్చుకుంటానికి కూడా ఉపయోగపడే విధంగా మరి ఆ సిటీ వాళ్ళే ఈ యూనివర్సిటీని ప్లాన్ చేశారని చెప్పేసి మనం చేస్తాం.
0: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ప్రకృతి స్ఫూర్తితో వాతావరణం కోసం, మన భవిష్యత్తు కోసం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రకృతిని పరిరక్షించవలసిన ఆవశ్యకత పట్ల ప్రజలలో అవగాహన కల్పించే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ప్రతి ఏటా జూన్ 5వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. అడవుల నరికివేత, వాహనాలను ప్లాస్టిక్ను ఎక్కువగా వినియోగించడం, పంట భూముల్లో ఎరువుల వాడకం వంటి కారణాల వల్ల వాతావరణం కలుషితమై పర్యావరణ సమతూకం దెబ్బతింటోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ చెట్లను విరివిగా పెంచి, వాహనాలను, విద్యుత్ను పరిమితంగా వినియోగించి ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టాలని, ఈ దిశగా అందరూ కృషి చేయాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ సంకల్పబద్దంగా ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈరోజు సైకిళ్లు, ఈ సైకిళ్ల వినియోగాన్ని ప్రోత్సహించాలని, ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటాలని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కోరారు. భూమి ప్రకృతి జీవనాధారమని పేర్కొన్న ముఖ్యమంత్రి పర్యావరణాన్ని రక్షించడం

0: ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. పచ్చదనం పెంపుతో పాటు ఇంధన వనరులను పొదుపుగా వినియోగించడం అవసరమని చెప్పారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించి పర్యావరణ హిత కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏఎస్ఆర్ జిల్లా చింతూరు డివిజన్ లక్కవరం సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ జి శివకుమార్ ఐఎఫ్ఎస్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
2: వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే 2026 కి థీమ్ ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫర్ క్లైమేట్ ఫర్ అవర్ ఫ్యూచర్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ అని యుఎన్ఈపి అని.
1: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై నిన్న సమీక్ష జరిగింది. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యకులు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆ వివరాలను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్రికేయులకు వెల్లడిస్తూ,
3: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి ఏర్పడిన సందర్భంగా అభివృద్ధి మరియు సంక్షేమం రెండింటిపైన కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకి మరింత దగ్గరయ్యే విధంగా చేసిన కార్యక్రమాలు ప్రజలకి చేరే విధంగా ఒక కార్యాచరణ సిద్ధం చేయమని చెప్పడం జరిగింది. 9వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఈ జరబోయే కార్యక్రమాల్లో భాగంగా 3 బహిరంగ సభలు 9వ తారీఖున తిరుపతిలో, 12వ తారీఖున అమరావతిలో, 15వ తారీఖున విశాఖపట్నంలో ఈ 3 సభలు కూడా నిర్వహించడమే కాకుండా వివిధ జిల్లాల్లో 24 మాసాల్లో మేము అందించిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించే విధంగా ఒక బాధ్యతతోటి పాల్గొనాలి.
0: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఆసుపత్రుల్లో విస్తృతంగా మొక్కలు నాటాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, నీటి సంరక్షణ, ఇంధన పొదుపు, వ్యర్థాల నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలని నిన్న ఒక ప్రకటనలో సూచించారు. సిబ్బంది, విద్యార్థులు, రోగులు, సందర్శకులకు మొక్కలను పంపిణీ చేయాలని కూడా సూచించారు. తెలంగాణలో రిజిస్టేషన్ ఛార్జీలను పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ కార్యాలయ పనులను పరిశీలించిన అనంతరం మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు చేపడుతున్నామని తెలిపారు. భూముల విలువలను శాస్త్రీయ విధానంలో సవరించామని, ప్రజలపై అదనపు భారం పడకుండా నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. భూముల విలువలపై అభ్యంతరాలు, ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800 599 4788, వాట్సాప్ నంబర్ 8247619983ను సంప్రదించాలని సూచించారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు తదితర జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. అలాగే రాష్టంలోని పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోందని మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో నిన్న అత్యధికంగా 44.7 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణలోని పశ్చిమ, దక్షిణ జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా ఈరోజు జరిగే జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాలలో కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి పాల్గొంటారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ప్రధాన పనులను పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ విమానయాన విధానం 2026కు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, హైదరాబాద్ కేంద్రం ఢిల్లీ. 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో సాధారణంగా వచ్చే కీళ్ల నొప్పులు, నివారణ, చికిత్స, ఈ అంశాల గురించి ఆర్థోపెడిక్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ సుకేష్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ డి చంద్రశేఖరరావు. 8:00 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రీ డాక్టర్ బి కుమారస్వామి గారి ప్రసంగం వింటారు. 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 ఎన్సీఆర్టీ

0: ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ హైదరాబాద్ కేంద్రం ఢిల్లీ 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు ప్రసారం అవుతాయి. హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం 7 గంటల 15 నిమిషాలకు ఉదయ తరంగిణి కార్యక్రమంలో సాధారణంగా వచ్చే కీళ్ల నొప్పులు నివారణ చికిత్స ఈ అంశాల గురించి ఆర్థోపెడిక్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ సుకేష్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ డి చంద్రశేఖరరావు. 8 గంటలకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రీ డాక్టర్ బి కుమారస్వామి గారి ప్రసంగం వింటారు. 8 గంటల 15 నిమిషాలకు మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం డిరీలే. 8 గంటల 30 నిమిషాలకు ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 9 గంటలకు చిత్రసీమ 10 గంటలకు 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం డిరీలే. ఇక 10 గంటల 30 నిమిషాలకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం డిరీలే. 12 గంటల 30 నిమిషాలకు తెలుగులో వార్తలు, 12 గంటల 40 నిమిషాలకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 1 గంట 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం డిరీలే. 1 గంట 20 నిమిషాలకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం డిరీలే. ఇక 3 గంటలకు వివిధ భారతి ఆకాశవాణి వాణిజ్య కార్యక్రమాలు ముంబై కేంద్రం డిరీలే. ఇక సాయంత్రం 5 గంటలకు చిత్రసీమ, 6 గంటలకు దేశభక్తి గీతం, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు, 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం డిరీలే. 6 గంటల 20 నిమిషాలకు ప్రసార విశేషాలు, 6 గంటల 25 నిమిషాలకు సమాచార దర్శిని, 6 గంటల 30 నిమిషాలకు జానపద సంగీతం, 7 గంటలకు ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం ఉంటుంది. 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం డిరీలే. 7 గంటల 15 నిమిషాలకు పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం డిరీలే. 8 గంటలకు మనోరంజని శ్రోతలు ఉత్తరాల ద్వారా మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీగీత సుమమల్క ఉంటుంది. 9 గంటలకు న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం డిరీలే. 9 గంటల 15 నిమిషాలకు స్పాట్ లైట్ ఈ కార్యక్రమం కూడా ఢిల్లీ కేంద్రం డిరీలే. 9 గంటల 30 నిమిషాలకు కరెంట్ అఫైర్స్ ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం డిరీలే. ఇక రాత్రి 10 నుండి 11 గంటల వరకు యథావిధిగా మధుర గీతాలు, అలనాటి ఆనిమత్యాలు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 7 గంటలకు వస్తుంది. ఇక జిల్లా సమాచార లేఖ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: అవగాహన సదస్సు నిర్వహించారు. చెరువుల్లో కలుపు మొక్కల నివారణ, చేపలకు వచ్చే వివిధ రకాల వ్యాధుల నియంత్రణ, అధిక మత్స్య ఉత్పత్తి సాధనకు తీసుకోవాల్సిన చర్యలపై మత్స్యకారులకు అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. మత్స్యకారులకు అందిస్తున్న ప్రమాద బీమా పథకాలపై అవగాహన కల్పించారు. నిమ్స్ రాకతో సంగారెడ్డి జిల్లా భవిష్యత్తులో అంతర్జాతీయ పారిశ్రామిక కారిడార్ గా మారుతుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు అన్నారు. జిల్లాలోని తొగర్పల్లిలో టీజీఐఐసీ ఆధ్వర్యంలో 650 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్న కేజేఎస్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, 2047 నాటికి జాతీయ ఉత్పత్తిలో తెలంగాణకు 10% భాగస్వామ్యం సాధించే దిశగా పారిశ్రామిక ప్రగతికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఓఆర్ఆర్ వెంట ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ, ఆహార శుద్దిలో తెలంగాణ అభివృద్ది చెందుతోందన్నారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య కళాశాల నర్సింగ్ విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఏడిస్ ఈజిప్ట్ దోమ కుట్టడం వల్ల డెంగ్యూ వ్యాధి వస్తుందని సంగారెడ్డి జిల్లా మలేరియా అధికారి ప్రవీణ్ కుమార్ అన్నారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా వారంలో ఒకరోజు డ్రై డే నిర్వహించాలన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన జిల్లా అటవీశాఖ కార్యాలయ భవనాన్ని, కంపా నిధులతో నిర్మించిన అటవీశాఖ బీట్ ఆఫీసర్స్ వసతి గృహాలను అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, టీజీఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, సంగారెడ్డి జిల్లా బొంతపల్లి సమీపంలో అమృతవనం, హరితవనం పేర్లతో 2 ఆధునిక ఎకో పార్కులను అభివృద్ది చేసినట్టు వెల్లడించారు. త్వరలోనే నారాయణ్ ఖేడ్, జహీరాబాద్ తో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా ప్రకృతి వనాల ఏర్పాటుకు అనువైన స్థలాలను పరిశీలిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ప్రకృతి సంపదను సంరక్షించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, పర్యావరణ పరిరక్షణ ద్వారానే భావితరాలకు భద్రమైన భవిష్యత్తు అందించగలమని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. సంగారెడ్డి జిల్లాలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, రాష్ట్రంలో గత ఏడాది 1000 ప్రీ ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేయగా, అందులో సంగారెడ్డి జిల్లాలోనే సుమారు 130 పాఠశాలలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలోనూ 200 కోట్ల రూపాయల వ్యయంతో యంగ్ ఇండియా పాఠశాలలు నిర్మిస్తున్నామని వివరించారు. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో గోద్రేజ్ అగ్రోవేట్ సంస్థ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆయిల్ పామ్ స్టాల్ ను మంత్రి దామోదర రాజనరసింహ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయిల్ పామ్ సాగుకు సంబంధించిన వివరాలను జిల్లా ఉద్యానాధికారి పి సోమేశ్వరరావు మంత్రికి వివరించారు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచేందుకు ప్రణాళిక బద్దంగా పనిచేయాలని అధికారులను, రైతాంగాన్ని మంత్రి కోరారు. మామిడి జన్యు సంరక్షణలోనూ, అధిక ఫలసాయం పొందే మామిడి మొక్కల పరిశోధనల్లోనూ సంగారెడ్డి మామిడి ఫల పరిశోధన కేంద్రం విస్తృతమైన సేవలందిస్తోందని వ్యవసాయ సంఘాల కార్యదర్శి నాగిరెడ్డి అన్నారు. సంగారెడ్డి మామిడి ఫల పరిశోధన కేంద్రంలో మామిడి రకాలు, వివిధ రకాల మొక్కలు, పండ్ల మొక్కల మేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ సహకార సంఘాల కార్యదర్శి నాగిరెడ్డి మాట్లాడుతూ, రైతు సంక్షేమమే ధ్యేయంగా సంగారెడ్డి మామిడి పళ్ల పరిశోధన కేంద్రం కృషి అభినందనీయమన్నారు. 450కి పైగా మామిడి రకాలు, వాటి జన్యు సంరక్షణ, సపోటా, జామ, అల్లనేరేడు, సీతాఫలం పండ్ల మొక్కలపై సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రం విశేష కృషి చేస్తోందన్నారు. ఏఐసీఆర్పి శాస్త్రవేత్త డాక్టర్ ప్రకాష్ పాటిల్ మాట్లాడుతూ, దేశంలో మామిడి ఫల పరిశోధనలో, సంరక్షణలో సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రం విశేష సేవలందిస్తోందన్నారు.
1: సంగారెడ్డి జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05 వస్తోంది. తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. యోగాసనాలు ఆరోగ్య నివారణ కోసం, ఆరోగ్య సమస్యల నివారణకు ఆచరణాత్మకమైన పరిష్కారమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తుంది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరం దాటడంతో ఈరోజు కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సంగారెడ్డి జిల్లా సమాచార లేఖ విందాం. అందిస్తారు సిహెచ్ నరహరి గారు.
1: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. జహీరాబాద్ లో 12,000 ఎకరాల్లో నిర్మిస్తున్న నిమ్స్ జాతీయ ఉత్పాదకత మండలిలో భాగంగా ఈ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని ఏర్పాటు చేస్తున్నారు. గత బడ్జెట్ లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం కల్పించింది. ఈ స్మార్ట్ సిటీని 3,275 ఎకరాల్లో నిర్మించి 100కు పైగా పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రైతు వారోత్సవాల్లో మత్స్యకారులకు

0: యోగాసనాలు ఆరోగ్య సమస్యల నివారణకు ఆచరణాత్మకమైన పరిష్కారమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ లో పాల్గొంటున్న క్రీడాకారులు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లినప్పుడు ఆయుష్ మంత్రిత్వ శాఖ చేపట్టిన యోగా 365 ప్రచారానికి ప్రపంచ రాయబారులుగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. అహ్మదాబాద్ లో జరిగిన ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవంలో మోదీ మాట్లాడుతూ, ఏడాది పొడవునా ప్రజలు యోగాతో ముడిపడి ఉండేలాగా ప్రోత్సహించేందుకు, సమాజాల్లో ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ యోగా 365 ప్రచారాన్ని ప్రారంభించిందని చెప్పారు. ఈ పోటీలకే పరిమితం కాకుండా యోగాపై విస్తృత అవగాహన కల్పించడంలో సహాయపడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అథ్లెట్లను ప్రధానమంత్రి కోరారు.
1: हर बड़ा स्पोर्ट अपने साथ एक पूरा इकोसिस्टम लेकर आता है. जैसे जैसे योगासना स्पोर्ट्स का विस्तार होगा, वैसे वैसे इससे जुड़ी नई संभावनाएं भी बढ़ेगी. ये खिलाड़ियों के लिए नई कैरियर अपॉर्चुनिटीज लेकर आएगा.
0: అహ్మదాబాద్ వేదికగా మొదటి వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ జరుగుతున్న తరుణంలో ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈ పోటీలో 60కి పైగా దేశాల నుంచి 400 కంటే ఎక్కువ మంది పోటీదారులు పాల్గొంటున్నారు. ఈవేళ నుంచి 8వ తేదీ వరకు జరుగుతున్న ఈ కార్యక్రమం యోగాసనాలను ఒక క్రమబద్ధమైన అంతర్జాతీయ క్రీడగా అభివృద్ధి చేసేందుకు ఒక మైలురాయి అని పరిగణిస్తున్నారు. యోగా ఆకర్షణ కేవలం శారీరక దృఢత్వానికి పరిమితం కాదని, అది ముందస్తు ఆరోగ్య రక్షణకు ఒక ఆచరణాత్మక విధానమని మోదీ అన్నారు. ఈ ఛాంపియన్షిప్ కేవలం ఒక క్రీడా పోటీగా మాత్రమే చూడకుండా యోగా విస్తృత సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడానికి గొప్ప అవకాశంగా భావించాలని కూడా ప్రధానమంత్రి చెప్పారు. భారత్లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా యోగా విస్తరించడం లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ఆయుష్ మంత్రిత్వ శాఖ ముందంజలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా యోగాసనాలను ప్రోత్సహిస్తున్న క్రీడా అధికారులు, నిర్వాహక సంస్థలతో పాటు ఆయుష్ మంత్రిత్వ శాఖ నుంచి కూడా వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ కు పూర్తి మద్దతు లభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్ లోని సూరత్ లో పర్యటిస్తారు. రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాల్లో 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. మొదట హజీరా సందర్శించి అక్కడ కొనసాగుతున్న పారిశ్రామిక మౌలిక వసతుల ప్రాజెక్టులను సమీక్షిస్తారు. ఈ మధ్యాహ్నం భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం ప్రధానమంత్రి డమన్ సందర్శిస్తారు. డమన్లో సుమారు 2,970 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రాంతీయ మౌలిక సదుపాయాలకు భారీగా ఊతమిస్తూ 8 వరుసల వడోదరా ముంబై ఎక్స్ప్రెస్ వేలోని కీలక ప్యాకేజీలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దేశాన్ని కంకతం చేస్తారు. గుజరాత్, మహారాష్ట్రాల మధ్య రవాణా అనుసంధానాన్ని ఈ ఎక్స్ప్రెస్ వే గణనీయంగా మెరుగుపరుస్తుంది. గిరిజన ప్రాంతాలకు స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు వీలుగా 56 నంబర్ జాతీయ రహదారిలోని కీలక విభాగాలను 4 వరుసల రహదారిగా మార్చే పనులకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటిస్తుంది. మానిటరీ పాలసీ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ ఉదయం వెల్లడిస్తారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ముడి చమురు ధరలు, రూపాయి విలువ తగ్గడం, బలహీనమైన ఋతుపవనాల వంటి సవాళ్లు ఎదుర్కోవడానికి రెపో రేటు పెంచడం సరికాదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ నివేదిక తెలియజేసింది. మార్కెట్ అస్థిరతను సరిచేసేందుకు ఆర్థిక స్థిరత్వానికి మద్దతుగా ఆర్బీఐ స్వల్పకాలిక వడ్డీ రేటు సాధనాలను లిక్విడిటీ చర్యలకు ఉపయోగించవచ్చునని నివేదికలో సూచించారు. భారత్ ఇప్పటికే ఇతర దేశాలతో పోలిస్తే బలమైన స్థూల ఆర్థిక పునాదులు కలిగి ఉందని, ప్రస్తుతం ద్రవ్యోల్బణం సవాళ్లు ప్రధానంగా అంతర్జాతీయ కారణాల వల్ల, ప్రత్యేకించి పశ్చిమాసియాలో రాజకీయ ఉధృతకరణ వల్ల పెరుగుతున్న ముడి చమురుల వల్ల సంభవిస్తోందని స్టేట్ బ్యాంక్ తన రీసెర్చ్ నివేదికలో పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ యూకే విదేశాంగ మంత్రి వైవిట్ కూపర్తో నిన్న న్యూఢిల్లీలో ఇండియా యూకే విజన్ 2035 పురోగతిని సమీక్షించేందుకు మొదటి వార్షిక సమావేశాన్ని నిర్వహించారు. అభివృద్ధి, సాంకేతిక ఆవిష్కరణలు, రక్షణ, భద్రత, వాతావరణం, స్వచ్ఛమైన ఇంధనం, విద్యతో సహా ఇండియా యూకే విజన్ 2035లోని

0: మొత్తం 5 మూల స్తంభాల కింద సాధించిన ప్రగతిని ఇద్దరు మంత్రులు సమీక్షించారు. సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా లభించే అవకాశాలను కూడా మంత్రులు స్వాగతిస్తూ ఇది త్వరలోనే అమల్లోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
1: Our relationship has moved from being a historical and perhaps cultural connection, forward-looking highway of shared economic ambitions and high technology, to the India-UK Vision 2035 and all the five pillars of growth, technology and innovation, defense and security, climate and clean energy, as well as education.
0: కృత్రిమ మేధస్సు, క్రిటికల్ మినరల్స్ రంగాలతో సహా ఇండియా యూకే టెక్నాలజీ సెక్యూరిటీ ఇనిషియేటివ్ పరిధిలోని వివిధ కార్యక్రమాల్లో సాధించిన ప్రగతి పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సలహాదారుగా 1987 బ్యాచ్కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తరుణ్ కపూర్ పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలియజేసింది. ప్రధానమంత్రి కార్యాలయంలో తరుణ్ కపూర్ పొడిగించిన పదవీ కాలం ఈ నెల 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని, ఇది 1 సంవత్సరం పాటు కొనసాగుతుందని తెలియజేసింది. అలాగే వాషింగ్టన్ డీసీలో ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నీలకంఠ మిశ్రాను 3 ఏళ్ల కాల పరిమితికి నియమిస్తూ కూడా కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలియజేసింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. భూమిపై జీవాన్ని రక్షించేందుకు అవగాహన పెంచే లక్ష్యంతో యునైటెడ్ నేషన్స్ పర్యావరణ కార్యక్రమం యుఎన్ఈపీలో భాగంగా 1973 నుంచి ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రకృతిని, భూగ్రహాన్ని రక్షించడానికి సానుకూల పర్యావరణ చర్యలు చేపట్టేలాగా అంతర్జాతీయంగా అవగాహన పెంపొందించడానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారంలో భాగంగా దేశ రాజధానిలోని మైదాన్గఢ్లో ఉన్న నమో ఆక్సిజన్ పార్క్లో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్ర స్థాయిలో జరిగే ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాల్లో పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్, రాజ్యాంగ నిపుణుడు సుభాష్ సి కశ్యప్ నిన్న న్యూఢిల్లీలో కన్నుమూశారు. ఆయన 97 సంవత్సరాలు. దేశంలో జమిలీ ఎన్నికలపైన చట్టపరమైన ముసాయిదాను రూపొందించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీలో డాక్టర్ కశ్యప్ సభ్యుడిగా ఉన్నారు. 100కు పైగా పుస్తకాలు రచించిన డాక్టర్ సుభాష్ కశ్యప్ 1983 నుండి 1990 వరకు లోక్సభ సెక్రటరీ జనరల్గా సేవలందించారు. డాక్టర్ సుభాష్ కశ్యప్ మృతి పట్ల ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. నైరుతి ఋతుపవనాలు నిన్న కేరళను తాకాయి. రాబోయే 7 రోజుల్లో కేరళ, కర్ణాటకల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. మాహే, పుదుచేరి, కరైకల్లో కూడా ఈవేళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. రాబోయే 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మధ్య మహారాష్ట, సిక్కిం, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జపాన్లో ఈ రోజు జరగనున్న పురుషుల అండర్18 ఏషియా కప్ హాకీ టోర్నమెంట్ సెమీఫైనల్లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడుతుంది. మహిళల అండర్18 ఏషియా కప్లో గ్రూప్ దశలో అజయంగా నిలిచిన భారత జట్టు సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. విశేషాలు మరొకసారి. యోగాసనాలు ఆరోగ్య సమస్యల నివారణకు ఆచరణాత్మకమైన పరిష్కారమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తుంది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి ఋతుపవనాలు నిన్న కేరళ తీరం దాటడంతో ఈరోజు కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. అనేక ఇతర ప్రాంతాల్లో కూడా దేశంలో వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో సాధారణంగా వచ్చే కీళ్ల నొప్పులు, నివారణ, చికిత్స ఈ అంశాల గురించి ఆర్థోపెడిక్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ సుకేష్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ డి చంద్రశేఖరరావు. ఈ కార్యక్రమానికి ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ముఖాన మొటిమల
6: సై బాల్,
5: గజ్జా బొబ్బల
6: సై బాల్,
5: నడుగులో తామరా
6: సై బాల్,
7: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
8: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
9: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
10: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఇప్పుడు వినండి ఉదయతరణి కార్యక్రమంలో సాధారణంగా వచ్చే కీళ్ల నొప్పులు, నివారణ, చికిత్స ఈ అంశాల గురించి ఆర్థోపెడిక్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ సుకేష్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విందాం. పరిచయకర్త శ్రీ డి చంద్రశేఖరరావు.
11: సాధారణంగా వచ్చే కీళ్ల నొప్పులు, దానికి సంబంధించిన చికిత్స, నివారణ ఉపాయాల గురించి మనకు వివరించడానికి ప్రముఖ ఆర్థోపెడిక్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ సుకేష్ రెడ్డి గారు మన స్టూడియోకి వచ్చేశారు. వారికి ఆకాశవాణి తరపున సాదర స్వాగతం తెలుపుతూ నమస్కారం డాక్టర్ సుకేష్ రెడ్డి గారు.
12: నమస్కారం అండి.
11: సాధారణంగా అంటే కీళ్ల నొప్పులు ఒక దశలో వస్తూ ఉంటాయి. ఈ కీళ్ల నొప్పులు రావటానికి గల కారణాలు ఏంటంటారు?
12: ప్రధానంగా మనము కీళ్ల నొప్పుల గురించి మాట్లాడుకున్నప్పుడు ఇవి మనకి 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఏజ్ రిలేటెడ్ అంటే మనకి వయసుతో పాటు వచ్చే కీళ్ళ నొప్పులు ఉంటాయి. సో వీటిని డీజెనరేటివ్ అంటే అంటే వయసు కాలానుగుణంగా మనకి ఏజ్ పెరుగుతూ ఉంటే మనకి జుట్టు తెల్లగా ఎట్లా అవ్వడం, ముఖం మీద ఎట్లా ముడతలు పడుతూ ఉంటాయో అట్లనే మన జాయింట్స్ ఇంకా బోన్స్ అంటే మన కీళ్ళు ఇంకా వెముకలు మెత్తబడి అరిగిపోతూ ఉంటాయి. సో ఇవి ఏంటంటే ఓల్డ్ ఏజ్కి సంబంధించినవి. సో వీటిని ఓల్డ్ ఏజ్ ఇప్పుడు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు కానీ, భుజం నొప్పులు, మెడ నొప్పులు, వెన్నుపూస నొప్పులు, ఇవన్నీ కూడా డీజెనరేటివ్ కండిషన్స్ అంటాం. అంటే ఈ వయసు రీత్యా మనకి మన మజిల్స్, జాయింట్స్ వీక్ అవ్వడం వల్ల వచ్చాయి. ఇది ఒకటి. రెండో రకమైన కీళ్ళవాతంలో మనకి కొన్ని డిసీజెస్ ఉంటాయి. అంటే దీంట్లో ఒకటి ప్రధానంగా మనం చూసేది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని చూస్తాం. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏంటి అంటే మనకి ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే మన శరీరంలో ఏదైతే ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుందో ఆ ఇమ్యూన్ సిస్టము ఏవైతే మన బాడీలో ఉండే కీళ్ళవాతం జబ్బుకి సంబంధించి ఏవైతే మనకు ఆ ఇమ్యూన్ సిస్టమ్స్ కానీ ఉంటాయో వాటిని బయట వాటిగా పరిగణిస్తాయి. సో మన బాడీకి ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఒక పోలీస్ స్టేషన్, పోలీస్ వ్యవస్థ లెక్క ఉంటుంది. సో బయట నుంచి ఏదైనా క్రిమిల్ కానీ ఏదైనా వచ్చినప్పుడు దానికి తనకు తాను అది బయటికి పంపించి కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ కీళ్ళవాతం రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏమవుతుందంటే మన శరీరంలో ఉన్న మన ఓన్ పోలీస్ వ్యవస్థనే కొంచెము అది బయట వాటిగా పరిగణించి దాన్ని డ్యామేజ్ చేయడానికి చేసే ప్రయత్నంలో మనకి జాయింట్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో ఇవి అర్లీ ఏజెస్లో వస్తాయి. మనం ఇప్పుడు దీంట్లో దాదాపు 30-40 సంవత్సరాల నుంచి కూడా చూస్తాము. ఈ మధ్యలో లాస్ట్ ఒక 10 ఇయర్స్ నుంచి వీఆర్ సీయింగ్ ఇట్. ఇది మనము దాదాపు ఒక 15-16 సంవత్సరాలలో కూడా చూస్తున్నాము. దీన్ని మనం జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. ఇది 2వ రకం. ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా అరుదుగా చూసేది ఏంటిదంటే ఈ యూరిక్ యాసిడ్ ప్రాబ్లం అంటాం. సో ఇది గౌటీ ఆర్థరైటిస్ అంటాం. దీంట్లో ఏమవుతుందంటే మ్యాక్సిమం

0: మనకి మన ప్రోటీన్ లెవెల్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు కానీ, లేకపోతే హై షుగర్ లెవెల్స్ ఫ్రక్టోస్ కంటెంట్ ఉన్న ఎక్కువ తీసుకున్నప్పుడు, ఆల్కహాల్, నాన్ వెజ్, దాని తర్వాత స్మోకింగ్ ఇట్లా ఉన్నప్పుడు మన బాడీ లోపల ఇవి మెటబాలైజ్ అయినప్పుడు ప్యూరిన్స్ అని ఉంటాయి. సో ఆ ప్యూరిన్స్ అనేవి బ్రేక్ డౌన్ సరిగ్గా కాక ఈ యూరిక్ యాసిడ్ అనేది మనకి జాయింట్స్ మరియు టెండాన్స్లో పేరుకుపోతూ ఉంటుంది. సో దీనికి అసిడిక్ నేచర్ ఉండడం వల్ల మన కీలుని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. సో ఇవి రెండు ప్రధానంగా ఉంటాయి. మూడో వచ్చేసి మనం స్పాండ్లో ఆర్థ్రోపతిస్ అంటాం. ఇవన్నీ కూడా మనకి ఆటోఇమ్యూన్ డిసీజ్, అంటే వివిధ రకాలుగా జాగ్రన్ సిండ్రోమ్ అని ఉంటుంది, సిస్టమిక్ స్క్లీరోసిస్ అని ఉంటుంది. సో వీటిలో మనకు వచ్చేది ప్రధానంగా ఏమవుతుంది అంటే ప్రతి జాయింట్ యాజ్ వెల్ యాజ్ లిగమెంట్స్ ప్లస్ మజిల్స్ కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. ఓవరాల్గా కీళ్ళ వాతము మనము రెండు విధాలుగా మనం దీన్ని క్లాసిఫై చేస్తాము. ఒకటి ఓల్డ్ ఏజ్లో వచ్చేది, ఒకటి యంగ్ ఏజ్లో కానీ ఓల్డ్ ఏజ్లో కానీ వచ్చేది. అది ఆటోఇమ్యూన్ కానీ లేకపోతే వేరే ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ లేకపోతే ఈ యూరిక్ యాసిడ్ వల్ల కానీ వచ్చేది.
1: డాక్టర్ గారు, ఇప్పుడు వివిధ రకాలైన కీళ్ళవాతం గురించి చెప్పారు, అట్లనే రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌటి ఆర్థరైటిస్ అని చెప్పారు. మొదటగా గౌటి ఆర్థరైటిస్ తీసుకుంటే అది మనకి వస్తుంది అని ఎట్లా తెలుస్తుంది, ఏ ప్రాబ్లం వచ్చినప్పుడు అది అని మనం కన్ఫర్మ్ చేయొచ్చు?
0: సో మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్, మనము దానికి ఒక క్రైటీరియా ఉంటుందండి. దాంట్లో కొన్ని లక్షణాలు క్లినికల్ గా మనం చూస్తాం. సో దాంట్లో పేషెంట్ కి పొద్దున లేవంగానే మనకి కీళ్ళన్నీ బిగుసుకుపోయి ఉండడం, ఒక రెండు గంటల వరకు, గంట రెండు గంటల వరకు కీళ్ళన్నీ బిగుసుకుపోయి ఉండడం, మనం రోజువారీ పని చేస్తూ ఉన్నప్పుడు కొంచెం కొంచెంగా ఫ్రీ అవుతూ ఉంటుంది. సో ఇది ప్రధానమైన లక్షణం ఉంటుంది. రెండోది మోర్ దెన్ 3 జాయింట్స్, అంటే మనకి పెద్ద జాయింట్లు ఒక 3 కంటే ఎక్కువ ఇన్వాల్వ్ అయినా, సో దాంట్లో కూడా అది కూడా ఒక లక్షణం ఉంటుంది. థర్డ్ థింగ్ వచ్చేసి తొందరగా అలసట రావడం, తొందరగా సాయంత్రం పూట కాగానే అలసిపోయినామని చెప్పడము, దాని తర్వాత బాడీ అంతా కూడా కొంచెము వీక్నెస్ లెక్క అనిపించడము, ఇవన్నీ కూడా మనకి ప్రధానంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు ఉంటాయి. రెండోది మనకి ఇప్పుడు యూరిక్ యాసిడ్ లక్షణాలకు వచ్చినప్పుడు మెయిన్గా ఏమవుతుందంటే మనకి దీంట్లో మేము చెప్పినట్టు, ఒకటి మనం ఎక్సెసివ్గా ప్యూరిన్స్, ప్రోటీన్, ఆల్కహాల్ ఇవి తీసుకున్నప్పుడు వచ్చేది. సో యూజువల్గా ఏంటంటే ఏదైనా ఫంక్షన్స్ అటెండ్ అయినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు కానీ, ఏదైనా పార్టీస్ అటెండ్ అయినప్పుడు, మరుసటి రోజు కానీ ప్రధానంగా మనకి కీళ్ళల్లో, అంటే పాదం లోపల ఫస్ట్ జాయింట్ బొటన వేలు దగ్గర, మడిమ దగ్గర, మోచేతుల దగ్గర, మోకాళ్ళల్లో సడన్గా నొప్పి రావడం, ఈ సడన్ నొప్పి కొన్నిసార్లు విపరీతంగా వస్తుంది, అది కూడా ఒక లక్షణం. కొన్నిసార్లు వెరీ స్లోగా, గ్రాడ్యువల్గా కొంచెం కొంచెం కొంచెం కూడా వస్తూ ఉంటుంది. కొంతమందికి పులుపు తిన్నప్పుడు కూడా మరుసటి రోజు నొప్పులు ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి వాళ్ళు వచ్చేసి ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి కొన్ని దానికి సంబంధించిన టెస్టులు అవన్నీ మీకు డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేస్తే అవి చేయించుకొని వాటికి తగ్గ జాగ్రత్తలు, తగ్గ మెడిసిన్స్ అవి వాడితే ఈ జాయింట్ తోటి, అంటే ఈ కీళ్ళ వాతం తోటి జాయింట్ డ్యామేజ్ ఏదైతే అవుతుందో దాన్ని మనం నివారించగలుగుతాం.
1: అంటే మీరు చెప్పినట్టు గౌటి ఆర్థరైటిస్ అనేది దాన్ని మనం పరిష్కరించవచ్చు, అంటే ఒకసారి ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ని సంప్రదిస్తే అది మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా చేసుకోవచ్చు కదా శాశ్వతంగా?
0: డెఫినెట్గా చేసుకోవచ్చు అండి, శాశ్వతంగా కంపల్సరీగా. మనకి డైట్ కానీ, ప్రాపర్ లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్, దాని తర్వాత కొన్ని అవాయిడింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. నిర్ధారించుకున్న తర్వాత దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ మనకి రిపీటెడ్గా రాకుండే అవకాశాలు చాలా హై ఉంటాయి.
1: అలాగే డాక్టర్ గారు, మీరు రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి చెప్పారు, అంటే జనరల్గా చెప్తారు ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒకసారి వస్తే దానికి మనం క్యూర్ చేయలేమని ఉన్నది ఒక టాక్, ఎంతవరకు నిజమంటారు? అంటే వన్స్ ఒకసారి వచ్చిందంటే జీవితాంతం దాని ప్రాబ్లం అనుభవించాల్సిందేనా?
0: ఈ అపోహ చాలా మందిలో ఉంటుంది. సో దీంట్లో మనకి కీళ్ళ వాతం వచ్చింది అని నిర్ధారించుకోవడానికి మనకి ఒక 2-3 టెస్ట్లు ఉంటాయండి. ఒకటి ఆర్ఏ ఫ్యాక్టర్ ఉంటుంది. ఈ ఆర్ఏ ఫ్యాక్టర్ అంటే ఏంటిది అని అంటే మనకి బాడీ లోపల ఈ రుమటాయిడ్ డిసీజ్ ఎంత శాతం వరకు ఉందని చెప్తుంది. ఈ శాతం అనేది మనకి ఇట్ ఈస్ అ సెన్సిటివిటీ టెస్ట్, అంటే ఓవరాల్గా స్పెసిఫిక్ ఉండదండి దీనికి. ఇట్ ఈస్ అ సెన్సిటివిటీ. సెన్సిటివ్ అంటే మనకి ఉండొచ్చు, ఎంత శాతం వరకు ఉండొచ్చు అంటే ఒక 80-90% వరకు కీళ్ళ వాతం ఉండొచ్చు అనేది. సో దీని తర్వాత మనకి ఏఎన్ఏ ప్రొఫైల్ అని, దాని తర్వాత మనకి ఏఎస్ఓ టైటర్ అని ఒక 2 టెస్టులు ఉంటాయి. సో దీంట్లో ఇవి ఏమంటే స్పెసిఫిక్ అనమాట, అంటే ఇవి పాజిటివ్ వచ్చింది అని అంటే దెన్ ఇట్ ఈస్ కన్ఫర్మేటరీ. సో ఎప్పుడైతే మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒకసారి వచ్చిందనుకోండి, జబ్బు అనేది మనకి, అంటే నేను మీకు ఇందాక చెప్పినట్టు మన ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే దానికి తగ్గట్టు దాన్ని మన బాడీలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ని అటాక్ చేస్తూ ఉంటుందో అప్పుడు మాత్రమే మనకు వస్తూ ఉంటాయి. సో దీంట్లో కొన్ని అక్యూట్ ఫేజెస్ అని ఉంటాయి, అంటే అప్పుడప్పుడు మనకి సివియర్ అవుతూ ఉంటుంది, అప్పుడప్పుడు తగ్గుతూ ఉంటుంది. రోజువారి వాడుక భాషలో కీళ్ళ వాతం అనేది కొన్నిసార్లు బాగా ఎక్కువ సివియర్గా రెచ్చిపోయి వస్తూ ఉంటుంది, కొన్నిసార్లు అది సైలెంట్గా ఉంటుంది. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒక్కసారి నిర్ధారించిన తర్వాత మళ్ళీ మళ్ళీ రాదు వస్తుంది అనే దానికి సమాధానం ఎగ్జాక్ట్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అని అంటే, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒకసారి వచ్చిందంటే అది పోదండి. దీంట్లో కొన్ని రోజులు మాత్రం మనము సింప్టమ్ ఫ్రీ, అంటే నొప్పులు లేకుండా, కీళ్ళ నొప్పులు లేకుండా ఉంటాం. కొన్నిసార్లు సివియర్ అవుతుంది.

0: సో ఇది దీన్ని మనము అక్యూట్ ఫ్లేర్స్ అంటాం. సో మనకి అప్పుడప్పుడు సివియర్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత కొన్ని రోజులు దాదాపు కొంతమంది పేషెంట్స్కి మేము చూస్తాము దాదాపు ఒక 10 ఇయర్స్ వరకు కూడా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సడన్గా 10 ఇయర్స్ తర్వాత వాళ్ళు వస్తారు, వాళ్ళని క్లియర్గా హిస్టరీ అడిగితే సార్ నాకు 10 సంవత్సరాల కింద రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండే సార్ అని చెప్తారు. చూస్తే కొంచెం సింప్టమ్స్ కూడా మ్యాచ్ అవుతాయి. వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వగానే కూడా వాళ్ళకి అదంతా కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఓవరాల్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒకసారి వస్తే అది తగ్గదు, కానీ ఆ రుమటాయిడ్ ఆర్థరైటిస్ మన నిర్ధారణ చాలా ఇంపార్టెంట్.
1: అలానే అది చలికాలంలో కొంచెం ఎక్కువ వస్తుంది అంటూ ఉంటారు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఈ పెయిన్స్ అనేవి, ఏంటి దానికి చలికాలానికి దానికి ఏమైనా రిలేషన్ ఉందా?
0: సో యూజువల్గా చలికాలంలో ఏమవుతుంది అంటే మనకి బికాస్ ఆఫ్ ఎక్స్టీరియర్ టెంపరేచర్ అంటే బయట ఉండే టెంపరేచర్ వల్ల మనకి బాడీలో ఉండే టెంపరేచర్ అంతా కూడా మనకి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో దానివల్ల మనకి శరీరంలో మజిల్స్, స్కిన్ ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ అవుతాయి. ఇప్పుడు మనం చలికి పోగానే ఏమవుతుంది, మనకి చిన్న చిన్నగా మన హెయిర్ అంతా కూడా గట్టిపడిపోయి మనకి చిన్న చిన్న గుల్ల లెక్క వచ్చేస్తూ ఉంటాయి. సో అట్లనే మనకి జాయింట్లో ఏదైతే కీళ్ళు, లిగమెంట్స్, మజిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బిగుసుకుపోతూ ఉంటాయి. సో ఈ ఇది ఏంటిదంటే బాడీ ఒక ప్రొటెక్టివ్ మెకానిజం. సో చలి వస్తుంది మనకి బయటికి అంటే మనకి బాడీ టెంపరేచర్ 37-38 దగ్గర మెయింటైన్ అవుతుంది. సో బయట టెంపరేచర్ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో మన హీట్ బాడీ నుంచి బయటికి టెంపరేచర్ మెయింటైన్ కావడానికి మన బాడీయే ఒక రెగ్యులేటరీ మెకానిజంలోకి వెళ్ళిపోయి కదలకుండా మనము ఈ కీళ్ళు మజిల్స్ అన్నీ కూడా స్టిఫ్నెస్లోకి పోతూ ఉంటాయి. దీన్ని చాలామంది అంటే కీళ్ళ వాతం ఉన్న వాళ్ళకి ఇది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో అలా మనకి కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే నార్మల్గా లేని వాళ్ళకి కూడా చలికాలంలో ఈ కీళ్ళు బిగుసుకుపోయి ఉండడం వల్ల మనకి కీళ్ళ నొప్పులు చలికాలంలో ఎక్కువైతే అనే ఒక అపోహ ఉంటుంది.
1: అలాగే డాక్టర్ గారు, అంటే ఈ కీళ్ళ నొప్పులకి మనకి మెడిసిన్తో పాటు ఫిజియోథెరపీ లాంటి ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు కదా, అంటే అవి రెండూ ఉండాలా? కేవలం ఫిజియోథెరపీ లేదా శారీరకంగా మార్పుల ద్వారా కూడా వీటిని ఏమైనా నివారించే ఛాన్స్ ఉందంటారు?
0: ప్రథమంగా మనకి లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి కొన్ని ఉంటాయండి. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు కానీ లేకపోతే నడుము నొప్పి కానీ మెడ నొప్పి కానీ ఇవన్నీ కూడా మనకి రోజువారీ మన మార్పులు, మన కూర్చునే విధానము, నిలబడే విధానము, మనం నడిచే విధానంలో, రెండోది మనము పాతకాలంలో మనం కింద కూర్చొని లేసేటోళ్ళం, ప్లస్ మన బెడ్ ఎట్లా ఉంది, పరుపు ఎట్లా ఉంది, సో వీటన్నిటి వల్ల కూడా మనకి ఈ జాయింట్లలో మనకి ఇంబ్యాలెన్సెస్ వస్తూ ఉంటాయి. సో దానివల్ల మనకి ఫిజియోథెరపీ కానీ లేకపోతే ఇవి కానీ ఏం చేస్తా ఉంటాయంటే మనకి నార్మల్గా మన జాయింట్ మూమెంట్స్ అన్నింటినీ కూడా రీగెయిన్ చేయడానికి చేస్తాం. సో రెగ్యులర్గా ఇప్పుడు నడుము నొప్పి కానీ మోకాలు నొప్పి కానీ ఇవి వచ్చినప్పుడు ఫిజియోథెరపీ ఈజ్ మ్యాండేటరీ. మెయిన్గా ఇప్పుడు మా ప్రాక్టీస్లో, మాకు మేము ఆర్థోపెడిక్ ప్రాక్టీస్లో మామూలుగా మోకాలు నొప్పులు కానీ లేకపోతే నడుము నొప్పి ఇవి చూసినప్పుడు మేము ఐడెంటిఫై చేస్తాం దేనివల్ల వస్తుంది. ఇప్పుడు మోకాళ్ళు కానీ లేకపోతే నడుము కానీ మెడ కానీ జాయింట్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ లేకపోతే మెడలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అది ఎందువల్ల వస్తుంది, ఒకవేళ మజిల్ వీక్నెస్ లేదా లోపల జాయింట్ లోపల ఉండే లిగమెంట్ యొక్క వీక్నెస్ దీనివల్ల జాయింట్ మీద స్ట్రెయిన్ పడి అది కీళ్ళ నొప్పులు క్రియేట్ చేస్తుంది అని అంటే డెఫినెట్గా ఫిజియోథెరపీ అనేది ఇట్ విల్ హెల్ప్ ఇన్ స్ట్రెంథనింగ్ ద జాయింట్స్. మన జాయింట్స్ అన్నింటినీ కూడా స్ట్రెంగ్థెన్ చేసి ఆ కీళ్ళ మీద ఎక్కువ స్ట్రెస్ పడకుండా దాన్ని మనం నివారించడానికి ఫిజియోథెరపీ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాం.
1: అంటే లైఫ్ స్టైల్ చేంజెస్తో కూడా మనం చాలా ప్రాబ్లం తగ్గించుకోవచ్చు.
0: లైఫ్ స్టైల్ డిసీజెస్ కానీ లేకపోతే మనం ప్రాపర్గా మన డైట్ ఒకటి, దాని తర్వాత మనకి ఎక్సర్సైజెస్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి మన కార్డియో పల్మనరీ ఎక్సర్సైజ్, అంటే మన ఊపిరితిత్తులు, దాని తర్వాత హార్ట్కి సంబంధించిన ఎక్సర్సైజ్ ఉంటాయి, వాకింగ్ కానీ రన్నింగ్ కానీ జాగింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఇవి. రెండోది ప్రతి మూవింగ్ ఆల్ జాయింట్స్ ఆఫ్ యువర్ బాడీ. సో వాటిని అంటే మజిల్స్, మస్క్యులో స్కెల్టన్ సిస్టమ్ అంటాం, మజిల్స్ సపరేట్, స్కెల్టన్ సిస్టమ్ సపరేట్ అన్న. సో మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు కూడా మస్క్యులో స్కెల్టన్ సిస్టమ్. సో ఈ మస్క్యులో స్కెల్టన్ సిస్టమ్ కూడా మనము దీన్ని ఎక్సర్సైజ్ చేసి మనం యాక్టివేషన్లో ఉంచితే దాదాపు 90% వరకు మనము ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ కానీ ఈ కీళ్ళ నొప్పులన్నీ కూడా అవాయిడ్ చేయగలుగుతాం.
1: అలాగే డాక్టర్ గారు, ఈ మధ్య వినేటువంటి విషయం ఏంటంటే డిస్క్ ప్రాబ్లమ్స్ అని మనం ఎక్కడైనా చూస్తున్నాం, అసలు ఈ డిస్క్ సమస్యలు అంటే ఏంటి?
0: సో ఇప్పుడు మనం ఈ డిస్క్ సమస్య గురించి మాట్లాడుకునే ముందు మనకి ఫస్ట్ అసలు వెన్నుపూస గురించి మనకు తెలియాలి. సో వెన్నుపూసలో మనకి మెడ భాగము, దాని తర్వాత చెస్ట్ రీజియన్, దాని తర్వాత లోవర్ బ్యాక్, ఈ 3 భాగాలు ఉంటాయి. ఈ 3 భాగాలలో మనకి వెన్నుపూస బొక్కలు ఉంటాయి. ఈ వెన్నుపూస బొక్కకి బొక్కకి మధ్యలో మనకి మూమెంట్లో మనము ఆ స్టిఫ్నెస్ ఉండకుండా కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండడానికి జాయింట్ మరియు డిస్క్ అనేది ఉంటుంది. దాని తర్వాత ఈ వెన్నుపూస బొక్కలకు మధ్యలో నుంచి మనకి వెన్నుపావు నరం, అంటే మెదడు నుంచి వచ్చే వెన్నుపావు నరము మనకి వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మన కూర్చునే పోశ్చర్ సరిగ్గా లేదు, అంటే మనకి కూర్చున్నప్పుడు మన షోల్డర్స్ కానీ ఇవి కానీ ప్రాపర్గా, చాలామంది ఇప్పుడు కొత్తగా సెల్ ఫోన్స్ వచ్చేసాయి సో అందరం ముందుకు వంగి ఎక్కువ చూడడము. దాని తర్వాత పాతకాలం అంటే ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ మనం

0: జాబ్ అంటే ఎవరైతే ఐటీ ఎంప్లాయీస్కి ఎక్కువ కూర్చొని చేసే వాళ్ళకి, వాళ్ళు సరిగా కూర్చోకపోవడం వల్ల మనకి వెన్నుపూస మీద పడే స్ట్రెయిన్ అంతా కూడా అన్ఈక్వల్గా వస్తూ ఉంటుంది. రెండోది మనకి ఎక్సర్సైజ్ కానీ సన్లైట్ ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల వైటమిన్ డి డెఫిషియన్సీ వచ్చి బొక్కలు మెత్తబడిపోతా ఉంటాయి. బోన్స్ మెత్తబడడం ఒకటి, రెండోది ఈ వెన్నుపూస మీద అన్ఈక్వల్ స్ట్రెస్ పడడం వల్ల మనకి వెన్నుపూసకి బోన్కి బోన్కి మధ్యలో ఉండే ఏదైతే మెత్తటి స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం డిస్క్ అని పిలుస్తాం. సో ఈ డిస్క్ అనేది మనకి లూజనింగ్ అవుతూ ఉంటుంది. ఎట్లయితే మనకి ఇప్పుడు ఒక కార్ టైర్లో చిన్న బుడగలెక్కు ఎట్లయితే వస్తుందో అట్లనే ఈ డిస్క్లో కూడా చిన్నగా బల్జెస్ అనేది వస్తాం. ఈ బల్జెస్ అనేవి వచ్చినప్పుడు వెనకాలన్న వెన్నుపావు నరం మీద దానికి ఒత్తిడి పడి దాన్ని మనకి పెయిన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఈ కాలంలో చాలా వరకు మనం ఈ డిస్క్ సమస్యలన్నీ కూడా ప్రాపర్ ఇంప్రాపర్ పోస్చర్, ప్రాపర్గా కూర్చోకుండా మనం మంచంలో మొత్తం తిరిగి పడుకుంటూ ఉంటాం. సో ఇట్లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మనకి ఈ డిస్క్ సమస్యలు అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం.
1: అయితే డాక్టర్ గారు, ఈ మధ్య ఎక్కువ జాబ్స్ కూర్చొని చేసే పనులే ఎక్కువ వస్తున్నాయి, అంటే సరైన పోస్చర్ అంటే ఎట్లా కూర్చోవాలి?
0: సో సరైన పోస్చర్ అంటే ఫస్ట్ మనం కూర్చున్నప్పుడు మన టేబుల్ హైట్కి, ఎట్లయితే మనం ల్యాప్టాప్ పెట్టుకున్నా లేకపోతే రైటింగ్ పెట్టుకున్నా కూడా మన భుజాలు, ఫస్ట్ థింగ్ మన భుజాలు అనేది స్ట్రైట్గా ఉండాలి. మన భుజాలు, మన వెన్నుపూస, దాని తర్వాత మన హిప్ జాయింట్స్, ఇవి రెండు భుజాలు రెండు హిప్ జాయింట్స్ అండ్ వెన్నుపూస ఒకటే లైన్లో ఉండాలి ఒకటి. రెండోది మనకి మోకాళ్ళు ఇంకా పాదము బాగా మోకాలు పైకి ఉండొద్దు, మోకాళ్ళు కిందికి ఉండొద్దు. సో అది ప్రాపర్గా మనకి తొడభాగం అంతా కూడా మనకి రెస్ట్ వచ్చేటట్టు ఉండాలి. ఇది సెకండ్ వన్. దాని తర్వాత మూడోది మన పాదాలు కరెక్ట్గా భూమికి ఆనాలి. సో భూమికి ఆనాలి, కొంచెం ముందుకున్నా వెనకాలకున్నా కూడా మనకి ఈ స్ట్రెస్ అనేది మనకి వేరే వేరే జాయింట్స్ మీద పడుతూ ఉంటుంది. లాస్ట్కి వచ్చేసి మనం పనిచేసేటప్పుడు, సిస్టమ్ వర్క్ చేసేటప్పుడు మన చేతులు దాదాపు ఒక్కొక్కటి మనకు ఒక 7-8 kgs ఉంటాయి. సో అది మనకి టేబుల్ మీద రెస్ట్ కావాలి. ఎక్కడి వరకు? మోచేతి వరకు రెస్ట్ కావాలి. సో ఆ మోచేతి వరకు రెస్ట్ అయినప్పుడు మనకి ఈ షోల్డర్స్ కానీ లేకపోతే నెక్ మీద కానీ ఎక్కువ బరువు పడతా ఉంటే మనం ముందుకు వంగిపోతూ ఉంటాం. సో దాన్ని అవాయిడ్ చేయాల్సి వస్తుంది.
1: అంటే మీరు చెప్పినట్టు ఆ పోస్చర్లో కూర్చుంటే మాక్సిమం వాటిని, అంటే ఈ నడుము ఈ డిస్క్ సమస్యలను అవాయిడ్ చేసే ఛాన్స్ అయితే ఉంది
0: 100% అండి.
1: అలాగే ఇప్పుడు ఎక్కువ మెడనొప్పులు కూడా వస్తున్నాయి ఈ మధ్యకాలంలో, ఈ మెడనొప్పికి ఈ పోస్చర్ కూడా సంబంధం ఉందంటారా?
0: ఎస్ ఎస్, మెడనొప్పికి నడుము నొప్పి అంటే లోవర్ బ్యాక్ పెయిన్ ప్లస్ మెడనొప్పి ఇవన్నీ కూడా పోస్చర్ కరెక్షన్ తోటి డెఫినెట్గా తగ్గుతాయండి.
1: ఇంకో విషయం డాక్టర్ గారు, అంటే ఒకసారి ఈ డిస్క్ సమస్యలు కానీ మెడనొప్పి కానీ వస్తే అది పర్మనెంట్గా క్యూర్ చేసే ఛాన్స్ ఉందా, లేదంటే దానికి మనం ఉపశమనం లాంటి మెడిసిన్స్ వాడటమే పరిష్కారమా?
0: అంటే మాకు ఇప్పుడు మేము ఇచ్చే ట్రీట్మెంట్లో రెండు ఉంటాయండి. ఒకటి ఏంటిదంటే ఫస్ట్ నిర్ధారణ చేసుకోవడం. ఒకవేళ మామూలు డిస్క్ బల్జెసే ఉన్నాయి అనుకోండి, టెంపరీగా నొప్పి తగ్గడానికి పేషెంట్ రిలీఫ్ కోసం అని చెప్పేసి మెడిసిన్స్ ఇస్తాం. బట్ ఇది 100% ట్రీట్మెంట్ కాదండి. పేషెంట్కి నడుము నొప్పి కానీ మళ్ళీ నడుము నొప్పి మెడ నొప్పి వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ రాకుండా కాపాడుకునే బాధ్యత లేకపోతే ద రెస్పాన్సిబిలిటీ లైస్ ఆన్ ది పేషెంట్. మేము గైడ్ చేయగలుగుతాం. సో దానికి ఏం చేస్తామంటే మేము ఒక ఫిజియోథెరపీ అడ్వైజ్ చేస్తాము. అడ్వైజ్ చేసిన తర్వాత కూడా కంటిన్యూస్గా ఎక్సర్సైజెస్ అనేది రెగ్యులర్గా చేసుకోవడం, ఈ పోస్చర్ కరెక్షన్ అంటే రీజన్ ఎందుకు వస్తుంది అనేది ఒకసారి మనకు తెలుసుకున్న తర్వాత ఆ రీజనింగ్ ఫ్యాక్టర్స్ ఎందుకు వస్తుంది. ఇప్పుడు సడన్గా బరువులు ఎత్తుతాం, సడన్గా బరువులు ఎత్తినప్పుడు మనకి మజిల్ వీక్నెస్, మజిల్స్ తగ్గగా స్ట్రెంగ్త్ లేదు. ఆ మజిల్ ఎప్పుడైతే బరువు తీసుకోలేదో అది మనకి డిస్క్ మీద పడేస్తూ ఉంటుంది. సో అప్పుడు మనకి డిస్క్ టేర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు మనకి సివియర్గా ఉన్నప్పుడు మనం ఈవెన్ సర్జరీ వరకు కూడా పోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు ప్రైమరీగా కొంచెం మామూలుగానే ఉంది అనుకున్నప్పుడు డెఫినెట్గా మనం ఈ ఎక్సర్సైజెస్, పోస్చర్ కరెక్షన్ దీనివల్ల మనం 100% నివారించవచ్చు.
1: అంటే పోస్చర్ కరెక్షన్ సరైన వ్యాయామాల ద్వారా కరెక్షన్ చేసుకోవచ్చు. అలాగే డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో చాలామంది ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మోకాళ్ళ నొప్పులు. అంటే ఒక ఏజ్ రాగానే మోకాళ్ళ నొప్పులు రావటం, మెట్లు ఎక్కలేకపోవటం, ఎక్కువ దూరం నడవలేకపోవడం జరుగుతుంది. ఎందుకు స్పెసిఫిక్గా ఈ మోకాళ్ళ నొప్పులు ఎక్కువ రావడానికి గల కారణం ఏంటి?
0: ఈ మోకాళ్ళ నొప్పులు అంటే మన బాడీ లోపల మనకి మేజర్ జాయింట్స్ ఉంటాయి. మేజర్ జాయింట్స్ అంటే భుజాలు, తొంటి మరియు మోకాళ్ళు మరియు యాంకిల్ జాయింట్స్. సో దీంట్ లోపల మనం భుజాల మీద ఎక్కువ బరువు పడదు, మనకి తొంటి మీద ఎక్కువ బరువు పడదు, మోకాళ్ళ మీద ఎక్కువ బరువు పడుతూ ఉంటుంది ఒకటి. రెండోది మోకాళ్ళు మనకి దాదాపు ఎక్కువ మూవబుల్ జాయింట్ ఇన్ ద బాడీ, దానివల్ల కూర్చొని లేచినప్పుడు లేకపోతే కింద కూర్చొని లేచినప్పుడు కానీ నడిచేటప్పుడు కాళ్ళు ఆడిచేటప్పుడు మోకాళ్ళ మీద బరువు పడుతూ ఉంటుంది ఒకటి. రెండోది మనకి ఇండియన్స్ లోపల కింద కూర్చొని తినడము, తర్వాత వాష్రూమ్ కిందది స్క్వాటింగ్ పొజిషన్లో వాడడం, దీనివల్ల మోకాళ్ళ మీద చాలా ఒత్తిడి పడుతుంది.
1: ఆల్మోస్ట్ బాడీ వెయిట్ అంతా దాని మీద పడుతుంటుంది.
0: ఎస్ ఎగ్జాక్ట్. సో ఆ బాడీ వెయిట్ పడ్డప్పుడు మనకి గట్టి పొక్కకు చివరిలోండే మెత్తటి పొక్క మనకి యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు అది చాలా యాక్టివ్గా ఉండి గుజ్జు పదార్థాన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది.

0: వయసుకి మెల్లమెల్లగా వయసు అంటే ఏజ్ ఫ్యాక్టర్, ఏజ్ దాటుతున్నప్పుడు 30-40 ఇయర్స్కి వచ్చినప్పుడు మనకి మన జాయింట్ లోపల ఫ్లెక్సిబిలిటీ, ఆ మూమెంట్ అదంతా కూడా కొంచెం అంటే ఏజింగ్ ప్రాసెస్ వల్ల మన మజిల్స్, దాని తర్వాత లిగమెంట్స్, ఈ ఫ్లెక్సిబిలిటీ పోతుంది. పోయినప్పుడు మనకి ఆ మెత్తటి బొక్క మీద మనకి భారం పడుతున్నప్పుడు ఆ మెత్తటి బొక్క కూడా భరించేంత వరకు భరించి దాని తర్వాత దాని అరుగుదల స్టార్ట్ అయిపోతుంది. సో ఇనీషియల్ స్టేజెస్లో అంటే మొదలు ఇప్పుడు 30-40 ఇయర్స్ ఉన్న వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అనుకోండి, కొన్ని మెడికేషన్స్ ఉంటాయి, దాని తర్వాత కొంచెం ఎక్సర్సైజెస్, ఇవన్నీ చేసుకుంటే మనకి ఆ మోకాళ్ళ మీద పడే భారాన్ని మనము మళ్ళీ ఈ స్ట్రెంగ్త్ వల్ల మనం రీగెయిన్ చేసుకొని మోకాళ్ళ నొప్పులు నివారించవచ్చు.
1: ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు కూడా వివిధ రకాలైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి, అంటే రీప్లేస్మెంట్, జాయింట్ రీప్లేస్మెంట్ చేస్తున్నారు, అంటే ఇవి ఏ స్టేజ్లో మనిషికి అవసరం పడతాయి?
0: సో ఈ ఇప్పుడు నీ రీప్లేస్మెంట్స్ కానీ లేకపోతే మోకాళ్ళ నొప్పులకి మనం ట్రీట్మెంట్ మాట్లాడుకుంటే మనకి స్టార్టింగ్ స్టేజెస్ అంటే మనకు 4 స్టేజెస్లో దీన్ని మనము విభజిస్తాము. సో స్టార్టింగ్ స్టేజెస్ అంటే స్టేజ్ 1, స్టేజ్ 2లో మనకి కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి. ఆ టాబ్లెట్స్ ఏంటి అంటే మళ్ళీ గుజ్జు పదార్థాన్ని కొంచెం ఉత్పత్తి చేసే టాబ్లెట్స్ ఉంటాయి. సో అది ఒకటి ప్రథమంగా చేయొచ్చు. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనకి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే మన మోకాలు చుట్టూతో ఉండే తొడభాగంకి సంబంధించిన, దాని తర్వాత పిక్క భాగంకి సంబంధించిన కండరాలని మనము స్ట్రెంగ్థన్ బలపరుచుకుంటే మోకాళ్ళ నొప్పులు అనేది మనం నివారించవచ్చు. మూడోది వచ్చేసి ఇంట్రాటిక్యులర్ స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఉంటుంది, ఇది థర్డ్ స్టేజ్ స్టార్టింగ్ స్టేజెస్లో ఇవ్వచ్చు. ఇప్పుడు కొత్తగా PRP అని, దాని తర్వాత విస్కో అంటే మోకాళ్ళలో విస్కో ఎలాస్టిక్ సప్లిమెంటేషన్, మోకాళ్ళ గుజ్జు పదార్థం, దాని తర్వాత స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ అని వస్తున్నాయి. ఇవి స్టార్టింగ్ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లో మాత్రమే పనిచేస్తాయి. వన్స్ థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్కి పోయిన తర్వాత ఏ ట్రీట్మెంట్ వాడినా కూడా, మనం మందులు వాడితే ఓన్లీ టాబ్లెట్ పవర్ ఉన్నంత వరకే మనకి నొప్పి తగ్గుతుంది. ఇంజెక్షన్ వేసుకుంటే ఇంజెక్షన్ పవర్ ఉన్నంత వరకే నొప్పి తగ్గుతుంది. మోకాళ్ళ లోపలికి ఇంజెక్షన్ వేస్తే ఆ మోకాళ్ళ లోపల ఆ వాపు అంతా కూడా కొంచెం కంట్రోల్ చేసే అంత వరకే మనకి నొప్పి తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టాబ్లెట్ ఫోర్త్ స్టేజ్ అంటే లాస్ట్ స్టేజ్లో మనకి టాబ్లెట్ వేసుకున్నాం, మార్నింగ్ ఒక టాబ్లెట్ వేసుకుంటే ఆ టాబ్లెట్ పవర్ మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు ఉంటే ఆ టైం వరకే నొప్పి తగ్గుతుంది. ఇంజెక్షన్ వేసుకుంటే ఒక 1 డే 1½ డే మోకాళ్ళ లోపలికి ఇంజెక్షన్, స్టీరాయిడ్ ఇంజెక్షన్ కానీ ఇది కానీ తీసుకుంటే ఒక 5 రోజుల నుంచి వారం రోజుల వరకు ఉపశమనం మాత్రమే మిగులుతుంది. ఈ మోకాళ్ళ అరుగుదలకి నీ రీప్లేస్మెంట్ అనేది ఇట్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అని చెప్పగలుగుతాం.
1: డాక్టర్ గారు మీరు చెప్పినట్టు అంటే స్టేజ్ 1లో మీరు చెప్పిన ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గుతుంది అన్నారు, అంటే అది శాశ్వతంగా తగ్గుతుందా, కొంతకాలం వరకే పనిచేస్తుందా?
0: మోకాళ్ళు అరుగుదల అనేది కంప్లీట్గా మనము శాశ్వతంగా దాన్ని రాకుండా అయితే చేయలేమండి. ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు యాక్చువల్గా మోకాళ్ళ అరుగుదల ఎస్పెషల్లీ అనేది ఇట్ ఈస్ నాట్ ఒక జబ్బు కాదు, అది ఇట్ ఈస్ అ ఏజింగ్ ఫ్యాక్టర్ తోటి మనకి శరీరంలో వచ్చే మార్పులు. మనము ఎప్పుడైతే మోకాళ్ళ అరుగుదల అర్లీ ఏజెస్లో వచ్చిందనుకోండి, అర్లీ ఏజెస్లో వచ్చినప్పుడు మన రోజువారీ పని అంటే మనకి ఒక మనిషి 50 నుంచి 60 సంవత్సరాల వరకు పనిచేసే కెపాసిటీ ఉంటుంది. ఆ కెపాసిటీ అనేది తగ్గకుండా మోకాళ్ళ నొప్పుల వల్ల ఆ వర్కింగ్ కెపాసిటీ అనేది తగ్గకుండా చూసుకొని దాన్ని ప్రొలాంగ్ చేయడం మాత్రమే మన మెయిన్ ఎయిమ్. ఈ స్టార్టింగ్ స్టేజెస్లో ఎప్పుడైతే మనం ఎక్సర్సైజెస్ చేసామనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఉన్నారు 40 సంవత్సరాలకి మోకాళ్ళ నొప్పులు వచ్చాయి, తను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు, డెఫినెట్గా ఏమవుతుంది, ఇంకొక 2-3 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ లోపల కానీ లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయి 50 సంవత్సరాలు వచ్చేంత వరకు తను నడవలేని పొజిషన్లోకి వెళ్ళిపోతారు, లేకపోతే నడవడం తగ్గిపోతూ ఉంటుంది. సో ఇట్లాంటి పేషెంట్స్ని మనం ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి వాళ్ళకి మెడికేషన్స్, దాని తర్వాత కాళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజెస్, ఇవన్నీ కూడా వాళ్ళు రెగ్యులర్గా 10 ఇయర్స్ అట్లా మార్నింగ్ ఒక 15-20 మినిట్స్, ఈవినింగ్ ఒక 15-20 మినిట్స్ చేస్తే దాదాపు ఈ అరుగుదలని మనం 70 ఇయర్స్ వరకు కూడా మనము వీకెన్ ప్రొలాంగ్ అంటే పోస్ట్పోన్ చేయగలుగుతాం.
1: అలాగే డాక్టర్ గారు, అంటే ఒకసారి మోకాళ్ళ నొప్పులు రాగానే చాలామంది వాకింగ్ బంద్ చేస్తూ ఉంటారు, అంటే మోకాళ్ళ నొప్పి వచ్చిన వాళ్ళు వాకింగ్ చేయొచ్చా చేయకూడదా?
0: వాకింగ్ అనేది టెంపరీగా స్టాప్ చేయాలి, ఎందుకంటే మోకాళ్ళ లోపల ఇప్పుడు మనకి వాతం కానీ లేకపోతే మనకి అరుగుదల వచ్చినప్పుడు ఎంతో కొంత మనకి లోపల వాప్ అనేది డెవలప్ అవుతుంది. సో దాని మీద ఇంకా భారం పెట్టడం వల్ల దాంట్లో ఇంకా పెయిన్ ఎక్కువ అవ్వడం తప్పించి ఉండదు. సో టెంపరీగా మనం ఏం చేస్తాము, ఒక 1 మంత్ 3 మంత్స్ 4 మంత్స్ కానీ మన తొడభాగంని పిక్క భాగం అన్నీ కూడా మనం స్ట్రెంగ్నింగ్ అంటే మనకి మజిల్ స్ట్రెంగ్నింగ్, లిగమెంట్ స్ట్రెంగ్నింగ్ అయిన తర్వాత గ్రాడ్యువల్గా కొంచెం మనం మళ్ళీ వాకింగ్ ఇవన్నీ స్టార్ట్ చేసుకోవచ్చండి.
1: కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, అంటే మనం శారీరక వ్యాయామాలు చేయొచ్చు అంటారు?
0: 100% శారీరక వ్యాయామాలు అవన్నీ కూడా చేయొచ్చు. ఒక 2-3 రకమైన వ్యాయామాలు ఏవైతే మనం స్క్వాట్స్ అంటాం, అంటే కింద కూర్చొని లేసే స్క్వాట్స్ కానీ అట్లాంటివి కొంచెం అవాయిడ్ చేయమని చెప్తాము. కొంచెం మజిల్ స్ట్రెంగ్త్ బిల్డప్ అయిన తర్వాత మనం రెగ్యులర్గా చేసుకోవచ్చు.
1: అలాగే డాక్టర్ గారు, అంటే ఇప్పుడు స్టేజ్ 4కి వెళ్ళినప్పుడు నీ రీప్లేస్మెంట్ చేయాలని చెప్తున్నారు కదా, అంటే నీ రీప్లేస్మెంట్ చేయడంలో ఇప్పుడు ఎటువంటి టెక్నాలజీ మనకు అందుబాటులో ఉంది, అది ఎంత

0: వరకు సురక్షితం. ఒకసారి నీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ పూర్వస్థాయి జీవితాన్ని అనుభవించవచ్చా పేషెంట్?
1: ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీకి స్టేజ్ 4లో అడ్వైజ్ చేస్తామండి. మెయిన్గా దీన్ని మీకు ఇంకా ఈజీగా ఎందుకు సర్జరీ చేసుకోవాలి, ఎందుకు సర్జరీకి మేము అడ్వైజ్ చేస్తామనే దానికి మీకు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ఇప్పుడు మనం రోజువారీ ఒక 5000 to 7000 స్టెప్స్ వేస్తాం. సో ఎవరికైతే మోకాలు అరుగుదల స్టేజ్ 4లో ఉన్న వాళ్ళు, వాళ్ళు దాదాపు 1000 to 1500 స్టెప్స్ మాత్రమే ఇస్తారు నొప్పి వల్ల. సో వాళ్ళకి డైలీ అట్లీస్ట్ ఒక 4000 to 5000 స్టెప్స్ తగ్గిపోతూ ఉంటాయి. సో అలా మనము ఒక 1 మంత్కి క్యాలిక్యులేట్ చేసుకుంటే దాదాపు మనం ఒక 5 to 7 lakh స్టెప్స్ తగ్గిపోతాం. అట్లా ఒక 1 ఇయర్కి క్యాలిక్యులేట్ చేసుకుంటే, సో వాళ్ళ నడక లేకపోవడం వల్ల మనకి ఒబేసిటీ రావడం, లిపిడ్ అంటే మనకి కొలెస్ట్రాల్ పెరగడం, బీపీలు రావడం, షుగర్ రావడం, ఇవన్నీ మనకి ఇది ఒకటి. రెండవది మనకి ఈ మోకాలు అరుగుదల స్టేజ్ 4లో ఉన్నప్పుడు లేచినా కూర్చున్నా నొప్పి రావడం, పడుకున్నా కూడా నొప్పి రావడం, కాలు కదిలించినప్పుడల్లా నొప్పి రావడం. అట్లా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే రోజుకి ఒక 3 to 4 గంటల వరకు నొప్పితోటి ఉంటారు. సో అట్లా మనం ఒక నెలకి క్యాలిక్యులేట్ చేసుకున్నా ఒక 1 మంత్ అంటే 3 to 4 hours వేసుకున్నా ఇంటూ 30 డేస్ వేసుకున్నా కూడా 900 hours ఆఫ్ పెయిన్. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ ఏంటంటే, ఈ 900 hours పెయిన్ ఉన్నప్పుడు మన శరీరంలో స్ట్రెస్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు బాడీ లోపల అన్ని చేంజెస్ జరుగుతూ ఉంటాయి. సో దీనివల్ల కూడా మనకి మన మెటబాలిజం మీద ఎఫెక్ట్ పడడము, సో మన బీపీ షుగర్లు పెరగడము, దీనివల్ల ఇంకా బాడీకి ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. మూడోది, ఈ నొప్పిని తట్టుకోవడానికి మనము ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటాం. ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల, పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం వల్ల కడుపులో అల్సర్ దగ్గర నుంచి లివర్, కిడ్నీ మీద, వీటి మీద అన్నిటి మీద కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. సో ఈ మోకాళ్ళ నొప్పులు స్టేజ్ 4కి వచ్చిన తర్వాత దీన్ని పోస్ట్పోన్ చేయడంలో నాకైతే అది నష్టం లెక్కనే కనిపిస్తుంది, కానీ లాభం అనేది అనిపించదు.
0: చేసిన తర్వాత మళ్ళీ సాధారణ జీవితాన్ని అనుభవించగలడా పేషెంట్?
1: నీ రీప్లేస్మెంట్ సర్జరీ అయిపోయిన తర్వాత పేషెంట్ యథావిధిగా వాకింగ్ చేసుకోగలుగుతారు, యథావిధిగా మెట్లెక్కగలుగుతారు. కింద కూర్చోవడం కానీ లేకపోతే ఇండియన్ టాయిలెట్ వాడడం కానీ మేము అవాయిడ్ చేయమని చెప్పు. ఎందుకు అంటే నీ మీద మళ్ళీ ఎక్కువ స్ట్రెస్ పడ్డప్పుడు మళ్ళీ దాని మీద డ్యామేజ్ అవ్వడం ఇవి ఉంటాయి కాబట్టి వీ విల్ ఆస్క్ పేషెంట్, అంటే పేషెంట్ అని కింద కూర్చోవడము లేకపోతే ఇండియన్ టాయిలెట్ వాడడము అవాయిడ్ చేయమని చెప్తాం. వాకింగ్ కానీ రన్నింగ్ కానీ లేకపోతే మెట్లెక్కడం దిగడం యథావిధిగా 100% చేసుకోవచ్చు అండి.
0: నీ రీప్లేస్మెంట్ సర్జరీలో కొత్త టెక్నాలజీస్ కూడా వచ్చాయి. మీరు దానిలో రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ దానిలో స్పెషలిస్ట్. ఈ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్కి సాధారణ రీప్లేస్మెంట్కి ఏంటి డిఫరెన్స్?
1: దాదాపు ఇప్పుడు ఒక 30 to 40 సంవత్సరాల వరకు మనము మాన్యువల్ పద్ధతిలో, ట్రెడిషనల్ పద్ధతిలో మనము నీ రీప్లేస్మెంట్ చేస్తాం. దీంట్లో మనకు ఉండే పనిముట్లు ఏవైతే ఉంటాయో ఆ పనిముట్లలో మనకి యాక్యురసీ అనేది అందాదాతోటి మనం క్యాలిక్యులేట్ చేసుకొని చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఒక స్కేల్ లేకుండా ఒక స్ట్రెయిట్ లైన్ గీయమంటే మనకు చూడడానికి అది స్ట్రెయిట్ లైన్ లెక్కనే కనిపిస్తుంది, కానీ ఒక 1 to 2 degrees కొంచెం డిఫరెన్స్ అనేది వస్తూ ఉంటుంది. అదే మనం ఒక స్కేల్ పెట్టి తీసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా స్ట్రెయిట్ లైన్ వస్తుంది. సో ఈ ఏదైతే ఎర్రర్ని మనము నార్మల్గా ఐబాలింగ్ అంటాం, అంటే మన కంటితోటి చూసి ఒక కోత కానీ లేకపోతే తీయాలనుకుంటే కొంచెము మనకి వంకరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనం మోకాలు నీ రీప్లేస్మెంట్ చేసినప్పుడు మన కాలి బొక్కని మనము ఒక 87 degrees మన న్యాచురల్ ఉంటుంది, కానీ మనం ఏం చేస్తామంటే 90 degreesకి ఫిక్స్ చేస్తాం. సో మనము ఈ ఐబాలింగ్ అంటే కంటితోటి మనం 87 degrees ఫిక్స్ చేయాలనుకున్నా కూడా అది అసాధ్యం. సో కొన్నిసార్లు 87 అనుకుంటే 95కి వెళ్ళొచ్చు, 93కి వెళ్ళొచ్చు, 88కి వెళ్ళొచ్చు, 87, 85 కూడా వెళ్ళొచ్చు. సో దీనివల్ల ఏమవుతుంది అనంటే మనకి ఈ మోకాలు నీ రీప్లేస్మెంట్ చేసుకునే ఇంప్లాంట్ మీద ఎక్కువ స్ట్రెస్ పడడము, రీసర్జరీస్కి పోవడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనకి న్యాచురల్ నీ యొక్క అలైన్మెంట్ ఎట్లయితే మనం ఫిక్స్ చేయగలుగుతామో అది మనము ఈ రోబోటిక్ పద్ధతితోటి మనము ఎగ్జాక్ట్గా మనము దాన్ని రిప్లికేట్ చేయగలుగుతున్నాం. ఎందుకంటే రోబోట్ మనకి దానికి ఎంత యాంగిల్లో మనం పెట్టగలుగుతున్నాము, ఎంత యాంగిల్స్లో మనం కట్ చేయగలుగుతున్నాం అనేది మనకి లైవ్గా మనకి డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ సర్జరీనే మనకి ఇమీడియట్గా ఫీడ్బ్యాక్ ఇస్తుంది. దాని ప్రకారంగా సర్జన్కి ఒక రోబోట్ మనం ఆపరేషన్ చేసే టైంలో హెల్ప్ చేయడము, దీనివల్ల పేషెంట్కి లాభం అనేది ఉంటుంది. సో ఈ రోబోటిక్ టెక్నాలజీ ఇప్పుడు ఆర్థోపెడిక్స్లోనే కాదు, మనకి జనరల్ సర్జరీలో కానీ ఆంకాలజీ, యూరాలజీలో కూడా రోబోటిక్ ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు అప్కమింగ్ అండ్ రీసెంట్ అడ్వాన్సెస్.
0: అంటే దీని సక్సెస్ రేట్ కూడా ఎట్లా ఉందంటే రోబోటిక్ రీప్లేస్మెంట్?
1: యా, సక్సెస్ రేట్ ఇట్ ఈస్ 100% అండి. ఎందుకంటే దీంట్లో మనకి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఏంటిది అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఖచ్చితత్వం, యాక్యురసీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రెండోది, మనకి కోత తక్కువగా ఉంటుంది. సో మనం మాన్యువల్గా చేసినప్పుడు మనం జాయింట్ని ఓపెన్ చేయడము, జాయింట్ని అటు ఇటు కదిలించడము అదంతా కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది.

0: సో దీనివల్ల మనకి తక్కువ టిష్యూ డ్యామేజ్, అంటే మన ఖనిజాలన్నింటినీ కూడా మనం ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. మూడోది, రక్తస్రావం తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం నార్మల్గా మాన్యువల్ సర్జరీకి, ట్రెడిషనల్ సర్జరీకి, రోబోటిక్ సర్జరీకి మనకి దాదాపు ఒక 30-40% వరకు కోత తక్కువగా ఉంటుంది. సో దీనివల్ల పేషెంట్ రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో బ్లడ్ లాస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ఓవరాల్గా చూస్తే పేషెంట్కి హాస్పిటల్ స్టే కూడా తగ్గుతుంది, తొందరగా నడవగలుగుతారు. ఎందుకంటే మనకి టిష్యూ డ్యామేజ్ కానీ, దానివల్ల వచ్చే నొప్పి, దానివల్ల వచ్చే వాపు కానీ ఎక్కువగా ఉండకపోవడం వల్ల పేషెంట్ అనేది దాదాపు ఒక 4-5 గంటల్లోనే మనం నడిపించగలుగుతున్నాం.
1: అలాగే డాక్టర్ గారు, అంటే ఈ నీ రీప్లేస్మెంట్ అనేది అంటే హెల్దీగా ఉన్న వాళ్ళకే చేస్తారా, లేదంటే జనరల్గా సాధారణంగా ఇప్పుడు బీపీ షుగర్లు కామన్గా వస్తున్నాయి చాలామందిలో, అటువంటి వాళ్ళకు కూడా ఈ చేయొచ్చా ఈ సర్జరీ?
0: నార్మల్గా ఎవరికన్నా చేయొచ్చు అండి, ప్రొవైడెడ్ మనకు ఒక ఫిట్నెస్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు హెల్దీ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి ఏ బీపీ షుగర్ కానీ ఏది లేదు. బట్ ఈ సర్జరీస్ అన్నీ కూడా మనము అబౌవ్ 50-60 ఇయర్స్ ఉన్న వాళ్ళకి చేస్తాం. సో 50-60 ఇయర్స్ ఉన్న వాళ్ళకి మనము ప్రీ ఆపరేటివ్ చెకప్ అని ఉంటుంది. అంటే సర్జరీకి ముందు పేషెంట్ ఫిట్ ఉంటున్నారా లేదా సర్జరీకి అనేది కొన్ని టెస్టులు ఉంటాయి. ఆ టెస్టులు చేయడం వల్ల మనకి నిర్ధారణ అవుతుంది. కొంతమందికి డ్యూరింగ్ ద టైమ్ ఈ టెస్టులు చేసినప్పుడు తెలియక అప్పుడప్పుడే షుగర్ బయటపడడం, బీపీ బయటపడడం జరుగుతూ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకి, లేదా పేషెంట్స్కి ఆల్రెడీ బీపీ కానీ షుగర్ కానీ ఉన్న పేషెంట్స్, వీళ్ళకి అవి కంట్రోల్, అంటే ఇప్పుడు మనకి షుగర్కి తీసుకుంటే మేము నీ రీప్లేస్మెంట్ చేసే వాళ్ళం HbA1c <8 ఉంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ కానీ ఇవి కానీ తక్కువగా ఉంటుంది. మనం బీపీ తీసుకున్నాం అనుకోండి, బీపీ సడన్ గా ఇప్పుడు 150 కానీ అట్లా కానీ ఎక్కువ ఉంది అనుకోండి, సర్జరీ టైంలో రక్తస్రావం ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. దాని తర్వాత బీపీ తర్వాత ఎక్కువ పోస్ట్ ఆపరేటివ్, అంటే సర్జరీ తర్వాత కూడా బీపీ ఎక్కువగా ఉండడం వల్ల పేషెంట్కి బర్డెన్ ఎక్కువ పడుతుంది. సో వీటిని అన్నింటినీ కూడా మళ్ళీ మనం ఫిజిషియన్ దగ్గరికి పంపించి, లేకపోతే ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి పంపించి వాటిని కరెక్షన్ చేసుకున్న తర్వాత, హెచ్బీ షుగర్ తర్వాత మనకి షుగర్ ఒకవేళ బాగా హై ఉందనుకోండి అది కంట్రోల్ చేసుకొని, బీపీ కంట్రోల్ చేసుకున్న తర్వాత సర్జరీ చేయొచ్చు. రెండోది వచ్చేసి కొంతమందికి హార్ట్ ఇష్యూస్ ఉంటాయి, కొంతమందికి బ్రెయిన్ ఇష్యూస్ ఉంటాయి, అంటే పక్షవాతం వచ్చిన పేషెంట్స్కి కానీ, లేకపోతే గుండె ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, స్టన్స్ పడ్డ వాళ్ళకి, వీళ్ళకి కూడా మనం సర్జరీ అడ్వైజ్ చేస్తామండి. ఎందుకు సర్జరీ అడ్వైజ్ చేస్తామనంటే, పేషెంట్ గుండె ప్రాబ్లమ్స్ కానీ వచ్చినప్పుడు వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మోకాల నొప్పుల వల్ల వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల, సో కదలిక, మనిషికి కదలిక అనేది ఉండాలి. రెండోది ఏంటంటే, ఈ మధ్యలో మేము చాలా వరకు చూసేది పేషెంట్స్, ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలని అనుకోవట్లేదండి. సో ఎవ్రీ వన్ వాంట్స్ టు బీ ఇండిపెండెంట్, తనకు తాను స్వతంత్రంగా బతకాలి. ఇది మెంటల్గా మనకి స్ట్రెస్ హార్మోన్స్ అన్ని రిలీజ్ చేయడము. సో దీనివల్ల మనము ఏ ఏజ్ వరకు కూడా చేస్తాం, 90 ఇయర్స్ వాళ్ళకు కూడా మనం ఈ నీ రీప్లేస్మెంట్ చేస్తాం. కొన్ని కండిషన్స్లో ఎప్పుడైతే మనకి ఈ హార్ట్ ఫెయిల్యూర్ కండిషన్స్ అట్లా ఉండి బాగా ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి మాత్రం అవాయిడ్ చేస్తాం.
1: అలాగే డాక్టర్ గారు, ఈ డయాబెటిక్ పేషెంట్స్కి భుజాల నొప్పులు ఎక్కువ వస్తూ ఉంటాయి ఈ మధ్యకాలంలో, ఏంటి డయాబెటిక్ పేషెంట్స్కి ఆ నొప్పి రావడానికి గల కారణం?
0: సో దీన్ని మనము మెడికల్ టర్మినాలజీలో అడెసివ్ క్యాప్సులైటిస్ అంటాము, వాడుక భాషలో మనం ఫ్రోజన్ షోల్డర్ అంటాం. సో ఈ షుగర్ ఉన్న వాళ్ళకి, పేషెంట్స్కి ఏమవుతుంది అంటే, రెండు ఉంటాయండి. ఒకటి ఏంటిదంటే, మన భుజంలో ఉండే మనకి ఆ క్యాప్సూల్ చిన్న చిన్నగా మనం మూమెంట్ చేసినప్పుడు, అది చేసినప్పుడు చిన్నగా ఏదైనా దెబ్బ తాకడం కానీ అట్లా అయినప్పుడు, షుగర్ ఉన్న వాళ్ళకి సాధారణంగా కూడా, అంటే కంట్రోల్లో లేని వాళ్ళకి కానీ, లేకపోతే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి పుండ్లు తొందరగా మానవు అనేది ఒక డిక్టమ్ అనేది ఉంటుంది. సో దానివల్ల భుజం లోపల మనకి పొరలు ఉంటాయి, భుజం కండరాలు, క్యాప్సూలు భుజంలో. ఈ దెబ్బ తాకడం వల్ల ఏమవుతుంది అంటే, ఆ మానకపోవడం వల్ల ఈ పొరలు ఒక్కొక్కటి అతుక్కుపోతాయి అన్నమాట. సో అతుక్కుపోయినప్పుడు మన భుజం అనేది ఫ్రీజ్ అయిపోతుంది. సో దానికి మనం ఫ్రోజన్ షోల్డర్ అంటాం. సో ఆ ఫ్రోజన్ షోల్డర్ మనకి మూమెంట్ సరిగ్గా లేక, పెయిన్ తోటి మనం కదలకుండా అట్లనే పెట్టడం వల్ల దానికి మనకి అవన్నీ కూడా అడిసివ్ క్యాప్సులైటిస్, అంటే ఇన్ఫ్లమేషన్ వచ్చేసి ఆ క్యాప్సూల్ అంతా కూడా బిగుసుకుపోతుంది. ఆ బిగుసుకుపోయినప్పుడు మనకి ఈ షుగర్ ఉన్న వాళ్ళకి ఫ్రోజన్ షోల్డర్స్ కామన్గా చూస్తాం.
1: చాలా చక్కటి విషయాలు చెప్పారు డాక్టర్ గారు. అలాగే అసలు ఈ కీళ్ళ నొప్పుల సమస్యలే రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తగా మనం ఎటువంటి చర్యలు తీసుకుంటే బెటర్ అంటారు?
0: సో ఇవి రాకుండా ఉండాలి అని అంటే, మనము ఎక్సర్సైజెస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఏమేమి ఎక్సర్సైజెస్ అన్నప్పుడు, మనము మూవింగ్ ఆల్ జాయింట్స్ ఆఫ్ యువర్ బాడీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. చాలా వరకు ఈ మోకాల నొప్పులు, నడుము నొప్పులు వీటన్నిటిని కూడా నివారించవచ్చు.
1: చాలా చక్కటి విషయాలు చెప్పారు డాక్టర్ గారు. కీళ్ళకి సాధారణంగా వచ్చేటువంటి సమస్యలు, దానికి సంబంధించినటువంటి సర్జరీస్, మీరు చెప్పినట్టు రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్, ఇటువంటి విషయాలు మా స్టూడియోకి వచ్చి మాకు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు. నమస్కారం.
0: నమస్కారం. ధన్యవాదాలండి.
2: మీరు ఇంతవరకు ఉదయ తరంగిణి కార్యక్రమంలో సాధారణంగా వచ్చే కీళ్ళ నొప్పులు నివారణ, చికిత్స,

0: ఈ అంశాల గురించి ఆర్థోపెడిక్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ సుకేష్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ఇంతవరకు విన్నారు. పరిచయకర్త డి చంద్రశేఖరరావు. కార్యక్రమంలో కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
5: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
6: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
7: చిక్కుకున్నాడు.
8: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
9: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
10: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
11: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
0: ఉదయతరంగిణ కార్యక్రమంలో ఓ చిత్రం విందాం. నీ స్నేహం చిత్రం నుండి ఉషా పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం ఆర్పి పట్నాయక్.

0: ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఇప్పుడు వినండి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రీ డాక్టర్ బి కుమారస్వామి గారి ప్రసంగం వింటారు. కార్యక్రమానికి ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
0: వినండి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రీ డాక్టర్ బి కుమారస్వామి గారి ప్రసంగం వింటారు.
6: ఈరోజు జూన్ 5న మనం ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం 1972 స్టాక్ హోమ్ స్వీడన్ పట్టణంలో జూన్ 5 నుండి 16 వరకు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని స్థాపించినారు. ఇప్పటి వరకు 150 పైగా దేశాల్లో ఈ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. తీవ్రమైన పర్యావరణ సమస్యలపై దృష్టిని ఆకర్షిస్తూ ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు,

స్వచ్ఛంద సంస్థలు మరియు వ్యక్తుల మధ్య సహకారాన్ని పెంపొందిస్తూ ప్రజలకు అవగాహన పెంపొందించడానికి జ్ఞానాన్ని ఆన్లైన్ మూమెంట్ల ద్వారా కూడా పంచుకోవచ్చు. ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని అజర్బైజాన్ దేశంలో నిర్వహిస్తున్నారు. వాతావరణ మార్పులపై తక్షణ చర్యలు తీసుకోవడము, భూమిని రక్షించడము దీని ప్రధాన ఉద్దేశము. మానవుడు ఈ భూమిపై అవతరించినది మొదలు తన చుట్టూ ఉన్న పరిసరాలను, ఆ పరిసరాల్లో కలుగుతున్న మార్పులను అర్థం చేసుకోవడం కాకుండా ప్రకృతిలో వనరులను తన జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి వినియోగించుకుంటున్నాడు. తినడానికి తిండి, త్రాగడానికి నీరు, తలదాచుకోవడానికి గూడు మొదలైన ప్రాథమిక అవసరాలకై ప్రకృతిపై ఆధారపడి జీవిస్తున్నాడు. అయితే సహజ వనరులను విచక్షణ రహితంగా వినియోగించుకోవడం వల్ల ప్రకృతిలోని సమతుల్యము భంగపడి పరిసరాల క్షీణతకు ప్రారంభమైంది. జీవుల చుట్టూ ఉన్న వాతావరణాన్ని జీవావరణము అంటారు. భూమిపై 10 కిలోమీటర్ల ఎత్తు వరకు, సముద్రంలో 10.67 కిలోమీటర్ల లోతు వరకు జీవులు నివసిస్తున్నాయి. జీవావరణములోని భౌతిక జీవన సంబంధమైన కారణాలు పరస్పర చర్యలను భూమిపై జీవుల మనుగడకు దోహదపడుతున్నాయి. పారిశ్రామిక విప్లవం అనంతరము జీవావరణంలో అనేకమైన మార్పులు సంభవించినాయి. ఇటీవల కాలంలో ఈ మార్పులు శీఘ్రతరం అవడము వల్ల అనేక వృక్ష జంతు జాతుల అంతరించి పోయే ప్రమాదం ఏర్పడింది. మానవుని మనుగడకే ముప్పు ఏర్పడింది. మానవుడు సాధించిన సాంకేతిక ప్రగతికి తానే బలైపోతున్నాడు. పర్యావరణ కాలుష్య ఫలితంగా 15,000 వృక్ష జాతులు, 100 పెంపుడు జంతువులు, 300 వన్యప్రాణ జంతువులు అంతరించిపోయే ప్రమాదం ఉన్నట్టు జీవుల్లో వైవిధ్యం క్షీణిస్తుంది. పట్టణాల నగరాల్లో రద్దీ పెరగడంలో అనేకమైన పర్యావరణ సంబంధమైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఆహారం కొరత, స్థలాభావము, పారిశుద్ధ్య పరిస్థితులు లోపించడము, సహజ వనరులు క్షీణించడం మొదలైనవి. పరిశుభ్రమైన నీరు, స్వచ్ఛమైన గాలి పట్టణాలు అరుదైపోతున్నాయి. ఈ విధంగా మానవ జీవన విధానం వల్ల కలిగే పరిసరాల క్షీణతకు జీవావరణ వాదగా పేర్కొంటున్నారు. ఇంగ్లాండ్ నందు 19వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం ఏర్పడి చేతివృత్తులు అంతరించిపోయాయి. యాంత్రిక సంస్కృతి ప్రారంభమైంది. పట్టణాల్లో పరిశ్రమలు వాడలు వెలిశాయి. ఫలి నుండి ప్రజలు పట్టణాలకు వలసలు పోవడం ప్రారంభమైంది. వస్తుత్పాదన విపరీతంగా పెరిగింది. పట్టణాల్లో రద్దీ పెరిగి పారిశుద్ధ్యం లోపించడం వల్ల పరిసరాల్లో కాలుష్యము ప్రారంభమైంది. ఘన కాలుష్య పదార్థాల్లో ముఖ్యమైనవి ప్లాస్టిక్ వస్తువులు, సీసాలు, పాలిథీన్ సంచులు, పింగాణి పాత్రలు, నైలాన్ వస్తువులు, సైకిళ్ళు, మోటార్ వాహనాలు, సామాగ్రి, ఇనుప వస్తువులు మొదలైనవి. భవన నిర్మాణంలో వినియోగించే వస్తువులు, ఇండ్లు కూలగొట్టినప్పుడు ఏర్పడే ఇటుక, సిమెంటు, సున్నము మొదలైన వ్యర్థ పదార్థాలు, ఎరువులు, పురుగుల మందులు కూడా ఘన కాలుష్యానికి కారణమవుతున్నాయి. పారిశ్రామికంగా ప్రగతి సాధించిన దేశాల్లో వ్యర్థ పదార్థాలు తొలగించడం ఒక ముఖ్యమైన సమస్యగా మారుతుంది. అమెరికా, యూరప్ దేశాల్లో వీటిని పరిమాణము క్రమక్రమంగా వృద్ధి చెందుతుంది. లండన్ వంటి మహానగరాల్లో సగటున రోజుకు 10,000 టన్నుల గృహ సంబంధమైన వ్యర్థ పదార్థాలు విస్తృతమవుతున్నాయి. అమెరికా దేశాల్లో పాత మోడల్ కార్లను రోడ్డు మీద వదిలి వెళతారు. ఒక న్యూయార్క్ పట్టణంలో 1966 దాదాపుగా 40,000 కార్లను రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్లిపోయినట్లుగా కనుగొన్నారు. సహజ వనరులలో నీరు ముఖ్యమైనది. పరిశుభ్రమైన నీరు ప్రజారోగ్య రీత్యా చాలా అవసరం. నీరు మానవ వినియోగానికి కాకుండా పరిశ్రమలకు, వ్యవసాయానికి, రవాణాకు ఉపయోగపడుతుంది. మన దేశంలో చెరువులు, సరస్సులు, నదులు, సముద్రాలు కాలుష్యానికి గురి అయిన మన దేశంలోని అనేకమైన ముఖ్యమైన నదులు గంగా, కావేరి, గోదావరి నదులు గృహ విసర్జితాలలో, పారిశ్రామిక విప్లవ విసర్జితాలలో, వ్యవసాయానికి వ్యర్థ పదార్థాలలో, వ్యవసాయం రంగంలో వినియోగించే ఎరువులు పురుగుల మందుతో కలుషితమవుతున్నాయి. ఈ నదులలో కరిగిన ప్రాణవాయువు లేకపోవడం చేత మత్స్య సంపద పూర్తిగా నశిస్తున్నది. పర్యావరణ కాలుష్యానికి మానవుడి ముఖ్య కారకుడు. స్వార్థ చింతనతో మానవుడు సాగించే మనగడ విధానాలే పర్యావరణ కాలుష్యానికి కారణభూతులు. తనకిష్టమైన వినియోగించుకుని మిగతా వాటిని నిర్లక్ష్యంగా పారవేయటానికి పారిశుద్ధ్య లోపంలో ముఖ్య కారణం. పర్యావరణంలో ఏర్పడిన ఈ సంక్షోభము ఒక ప్రపంచ సమస్యగా మారింది. మానవుని భవిష్యత్తునే ప్రశ్నిస్తుంది. ఈ సమస్య అందరికీ సమస్య. అన్ని దేశాల్లో ఈ సమస్యకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి సంక్షోభ నివారణకు ప్రయత్నాలు జరుపుకుంటున్నారు. ప్రకృతికి కొంతమేరకు మలిన పదార్థాలను తనలో ఇముడ్చుకునే అద్భుతమైన శక్తి ఉంది. మృత్య కలేబాలను మట్టిగా మార్చి తనలో ఇముడ్చుకుంటుంది. వాయు రూపంలో ఉన్న మలినాలను పరిశుద్ధం పరచుకోగలుగుతుంది. అందువల్లనే వాతావరణంలో కార్బన్

0: కార్బన్ డయాక్సైడ్ పరిణామం పెరుగుతుంది. ఓజోన్ వాయువు తగ్గుతుంది. జీవావరణము పరిరక్షించడంలో సౌకర్యాలు కల్పన వ్యర్థ పదార్థ విసర్జన రెండు ముఖ్య అంశాలు. ఆ రెండింటి మధ్య సమన్వయం సాధించినాడు ఆరోగ్యవంతమైన జీవావరణము ఏర్పడుతుంది. సౌకర్యాలు కల్పన గురించి ఆలోచించేటప్పుడు వెలబడే వ్యర్థ పదార్థాల పరిణామంలో కలిగే దుష్ఫలితాలను పరిమిళను తీసుకున్నారు. కాలుష్య ప్రమాదాలను చాలా వరకు తగ్గించవచ్చును. అంతేకాకుండా వ్యర్థ పదార్థాలను తిరిగి వినియోగంలోనికి తెచ్చిన వాటి వల్ల కలుగు దుష్ఫలితాలను నిరోధించవచ్చు. కాలుష్య ఫలితాలను మనకే కాకుండా మన ముందు తరాల వారికి వారసత్వంగా సంక్రమిస్తాయి. మనిషి తాను ఉపయోగించుకోగా మిగిలిన వాటిని నిర్లక్ష్యంగా రోడ్డు మీద పారివేయడం, అనాదిగా వస్తున్న అలవాటుగా ప్రజల్లో పాతకపోయిన అలవాటు ఒక ప్రజారోగ్య సమస్యగా మారుతుంది. వ్యర్థ పదార్థాలను ముఖ్యంగా మూడు విధాలుగా నిర్మూలించవచ్చు. వ్యర్థ పదార్థాలను ఒక చోట కుప్పలుగా పోయడము, కాల్చివేయడము, వ్యర్థ పదార్థాలను పునః వినియోగంలోనికి తీసుకురావడం, విసర్జితమైన వ్యర్థ పదార్థాలను వాహనాల ద్వారా పోగు చేసి పట్టణ శివార్లో ఒక చోట కుప్పలుగా పోయడం చాలా పట్టణాల్లో అనుసరిస్తున్న విధానం. అయితే కాలక్రమేణా చెత్తాచెదారము పెరిగిపోవడంతో అవి అంటువ్యాధులుగా అవుతున్నాయి. జల కాలుష్య నివారణకు నియంత్రణ చట్టము 1976 ద్వారా పర్యావరణ పరిరక్షణే ప్రథమ కర్తవ్యంగా కేంద్ర రాష్ట్ర స్థాయిలో కాలుష్య నియంత్రణ మండలిని ఏర్పాటు చేసినారు. 81లో వాయు కాలుష్య నివారణకు నియంత్రణ బాధ్యతలను కూడా వాటిని అప్పగించారు. ఆ వాతావరణ పర్యావరణ పరిరక్షణ 1986 చట్టములతో పాటు అటవీ జీవ వైవిధ్య వన్యప్రాణులను సంరక్షణ వంటి కొత్త చట్టాలను తీసుకువచ్చినారు. పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన కలిగించడము దేశాభివృద్ధికి పర్యావరణం ఉపయోగకరమైన విధానాలే అనుసరించవలసిన దశలో ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణవేత్తలు, ప్రజలు కలిసికట్టుగా కృషి చేయాలి. ఈ పర్యావరణ సమస్యల ద్వారా ప్రజారోగ్య సమస్యలు మరియు కాలుష్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. మన భారత రాజ్యాంగంలో ప్రతి పౌరునికి జీవించే హక్కు ఉందని, 21 రాజ్యాంగ అధికారంలో ఉన్నది. నీరు పొందే హక్కు సైతము అందులో అంతర్భాగమే. ఆరోగ్యంగా స్వచ్ఛమైన పర్యావరణము జీవించే హక్కు ఒక భాగమే. ముఖ్యంగా పర్యావరణము పరిరక్షించడంలో ప్రభుత్వాలు రైతులను పెంచాలి. పంట వ్యర్థాలను తగులబెట్టకుండా రైతులకు అవగాహన కల్పించాలి. 3 రోజులకు ఒకసారి తనిఖీలు కాకుండా నగరాల్లో పారిశుద్ధ్య నివారణపై నిరంతర నిఘా పెట్టాలి. పర్యావరణం గురించి ప్రచారాలు, ప్రకటనలు, వార్తాపత్రికలు, కథనాలు, పరిశోధన పత్రములను సెమినార్లో సమర్పించాలి. పాఠశాలలో, కాలేజీలలో, విశ్వవిద్యాలయాల్లో సెమినార్స్ నిర్వహించాలి. ప్రభుత్వ సంస్థలను తగు రీతిలో ప్రోత్సహించాలి. దేశాభివృద్ధికి పర్యావరణ ఉపయోగమైన విధానాలని అనుసరించాలి. ఐక్యరాజ్యం తీర్మానం ప్రకారము 2030 నాటికి 17 అంశాలను సుస్థిర అభివృద్ధికి లక్ష్యాలను నెరవేర్చాలి చెప్పాలి. అందులో పర్యావరణం చాలా ముఖ్యమైనది. సౌర పవన వంటి వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని మరింతగా పెంచేంత వాతావరణ మార్పులో కాలుష్య ప్రకృతి విపత్తుల నుంచే దేశాభివృద్ధిని కాపాడవచ్చు. అడవులపై ఆధారపడిన ప్రజల జీవనోపాధులకు అనుకూలంగా ప్రత్యామ్నాయంగా అన్వేషించాలి. చెట్లను, అడవులను సరియైన విధానంలో ఉపయోగిస్తూ జీవ వైవిధ్య సంరక్షణ, వాతావరణ మార్పులు కట్టడి, పర్యావరణ హితంగా ఉపాధి అవకాశాలు కల్పన, ఆహార భద్రతకు మద్దతు వంటి ఎన్నో విధులను అవి ఏకకాలంలో నిర్వర్తించగలుగుతాయి. తద్వారా మానవాళికి, భౌగోళానికి ప్రయోజనము మానవ కనీస కర్తవ్యంగా భావించాలి. వాయు కాలుష్య నివారణ నియంత్రణ చట్టం 1981 సరిగ్గా అమలు కాలేదని, దాంతో కేంద్ర ప్రభుత్వం 2019 జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం చేపట్టింది. వాయు కార్యక్రమం గడువు 2026 పొడిగించి కాలుష్య నివారణను 40% మేరకు కల్పించారు. ఇప్పటికైనా కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వాలు, ప్రజలు చురుకుగా కృషి చేయలేకపోతే భవిష్యత్తు అంధకారమే అవుతుంది. ప్రతి ఇంటి ముందు ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవాలి. భూగర్భ జలాలు పెరుగుటకు వ్యవసాయదారులు పూనుకోవాలి. చెరువుల్లో మట్టి తీయడము, చెక్ డ్యాములను నిర్మించడము, రోడ్లను ఇరువైపులా చెట్లను నాటించడము, అడవుల శాతాన్ని పెంపొందించడం వంటి చర్యలకు ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలి. పరిశ్రమల కాలుష్యాన్ని భూమిలోనికి కానీ లేదా చెరువులను కానీ చేరకుండా పరిశ్రమల అధిపతులు తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకసారి ఉపయోగించిన నీటిని శుద్ధి చేసి వాడుకునే సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్లాస్టిక్ సంచులను నివారిద్దాం, గుడ్డ సంచులను వాడుదాం, పచ్చని చెట్లు ప్రగతికి మెట్టు, పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం.
1: మీరింతవరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రీ డాక్టర్ బి కుమారస్వామి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో కొన్ని వాద్యన ప్రకటనలు విందాం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్.

0: వస్తుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
5: మీ స్నేహితులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
6: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
5: సందర్భం ఏదైనా,
6: శుభకార్యం మరేదైనా,
5: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
6: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
5: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
6: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 8:15 వస్తుంది. మరి కొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: और अब इसी के साथ हमारा आज का प्रसारण यहीं पर समाप्त होता है। तो अपने मित्र अजीत
1: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ आज्ञा दीजिए।
0: नमस्कार, नमस्कार।
2: उमंग, उमंग, उमंग, उमंग, उमंग।
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు ఇంతవరకు ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
4: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, చిత్రసీమ వింటారు కార్యక్రమంలో. ముందుగా జనతా గ్యారేజ్ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన రామజోగేశాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

రాజు విట్స్ రాంబాయి చిత్రం కోసం అనురా కులకర్ణి మరియు జయశ్రీ పాడిన పాట. పాట రాసింది మిట్టపల్లి సురేందర్, సంగీతం సురేష్ బోబిలీ.

ఆచార్య ఈ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ మరియు రాహుల్ సిప్లికంజ్ పడిన రామజోగయ శాస్త్రి గీతం, సంగీతం మణిశర్మ.

0: కార్యక్రమంలో కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: చిత్రసీమలో తర్వాత పాట ఎగిరేవు పావరం చిత్రం కోసం చిత్రపడిన సిరివనెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

చిత్రసీమలో తర్వాత పాట శ్యామ్ సింగరాయ్. ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి పాడిన సిరిమనెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం మికీజే మేయర్.

0: కార్యక్రమంలో కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
6: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
0: చిత్రసీమల తర్వాత పాట తొలి ప్రేమ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. పాట రాసింది శ్రీమండల సీతారామ శాస్త్రి, సంగీతం దేవా.

0: కార్యక్రమంలో ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: చిత్రసీమల తర్వాత పాట సూర్యవంశం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన ఈఎస్ మూర్తి గీతం. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: కార్యక్రమంలో కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: ముఖాన మొటిమల సై బాల్, గజ్జా బొబ్బల సై బాల్, నడువుల తామర సై బాల్, బురద పుల్ల సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: వ్యాపార వికాసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: చిత్రసీమలో తర్వాత పాట ఎంసీఏ. ఈ చిత్రం కోసం దివ్య కుమార్ మరియు శ్రావణి భార్గవ పాడిన బాలాజీ గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

శుభాకాంక్షల చిత్రం కోసం మనో మరియు సుజాత పడిన పాట. పాట రాసింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి, స్వరాలు సమకూర్చింది ఎస్ఏ రాజ్కుమార్ మరియు కోటి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: చిత్రసీమలో తర్వాత పాట ఉగాది చిత్రం కోసం ఉన్ని కృష్ణన్ వాడిన పాట రాసింది, సంగీతం సమకూర్చింది SV కృష్ణారెడ్డి.

0: కార్యక్రమంలో కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.

0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం అండ్ 103.5 మెగాహెర్ట్స్ పై శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట దేశముద్ర చిత్రం కోసం చక్రి మరియు కౌశల్య పడిన పాట. పాట రాసింది కందికొండ, సంగీతం సమకూర్చింది చక్రి.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: చిత్రసీమలో తర్వాత పాట తొలి ముందు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ సుజానికి పడిన పాట. పాట రాసింది వేటూరి, స్వరాలు సమకూర్చింది ఇళయరాజా.

చిత్రసీమలో మీరు విన్న పాట 100% లవ్ చిత్రం నుండి స్వాతి పాడిన శ్రీమణిగీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 10 గంటలకు వస్తుంది. ఇక 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పర్యావరణాన్ని పరిరక్షించడం, సుస్థిర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్లడం పట్ల ఉన్న నిబద్ధతను ఈరోజు పునరుద్ఘాటిస్తుందని సోషల్ మీడియా పోస్టులో తెలియజేశారు. కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు విద్యుత్ వాహన వినియోగం, గ్రీన్ ఎనర్జీ దిశగా సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడం, అర్బన్ పార్కులు, చెరువుల పునరుద్ధరణతో హైదరాబాద్ నగరాన్ని నెట్ జీరో సిటీగా మార్చే లక్ష్యాలతో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ద్వితీయ సర్సంఘ్ చాలక్ మాధవ్ సదాశివరావు గోల్వాల్కర్ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. సాంస్కృతిక జాతీయవాదానికి బలమైన సైద్ధాంతిక పునాదిని ఆయన అందించారని, దేశ నిర్మాణంలో సేవను అత్యంత ప్రతిష్టాత్మకమైన శక్తిగా స్థాపించారని అమిత్ షా తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలను 6% నుంచి 7.5% పెంచిందని రెవెన్యూ మంత్రి విమర్శించారు. ప్రజలపై భారం పడకుండా వాస్తవానికి దగ్గరగా శాస్త్రీయ పద్ధతిలో భూముల విలువలను సవరించామని మంత్రి చెప్పారు. తమ ప్రభుత్వం సృష్టించిన అత్యంత అనుకూలమైన వాతావరణం వల్ల సాంకేతికత, ఇంజనీరింగ్, జీవ విజ్ఞానాల ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ మారుతోందని ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలకు సెలవులను ఈ నెల 13వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అప్పటి వరకు టేక్ హోమ్ రేషన్ విధానంలో లబ్ధిదారులకు సరుకులు అందిస్తామని మహిళా శిశు సంక్షేమ విభాగం తెలియజేస్తుంది. నైరుతి ఋతుపవనాలు నిన్న కేరళం తాకాయి. రాబోయే 2 రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. తెలంగాణ ఆకాంక్షలైన నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలను తీవ్రంగా వంచాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం. 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు డాక్టర్ కె విజయ్ గారితో శ్రీమతి లావణ్య సునీల్ దమ్ముగారు జరపబోయే రేడియో ప్రయాణం మధుర జ్ఞాపకాలు సంభాషణ విందాం.

0: ఆకాశవాణి శ్రోతులకు నమస్కారం. 90 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి సంబరాలని అంబరాన్ని అంటించడానికి ఈరోజు మనతో ఒక విశిష్ట అతిథి ఉన్నారు. పరిచయం అవసరం లేని పేరు వారిది. వారి పేరు చెప్పగానే శ్రోతల హృదయాల్లో కోటి వీణలు మోగుతాయనే చెప్పొచ్చు. అంతటి అనుబంధం పెనవేసుకున్నారు ప్రోగ్రామ్స్తో కానీ శ్రోతలతో కానీ. ఆవిడ ప్రోగ్రాంలో చేసిన ఎక్స్పెరిమెంట్స్ మరెవ్వరూ చేయలేదు అని అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ముఖ్యంగా మేడంతో నేను వివిధ భారతిలో వర్క్ చేసినప్పుడు ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలకు మేడం తెరతీశారు. అందరికీ గుర్తుండే ఉంటుంది, శ్రోతలందరికీ గుర్తుకొస్తున్నాయి సినీ దర్శక రత్నాలు కానీ మాట పాట, సరిగమల సరాగాలు, బళారే చిత్రం, పాటల పల్లకి, బృందావనం, భావగీతం, ఇలా అనేక కార్యక్రమాలు. ఇంకా పోలిపూర్ణం అనే చక్కటి హిలేరియస్ డ్రామా కానీ, నవ్వులు అమ్మబడును అని కానీ, ఇలా అనేక ఇంకా ఇంటర్వ్యూస్ అయితే చెప్పవసరం లేదు. మేడం చేసిన ప్రోగ్రామ్స్ మేడం మాటల్లోనే విందాం. మనతో ఉన్నారు డాక్టర్ కే విజయ, విశ్రాంత సహాయ సంచాలకులు. వారి మాటల్లోనే మనం ఇప్పుడు ఆకాశవాణి అంటే ఏంటి అని విందాం. మేడం నమస్కారం, ఆకాశవాణికి స్వాగతం.
1: స్వాగతం అమ్మ. 1936 నుంచి 2026 దాకా 90 వసంతాల ఆకాశవాణి ప్రయాణం. ఆకాశవాణి సిబ్బందికి, మన ప్రియాతి ప్రియమైన శ్రోతలందరికీ ముందుగా శుభాభివందనాలు తెలియజేసుకుందాం. మనల్ని ఆదరిస్తున్న ప్రతి శ్రోతకి కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకుని మన కార్యక్రమానికి వెళ్దాం. అసలు ఆకాశవాణి అని అన్నావు కదా, మైక్రోసెకండ్ల వ్యవధిలో ప్రపంచంలోని ప్రజానీకానికి సమాచారాన్ని ఒక గొంతుకతో వినిపించదగిన సాధనం రేడియో అని మనం చెప్పుకోవచ్చు. అయితే మన పనులు మనం చేసుకుంటూ విద్య, విజ్ఞానం, సమాచారం, వినోదం అన్నీ కూడా ఆకాశవాణి శ్రోతలకి అందిస్తూ ఉంది. ఇదంతా కూడా ఇటలీ శాస్త్రవేత్త గుగులియో మార్కోని ఆవిష్కరణ మూలంగా జరుగుతోంది. మనం తప్పకుండా ముందుగా వారిని ఒకసారి గుర్తు చేసుకుందాం, మార్కోని గారిని. అలాగే మన ఆకాశవాణి నినాదం చూసినట్టయితే బహుజన హితాయ బహుజన సుఖాయ, ఈ నినాదంతో మనం వివిధ వయసుల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రసారం చేయడం జరుగుతోంది. చిన్నపిల్లల నుంచి వయోవృద్ధుల దాకా రకరకాల కార్యక్రమాల్ని ప్రసారం చేస్తున్నాం. విద్య అందించడంలో కానివ్వండి, వాళ్ళకి విజ్ఞానం ఇవ్వటంలో కానివ్వండి, వినోదాన్ని పంచడంలో కానివ్వండి, ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించడంలో కానీ రేడియో పాత్ర ఎనలేని సేవగా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనం గమనించినట్టయితే దాదాపు 23 ప్రధాన భాషల్లో మన రేడియో ప్రసారాలు శ్రోతలకు అందుతున్నాయి. 277 కేంద్రాల ద్వారా ప్రసారాలు అందుతున్నాయి. 92% విస్తీర్ణంలో గల 99.19% ప్రజానీకానికి మనం అందుబాటులో ఉన్నాం రేడియో ద్వారా. ఎంత గ్రేట్ కదా. అలాగా వివిధ మాధ్యమాలలో మనకి ఆ మధ్య అంతా కూడా ఇన్ని మాధ్యమాలు వచ్చాయి, రేడియో పడిపోతుందండి, రేడియో ఎవరు వింటారు అనేది ఒక మాట వినపడింది. కానీ ఎఫ్ఎంతో మన స్థానం పదిలంగా ఉంది, ఉంటుంది కూడా.
0: మొదటిసారి ఆకాశవాణితో మీ అనుబంధం ఎప్పుడు మొదలైంది మేడం?
1: ఆకాశవాణితో మొదటిగా నా అనుబంధం అంటే, నేను 6-7 ఏళ్ల వయసు చిన్నపిల్ల ఉన్నప్పుడు మా ఇంట్లో ఒక పెద్ద టీవీ సైజ్ అంత రేడియో ఉండేది, ఇంత పెద్ద నాబులు తిప్పడానికి. అది మా ఇంట్లో ఎప్పుడు ఆన్ చేసి ఉంచేవారు మా నాన్నగారు. హాల్లో ఉండేది, ఒక బల్ల మీద సెట్ ఉండేదన్నమాట. చిన్నపిల్ల కదా, తెలియదు ఎవరైనా ఇంటికి వస్తున్నా వెళ్తున్నా దాంతో సంబంధం లేదు. అందులో ఏదైనా పాటలు వస్తుంటే నేను ఇక్కడ డ్యాన్సులు గంతులు వేయడమే అనమాట. మళ్ళీ మధ్య మధ్యలో వెళ్ళి చూసేదాన్ని, ఎవరు మాట్లాడుతున్నారు లోపల నుంచి అన్నట్టుగా చూసేదాన్ని, అటు ఇటు చూసి. ఎవరు కనిపించేవాళ్ళు కాదు, కానీ మ్యూజిక్ అయితే వస్తుందని బాగా గంతులు వేసేదాన్ని అనమాట. ఆ ఆసక్తిని కనిపెట్టి మా నాన్న నన్ను మ్యూజిక్ కాలేజీలో జాయిన్ చేశారు. ఓహో, దీనికి ఏదో బాగా డ్యాన్స్ ఇంట్రెస్ట్ ఉంది అన్నట్టుగా. అట్లా ఆకాశవాణి నాకు ఏమి అని తెలియకముందే నన్ను ఒక నాట్యం నేర్పించడానికి ఒక అడుగు వేయించింది. అలాగ నేను చదివింది అగ్రికల్చర్ బీఎస్సీ, ప్రొఫెషనల్ కోర్సులో జాయిన్ చేయాలని నాన్న దాంట్లో జాయిన్ చేశారు. అయితే నా పోస్టింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఒక కృషి విజ్ఞాన కేంద్రం అనంతపూర్లో పోస్ట్ చేసినప్పుడు కడప స్టేషన్ నుంచి నాకు ఒక లెటర్ వచ్చింది అన్నమాట. ప్రయోగశాలల నుండి పంట పొలాలకు అనే టాపిక్ మీద ప్రసంగం ఇవ్వడానికి ఇన్వైట్ చేశారు. టీఏడిఏ కూడా ఇచ్చి డబ్బులు ఇచ్చి ఇన్వైట్ చేశారు అన్నమాట. అంతవరకు అసలు రేడియో తెలియదు. సరే వెళ్ళాను కడప స్టేషన్కి. మా చుట్టాలు ఉండేవారు కడపలో అప్పుడు. సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి ఫ్రెష్ అప్ అయ్యి వాళ్ళు తీసుకెళ్లారు.

అన్నమాట. చూడలేదు అని అంటే పాపం వాళ్ళు నాతో పాటు వచ్చి తీసుకెళ్లారు. ఈఎల్ నారాయణ గారు అని ఫామ్ రేడియో ఆఫీసర్. అప్పట్లో అగ్రికల్చర్ చూసేవాళ్ళని ఫామ్ రేడియో ఆఫీసర్స్ అని, ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ చూసేవాళ్ళని ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అని, విమెన్ అండ్ చైల్డ్ ప్రోగ్రామ్స్ చూసేవాళ్ళకి ప్రొడ్యూసర్, తర్వాత వాళ్ళకి అసిస్టెంట్ చేసే వాళ్ళందరూ ప్రొడక్షన్ అసిస్టెంట్స్ అని అనేవాళ్ళు. ట్రెక్స్లు వేరే ఉండేవారు. ఆ ప్రోగ్రామ్కి అటాచ్ డ్రామాకి అటాచ్ అయిన ప్రొడక్షన్ అసిస్టెంట్, ఉమెన్ అండ్ చిల్డ్రన్కి ప్రొడక్షన్ అసిస్టెంట్ అట్లా ఉండేవారు అనమాట. అప్పుడు ఆ కార్యక్రమం ప్రసంగం రాసుకెళ్ళి చక్కగా స్క్రిప్ట్ రాసుకుని, ఫస్ట్ ప్రోగ్రామ్ కదా ఎలా మాట్లాడాలో తెలీదు, సరే ఆయన పాపం బాగా ప్రోత్సహించారు నారాయణ గారు. అక్కడ రేడియో ప్రోగ్రామ్ ఇచ్చాను. మళ్ళీ రేడియోలో నా గొంతు వింటే నాకు ఎంతో ఆనందం అనిపించింది అనమాట. అది నా ఫస్ట్ రేడియోలో అడుగు పెట్టడం. బట్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ నేను మళ్ళీ రేడియోలోనే జాబ్ చేస్తానని అసలు కలలో కూడా అనుకోలేదు. జాబ్ అయిపోయిన తర్వాత మా వారికి ఢిల్లీలో వేరే పోస్టింగ్ వస్తే ఇద్దరం అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్నా వదిలేసామన్నమాట. జాబ్ వదిలేసి ఢిల్లీ వెళ్ళాము. సరే అక్కడ ఖాళీగా ఉండడం ఎందుకని పిహెచ్డీకి జాయిన్ అయ్యాను. అప్పుడు యూపీఎస్సీ వాళ్ళది పడిందనమాట ఎంప్లాయ్మెంట్ న్యూస్లో. పడితే సరే పోస్టింగ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఫామ్ అండ్ హోమ్ అని ఇచ్చాడనమాట. బీఎస్సీ ఏజీ చాలు క్వాలిఫికేషను. సరే మా వారు ఇదేదో బాగానే ఉంది, అగ్రికల్చర్ గురించి అడుగుతున్నారు కదా అప్లై చేస్తావానని ఊరికే క్యాజువల్గా అప్లై చేసి ఒక అప్లికేషన్ పడేసామన్నమాట. దాదాపు 2 ఏళ్ళు అయిందేమో. అప్పుడు ఇంటర్వ్యూ కాల్ లెటర్ వచ్చింది. ఇంటర్వ్యూకి వెళ్ళాం ఢిల్లీలోనే. మా పాప అప్పుడు 9 మంత్స్ 10 మంత్స్ బేబీన పెద్దమ్మాయి. ఇంకా దాన్ని తీసుకుని మా వారు నేను అది మొత్తం దానికి బిస్కెట్లు పాల సీసాలు అన్నీ పట్టుకుని యూపీఎస్సీ లాన్లో కూర్చొని మా వారు పిల్లని ఆడించుకుంటుంటే నేను వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి వచ్చాను. వాళ్ళు అప్పటికి నేను పిహెచ్డీ కూడా ఇంకా జాయిన్ అయ్యాను కదా, వాళ్ళు ఇంకా నా ఎంఎస్సీ థీసిస్ గురించి ఇవన్నీ చాలా ప్రశ్నలు అడిగారమ్మా. దాదాపు 1.5 అవర్స్ ఇంటర్వ్యూ జరిగింది. వాళ్ళు సరే నీకు పోస్టింగ్ ఇస్తే నువ్వు తెలుగు లాంగ్వేజ్ కాబట్టి హైదరాబాద్లో ఇస్తారు, మరి మీ వారు ఢిల్లీలో ఉద్యోగం అంటున్నావు ఎలా చేస్తావు అని అడిగారనమాట లాస్ట్లో. ఇంకోటి గమ్మత్ అయిన ప్రశ్న ఏంటంటే, ఒక తెలుగు ఆయన ఉన్నాడు ఇంటర్వ్యూ దీంట్లో, ఆయన లాస్ట్లో ఏమ్మా నువ్వు ఏదైనా ఒక పాట పాడతావా అని అడిగారు. అయ్యా బాబా ఈయన పాట పాడమంటున్నాడు, మనకేం పాట రాదు కదా అని అనుకుంటే, పర్వాలేదు పాడమ్మా చూద్దాం వాయిస్ అని అన్నారనమాట. అప్పుడేదో పేట్రియాటిక్ సాంగ్ స్కూల్లో నేర్చుకున్నది ఏదో 1-2 లైన్లు పాడితే ఓకే అన్నారు. ఇంకా అట్లా అయింది. తర్వాత చాలా రోజులకి పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చాయి లావణ్య, వచ్చాయి. పోస్టింగ్ హైదరాబాద్లో వేశారు. సరే ఇంకా మళ్ళీ హైదరాబాద్లో 1989 నుంచి 2019 30 సంవత్సరాలు నిరంతరంగా ఒక 4 ఆకాశవాణి కేంద్రాలలో సేవలు అందించే భాగ్యం నాకు ఆకాశవాణి ఇచ్చింది. కానీ ఎన్నో మరువలేని జ్ఞాపకాలు అనమాట. ఫామ్ అండ్ హోమ్ సెక్షన్కి పోస్టింగ్ ఇచ్చినప్పటికీ నేను జాయిన్ అయినట్టు సేమ్ ఇదే ఈఎల్ నారాయణ గారు మళ్ళీ హైదరాబాద్కి వచ్చి ఉన్నారు అప్పుడు. అందుకని నాకు 2 ఇయర్స్ ఫామ్ అండ్ హోమ్ సెక్షన్ ఇవ్వలేదు. రేడియో స్టేషన్లో వచ్చి జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు గణేషన్ గారు అని ఆయన ఉండేవారు స్టేషన్ డైరెక్టరు, ఆయన ఉండి అమ్మ ఫామ్ అండ్ హోమ్కి నీకు ఆర్డర్స్ వచ్చాయి బట్ అదే సెక్షన్ ఇస్తారనేం లేదు, యు హ్యావ్ టు డూ అదర్ సెక్షన్స్ ఆల్సో. ఆయన చెప్పాల్సిన రూల్స్ విధానంగా ఆయన చెప్పారు. అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్గా శాస్త్రి గారు అని ఉన్నారు, ఆయన నేను అందరినీ పరిచయం చేస్తానని తీసుకెళ్ళి మొత్తం స్టూడియోలు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అన్నీ మొత్తం అందరినీ పరిచయం చేశారు. షీఈస్ న్యూ పెక్స్ అని చెప్పి అందరికీ పరిచయం చేశారు. కంట్రోల్ రూమ్ చూసి కొంచెం భయపడ్డాను, అమ్మ ఇవేవో ఫేడర్లు అవి ఉన్నాయి, మనకేమీ ఇది సూట్ కాదు, మనం ఈ ఉద్యోగం చేయలేము అని చాలా భయపడ్డాను. ఇప్పుడు అనుకుంటే బల సరదాగా అనిపిస్తుంది. ఇంకా దాని తర్వాత మెల్లమెల్లగా ఫస్ట్ మార్నింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ చేయమని ఇచ్చారు. నా ఫస్ట్ ఇంటర్వ్యూ అజయ్ కల్లాం గారితో, ఆయన అప్పుడు డైరెక్టర్ సివిల్ సప్లైస్, దాని మీద ఇంటర్వ్యూ చేశాను. అప్పుడు ప్రతిరోజు ప్రోగ్రామ్ మీటింగ్ జరుగుతుంది కదా, ఆ మీటింగ్లో డిస్కస్ చేసేవాళ్ళు ముందు రోజు ప్రోగ్రామ్స్ ఏమి వెళ్ళాయి, దానికి మార్కింగ్స్ ఇచ్చేవాళ్ళు ప్రోగ్రామ్ ఎలా ఉంది అనేది, ఏ గ్రేడు బి గ్రేడు బి ప్లస్ అట్లా. అప్పుడు శాస్త్రి గారు అమ్మాయి నువ్వు లాభం లేదు ఇవాళ కాఫీ ఇప్పించాల్సిందే అని చెప్పి మీటింగ్లో అనడము చాలా సరదాగా. అట్లా స్టార్ట్ అయిన ప్రయాణం మార్నింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్లో ఎన్ని సిరీస్ స్టార్ట్ చేశానో తెలియదు నాకే. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మీద ఒక సిరీసు, పళ్ళు పోషక విలువలను ఒక సిరీసు, పోషకాహారం గురించి ఒక సిరీస్, ఇలా రకరకరకాలుగా అన్నీ, మళ్ళీ దానికి తగినట్టుగా పాటలు కూడా సెలెక్ట్ చేసుకుని లైబ్రరీలో ఎంతో కష్టపడి
పాటలు కూడా సేకరించుకొని పెట్టి ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం.

0: అప్పట్లో ఈ సిరీస్లే కాకుండా ఫ్యామిలీ సీరియల్ ఒకటి చేశాం. సుధామ గారు, నేను, ఒక ప్రొడక్షన్ అసిస్టెంట్ శ్యామలాదేవి గారు అని డ్రామాలో ఉండేవారు. మేము ముగ్గురం కలిసి ఒక ఫ్యామిలీ సీరియల్ లాగా చేశామన్నమాట. అది బాగా క్లిక్ అయింది ప్రోగ్రాము. యాక్చువల్గా సుధామ గారు నాకు అసలు స్క్రిప్ట్ చదవటము అంత తెలిసేది కాదు. ఆయన ఒక గురువు గారు అని చెప్పచ్చు. బాగా నాకు స్క్రిప్ట్ చదవటం, ఇలా ఎక్కడ పాజ్ ఇవ్వాలి, ఎక్కడ చదవాలి, అట్లా అవన్నీ బాగా చెప్పించేవారు. అది ఎప్పుడు మర్చిపోలేనమాట. ఆ ఫ్యామిలీ సీరియల్ కూడా బాగా క్లిక్ అయిందమ్మా. అట్లా స్టార్ట్ అయిన ప్రయాణం మార్నింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ నుంచి. ఎవరెవరు ప్రొడ్యూసర్స్ రిటైర్ అవుతున్నారో ఆ సెక్షన్లన్నీ నాకు ఇచ్చేవాళ్ళు. భీమయ్య గారనే ఇండస్ట్రియల్ వర్కర్స్ ప్రోగ్రామ్ చూసేవారు. ఆయన రిటైర్ అయిపోతే కార్మికుల కార్యక్రమం ఆ సెక్షన్. దాంట్లో అప్పట్లో ఎన్విరాన్మెంట్ మీద ప్రోగ్రామ్స్ చేయమని మనకి చాలా డైరెక్టరేట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్. చక్కగా పాటలు రాయించి ఎన్నో పాటలు ప్రొడ్యూస్ చేశాం. మేయల్ కుమార్ గారు నాకు అసిస్టెంట్గా ఉండేవారు అప్పుడు. మార్నింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్కి సుధామ గారు, తర్వాత కళాకృష్ణ గారు ప్రొడక్షన్ అసిస్టెంట్ డ్రామాకి, ఆయన ఉదయ తరంగిణికి కూడా అసిస్టెంట్గా ఉండేవారు. అట్లా ఎన్నో ప్రోగ్రామ్స్ చేయడం జరిగిందమ్మా. ఇంక మళ్ళీ ఫ్యామిలీ వెల్ఫేర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అని అరుణాచలం గారు ఉండేవారు. మన కామేశ్వరి గారు ఉన్నారు కదా ప్రోగ్రామింగ్స్, వాళ్ళ ఫాదర్ అనమాట. ఆయన కూడా బాగా ఎంకరేజ్ చేసేవారు. వాళ్ళని అందరినీ జ్ఞాపకం చేసుకోవాలి ఈ తరుణంలో. అలాగే ఉమెన్ అండ్ చిల్డ్రన్ జానకిరాణి గారు రిటైర్ అయిపోతే అప్పుడు దాన్ని ఇచ్చారనమాట ఆ సెక్షన్. శారద అని ఒక ప్రొడక్షన్ అసిస్టెంట్ ఉండేది. మన యాంకర్ ఝాన్సీ ఉంది కదా, వాళ్ళ మదర్ అనమాట. తను నేను కలిసి కూడా చక్కగా ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాము. అట్లా దాదాపు 2 సంవత్సరాలు ఈ కార్యక్రమాలన్నీ చూసుకుంటూ ఉంటే అప్పుడు వీళ్ళు ఫామ్ రేడియో ఆఫీసర్లు రిటైర్ అయ్యి నాకు మళ్ళీ నేను సెలెక్ట్ అయిన వ్యవసాయదారుల కార్యక్రమంలోకి వచ్చానన్నమాట.
1: అసలు మీరు అనుకున్న జాయిన్ అయిన పోస్ట్కి
0: అప్పుడు వచ్చాను.
1: ఓకే. ఆకాశవాణి కార్యక్రమాల ప్రసారాల్లో సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో ఎంతవరకు సఫలమైందంటారు?
0: సమాచారాన్ని చేరవేయడంలో సఫలం అంటే, నేను మనం ఇందాకే అనుకున్నాం కదా, అన్ని వయసుల వారికి, అన్ని వర్గాల వారికి అనుగుణంగా మనం కార్యక్రమాలు రూపొందించేవాళ్ళమని. ముఖ్యంగా వ్యవసాయదారుల కార్యక్రమం తీసుకుంటే అప్పట్లో పర్ డే 1.5 అవర్ ప్రోగ్రాం ఉండేది వ్యవసాయదారులకి. పొద్దున్నే పొలం పనులు, మధ్యాహ్నం పాడీ పంట, తర్వాత వ్యవసాయ సూచనలు, మళ్ళీ ఇల్లు వాకిలి. ఇవి కాకుండా గ్రామీణ మహిళలకు సంబంధించి 1/2 అవర్ ఒక వారానికి, అలాగే గ్రామీణ బాలబాలికలకి సెపరేట్ ప్రోగ్రాం ఉండేది బాల విహార్ అని. ఇవన్నీ కన్సర్న్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఫామ్ అండ్ హోమే చూసేవాళ్ళు అనమాట. అట్లా వ్యవసాయదారుల కార్యక్రమంలో దాదాపు 10 సంవత్సరాలు నిరంతరంగా చేశానమాట అగ్రికల్చర్ ప్రోగ్రామ్స్. అప్పట్లో నిర్మలా వసంత్ అని ఒక ఆవిడ అనౌన్సరు, ఈ పాడి పంట ప్రోగ్రాంలో చిన్నమ్మ పాత్ర చేసేదనమాట. ఆవిడ రిటైర్ అయిన తర్వాత శాస్త్రి గారు పిలిచి, అప్పుడు ఆయన స్టేషన్ డైరెక్టర్ అయ్యారు, ఏమ్మాయి నువ్వు చేస్తావా, క్యారెక్టర్ నువ్వే చెయ్యాలి ఇంకా. ఎందుకంటే ఆవిడ బాగా పాపులర్ అప్పట్లో. నేను న్యాయం చేయగలనో లేదో అని కొంచెం భయపడ్డాను. కొంచెం ఆవిడ మాట్లాడుతున్న విధంగానే యాస మాట్లాడడం అట్లా నేర్చుకుని మొత్తానికి ఆ ప్రోగ్రాంలో స్టాక్ క్యారెక్టర్గా 15 సంవత్సరాలు పాడి పంటలో చిన్నమ్మగా చేసి కొంచెం ప్రజల్లోకి వెళ్ళగలిగాను. అది నాకు ఎంతో ఆత్మతృప్తినిచ్చిన కార్యక్రమంగా నేను చెప్పుకుంటాను. కనెక్ట్ అవుతారు. పెద్దయ్యలు మారారు మళ్ళీ. పెద్దయ్యలు విజయ్ కుమార్తో చాలా ఏళ్ళు చేశాను నేను, విజయ్ కుమారు, తర్వాత గోపిచందు, మళ్ళీ సుధాకర్ రెడ్డి గారు. పెద్దయ్యలు మారారు కానీ చిన్నమ్మగా నేనే చాలా వీళ్ళ అందరితో కూడా కలిసి చేశాను. ఫామ్ అండ్ హోమ్ సెక్షన్లో నేను జాయిన్ అయినప్పుడు ఫామ్ రేడియో రిపోర్టర్స్ అనే క్యాడర్లో పనిచేసేవాళ్ళు గోపిచందు, విజయ్ కుమారు, తర్వాత పెక్సల్ అయ్యారు. వాళ్ళిద్దరూ పాపం మంచి సహకారం అనమాట. ఒక టీమ్గా ఎక్కువగా స్టూడియో కన్నా ఓబీ ప్రోగ్రామ్స్ ఎక్కువ చేసేవాళ్ళం. ఒక్కసారి ఓబీకి వెళ్తే 20-25 ప్రోగ్రామ్స్ పట్టుకొచ్చేవాళ్ళం అనమాట. మళ్ళీ అవన్నీ కూర్చొని ఎడిటింగ్ చేసుకుని, అప్పట్లో మెల్ట్రాన్ రికార్డర్లు ఇవి లేవు, మెల్ట్రాన్ రికార్డరు, ఇంజనీరింగ్ వాళ్ళు వచ్చేవాళ్ళు పెద్ద సూట్ కేసులో, పెద్ద ఏదో ఊరు ప్రయాణంలాగా వెళ్ళేవాళ్ళం అనమాట ఓబీకి వెళ్ళడం అంటే. అంత సరంజామా ఉండేది. ఇద్దరు ఇంజనీర్స్ అందరం కలిసి వెళ్ళాము. ప్రాక్టికల్గా చెప్పాలంటే నేను రైతుల నుంచి చాలా నేర్చుకున్నానమ్మా. ఆ రైతు మహిళల్లోని ఆత్మస్థైర్యం నేను మర్చిపోలేను. వాళ్ళు అంత బల్లగుద్ది మాట్లాడటం కానీ, అప్పట్లో డ్వాక్రా సంఘాలు చాలా పాపులర్. సిఎస్ రామలక్ష్మి గారు అని ఆవిడ కమిషనర్ డ్వాక్రా గ్రూప్స్, ఆవిడ కూడా మన స్టేడియోకి వచ్చి మనల్ని చాలా గ్రూప్స్ని పరిచయం చేయడానికి తీసుకెళ్లేవాళ్ళు. ఆవిడతో కూడా చాలా ప్రోగ్రామ్స్ చేశాము. పల్లెకు పోదాం ప్రగతిని చూద్దాం అని ఒకటి ప్రోగ్రాము, ఒక విలేజ్కి వెళ్ళి ఇక్కడ ఆఫీషియల్స్తో కనెక్ట్ చేస్తూ ఒక లైవ్ ప్రోగ్రామ్ చేశామన్నమాట. చలపతిరావు గారు అని ఒక ప్రోగ్రాము ఆఫీసర్ ఉండేవారు.

0: ఆయనతో కలిసి వెళ్ళి ఒక విలేజ్ నుంచి అది ఫస్ట్ ప్రాక్టికల్గా ఒక ప్రోగ్రామ్ చేయగలిగామన్నమాట.
1: ఎక్స్పెరిమెంట్లు మీరు పెట్టింది పేరు మేడం,
0: పల్లెకి పోదాం ప్రగతిని చూద్దామని. అట్లా అవన్నీ చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేశాం లావణ్య, మంచి జ్ఞాపకాలు అన్నమాట. వ్యవసాయదారుల కార్యక్రమాల్లో మనకి ఇక్కడ హైదరాబాద్లో చాలా ఐసీఆర్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, నేషనల్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి. అందరు శాస్త్రవేత్తలతోనూ మన దగ్గరకు వచ్చేవాళ్ళు, మనం అక్కడికి వెళ్ళి ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళము. ఆల్మోస్ట్ మన పరిధిలో అన్ని జిల్లాలు కవర్ చేయడం జరిగిందమ్మా, మహబూబ్ నగర్, కరీంనగర్, ఈ జిల్లాలన్నిటికి వెళ్ళి అభ్యుదయ రైతుల అనుభవాలని, సేంద్రియ వ్యవసాయం రైతుల అనుభవాలని, గ్రామీణ మహిళల అనుభవాలని, పాడి పరిశ్రమ అని, అన్ని రకాలుగా రైతులు, నిజామాబాద్ రైతులని, రైతులతో కలిసి చాలా ప్రోగ్రామ్స్ చేశాము. మళ్ళీ మన స్టూడియోకి కూడా రైతుల్ని ఆహ్వానించేవాళ్ళం అన్నమాట,
1: రైతులు
0: కూడా వచ్చేవాళ్ళు స్టూడియోకి. వాళ్ళకు కూడా స్టూడియోకి వచ్చిన తర్వాత వాళ్ళ అనుభవాలు ప్రసారం చేసి మిగతా కేంద్రాలు కూడా రిలే తీసుకునేటట్టుగా కూడా చేశాము. వ్యవసాయ పాఠశాల అని ఒకటి ఉండేది, ఒక టాపిక్ మీద ఒక లెసన్ లాగా చెప్తారు వాళ్ళు హాఫ్ అన్ అవరు, తర్వాత మళ్ళీ దాంట్లో క్వశ్చన్స్ ఆన్సర్స్ లాగా అనమాట. మళ్ళీ అగ్రికల్చర్ ప్రోగ్రామ్స్ మీద ఎవ్రీ 3 మంత్స్కి ఒక మీటింగ్ జరిగేది, రూరల్ అగ్రికల్చర్ ప్రోగ్రామ్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ అని. శాస్త్రవేత్తలు వచ్చేవాళ్ళు, వాళ్ళందరూ సలహాలు ఇచ్చేవాళ్ళు, ప్రోగ్రామ్స్లో ఏమైనా చేంజెస్ అవి ఇవి చేయాలనని. అవన్నీ దృష్టిలో పెట్టుకుని షెడ్యూల్ తయారు చేసేవాళ్ళము, దాన్ని ఫాలో అయ్యి ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం అన్నమాట. ఇంకా వ్యవసాయదారుల కార్యక్రమంలో చెప్పాలంటే ఇంకా టైం సరిపోదు, అన్ని అనుభవాలు ఉన్నాయి. ఫార్మర్స్తో కానీ సైంటిస్టులతో కానీ ఉండేది వ్యవసాయదారుల కార్యక్రమ ప్రయాణం చాలా దిగ్విజయంగా సాగిందమ్మా.
1: నిజంగానే ఏజీబీఎస్సీ చదువుకుని ఆ ప్యాషన్ తో వచ్చినందుకు చదువును పూర్తిగా వినియోగించి ఒక వర్క్ సాటిస్ఫాక్షన్ అయితే మీకు ఉంటుంది.
0: చాలా మంది ఏమండి పిహెచ్డీ చేశారు, మీరు ఎక్కడన్నా యూనివర్సిటీలోనే ఉండొచ్చు కదా, అక్కడ మంచి స్కేల్స్ యూజీసీ స్కేల్స్ ఉంటాయి కదా, మీరు రేడియోలోకి ఎందుకు వచ్చారు, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవచ్చు కదా అనని చాలా మంది మన వాళ్ళు అడిగేవారు, అంత చదువుకొని మీరు ఇక్కడికి వచ్చారు ఎందుకండి అని. నా దృష్టిలో లావణ్య ఒక మంచి క్రియేటివ్ మీడియా అమ్మ రేడియో అయితే, నువ్వు ఎంత చెయ్యాలనుకుంటే అంత మనం చెయ్యొచ్చు. నా అదృష్టం ఏంటంటే ఉన్న డైరెక్టర్లు అందరూ ఎస్ యూ క్యాన్ డూ ఇట్ అని చెప్పి ప్రతి ఒక్కరూ నన్ను ఎంకరేజ్ చేశారు. అదేవిధంగా నేను దూసుకుపోయి ప్రతి సెక్షన్లో కానీ సబ్జెక్టు పక్కన పెట్టైనా సరే ఏ సబ్జెక్ట్ ఇచ్చినా కూడా చెయ్యాలన్న ఒక క్యూరియాసిటీ ఉండేది, వాళ్ళ ఎంకరేజ్మెంట్ కూడా అలా ఉండేది. అట్లయి ఎన్నో నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేయగలిగామన్నమాట.
1: ఇది చెప్పడానికి ఈజీగానే ఉంది, చేయడానికి మాత్రం ఒక గొప్ప సంకల్పం ఉండాలి, ఒక డెడికేషన్ ఉండాలి, ఆకాశవాణితో ఒక అనుబంధం ఉండాలి, దాన్ని మనం ఓన్ చేసుకోగలగాలి, అప్పుడు కానీ ఇంత వర్క్ చేయగలం.
0: మనం ఎట్లా చేస్తే ప్రోగ్రామ్ శ్రోతలు రిసీవ్ చేసుకోగలుగుతారు, వాళ్ళ టేస్ట్ ఏంటి, దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం చేయగలిగితే ఎప్పుడైనా మంచి ప్రోగ్రామ్స్ చేసే అవకాశం ఉంది.
1: చాలా సర్వీస్ అందించారు మేడం ఫామ్ అండ్ హోమ్కి మీరైతే, మరి దాని ఒక్కదానితోనే మీరు ఆగిపోలేదు, మీ క్రియేటివిటీ కానీ మీ డెడికేషన్ కానీ మిగతా సెక్షన్స్ కూడా వెళ్ళారు. దాంట్లో చెప్పుకుంటే మనం ఉమెన్ సెక్షన్ చెప్పుకోవచ్చు, చిల్డ్రన్ సెక్షన్ చెప్పుకోవచ్చు, దాంతో మీ అనుబంధం పంచు.
0: ఉమెన్ అండ్ చిల్డ్రన్ కూడా చాలా ఇన్వైటెడ్ ఆడియన్స్ ప్రోగ్రామ్స్ ఇక్కడే ఉమెన్స్ డే జరిగితే కమిషనర్ గారిని వాళ్ళందరినీ పిలిచి మన స్టూడియోలోనే గ్రామీణ మహిళలను కూడా పిలిపించి ఇక్కడ స్టూడియోలో అందరి ముందు ఒక మంచి ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్ లాగా చేయటము. అప్పట్లో చిల్డ్రన్స్ ప్రోగ్రామ్కి ఇన్వైటెడ్ ఆడియన్స్ ప్రోగ్రామ్ ఉండేది, నవంబర్ 14 వస్తే రవీంద్ర భారతిలో పెద్ద ఎత్తున ప్రోగ్రామ్, డ్యాన్స్ కూడా నేర్పించి పిల్లలకి. శైలజారావు అని ఒక పెక్స్ ఉండేది, తను నేను ఇద్దరం కలిసి డ్యాన్స్ నేర్పించి వాళ్ళతో మంచి ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ ఒకటి, అలాగే మళ్ళీ చిన్న నాటికలు అన్నీ చేసి జవహర్లాల్ నెహ్రూ మీద మంచి ప్రోగ్రామ్ ఒకటి చేసి తెల్లటి పావురాన్ని ఒకటి తీసుకొచ్చి ఒకసారి ఇన్విటెడ్ ఆడియన్స్ ప్రోగ్రాంలో అది పావురాన్ని వదిలిపెట్టినట్టు అనమాట. ఇంకా అది అలా గాలిలో ఆడిటోరియం అంతా ఎగురుతూ ఉందన్నమాట. ఇక్కడ నుంచి పిల్లల గెంతులు కేకల ఇన్విటెడ్ ఆడియన్స్ ప్రోగ్రాంలో. ఫామ్ అండ్ హోమ్ చేసేటప్పుడు కూడా ఈ చిన్నమ్మ స్టాక్ క్యారెక్టర్ పెద్దయ్య చేసినట్టు ఒకసారి ఊళ్ళ నుంచి వచ్చారు మమ్మల్ని చూడటానికి. అలాగే ఒకసారి ఒక ఏపీ సీడ్స్ కంపెనీ వాళ్ళు నన్ను విజయ్ కుమార్ని తీసుకెళ్ళి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వాళ్ళ ప్రోగ్రామ్ అంతా మా ఇద్దరిని కాంపేరింగ్ మేము పెద్దయ్య చిన్నయ్య మాట్లాడుకున్నట్టు అక్కడ చేయమని మాతో ప్రోగ్రామ్ చేయించారనమాట. అదొక పెద్ద అనుభవం. సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు బ్యాంక్ బెనిఫిషియరీస్తో ప్రోగ్రామ్స్ చేయమనడానికి డప్పులు కొడుతూ మాకు హారాలు వేసి ఊళ్ళోకి ఆహ్వానించి తీసుకెళ్ళటం అనమాట. ఒకసారి గర్ల్ చైల్డ్ ప్రోగ్రామ్స్, మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ అని ఒకటి ఉంది, గర్ల్ చైల్డ్ ప్రోగ్రామ్స్ రికార్డ్ చేయడానికి వెళ్తే ఆకాశవాణికి స్వాగతం అని పూలతో నేల అంత రాసి అసలు ఎంత భారీ ఎత్తున రిసీవ్ చేసుకుని ఆ అమ్మాయిలందరూ వచ్చి చుట్టుముట్టుకు

0: ఇంకా అసలు ఆ అనుభవాలు మర్చిపోలేము, అంత మంచి జ్ఞాపకాలు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మామూలుగా సభలకు వెళ్ళినప్పుడు సుధామ గారితో ఆ పాడి పంట చిన్నమ్మను ఒకసారి చూడాలని ఉందయ్యా అని చాలాసార్లు అనేవారట. ఏమండి నారాయణ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నారు చాలాసార్లునని, సుధామ గారు అంటే ఊరుకుండండి సార్, జోక్ చేస్తారని అన్నాను నేను. లేదండి నిజంగా నేను అని అన్నారు సుధామ గారు. ఒకసారి ఆయన రికార్డింగ్కి వచ్చారు మన స్టూడియోకి. రికార్డింగ్ అయిన తర్వాత ఒకసారి వాళ్ళని పిలిపిస్తారానని నన్ను, గోపి చిన్నప్పుడు పెద్దయ్య, నేను చిన్నమ్మ క్యారెక్టర్స్ చేసేవాళ్ళము, స్టూడియోకి పిలిపించి నేను ఎలా మాట్లాడతానో అలానే మాట్లాడి, ఆ అబ్బాయి ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడి, ఇలానైనా నువ్వు మాట్లాడేది రాయలసీమ యాస బాగా పండిస్తున్నావు, నేను నీ గొప్ప ఫ్యాన్, నీకు తెలుసా అని అన్నారు. ఒక్కసారి నాకు ఆశ్చర్యం ఆనందం, ఏం మాట్లాడాలో తెలియలేదన్నమాట.
1: మేడం మీ సర్వీస్లో చాలామంది స్టాల్వర్డ్స్తో మీరు ఇంటర్వ్యూలు చేసుంటారు, వాళ్ళు చాలా గొప్పగా ఆకాశవాణి గురించి చెప్పుంటారు, అందులో గుర్తున్న కొన్ని స్మృతులు మాతో కొంచెం.
0: శాంత సిన్హా అని ఆవిడ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అనమాట, ఆవిడకి రామన్ మెగసెసే అవార్డు వచ్చింది. వస్తే దుర్గా భాస్కర్ గారు స్టేషన్ డైరెక్టర్ అప్పట్లో, విజయ మనం వెళ్ళి మేడం రికార్డ్ చేసుకోవద్దని రాని వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి మేడం నాతో ఇంటర్వ్యూ చేయించారు. రామన్ మెగసెసే అవార్డు ఫస్ట్ ఆవిడతో ఇంటర్వ్యూ చేశాను. మన స్టూడియోకి కూడా మళ్ళీ ఆవిడ చాలాసార్లు రావడం జరిగింది, అదొకటి మంచి జ్ఞాపకంగా మిగిలిపోయిందనమాట. తర్వాత 60 వసంతాల ఆకాశవాణి కార్యక్రమం కూడా చేయడానికి అప్పట్లో ఏం చేశారంటే, కొంతమంది పెక్స్లకి కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ డివైడ్ చేసి ఇచ్చారు, ఇవి మీరు చేయాలి, ఇవి మీరు చేయాలి అని. జస్టిస్ ఆవుల సాంబశివరావు అని ఆయన మనకి చీఫ్ జస్టిస్గా ఉండేవారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయనతో ఒక 3 బయోగ్రాఫికల్ ఇంటర్వ్యూ చేశాను. అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎంవీ రావు గారితో కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి 3 అవర్స్ బయోగ్రాఫికల్ ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది. తర్వాత మన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన రమాదేవి గారు గవర్నర్ అయ్యారు హిమాచల్ ప్రదేశ్కి. 60 వసంతాల ఆకాశవాణిలో ఆవిడని పిలిచి ఆవిడతో ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ చేసే అవకాశం నాకు ఇచ్చారు మేడం అప్పుడు. తర్వాత శారదా శ్రీనివాసన్ గారు పేరు వినని వాళ్ళు ఉండరు నాటకాల్లో విభాగంలో, ఆవిడతో లైవ్ ప్రోగ్రామ్ చేసే అవకాశం నాకు వచ్చింది. ఇదంతా నేను మర్చిపోలేని జ్ఞాపకాలు. తర్వాత హైదరాబాద్ మెట్రో, ఈరోజు మెట్రో ఎంతో మందికి ఉపయోగపడుతోంది కదా, ఆ మెట్రో డైరెక్టర్తో ఇంటర్వ్యూ తీసుకుందామని ఆయన ఆఫీస్కి వెళ్ళి, అలాగే పద్మశ్రీ అవార్డు అందుకున్న ఇద్దరు ఫామ్ అండ్ హోమ్ సెక్షన్లో చెప్పాలంటే మట్టి మనిషి చింతల వెంకటరెడ్డి గారితోనూ పద్మశ్రీ అందుకున్నప్పుడు ఆయనతో ప్రోగ్రాము, రైతు నేస్తం, ప్రకృతి నేస్తం, పశు నేస్తం అని మ్యాగజైన్స్ నడుపుతున్నారు ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారి, ఆయనకి పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు ఆయనతో ప్రోగ్రాం చేయడం, చాలా ఉన్నాయమ్మా అసలు చెప్పాలంటే. మన రేడియోనైతే ఎవ్వరూ మర్చిపోలేదు, ఎందుకంటే ముందు పాదాలు మోపిన సంస్థ ఇది, ఒక కళా నిలయం. 64 కళలు మనకుంటే, సంగీతం, సాహిత్యం, నాటకం ప్రధానంగా చెప్పుకుంటే, జానపదం కానివ్వండి, శాస్త్రీయ సంగీతం కానివ్వండి, జానపద కళారూపాలు, యక్షగానం, బుర్రకథ, హరికథ, ఇవన్నీ ఈ కళలు పోషించటంలో, ఈ కళాకారులను ప్రోత్సహించటంలో రేడియో పాత్ర ఎప్పటికీ మర్చిపోదు. అట్లా ఉన్నవాళ్ళు కళాకారులు మనకి దేశవ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రతి రాష్ట్రంలోనూ రేడియో కేంద్రాలు ఉన్నాయి, అక్కడున్న కళాకారులు ఉన్నారు, ఎవరు కూడా రేడియోని ఎప్పటికీ మర్చిపోలేరు.
1: మేడం మీకు గుర్తుందా కోట శ్రీనివాసరావు గారు వచ్చారు ఈ వారం అతిథి, ఆయన అంత మంచి మాట అన్నారంటే, అమ్మ 9 ఏళ్ళు నిండిన నిండు గర్భిణి, పుట్టింటికి వెళ్ళి అమ్మని కౌగులించుకుంటే ఎంత ఆనందం ఉంటుందో, ఆకాశవాణికి వస్తే నాకు అలా ఉందమ్మా. నాకు
0: ఎందుకంటే మన రేడియో నుంచి వెళ్ళిన వాళ్ళే
1: మాకు అక్షరం నేర్పింది ఆకాశవాణి అని
0: నేర్పింది, అక్షరం నేర్పింది ఆకాశవాణి. నేపథ్య సినీ గాయకులైన వాళ్ళు ఉన్నారు, సినీ నటులైన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు చెప్పినట్టు శ్రీనివాసరావు గారు వాళ్ళు.
1: అంటే రేడియో అంటే అందరికి ఎంత ప్యాషన్ ఉంటుంది అంటే,
0: ఇప్పుడు ఆ తరం వాళ్ళనే కాదు, ఇప్పుడు ఈ తరం వాళ్ళని తీసుకుంటే వివిధ భారతిలో చేస్తున్నప్పుడు ఐఏఎస్ టాపర్ గా మన తెలుగు అబ్బాయి వచ్చాడు అనుదీప్ దురిశెట్టి, చాలా భయపడుతూ వచ్చాడనమాట పెద్ద వర్షం, నాకు ఇంకా గుర్తుంది కిటికీలన్నీ పగిలిపోతున్నాయి, అబ్బాయి లేచి కిటికీలు కూడా వేశాడు రూమ్ లో కూర్చున్నప్పుడు, ఆ అబ్బాయి ఏమండి ఇక్కడ కూర్చోవచ్చా అని అడగటం, తర్వాత ఈ ఎంబ్లెమ్తో ఫోటో తీసుకోవచ్చా మేడం అని అడగడం, చిన్న కుర్రవాడు
1: ఈ మోనోగ్రాఫ్ ఫోటో దిగాలన్న
0: కోరిక ఉంది, అది నాకు ఇప్పుడు ఇవాళ తీరింది అసలు అని. అది అబ్బాయి మెమరీస్ అవి చెప్తుంటే నిజంగా చాలా మంచి జ్ఞాపకాలు, అంటే ఈ తరం కాదు ఆ తరం కాదు ఎవరికి కూడా రేడియోతో కొంచెం ఏదో చిన్నపాటి అనుభవం ఉన్నా కూడా మర్చిపోలేరు. అది మనం ఏ కళాకారులను కదిలిచ్చినా కూడా అది తప్పకుండా మనతో పంచుకుంటారు.
1: మరి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మాస్ మీడియాలో ఎటువంటి మర్చిపోలేని ముద్ర వేసిందంట?

0: మేడం రేడియో
1: రేడియో నేను చెప్తున్నాను కదా, మన మోటో బహుజన హితాయ బహుజన సుఖాయ, ఆ మోటోతో మనకి ఆది భాష అనుకోవచ్చు లేకపోతే తొలి భాష సంస్కృత పాఠాలు నేర్పింది, రాజభాష హిందీ పాఠాలు నేర్పింది, తర్వాత అంబేద్కర్ యూనివర్సిటీ ప్రోగ్రామ్స్ ఎడ్యుకేషన్ అట్ యువర్ డోర్ స్టెప్స్ అని ప్రోగ్రామ్స్ ఇప్పటికీ కూడా దాన్ని ఫాలో అయ్యి చదువుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కరెంట్ అఫైర్స్ స్పాట్లైట్ ఈ ప్రోగ్రామ్స్ విని మేము ప్రిలిమ్స్కి రాసామండి, కంపల్సరీగా వింటామని చెప్పేవాళ్ళు. అట్లా విద్య అందించడంలో కానీ పాఠశాల విద్యార్థుల కోసం ప్రోగ్రామ్స్, తర్వాత అందరికీ చదువు అని ఒక ప్రోగ్రామ్ ఉండేది, ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అని ఒక ప్రోగ్రామ్ ఉండేది. దాంట్లో ఎన్ని చక్కని నాటకాలు చేశాము చదువు గురించి, చదువుకోవాలి అని ఒక ఇన్స్పిరేషన్ ప్రజల్లో తీసుకురావటానికి. తర్వాత టీనేజర్స్ కోసం గోపాలకృష్ణ గారు స్టేషన్ డైరెక్టర్గా ఉన్నప్పుడు అడగండి చెప్తామని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అది టీనేజర్స్వి, వాళ్ళకున్న డౌట్స్ కెరియర్ సెలెక్షన్లో కానివ్వండి, పర్సనాలిటీ డెవలప్మెంట్లో కానివ్వండి, ఒక ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి ఎలా వెళ్ళాలని కానివ్వండి, రకరకాల డౌట్స్ ఉంటాయి, ఇవన్నీ క్లారిఫికేషన్ కోసం ఒక ఓన్లీ టీనేజర్స్ కోసమని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అట్లా ప్రతి ఏజ్ వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా చిన్నపిల్లల ప్రోగ్రామ్స్లో వాళ్ళేంటి, నేను ఎప్పుడో చిన్నతనంలో రేడియోలో పాట పాడానండి, ఇప్పటికి కూడా పెద్దవాళ్ళు చెప్పుకున్న వాళ్ళు ఉంటారు, ఆ చిన్న బాలానందం ఇప్పుడు ఉందా అండి, బాలా వినోదం ఉందా అండి, ఆ రారండో అనగానే ఇప్పటికీ రేడియో ముందుకు వెళ్ళిపోతామండి అని చెప్పుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.
0: మొన్న సురేఖమూర్తి గారు, విజయలక్ష్మి గారు వచ్చి బాలానందం గురించి ప్రోగ్రామ్ చేశారు, చిన్నప్పుడు చేశాము బాలానందం,
1: రేడియో అన్నయ్య రేడియో అక్కయ్య అని అప్పుడు వాళ్ళ రాఘవరావు గారు వాళ్ళ మిస్సెస్ గురించి మనం మేము జాయిన్ అయినప్పుడు చెప్పేవాళ్ళు, మనం చూడలేదు వాళ్ళ గురించి చెప్పుకునేవాళ్ళు. అట్లా ఆ చిన్నపిల్లలతనం నుంచి ఎన్నో కార్యక్రమాలు, బాబోయ్ బూచి అని ఒక సైన్స్ ఫిక్షన్ చేశాము, మంచి మంచి కార్యక్రమాలు, చిన్నపిల్లలకు కూడా మంచి నాటక రూపంలో వాళ్ళ పద్యాలు పాడేవాళ్ళు. కానీ తర్వాత పద్యాలంటే గుర్తొచ్చింది, మన రేడియోకే సొంతం పద్యం అంటే ఒక కళా రూపం, దాన్ని ఎంకరేజ్ చేయడంలో కూడా రేడియో చాలా పాత్ర పోషించిందమ్మా. అట్లా ప్రతి కళని ఇంప్రూవ్ చేస్తూ ప్రతి వయసు వాళ్ళకి తగినట్టుగా ఎప్పటికప్పుడు కార్యక్రమాలు అందిస్తూ రేడియో ముందుకు వెళ్తూ ఉంది.
0: మేడం, మరి ఈ సందర్భంగా మనం చివరి పిచ్చి గురించి కూడా మాట్లాడుకోవాలి.
1: చివరి పిచ్చికి ఏంటంటే, యాక్చువల్గా ఫామ్ అండ్ హోమ్ చూస్తున్నప్పుడు డాక్యుమెంటరీ ఫీచర్స్ కూడా ఇచ్చారు నాకు ఫామ్ అండ్ హోమ్తో పాటు. మేడం మీకు ఒక మంచి కథ ఇస్తాను, మీరు దాన్ని చదివారంటే ఫీచర్ చేసేస్తారండి అని మా ప్రోగ్రామ్ సెక్రటరీ ప్రసన్న తీసుకొచ్చి ఇచ్చింది అనమాట బుక్. చదివితే నిజంగానే ప్రసన్న, దీన్ని చూస్తే నిజంగానే నాకు చదివితే ప్రోగ్రామ్ చేయాలనిపిస్తా ఉంది అని. సత్యనారాయణ అని అప్పుడు క్యాజువల్ ఉండేవాడు, ఆ పై నాకు అసిస్టెంట్ చేశాడు. డ్రామా ఆర్టిస్టులు కావాలండి, సరోజ నిర్మల మేడం డ్రామా ప్రొడ్యూసర్గా ఉండేవారు. ఏమండి పిచ్చుకల వేషానికి ఎట్లా మగ గొంతులు పెడితే బాగుండదు, పిచ్చుకలు చిన్న మైల్యూట్ వయసులో మాట్లాడతాయి కదా, అట్లానని సరే ఆడపిల్లల గొంతులే తీసుకున్నామండి అని. ఆవిడ శిల్ప అని టీవీలోనూ ఆర్టిస్ట్గా ఉండేది, డబ్బింగ్ సినిమాల్లో కూడా. తర్వాత వసంత, తను బ్యాంకులో వర్క్ చేసేది, మనకు రేడియోలో ఏ గ్రేడ్ ఆర్టిస్టు, సరే వాళ్ళిద్దరు వాయిసులు బాగుంటాయనని వాళ్ళిద్దరిని తీసుకొచ్చారు. ఇంకా తర్వాత మిగతా క్యారెక్టర్స్ అన్నీ మన వాళ్ళే, ఇక్కడ అక్కడక్కడ వాళ్ళని తీసుకొని అది నిజంగా ఒక చాలా మైల్ స్టోన్ లాగా చేశాము ప్రోగ్రాము. దానికి ఒక్క చిన్న ఇంటర్లూడ్కి కూడా ఒక వారం రోజులు, అంత టఫ్గా చేశామన్నమాట ప్రోగ్రాము. చాలా బాగా వచ్చింది ఆ ప్రోగ్రామ్, సరే అవార్డ్స్కి పంపిద్దామని ఫస్ట్ టైం అటెంప్ట్ చేశాం. ఫామ్ అండ్ హోమ్ హైదరాబాద్ స్టేషన్ నుంచి ఫస్ట్ ప్రైజ్ వచ్చిన అవార్డు అది.
0: గ్రేట్,
1: అది నేను చాలా గ్రేట్ గా ఫీల్ అవుతాను.
0: ఇప్పటికీ మనసు కత్తుకునే
1: చాలా, ఎప్పుడు బ్రాడ్కాస్ట్ చేసినా ఏ స్టేషన్ లో బ్రాడ్కాస్ట్ చేసినా వాళ్ళందరూ ఏమండి అది విని చాలా, నేనైతే బాగా ఏడ్చేశాను మేడం అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మనం ఎందుకు అట్లా వాటి ఎక్స్టెన్షన్ కి ఇట్లా మనం దోహదపడిపోతున్నాము, మనలో ఎట్లా మార్పు రావాలి, ఒక మెసేజ్ అన్నమాట.
0: ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే ఒక సందేశం,
1: పర్యావరణ పరిరక్షణలో మన భాగస్వామ్యం ఎంతుంది, అంతరించిపోతున్న వెచ్చుగల సంపదను ఎట్లా కాపాడుకోవాలి. త్రివేంద్రంలో జరిగింది అవార్డ్స్ ఫంక్షన్, అక్కడికి వెళ్ళి అవార్డు తీసుకొని వచ్చాను, అది లైఫ్లో చాలా గొప్ప మెమరీ. తర్వాత అవార్డు తీసుకొని వచ్చిన తర్వాత ఆ ఫోటో తీసుకొని వస్తే ఇప్పుడున్న ప్రోగ్రామ్ హెడ్ రమేష్ సుంకసారి, అప్పుడు ట్రెక్స్ మేడం, నేను దానికి ఫ్రేమ్ కట్టించి తీసుకొచ్చిస్తాను మేడం, మీకు ఎప్పుడు జ్ఞాపకం లేకపోతే నలిగిపోతుంది మేడం అని పాప అబ్బాయి తీసుకెళ్ళి దానికి ఒక ఫ్రేమ్ కట్టి తీసుకొచ్చి ఇచ్చాడు నాకు రమేష్, ఎప్పుడు మర్చిపోలేను నేను, అది మంచి జ్ఞాపకము. అట్లా అగ్రికల్చర్లో కూడా ఒక సేంద్రియ వ్యవసాయం గురించి కానీ సస్యరక్షణ గురించి చిన్న చిన్న ఫీచర్స్ అవి బాగా ప్రజల్లోకి వెళ్ళేవన్నమాట, రైతులు అవి బాగా రిసీవ్ చేసుకునేవాళ్ళు. తర్వాత పాటలు కూడా, పాటలు కూడా ఎన్నో స్క్రిప్ట్లు రాయించి పాటలు కూడా ప్రొడ్యూస్ చేసి సస్యరక్షణ గురించి

0: మామూలు పల్లెల్లో పాడుకునే పాటలు కాకుండా అగ్రికల్చర్ సబ్జెక్ట్ మీద పాటలు అట్లా చాలా చేసాం. బాగా క్లిక్ అయ్యాయి మా ప్రోగ్రామ్స్ అన్ని కూడా.
1: మేడం, ఈ సందర్భంగా నాకు చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ కి మీరు చేసిన వర్క్ గురించి మనం మాట్లాడాలి, అలాగే కాప్ 11 గురించి కూడా మనం మాట్లాడుకోవాలి.
0: చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ యాక్చువల్ గా చాలా మరువలేని జ్ఞాపకం చెప్పాలంటే, ఎందుకంటే స్టేట్ హుకప్ లో ఇవ్వాలి. ఆ రోజు వెళ్ళి సినిమాలు చూసి కొంతమంది మనకి అసిస్టెంట్స్ని ఇచ్చారు, వాళ్ళు కూడా వెళ్ళి సినిమాలు రిపోర్ట్ తీసుకొని వస్తారు. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దానికి మళ్ళీ మనం కంపేరింగ్ రాసుకుని ఒక్కొక్క సినిమాది గురించి. అయితే అద్భుతమైన పిల్లల మీద సినిమాలు, ఇరాన్ దేశస్థు వాళ్ళ సినిమాలు, ఎన్ని మంచి సినిమాలు చూసే అవకాశం వచ్చిందంటే నిజంగా చెప్పొద్దు. అక్కడ పెద్ద మెసేజ్ లేకపోయినా మంచి హార్ట్ టచింగ్ అన్నమాట. అబ్బా ఇట్లా ఉంటుంది, పిల్లల్ని మనం ఇట్లా పెంచాలి, వాళ్ళని ఈ యాంగిల్లో వాళ్ళని తీసుకురావాలి, అగ్రెసివ్నెస్ ఉన్న పిల్లల్ని కూడా ఎట్లా మంచి దారిలోకి తీసుకురావాలి, అట్లా మంచి మెసేజ్ ఉన్న సినిమాలు చూడడం, అది చేసి ఎంత టైం తీసుకునేదంటే, ముందేమో ఇద్దరు ముగ్గురు పెక్సల్తో చేయమని ఇచ్చేవాళ్ళు. ఒకసారి ఏమో నన్ను సరోజ నిర్మల్ గారు చేశారు, ఆవిడకి పాపం సడన్ గా సిక్ అయ్యారు, ఇంకెవరు లేరండి మీరే చేయాలండి. నేను ఒక్కదాన్నే మొత్తం రాత్రి 9 వస్తే తెల్లవారుజామున 4 ఇంటికి వెళ్లేదాన్ని. పొద్దున 7 బ్రాడ్కాస్ట్, రాత్రంతా స్టూడియోలోనే రిపోర్టర్స్ రికార్డ్ చేయాలి వాళ్ళ వాయిస్లో, మధ్యలో క్యాంపేరింగ్ చేయాలి, మధ్యలో ఆ సినిమా బిట్ వేయాలి, ఒక మ్యూజిక్ బిట్ లేకపోతే ఒక చిన్న డైలాగు పట్టుకెళ్లేవాళ్ళం. పట్టుకెళ్లి సినిమా హాల్లోనే రికార్డ్ చేసి అందరికి అవి ఇచ్చేవాళ్ళు అనమాట రికార్డర్స్. అవి తీసుకొస్తే దానికి అనుగుణంగా అవి పెట్టి స్టేట్ హుకప్ లో ప్రోగ్రామ్స్ అనమాట అన్ని. అట్లా 3 చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రోగ్రామ్స్ చేశాను. అది మాత్రం చాలా మెమొరబుల్ ప్రోగ్రామ్ అని అనిపించింది. తర్వాత ఈ కాప్ 11 అని ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది మనకి హైదరాబాద్ లో. ఎన్నో 22 దేశాల నుంచి వచ్చారు వాళ్ళందరూ కూడా, ఎన్విరాన్మెంట్ గురించి, దానికి రిలేటెడ్ సబ్జెక్ట్స్ గురించి చాలా వర్క్షాప్స్, కాన్ఫరెన్సులు, మీటింగ్స్ రకరకాలుగా జరిగాయి అనమాట. డిఫరెంట్ వెన్యూస్లో జరిగాయి. రాంబాబు నేను ఇద్దరం అనమాట. తను ఒక వెన్యూకి వెళ్తే నేను ఒక వెన్యూకి వెళ్ళటం. ఒక్కొక్కసారి మన లక్ష్మి న్యూస్ నుంచి కూడా వచ్చేది, అమ్మాయి న్యూస్ బెట్టి తీసుకుని వెళ్ళిపోయేది. ఇంకా అవి వచ్చి మళ్ళీ వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారు కదా, డిఫరెంట్ లాంగ్వేజెస్, దాన్ని మళ్ళీ మనం తెలుగులో రాసుకుని ట్రాన్స్లేషను వాళ్ళ వాయిస్ వేస్తూ, ఆ వాయిస్ ఓవర్ మీద మళ్ళీ తెలుగులో వేస్తూ, మళ్ళీ అక్కడ జరిగినవన్నీ ఏ రోజు ఆ రోజు ఆ అబ్బాయి కొన్ని తీసుకొస్తే, నేను కొన్ని తీసుకొస్తే, ఆ అబ్బాయి ఒక స్టూడియోలో కూర్చొని గబగబగబ స్క్రిప్ట్ ఇది రాస్తే, ఒకరు బిట్ అయిపోగానే మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకుంటూ రాత్రి 11 అట్లా అయ్యేది అనమాట. అమ్మా ఇక్కడ 89 10 సర్వీస్ ఇక్కడే హైదరాబాద్ లోనే అయింది. తర్వాత ఫస్ట్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ వరంగల్. పిల్లలు ఇద్దరు అమ్మాయిలు చదువుకుంటున్నారు, మా వారికి ఏమో ఎక్కువ క్యాంప్స్ ఉన్న జాబ్ అనమాట. అమ్మాయిలను వదిలిపెట్టి వెళ్ళలేను, పొద్దున్న 4 వాళ్ళకి అన్ని ఫుడ్ అన్ని చేసి పెట్టేసి బాక్సెస్ అర్దిచ్చేసి ట్రైన్ పొద్దున్నే 6:30 నాంపల్లి స్టేషన్లో ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కిస్తే ఆ ట్రైన్కి వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఏపీ ఎక్స్ప్రెస్కో లేకపోతే కృష్ణా ఎక్స్ప్రెస్కో ఎంత అర్ధరాత్రైనా వచ్చి ఇల్లు చేరిపోయాయి. ఎందుకంటే అమ్మాయిలకి మళ్ళీ వాళ్ళు కాలేజీకి వెళ్ళాలి పిల్లలు కదా అని. అట్లా 2 టఫ్గా వరంగల్లో చేశాను. అక్కడ వన సంరక్షణ సమితి లేనని వాళ్ళతో ఒక రఘువీర్ గారు అని ఒక ఐఏఎఫ్ఎస్ ఆఫీసర్ ఉండేవారు, ఆయన తీసుకెళ్లి ఫీల్డ్స్లో బాగా ఓబీ రికార్డింగ్స్ కూడా చేయించారు. అక్కడ మాకు తెలియకుండానే ఇంటీరియర్ విలేజెస్కి వెళ్ళి దారిలో వెళ్తూ ఉంటేనే 2-3 మర్డర్స్ అయినాయి. అయినా కూడా అలా దూసుకెళ్ళిపోయి లోపల ఇంటీరియర్ విలేజ్కి వెళ్ళిపోయి వాళ్ళతో ప్రోగ్రామ్స్ అన్ని చేసుకొస్తే మీకు ఎంత గుండె ధైర్యం అండి, వాళ్ళందరూ నక్సలైట్లు, మీరు అసలు ఉండాలని ఇంట్లో చెప్పొచ్చారా అని అడిగారు అనమాట. తర్వాత మాకు అసలు ఏం తెలియలేదు, చక్కగా వాళ్ళు కూర్చున్నారు, మాతో పాటు హాయిగా ఇంటర్వ్యూలు చేసాం, అన్నీ చేసేసాం, వచ్చాం, బ్రహ్మాండంగా మాట్లాడారు, చక్కగా రిసీవ్ చేసుకుని మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మాకు ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉంటే బాగుండని చెప్పడం అవన్నీ కూడా మనం
1: చేస్తాం.
0: తర్వాత పిల్లలతో ఒక మంచి ప్రోగ్రామ్, రైల్వే స్టేషన్ మీద ఒక ప్రోగ్రామ్ చేసాం అనమాట వరంగల్లో. అప్పుడు మనక్కడ ఉన్న లైబ్రేరియన్ శ్రీహరి ఉన్నాడు అక్కడ వరంగల్లో. తర్వాత ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారు అని చెప్పాలి, ఆయన గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఆయనతో ఒక ప్రోగ్రాము 3 ఇంటర్వ్యూ. బాగా ఏజ్ అయిపోయింది, అప్పటికే మంచం మీద పడుకునే ఉండేవారు. వారం రోజులు వాళ్ళ ఇంటికి వెళ్ళి, వారం రోజులు నేను 10 తిరిగాను. ఒక్కోసారి పాపం అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఇవాళ ఓపిక లేదు, నేనేం మాట్లాడలేనంటే మళ్ళీ బ్యాక్ రావటం, మళ్ళీ వెళ్ళటం, అట్లా వెళ్ళి ఆయనతో 3 అవర్స్ ఇప్పుడు మన దగ్గర ఆర్కైవ్స్ లో ఉంది అన్నమాట ఆ ప్రోగ్రామ్, ఒక మంచి జ్ఞాపకం అది.

0: వీరావు గారిది, కాళోజీ నారాయణరావు గారిది, ఈ జస్టిస్ సాంబశివరావు గారిది, వీళ్ళవన్నీ ఆర్కైవ్స్ లో పెట్టారు ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడాను. అది చాలా మరువలేని జ్ఞాపకం అమ్మ. తర్వాత యాదగిరిగుట్ట కళ్యాణోత్సవం కూడా ఫస్ట్ కవరేజ్ నేనే వెళ్ళాను ఇక్కడ నుంచి. తర్వాత సమ్మక్క సారలమ్మ జాతర ఫస్ట్ టైం లైవ్ మనమే అక్కడ స్టార్ట్ చేసింది. అక్కడ సమ్మక్క సారలమ్మ జాతర ఉన్న 2 సంవత్సరాలు కవర్ చేశాము అప్పుడు. అది కూడా మంచి జ్ఞాపకం అనమాట.
1: ఇంటీరియర్
0: ఇప్పుడు మనకి అది స్టేట్ ఫెస్టివల్ కూడా అయింది. అక్కడ 2 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ హైదరాబాద్కి వచ్చాను. ఇక్కడ మళ్ళీ 1-2 ఇయర్స్ అయిన తర్వాత మళ్ళీ కర్నూలు. అది కర్నూలులో ఒక ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్గా ఉండేదన్నమాట. అక్కడ మార్కెటింగ్ ఏమీ లేదండి. మార్కెటింగ్ బాగా చేయాలి అని అంటే వెళ్ళిన 1 మంత్కి 1 లాక్ అమౌంట్ మార్కెటింగ్ చేసాం. మీ కోఆర్డినేషన్ మీటింగ్కి వస్తే అసలు 1 లాక్ అమౌంట్ నువ్వు 1 నెల ఎలా తీసుకొచ్చావు అనని డీడీజీ అడిగారు అనమాట మీటింగ్లో. అన్ని ప్రోమోస్, ప్రతి ప్రోగ్రామ్కి ఒక డ్వామా స్కీము ప్రోమో చేయమంటే వెంటనే తీసి కలెక్టర్ ఆఫీస్గా ప్రోమో పెట్టాడు. అబ్బా అద్భుతంగా చేశారమ్మా దానకిషోర్ అప్పుడు అక్కడ కలెక్టర్ కర్నూలు డిస్టిక్. ఆయన ఎంత ఎంకరేజ్ చేశారు. ఒకసారి ఫ్లడ్స్ వచ్చాయి కర్నూలులో, ఓవర్ నైట్ ఉండి ఎప్పటికప్పుడు కొంతమంది ప్రాణాలు కూడా రక్షించాం మన రేడియో నైట్. వాళ్ళకి ఒక హెల్ప్ లైన్ పెట్టి ఇంజనీర్స్ అందరం కలిసి, సుధాకర్ రెడ్డి అందరూ అప్పుడు ఆగస్ట్ 15కి పిలిచి సన్మానం కూడా చేశారు డిస్ట్రిక్ట్ కలెక్టర్. అంత రేడియో సర్వీస్ చేసింది అని. తర్వాత శ్రీశైలం శివరాత్రి ఉత్సవాలు కవరేజ్ గర్భగుడిలో 3 సంవత్సరాలు భగవంతుడు ఈశ్వరుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఇంకా అసలు ఎప్పటికీ టిల్ మై లాస్ట్ బ్రీత్ నేను మర్చిపోలేను అనమాట అది శ్రీశైలం కవరేజ్. దాని తర్వాత తిరుపతికి వచ్చాను. తిరుపతికి రావడం అంటే నేను ఆల్ నేర్చుకున్న ఊరు, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్కి ప్రోగ్రామ్ హెడ్గా ఆ ఊరికి వెళ్ళటం, మా అమ్మ నాన్న అక్కడ ఉండటం, అది నాకు మర్చిపోలేని జ్ఞాపకం అనమాట. అక్కడ అద్భుతమైన ప్రోగ్రాములు చేయగలిగాను లావణ్య. ఎంతమంది పెద్ద డాక్టర్ మేడసాన్ అష్టావధానులు, తర్వాత సముద్రాల లక్ష్మణయ్య, ఆయన పెద్ద మంచి తిరుపతి ధర్మ ప్రచార పరిషత్కి ఆయన ఆఫీసర్గా ఉండేవారు. ద్రావిడ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అరుణాచలం గారు, రాస్ అని ఒక స్వచ్ఛంద సంస్థ మొత్తం స్టేట్ అంతా ఉంది. ఆయన ఒక చిన్న సామాన్యమైన వ్యక్తి, ఇప్పుడు అది నేషనల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న ఆర్గనైజేషన్ లెవెల్కి వెదిగింది అనమాట, రాయలసీమ సేవా సమితి అని. ఆయనతో ఆయన అనుభవాలు రికార్డ్ చేశాను అనమాట. అప్పట్లోనే ఆయన 80 ఆల్మోస్ట్ 90 ఇయర్స్కి వచ్చి ఉంటారేమో. ఆయన్ని స్టూడియోకి తీసుకొచ్చి ఆయనతో ఆ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. కర్నూలు కేంద్రంలో పనిచేసేటప్పుడు 2 ప్రత్యేకమైన అవార్డులు కూడా తీసుకోవడం జరిగిందమ్మా. సుధాకర్ రెడ్డి గారు, నేను, ఆయన అగ్రికల్చరు, నేను అగ్రికల్చరు, పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ అవార్డు అని మహాత్మా గాంధీ పేరు మీద ప్రతి సంవత్సరము అవార్డు ఇచ్చేవాళ్ళు అనమాట. నవంబర్ 12 ఆయన ఒకానొక్కసారి మన బ్రాడ్కాస్టింగ్ హౌస్ ఢిల్లీకి వచ్చారట శరణార్థుల గురించి ఉద్దేశించి మాట్లాడడానికి. ఆ రోజు జ్ఞాపకంగా మంచి పబ్లిక్ సర్వీస్ చేసిన ప్రోగ్రామ్ని గుర్తించి అవార్డు ఇచ్చేవాళ్ళు అనమాట. అది కొత్తగా స్టార్ట్ చేశారు. చింత తీర్చిన చింత, చింత పులుపు ఆ చింతను ఎట్లా తీర్చింది అనే దాని మీద యానిమల్ హస్బెండరీ సబ్జెక్టు, దాని మీద ఒక డాక్యుమెంటరీ చేసి పంపించాము. ఫస్ట్ ప్రైజ్ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ అవార్డు. అది ఒక మంచి జ్ఞాపకం. అంతవరకు అసలు ఎప్పుడు కర్నూలు స్టేషన్ లో అవార్డు అనేది లేదు. అక్కడ ఇక్కడ ఫామ్ అండ్ హోమ్ లో అవార్డు అనేది లేదు. ఇక్కడ తీసుకోవడం ఎంత చివరి పిచ్చిక అయిందో అక్కడ అవార్డు
1: అట్లయింది.
0: అక్కడ కర్నూలులో ఇంకోటి ఏంటంటే కర్నూలు మెడికల్ కాలేజ్ చాలా ఓల్డ్ మెడికల్ కాలేజ్, దానికి గోల్డెన్ జూబిలీ సెలబ్రేషన్స్ నేనున్న టర్మ్ లో జరిగింది. ఏపీజే అబ్దుల్ కలాం గారు మన ప్రెసిడెంట్ గారు అప్పుడు దానికి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అంతవరకు ఎప్పుడు అసలు లేదు కర్నూలు మెడికల్ కాలేజ్ మీద, ఆ మెడికల్ కాలేజ్లో ఉన్న వింగ్స్ మీద డాక్యుమెంటరీస్ చేశానమ్మా, నెంబర్ ఆఫ్ డాక్యుమెంటరీస్. ఆ డాక్టర్స్ నుంచి ఎంత అప్రిసియేషన్ వచ్చిందో చెప్పద్దు. అసలు ఇంతవరకు ఎవరూ చేయలేదు మేడం, మీరు మెడికల్ కాలేజ్ మీద చేశారు, ఇట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్ అటెంప్ట్ అని చెప్పి అందరూ డాక్టర్స్ అప్రిషియేట్ చేశారనమాట. అది ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోయింది. తర్వాత హైదరాబాద్కి మళ్ళీ నేను మధ్యలో ట్రాన్స్ఫర్ మీద వచ్చినప్పుడు జీవ వైవిధ్యం మీద ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళము. ఈ జీవ వైవిధ్య మొక్కలు వాటిని పాపులరైజ్ చేయాలి, ఎందుకంటే మనకి డీజిల్ అవసరం కోసం ఆ మొక్కల్ని పెంచాలి అనేది అప్పుడు మనకు గవర్నమెంట్ దాన్ని చాలా ఒక పెద్ద ఎత్తున దాన్ని ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. ఆ కాన్ఫరెన్స్ ఒకటి అటెండ్ అవ్వడానికి చీఫ్ గెస్ట్గా డాక్టర్ కలాం

0: గారిని పిలిచారు అనమాట. ఆ ప్రోగ్రామ్ కవరేజ్కి నేను వెళ్ళాను, నేను ఒక ఇంజనీరింగ్ ఆయన వెళ్ళాము. ఆయన వచ్చి అందరినీ ఒక్కొక్కరిని పలకరించుకుంటూ వస్తున్నారు, ఒక్కొక్క సైంటిస్ట్ని మీరు ఎక్కడ ఎక్కడ అని. అట్లా మేము రేడియో వాళ్ళు కూర్చున్నాము, యూఆర్ ఫ్రమ్ మేడం అని అన్నారు వచ్చి నా దగ్గరికి. నేను గబుక్కని లేదు సార్, ఐఎమ్ ఫ్రమ్ ఆల్ ఇండియా రేడియో, ఐ కేమ్ టు కవర్ ది ప్రోగ్రామ్. ఓ, యు ఆర్ వెరీ గుడ్ పీపుల్ అని అన్నారు.
1: గ్రేట్
0: అని అంటే, అప్పుడు వీఆర్ ఆల్సో డూయింగ్ సో మెనీ ప్రోగ్రామ్స్ ఆన్ బయోడీజల్ ప్లాంట్స్ సార్ అన్నాను. ఓ వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ అమ్మా అని అన్నారు. ఒక ప్రెసిడెంట్తో కూడా మాట్లాడే అవకాశం నాకు రేడియో ఇచ్చింది. అదే కాకుండా ఇంకొకసారి అగ్రికల్చర్లోనే బోర్లాగ్ అవార్డు అనేది చాలా గ్రేటెస్ట్ అవార్డు, నార్మన్ బోర్లాగ్ అని ఆయన వచ్చారు ఒకసారి. ఒక పెద్ద రీసెర్చ్ వర్క్షాప్ జరిగింది, ఇంటర్నేషనల్ వర్క్షాప్. ఆయన్ని ఇంటర్వ్యూ తీసుకుందామని చెప్పి మన శాస్త్రి గారు స్టేషన్ డైరెక్టర్, వెళ్ళమ్మాయి నువ్వు ఇంక మర్చిపోలేవు ఎప్పుడు జీవితంలో ప్రోగ్రాం కవర్ చేసిన అంటే, వెళ్తే వైస్ ఛాన్సలర్ గారు ఆయన్ని ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళిద్దరిది రికార్డ్ చేసుకొచ్చి మన రేడియోలో బ్రాడ్కాస్ట్ చేశాము. ఆయనతో ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. రేడియో అండ్ ఎన్విరాన్మెంట్ అనే దాని మీద ఒక 2 డేస్ వర్క్షాప్ జైపూర్ రాజస్థాన్లో జరిగింది. అక్కడ వర్క్షాప్లో మంచి పేపర్ ప్రజెంట్ చేశాను నేను, మంచి అప్రిసియేషన్ వచ్చింది అనమాట. మనం చేస్తున్న పర్యావరణం మీద ప్రోగ్రామ్స్ చేస్తే అవి అక్కడ వినిపిస్తే వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు. వేరే స్టేషన్స్ వాళ్ళు అక్కడికి వచ్చిన స్పీకర్స్ కూడా బాగా అప్రిషియేట్ చేశారనమాట, అది కూడా మంచి జ్ఞాపకము. అలాగే ఒరిస్సా అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఒకటి రూరల్ డెవలప్మెంట్ మీద ఒక వర్క్షాప్కి వెళ్ళాను ట్రైనింగ్కి. అక్కడ కూడా దాని మీద ఒక పేపర్ ముకుంద శర్మ వీళ్ళందరూ వచ్చారనమాట. అప్పుడు అక్కడ కూడా ఒక మంచి ఓవరాల్గా పేపర్ ప్రజెంటేషన్ చేస్తే వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్ చేశారు. కొత్త ప్రోగ్రామ్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఎప్పుడు ఉండేదే. ఏదైనా కొత్త వార్త ఒకటి పేపర్లో చదివినా కూడా దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని కార్యక్రమాలు చేయాలనేది కూడా ఉండేది. అప్పుడప్పుడు లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు తిరిగేయటం, పేపర్లు తిరిగేయటం కూడా జరిగేది. ఒకసారి మనకి దేవుని ఎరవల్లి అనే ఒక విలేజ్ చేవెళ్ల దగ్గర, ఆ గ్రామంలో మొత్తం గ్రామం నేత్రదానం చేశారు. అది ఎంత గొప్ప వార్త! ఒక్కసారి ఆ వార్త చదవంగానే ఒళ్ళు పులకరించిందనమాట. వెంటనే ఇంకా ఆలస్యం చేయకుండా ఆఫీస్కి రాగానే ఎస్డి గారికి ఎవరికో చెప్పేసేసి క్యాజువల్, సత్యనారాయణ అన్న అబ్బాయి ఉన్నాడు, రికార్డర్ తీసుకుని వెళ్ళిపోయాం. సర్పంచ్ గారిని కలిసి, ఏమండి మేము ఇట్లా ప్రోగ్రామ్ చేయాలనుకున్నామంటే, పాపం ఆయన ఎంతో ఆనందంగా రిసీవ్ చేసుకుని, ఎంటైర్ గ్రామం గర్భిణిగా ఉన్న స్త్రీ కూడా నా పుట్టబోయే బిడ్డ కూడా నేను కంటి దానం చేస్తాము అని చెప్పిన సందర్భం అనమాట అది. దాని మీద ఒక డాక్యుమెంటరీ చేశాం, అదిగో హరివిల్లు అని ఒక టైటిల్ పెట్టి దానికి కొంచెం క్యారెక్టర్స్ పెట్టి దాన్ని రూపకంలాగా తీర్చిదిద్దారనమాట. అవార్డ్స్కి పంపిద్దామని అంటే, ఇక్కడ మనకి ముందు ఇక్కడ ఒక స్క్రీనింగ్ ఉంటుంది కదా, వాళ్ళు విని కూడా మంచి ఐడియాతో చేసావు ఈ ప్రోగ్రాము అని. దాని మీద చేసిన ప్రోగ్రామ్కి మెరిట్ సర్టిఫికేట్ వచ్చింది. తర్వాత రావూరు భరద్వాజ్ గారు, ఆయన వచ్చి, ఇక్కడ బక్క పలసగా ఒక ఆవిడ ఉంటుందండి చిన్నమ్మ అని, ఈవిడ ఎక్కడండి కూర్చునేది, ఇక్కడేనా అని నన్నే వచ్చి అడిగేవారు అనమాట. జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. అప్పుడు నేనే ప్రోగ్రామ్ హెడ్గా ఉన్నాను. నేను రాంబాబు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయనతో వాయిస్ రికార్డ్ తీసుకొని వచ్చి వెంటనే న్యూస్కి ఇచ్చాం. అది మాత్రం చాలా మెమరీ. దాని తర్వాత తిరుపతి కేంద్రంలో సుప్రభాతాన్ని లైవ్ తీసుకురావటం అనమాట. అది ఎలా అయింది, ఒకప్పట్లో ఉండేది మధ్యలో డిస్కంటిన్యూ అయిపోయింది. నా అదృష్టం బాగుండి 25 వసంతాల ప్రోగ్రామ్ జరిగింది తిరుపతి స్టేషన్కి. ఆ ఉన్న 2 ఏళ్ళ సర్వీస్లో అప్పుడే వచ్చిందనమాట అది. రకరకాలుగా బ్లైండ్ వాళ్లతో ఒక మంచి మ్యూజికల్ ప్రోగ్రామ్ పెట్టించాను అమ్మా, ఎంత అప్రిసియేషన్ వచ్చిందో చెప్పొద్దు. అంత మంచి స్టేజ్ ఇన్వైటెడ్ ఆడియన్స్ ప్రోగ్రామ్ చేసి టిటిడి ఎగ్జిక్యూటివ్ యూఓని కూడా ఒక చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశాం. హోలీ సిటీలో తిరుపతిలో ఉన్నాము, సుప్రభాతాన్ని కూడా రేడియో ఆడియన్స్కి చేరువు చేయాలనేది మా ఆకాంక్ష సార్ అనని అక్కడే స్టేజ్ మీదనే అడగటము, ఆయన వెంటనే ఓకే అనడము, అది పబ్లిక్ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఆ ప్రోగ్రామ్ అప్రూవ్ అయిపోవడం అనమాట. తర్వాత నిరాటంకంగా దాని మీద ఆ ప్రోగ్రామ్ సుప్రభాతం ఎట్లా చేయాలో ఒక్కొక్క సేవ గురించి ఆయన మీరు చేసి తీసుకురండి అంటే, ఆయన చాలా బాగా చేశారమ్మా ఇదే విధంగా కంటిన్యూ చేయండి అని. ఒక 2 ఇయర్స్ లైవ్ సుప్రభాతం వెళ్ళింది, పెద్దవాళ్ళందరూ వినేవాళ్ళు. నేను మా పేరెంట్స్కి ఎస్పెషలీగా ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి నేను ఒక గిఫ్ట్గా ఇచ్చాను అది. అది మాత్రం చాలా మెమరీ. కానీ దురదృష్టవశాత్తు మధ్యలో అది అయిపోయిందని విని చాలా బాధపడ్డాను. మీరు ఉంటే దాన్ని కంటిన్యూ చేసేవాళ్ళు మేడం అని మన వాళ్ళు కూడా చాలా మంది ఇంజనీర్స్ కూడా పాపం బాధపడ్డారు. అప్పుడు అట్లా అయింది. అది కాకుండా తిరుపతిలో ఉన్నప్పుడు ఇంకో జరిగింది ఏంటంటే, మన ఢిల్లీ ఆఫీస్ నుంచి మనకి సంస్కార్ గీత్ అని ఒక పెద్ద ప్రోగ్రామ్ చేయమని వచ్చింది ఆర్డర్స్. అది

0: ఏంటంటే మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు వివిధ సందర్భాలలో ఆయా ప్రాంతాలలో పాడుకునే పాటలు అవి రికార్డ్ చేసి మొత్తం ఆర్కైవ్స్లో పెట్టాలి అని. అవి ఊళ్ళలోకి వెళ్ళి కడుపులో బిడ్డ పడినప్పుడు ఎట్లా పాడుకుంటారు, తర్వాత శ్రీమంతం ఉయ్యల్లో వేయటం, మళ్ళీ అన్నప్రాసలు, ఇవి చనిపోయినప్పుడు కూడా పాడే పాటలు ఉంటాయా అని మనకు తెలీదు. బాడీని పెట్టుకుని పాటలు పాడతారా అనేది కూడా తెలీదు. అట్లాంటివి కూడా రికార్డ్ చేసామన్నమాట. అవన్నీ మళ్ళీ మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసి ఆ కామెంటరీ పెట్టి పాటలు పెట్టి మనం ఢిల్లీకి వెంటనే పంపించాలి. అది చాలా టఫ్ జాబ్. దాని తర్వాత ట్రాన్స్ఫర్ హైదరాబాద్కి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలన్నప్పుడు ఇంకా పోస్టింగ్ సిబిఎస్లో ఇచ్చారు. సిబిఎస్లో మనం చేయలేము, మార్కెటింగ్ అవన్నీ మనకు తెలియదు, లెక్కలు జామాలు అవన్నీను అని చాలా భయపడ్డాను. మీరు అన్ని ప్రోగ్రామ్స్ చేశారు కదా, చేయగలుగుతారు, ఏడీజీ గారు అందరూ ఎంకరేజ్ చేయడము, వెంకటేశ్వర్లు గారు అందరూ. సినిమాల గురించి పెద్ద అవగాహన లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా ప్రయాణం వేరేగా అయిపోయింది అనమాట. పక్కకి వెళ్ళిపోయింది, ఇంకో కార్యక్రమాలు పక్కకి వెళ్ళిపోయాయి. ఇక్కడ సినిమాలు, సినిమా పాటలు, యుగళ గీతాలు, తర్వాత డైరెక్టర్లు, లిరిక్ రైటర్లు, రకరకాలుగా.
1: అలా 2016లో మళ్ళీ హైదరాబాద్కి వచ్చారు. దట్టు వాణిజ్య ప్రసార విభాగాలకి వివిధ భారతితో కనెక్ట్ అయ్యారు. మేడం, అక్కడి నుంచి మేము మీతో వర్క్ చేసాం, మీతో మా కనెక్షన్ అక్కడి నుంచి. అసలు ఏమని చెప్పాలి, నాదస్వరం ఊదితే మేము ఊగినట్టుగా మీ వెనకాల మేము కూడా అలా ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వచ్చేవాళ్ళం. అసలు మేము గోల్డెన్ ఎరా చూసాము అంటే అది మీతో వర్క్ చేసినప్పుడే అని చెప్పాలి మేడం. ఎన్ని వినూత్నమైన కార్యక్రమాలు, ఎన్ని ఎక్స్పెరిమెంట్స్. అసలు మీ బ్యాక్గ్రౌండ్ అంతా ఇది కాదు. మీరు ఇప్పుడు చెప్తుంటే మీ మాటల్లో వింటున్నాను. అసలు మీరు కంప్లీట్గా మీ జానర్ వేరు, మీరు వర్క్ చేసింది వేరు. మీరు చెప్పినట్లుగా మీకు సినీ రంగం అనేది చాలా కొత్త.
0: సరే, రోజు సినిమా పాటలే బ్రాడ్కాస్ట్ చేస్తాం, రోజు సినిమా పాటలు వాళ్ళు లెటర్లు రాస్తారు, మనం ఆ పాటలు వేస్తాం. ఇంతవరకే కాకుండా దీన్ని ఏదన్నా ఒకటి ట్విస్ట్ తిప్పాలి ఎక్కడో చోట. ఈ పాటల ప్రోగ్రామ్ని ఇంక కొంచెం ఏదన్నా రకరకాలుగా మలిస్తే ఎట్లా ఉంటుంది.
1: ట్విస్ట్ కాదు, చాలా పెద్ద ట్విస్టే చెప్పారు మేడం. మీరు డైరెక్టర్ స్పెషల్ చేసేవారు సినీ దర్శక రత్నాలని, ఏ డైరెక్టర్ ఏమేమి మూవీస్ చేసేవాళ్ళు అది చేసేవాళ్ళం. తర్వాత లిరిక్ రైటర్ గురించే స్పెషల్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళం. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గురించే ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళం. తర్వాత బళారే చిత్రం అని, అది ఎంత గొప్పది,
0: డ్యూయట్స్ మీద ఒక ప్రోగ్రామ్,
1: డ్యూయట్స్ చేసేవాళ్ళు, ఒక మూవీనే చూపించేసేవారు ఒక అరగంటలో మొత్తం దాని గురించి మంచిగా రాసేవాళ్ళు.
0: బళారే చిత్రం అని, పాలకోడేటి సత్యనారాయణ గారని, ఆయన ఈటీవీకి కూడా కొన్ని స్క్రిప్ట్స్ ఇట్లా రాశానమ్మా అని ఒక స్క్రిప్ట్ పట్టుకొచ్చారు ఒకసారి. మన రేడియోలో కూడా చేస్తే బాగుంటుందేమో, ఒకసారి చూడండి అని. సరే, దీన్ని ఎలా చేయాలి, ఎలా చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచించి, సరే చేద్దాం సార్ అని, మీరు ఒక ఒక స్క్రిప్ట్ రాసుకురండి అంటే, మీరు టీవీకి ప్రొడక్షన్కి రాసుకొచ్చారు అది వేరు, మాకు రేడియోకి తగినట్టుగా రాసుకురండి అని అంటే పాపం ఆయన రాసుకొచ్చారు అన్నమాట. దాంట్లో మనము ప్రొడక్షన్లో మీరందరూ పార్టిసిపేట్ చేయడమే కాకుండా ఆ బిట్ తీసి వేయటం, ఆ పాట
1: దానికోసం మూవీ చూసేవాళ్ళం మేడం. ప్రొడక్షన్ నేనే చేసేదాన్ని, ఆ బిట్ చూసి ఆ డైలాగ్ దగ్గర ఆ బిట్
0: వేయడం, పాట
1: దాన్ని ఆడియో విజువల్ ఉండదు, దానికి శ్రోతకు వినసొంపుగా దృశ్య కావ్యంగా మనం మలచాలి.
0: మలచాలి, మన రేడియో గొప్పతనమే అదే లావణ్య. ఇప్పుడు మన గొంతుకులే వినిపిస్తాయి, మనుషులు చూడరు, కానీ ఒక నాటకం ప్రసారం అయిందంటే
1: స్క్రీన్ మీద మనకి అంత
0: స్క్రీన్ మీద మొత్తం దృశ్యం, వింటున్న లిజనరు మొత్తం ఊహాచిత్రం అన్నమాట. ఆవిడ ఇలా వస్తుంది పోతుంది అన్ని ఇంకా సినిమా రీల్ లాగా ఊహించుకోవడానికి ఒక మంచి
1: మాధ్యమం
0: అన్నమాట రేడియో. అట్లా మనం
1: సరిగమలు సరాగాలని, అసలు ఎంత మ్యూజికల్ ఫీచర్,
0: చాలా
1: సరిగా మోహన్ కృష్ణ గారితో
0: హిందుస్థానీ మ్యూజిక్ లో ఎలా చేయొచ్చు, శాస్త్రీయ సంగీతంలో పాటలు ఏంటి, లలిత గీతాలుగా ఉన్న పాటలు ఏంటి, అట్లా రకరకాల
1: సాంగ్స్ ఏ రాగంలో కంపోజ్ చేశారు,
0: ఏ రాగంలో ఏ పాటలు ఉన్నాయి, అవి ఏ ఏ సినిమాల్లో ఉన్నాయి. అవి ఓన్లీ ఓల్డ్ సాంగ్స్ కాదు, మళ్ళీ
1: కొత్త కొత్త తరానికి
0: కూడా సరికొత్త పాటలు, పాత పాటలు, మధ్యలో వచ్చిన 80ల దశకంలో వచ్చిన పాటలు అన్ని మేళవింపుగా
1: చాలా రీచ్ అయింది. అలాగే ప్రోమోస్ అంటే మేడం డాక్టర్ కే విజయ గారు,
0: ప్రతి ప్రోగ్రామ్ కి ఇప్పుడు ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నాం అనగానే అప్పుడే ప్రోమో తయారైపోవాలి, దాన్ని ఇంకా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 4 సార్లు 10 సార్లు వేసేయాలి. ఏదో కొత్త ప్రోగ్రామ్ చేస్తున్నట్టున్నారు కదండి అని మళ్ళీ మనకు లిజనర్స్ ఫోన్ చేయాలి.
1: మేడం, మీరు ఉన్నప్పుడు ఏ ప్రొడక్షన్ వింగ్ ఖాళీ ఉండేది కాదు, ఏ స్టూడియో ఖాళీ ఉండేది కాదు, అన్ని మన రికార్డింగ్సే జరుగుతుండేవి. ప్రొడక్షన్ అడిగేవాళ్ళు, ఇంకా అంత వివిధ భారతిలో ఉంటారా, ప్రొడక్షన్ వేరే వాళ్ళకి ఇవ్వరా, ఖాళీ లేదు సిస్టమ్ అని
0: గొడవలు వచ్చేవాళ్ళు.
1: అంత డెడికేటెడ్ మేడం, చాలా ఇష్టంగా చాలా హార్ట్ఫుల్ గా చేసి

0: వాళ్ళం మేడం.
1: చాలా పాపం. మీరు కూడా చిన్నపిల్లల తల్లులు అందరూ.
0: అవును,
1: మేమంటే అప్పటికి ఇంకా ఏదో లైఫ్ లో సెటిల్ అయిన వాళ్ళం. మీరు ఇంకా చిన్నపిల్లలు ఉన్నా కూడా పాపం మీకు లేట్ అవుతుందేమో అంటే పర్వాలేదు మేడం, ఇది కంప్లీట్ చేసి వెళ్తామండి.
0: మీరు వినాలి, విని బాగుందని చెప్పాలి అని మేము ఎంత తపనపడి
1: హోమో రాసుకొచ్చేసి ఇలా చేద్దామా మేడం, అలా చేద్దామా మేడం, దాన్ని ఇలా మారుద్దాం, దానికి ఈ మ్యూజిక్ బిట్టు వేస్తామా, ఇట్లా రకరకాలుగా మనకి అప్పుడు క్యాజువల్ గా ఉన్న రాజ్యలక్ష్మి,
0: అవును,
1: తర్వాత లైబ్రేరియన్ గా ఉన్న ఆదిలక్ష్మి గారు, అందరూ లక్ష్మీదేవులు అందరూ అంత సహకరించారు, అందరూ అంత సహకరించారు అనమాట ప్రతి ప్రోగ్రామ్ చేయడానికి.
0: శాంతి వెంకటేష్,
1: శాంతి ఇంకా అసలు అతుకుపోయి పాపం ఉండేది ఎప్పుడు.
0: మేము పంపించేవాళ్ళం మేడం బలవంతంగా, ఇంకా వెళ్ళిపోదాం ఇంటికి ఈవినింగ్ వరకు కూడా ఉండి చేసేవాళ్ళం మేడం.
1: చేసేవాళ్ళు
0: ఆదిలక్ష్మి మేడం సాటర్డే హాలిడే అయినా సరే లైబ్రరీ వచ్చి వర్క్ చేసేవాళ్ళు.
1: నాటకాలు కూడా చేశాం కదా,
0: నాటకాలు అసలు మీ వాయిస్ పోలిపూర్ణం అసలు మర్చిపోగలము మేడం. ఎంత నవ్వుకునేవాళ్ళం మా ప్రొడక్షన్ అప్పుడు, నవ్వుకునేవాళ్ళం రేడియోలో విన్నప్పుడు, నవ్వుకునేవాళ్ళం. ఎంత మంచి మంచి ప్రోగ్రామ్స్, ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశారు మేడం మీరు. మళ్ళీ ఇందులో మనం గుర్తు చేసుకోవాలంటే భావగీతం రోజు ఒక 5 నిమిషాలు.
1: ఎంత మంది మంచి డైరెక్టర్లు వచ్చారు, సినిమా యాక్టర్లు.
0: అవును,
1: రోజారమణి గారు వచ్చారు,
0: పాత వాళ్ళ
1: గారు, కోటా శ్రీనివాసరావు గారు, శేఖర్ కమ్ముల గారు,
0: అవును,
1: శ్రీమణి లిరిక్ రైటర్,
0: మహానటి మూవీ డైరెక్టర్ నాగశ్విన్,
1: నాగశ్విన్ వచ్చారు. మా మదర్ కూడా రేడియోలో చేస్తారండి, ఆవిడతో ఇంటర్వ్యూ చేశాను నేను ఇమేజ్ హాస్పిటల్స్ తరపున. ఆవిడ హలో డాక్టర్ ప్రోగ్రామ్ కి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. అప్పుడు మా అబ్బాయి ఇట్లా నాగశ్విన్ అండి ఆవిడ చెప్పే వరకు తెలియదు మనకి.
0: ఘంటసాల సావిత్రి గారితో కూడా వెళ్ళి చేశారు కదా మేడం.
1: సావిత్రమ్మ గారి ఇంటికి వెళ్ళి పాపం ఆయన మన చౌదరి గారు అని మా సీనియర్ ప్రొడ్యూసర్ ఇక్కడ, ఆయన ఏమండి ఆవిడ ఊర్లోకి వచ్చారు, ఏమ్మా నువ్వు వివిధ భారతిలో ఉన్నావు కదా, నువ్వు ఉన్నావు కదా చొరవ ఉంది మాట్లాడడానికి అని వచ్చాను, అడుగుతున్నాను, వచ్చి చేస్తారా ప్రోగ్రాము అని అంటే, అయ్యో ఎందుకు రాము సార్, మేము అలాంటి వాటి కోసం అలా వేచి చూస్తూ ఉంటామండి అని అంటే, పాపం ఆయన వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ ప్రోగ్రామ్ చేస్తే, అది కూడా పాపం 2 ఎపిసోడ్స్, 2 1 అవర్ ప్రోగ్రామ్స్ చేసాము.
0: మన అనౌన్సర్స్ రాజుబాబు సార్, బాలకృష్ణ గారిని కూడా గుర్తు చేసుకోవాలి, ఎన్ని చక్కటి చర్చా కార్యక్రమాలు కూడా.
1: అన్ని ప్రోగ్రామ్స్ లో రామారావు గారు రిటైర్ అయినా కూడా ఆయన వచ్చి మన దగ్గర ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ కి ఒక లైవ్, స్త్రీల కార్యక్రమానికి ఒక లైవ్, వేరే వాళ్ళు ఎవరు చేయకూడదు సుమా అని మళ్ళీ వాళ్ళకి హింట్లు ఇచ్చేవాళ్ళం.
0: ఎంత సంతోషపడిపోయేవారో మేడం
1: పెద్దవాళ్ళు, పాపం వాళ్ళ బాధలు చెప్పేవాళ్ళు. రాజబాబు గారు వాళ్ళకి సముదాయిస్తూ ఆయన కంపేరింగ్ చేయడం ప్రోగ్రామ్, అంత కనెక్టివిటీ అయిపోయింది అనమాట ఆ ప్రోగ్రామ్ లో. వాళ్ళకి ఇష్టమైన పాటలు, ఆ పెద్దవాళ్ళు పాపం ఎక్కువ రేడియోనే వింటారు కదా, టీవీ ముందు అస్తమానం కూర్చోలేరు, వాళ్ళకి టీవీ ఛాన్స్ దొరకదు. పిల్లలుంటే వాళ్ళు క్రికెట్ కామెంటరీ అంటారు, ఇంకోటి అంటారు, వీళ్ళకి రేడియో అయితే అస్తమానం వీళ్ళతో ఉంటుంది, అవి మర్చిపోలేమండి అని పాపం వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. వాళ్ళు ఉత్తరాలు రాసేవాళ్ళు వయోవృద్ధులు, ఆ ప్రోగ్రామ్ మా కోసం పెట్టారు, చాలా బాగుంది, ప్రోగ్రామ్ మాత్రం ఆపకండి, కంటిన్యూ చేయండి అనేవాళ్ళు. తర్వాత ఏమో యోగా డే కూడా, ప్రైమ్ మినిస్టర్ అంతా ఆయన వెళ్ళి అక్కడ యోగా చేసి అన్ని సెలబ్రేషన్స్ చేస్తున్నారు కదా, మనం కూడా ఒక యూనిట్ కి హెడ్ గా ఉన్నాం, మనం కూడా ఎందుకు యోగా డే చేయకూడదని యోగా మాస్టర్ ని ఎవరిని పిలిపించి, మన జగ్గి వాసుదేవ్ గారి శిష్యులు వాళ్ళని పిలిపించి మ్యూజిక్ స్టూడియోలో మనతో పాటు అప్పుడు సివిల్ వింగ్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు, చక్కగా యోగా డే సెలబ్రేషన్.
0: స్పెషల్ డేని వదిలిపెట్టలేదు మేడం, దాన్ని సెలబ్రేట్ చేస్తూనే ఉన్నారు అసలు.
1: అదే ఏ ఇంపార్టెన్స్ ఉన్నది, ఇప్పటికి కూడా శ్రోతలు అడుగుతారు మేడం మీరు అప్పుడు చక్కగా ఈరోజు యోగా డే అంటే దాని గురించి చెప్పేవాళ్ళు అండి, ఈరోజు వెంగమాంబ జయంతి అంటే ఆవిడ గురించి చెప్పేవాళ్ళు అండి, అట్లా మాకు ఓహో ఈరోజు ఇదానని మాకు అన్ని తెలిసేవి, తర్వాత ఎవరు చేయలేదు మేడం అలాగో అని అనేవాళ్ళు అనమాట. అవి ఏదో ఒక ప్యాషన్ అనమాట. వివిధ భారతి అంటే ఆల్మోస్ట్ నేను ఫ్లాగ్ ఎండ్ ఆఫ్ ది సర్వీస్ కి వచ్చాను, అప్పుడు కూడా నాకు చేయాల్సిన అవసరం లేదు.
0: అప్పుడు కూడా మీరు కొత్తగా సర్వీస్ లో జాయిన్ అయినట్టే వర్క్ చేసేవాళ్ళు మేడం, అందుకని మీ వెనక మేము కూడా అలా వర్క్ చేసుకుంటూ చాలా నేర్చుకున్నాం మీతో పాటు.
1: అట్లా మంచి మంచి జ్ఞాపకాలతో ఈ 90 వసంతాల ప్రయాణం రేడియోలో ఇప్పుడు జరుపుకుంటున్న ఈ సందర్భాల్లో ఇవన్నీ ఒకసారి సినిమా రీల్ తిప్పినట్టుగా.
0: కానీ 2019 వచ్చేసింది, మీ రిటైర్మెంట్ కూడా వచ్చేసింది మేడం, కానీ అది ఇప్పటికే మాకు జ్ఞాపకమే, మధుర జ్ఞాపకం. 5 రోజులు మనం చేసుకున్నాం మీ రిటైర్మెంట్ సెలబ్రేషన్.
1: అవును, శ్రోతలు వచ్చారు,
0: శ్రోతలు వచ్చారు,
1: శ్రోతలు వచ్చి వాళ్ళందరూ మాట్లాడటం ఎంత గొప్పగా అనిపించింది, సన్మానం చేయటం.
0: ఒక ఆఫీసులో కాకుండా ఒక కుటుంబంలో కలుపుకుని వెళ్ళిపోయేవారు మేడం, ఆ ప్రేమను మేము ఇప్పటికీ మర్చిపోలేము.
1: అట్లా అంటే వాళ్ళ యాంగిల్లో ఆలోచించి వాళ్ళకి ఏది చేస్తే బాగుంటుంది ఇట్లా ఆలోచించుకుంటూ ప్రోగ్రామ్స్ పెంచుకుంటూ వచ్చేసాం. ఏమిటండి మీరు ఇష్టం వచ్చినట్టు ప్రోగ్రామ్ రోజు కోటి పెట్టేస్తున్నారు అనని ఒక్కోసారి అనౌన్సర్లు నా మీద కోపడిన సందర్భాలు కూడా ఉన్నాయి.
0: అవును,
1: మీరు ఇలా టక్కుమని మార్చేస్తే ఎలాగండి అని.
0: అండ్ ఇంకొకటి కూడా, మన రిటైర్మెంట్ ఫంక్షన్ నాకు బాగా గుర్తు, మన కొలీగ్స్ అన్నారు ఎవరైనా రిటైర్ అయితే వివిధ భారతిలో రిటైర్ అవ్వాలి, ఇంత

0: ప్రేమ అనురాగంతో ఆవిడని మీరు ఎంత ప్రేమగా పంపిస్తున్నారు అనే మధుర జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి మేడం మీతో. మరి చివరిగా మన ఈ 90 వసంతాలు మనం జరుపుకుంటున్న సందర్భంగా చివరిగా శ్రోతలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు?
1: శ్రోతలు ఇప్పుడు ఈ 90 వసంతాల ఆకాశవాణి సంబరాల ఉత్తేజంతో మరిన్ని మంచి మంచి కార్యక్రమాలతో మీరందరూ కూడా ఇప్పుడున్న యంగ్స్టర్స్, నూతనంగా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్స్గా అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి మరింత చేరువు కావాలి. వాళ్ళ నాడిని తెలుసుకొని వాళ్ళకు అనుగుణంగా మీరు కార్యక్రమాలు రూపొందించి ఆ ప్రయత్నం చేయాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకోవటం కాదు, అభ్యర్థిస్తున్నాను. ఒక విధంగా చెప్పాలంటే ఈ కళలని పోషించే సంస్థ మనది, కళలని ప్రోత్సహించే సంస్థ మనది. ఇవి నిరంతరం ఈ కళలన్నీ కూడా అంతరించిపోకుండా తరతరాలకి, అప్పటి తరం వాళ్ళకి మనం ఇప్పుడు వింటున్నాం, ఇప్పటి తరం వాళ్ళు మన పిల్లలు మన జనరేషన్స్కి తరతరాలకి నిరంతరంగా అందించే సాధనంగా ఆకాశవాణి ఎప్పుడూ ఉంటుంది, ఉండాలి కూడా. అలాగే శతమానం భవతి అంటారు 100 సంవత్సరాలు అయితే, ఆ సంవత్సర ఆశీర్వాదం కోసం మనం అందుకునే రాబోయే తరుణాల్లో మనం అందుకోబోతున్నాం. ఈ నూతన కార్యక్రమాల

0: ఫ్రెండ్స్ గా అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి మరింత చేరువు కావాలి. వాళ్ళ నాడిని తెలుసుకొని వాళ్ళకు అనుగుణంగా మీరు కార్యక్రమాలు రూపొందించి ఆ ప్రయత్నం చేయాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకోవటం కాదు అభ్యర్థిస్తున్నాను. ఒక విధంగా చెప్పాలంటే ఈ కళలని పోషించే సంస్థ మనది, కళలని ప్రోత్సహించే సంస్థ మనది. ఇవి నిరంతరం ఈ కళలన్నీ కూడా అంతరించిపోకుండా తరతరాలకి, అప్పటి తరం వాళ్ళకి మనం ఇప్పుడు వింటున్నాం, ఇప్పటి తరం వాళ్ళు మన పిల్లలు మన జనరేషన్స్కి తరతరాలకి నిరంతరంగా అందించే సాధనంగా ఆకాశవాణి ఎప్పుడూ ఉంటుంది, ఉండాలి కూడా. అలాగే శతమానం భవతి అంటారు 100 సంవత్సరాలు అయితే, ఆ సంవత్సర ఆశీర్వాదం కోసం మనం అందుకునే రాబోయే తరుణాల్లో మనం అందుకోబోతున్నాం. ఈ నూతన కార్యక్రమాల నిర్వాహకులందరూ కూడా ఒకరి మీద ఒకరు పోటీతో, ఎందుకంటే కాంపిటీషన్ అనేది ఉంటే కానీ
1: హెల్తీ
0: కాంపిటీషన్, అలాగని గొడవలతో కాకుండా పోటీ పడి చక్కటి ఆలోచనలు మంచి వినూత్నంగా సరికొత్తగా కార్యక్రమాలను రూపొందించే దిశగా మీరందరూ ముందుకొస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చి నా అనుభవాలు పంచుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి 90 వసంతాల ఆకాశవాణికి, ఆకాశవాణి సిబ్బందికి, సహకరించిన క్యాజువల్స్కి, ప్రియాతి ప్రియమైన శ్రోతలకి మరొక్కసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు, శుభాభివందనాలు.
1: థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఈ విలువైన సమయాన్ని మాకు వెచ్చించి ఇక్కడికి వచ్చి ఇన్ని విషయాలు మాతో పంచుకున్నారు, మీకు ధన్యవాదాలు.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందించిన ప్రత్యేక కార్యక్రమంలో మీరు ఇంతవరకు ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు డాక్టర్ కె విజయ్ గారితో శ్రీమతి లావణ్య, సునీల్ దమ్ము గారు జరిపిన రేడియో ప్రయాణం, మధుర జ్ఞాపకాలు సంభాషణ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి హైదరాబాద్.
3: నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పర్యావరణాన్ని పరిరక్షించడం, సుస్థిర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్లడం పట్ల ఉన్న నిబద్ధతను ఈరోజు పునరుద్ఘాటిస్తుందని సోషల్ మీడియా పోస్టులో తెలియజేశారు. కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు విద్యుత్ వాహన వినియోగం, గ్రీన్ ఎనర్జీ దిశగా సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడం, అర్బన్ పార్కులు, చెరువుల పునరుద్ధరణతో హైదరాబాద్ నగరాన్ని నెట్ జీరో సిటీగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ద్వితీయ సర్సంఘ్ చాలక్ మాధవ్ సదాశివరావు గోల్వాల్కర్ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. సాంస్కృతిక జాతీయవాదానికి బలమైన సైద్ధాంతిక పునాదిని అందించారని, దేశ నిర్మాణంలో సేవను అత్యంత ప్రతిష్టాత్మకమైన శక్తిగా స్థాపించారని అమిత్ షా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలను 6% నుంచి 7.5% పెంచగా, ప్రజలపై భారం పడకుండా వాస్తవానికి దగ్గరగా శాస్త్రీయ పద్ధతిలో భూముల విలువలను సవరించామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. తమ ప్రభుత్వం సృష్టించిన అత్యంత అనుకూలమైన వాతావరణం వల్ల సాంకేతికత, ఇంజనీరింగ్, జీవ విజ్ఞానాల ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ మారుతోందని ఐటీ శాఖ మంత్రి దొత్తిళ్ల శ్రీధర్బాబు అన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు సెలవులను 13వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళం తాకాయి. రాబోయే 2 రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. తెలంగాణ ఆకాంక్షలైన నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలను తీవ్రంగా వంచాయని బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.
4: శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ కార్యక్రమం ఇప్పుడే మొదలైంది. ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఈరోజు ఉదయం 11:00 నుంచి 12:00 వరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుదాం ఈ అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. మరి ఈ కార్యక్రమంలో శ్రీ వినయ్ కుమార్ ఐఎఫ్ఎస్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ, వీరు మన స్టూడియోలో ఉన్నారు. మీరందరూ పాల్గొని మీ సందేహాలకు సమాధానాలు పొందండి. మీరు ఫోన్ చేయవలసిన మా నంబర్స్ 040 STD కోడ్ 2324-0852, 2324-0853, 2955-0923 ఇవి మా ఫోన్ నంబర్స్. కార్యక్రమం మొదలైంది, తప్పకుండా పాల్గొనండి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి. నేను మీ రేడియో సఖి అనుపమా.

0: செய்யறா, ஹமேஷா தமாஷா செய்யறா.
1: ఈ పేరు వింటేనే కలుగుతుంది హుషారు. నూతనత్వం వీరి ఇంటి పేరు.

ఎంతగా తికమక పెట్టినా మన శ్రోతలందరూ వెంటనే గుర్తుపట్టేశారు ఎవరి గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము అని చెప్పి. వరంగల్ నుంచి బాలకృష్ణ గారు, అలాగే శ్రీనివాసరావు గారా అని చెప్పి నన్ను ప్రశ్నిస్తున్నారు శంకర్రావు గారు భీమ్గల్ నుంచి. మరి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం నటులు, నిర్మాత, దర్శకులు శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారి గురించి. లివింగ్ లెజెండ్ ఆఫ్ ఇండియన్ సినిమా, అత్యంత ప్రతిభాశాలి అయిన సినీ మేధావి. గూడూరులో సెప్టెంబర్ 20, 1931 పుట్టారు సింగీతం గారు. తండ్రి స్కూల్లో హెడ్ మాస్టర్, తల్లేమో వయలిన్ విద్వాంసురాలు. తండ్రి నుంచి హాస్య చతురత, సెన్స్ ఆఫ్ హ్యూమర్, తల్లి నుంచి సంగీతంలో మెళుకువలు నేర్చుకున్నారు. కాలేజీ రోజుల్లోంచే సినిమాలు తెలుగు, తమిళ, ఇలా భారతీయ భాషలే కాదు హాలీవుడ్ సినిమాలు కూడా చూసేవారట. మరి సినిమా టికెట్కి డబ్బులు కావాలి అవునా, కాబట్టి బస్ టికెట్కి బదులు సినిమా టికెట్లు కొనుక్కొని నడుచుకుంటూ థియేటర్కి వెళ్లడం అలవాటైపోయిందట. ఆ నడకే నా ఆరోగ్య రహస్యం అని కూడా చెప్తుంటారు మన ఈ యంగ్ డైరెక్టర్. మరి కాస్త మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో ఈ రోజు మనం గుర్తు చేసుకుంటున్నాం సింగీతం శ్రీనివాసరావు గారిని. మరి కాలేజ్ చదువయ్యాక సుళ్ళూరుపేటలో సైన్స్ టీచర్ గా ఉద్యోగం చేస్తున్న కుర్రాడు సిల్వర్ స్క్రీన్ కి ఎలా దగ్గరయ్యాడు? స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్తుంటే తండ్రి గారు విన్నారట, చూడు నువ్వు చెప్పేది నీ కాలేజ్ స్నేహితులకైతే అర్థమవుతుంది, వీరికి కూడా అర్థం కావాలి కదా. ఇంటి వెనకాల పెరట్లో ఒక క్లాస్ రూమ్ ఉందని ఊహించుకొని సరిగ్గా ప్రయత్నించు. ఆ క్లాస్ రూమ్లోనే అందరికీ చదువు చెప్తున్నానని కూడా భావన చేస్తూనే నువ్వు చెప్పాలి అని చెప్పి చెప్పారట. బహుశా అక్కడే సినిమా రంగానికి కావలసిన ఇమాజినేషన్, ఊహ, కథ చెప్పడం లాంటి వాటికి బీజం పడిందేమో. స్కూల్ పిల్లలతో నాటకాలు వేయించిన మన సింగీతం గారు కేవీరెడ్డి గారిని 2-3 ప్రయత్నాల తర్వాత కలిశారు. మరి దాని తర్వాత ఏం జరిగింది మాట్లాడుకుందాం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం సింగీతం శ్రీనివాసరావు గారి గురించి. మరి కేవీ రెడ్డి గారిని 2-3 ప్రయత్నాల తర్వాత కలిశారు, ఆ తర్వాత ఏమైందో చెప్తాన్నాను కదా. సో కేవీ రెడ్డి గారిని కలిశాక ఒక ఇంగ్లీష్ కథ ఇచ్చారట వారు. ఇచ్చి నీకు ఎలా వస్తే అలా సినిమాకు తగ్గట్టుగా రాయి అంటే 3 నెలల్లో పూర్తి చేశాను అని చెప్పి తిరిగి వచ్చేశారట సింగీతం గారు. గూడూరు పిల్లాడు జోరు బాగుంది అని చెప్పి, సరే నీ పని నాకు చాలా నచ్చింది, ఎందుకు తెలుసా, పూర్తి చేశాను అని చెప్పి అన్నావు కాబట్టి నీకు నేను పని ఇస్తాను, జీతం ఉండదు, పేరు కూడా తెరపైన కనిపించదు, పని నేర్చుకుంటావా అంటే 22 సింగీతం గారు సరే అన్నారట. అలా మాయాబజార్ సినిమాకి పని మొదలైంది. కానీ ఎందుకో అనుకోని కారణాల వల్ల అప్పట్లో కొన్ని రోజుల షూటింగ్ ఆపేశారు. పర్వాలేదులే అని చెప్పి దొంగరాముడు సినిమాలో దుక్కిపాటి మధుసూదన్ రావు గారికి సహాయ దర్శకుడిగా పనిచేశారు. చిత్రం పూర్తయ్యాక క్రెడిట్స్లో మాత్రం ఏంటి ఏ పేరు పెట్టాలి అని చెప్పి మధుసూదన్ రావు గారు వెళ్ళి కేవీరెడ్డి గారిని అడిగారట. అది మనం మాట్లాడుకోలేదుగా అన్నారట కేవీరెడ్డి గారు. కాస్త ఇబ్బంది పడ్డారు మధుసూదన్ రావు గారు. మరి ఆ ఇబ్బంది తర్వాత వారు ఆ ఇబ్బందిని ఎలా అధిగమించారు, ఏం చేశారు తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: మరి దుక్కిపాటి మధుసూదన్ రావు గారి చిత్రం అమెరికా అబ్బాయి తర్వాతి రోజులలో సింగీతం శ్రీనివాసరావు గారే దర్శకత్వం వహించారు. ఆ తర్వాత కొన్ని రోజులకి సిల్వర్ జూబ్లీ ఆఫ్ అన్నపూర్ణ పిక్చర్స్ అనే పుస్తకంలో స్వయంగా మధుసూదన్ రావు గారే నా దొంగరాముడు చిత్రంలో సహాయ దర్శకుడిగా సింగీతం శ్రీనివాసరావు గారు పనిచేశారు అని రాసుకున్నారట. అలా అప్పుడు ఆ రుణం తీర్చుకున్నారన్నమాట. జమీందారు గారి అమ్మాయి, హిందీలో శీష్ మహల్ అనే హిందీ నవల ఆధారంగా తీసిన చిత్రంలో షూటింగ్ 7 రోజుల పాటు సాగింది. ఎస్వి రంగారావు గారిని జమీందారుగా పెట్టి తీశారు, కానీ అనుకోకుండా రంగారావు గారు ఇక లేరు అనే వార్త. బట్ షో మస్ట్ గో ఆన్ అని గుమ్మడి గారిని పెట్టి తీద్దామని ఎల్వి ప్రసాద్ గారితో డిస్కషన్స్ మన సింగీతం శ్రీనివాసరావు గారు. ఎల్వి ప్రసాద్ గారు ఒక సూచన చేశారట, ఈ కథలో జమీందారు దానధర్మాలు చేసే వ్యక్తి, అది ఎస్విఆర్కైతేనే సరిపోతుంది, కానీ గుమ్మడిది క్యాల్క్యులేటెడ్ పర్సన్గా కనిపించే అవకాశం ఉంది తెరపైన, చూసుకోండి అని ఒక సలహా ఇచ్చారట. ఈ విషయం గుమ్మడి గారి వరకు వెళ్ళింది. వారు కూడా ఆలోచించి, సరే నేను ఒక మార్పు తీసుకొస్తానని, ఆహార్యంలో మాత్రమే కాదు పర్సనాలిటీగా కూడా సాత్వికంగా పాత్రకు తగ్గట్టుగా మార్చుకున్నారట. ఇక సినిమాలో పాటల విషయానికి వస్తే మాస్కి నచ్చిన మంగమ్మ పాట గుర్తుందా, అలాగే క్లాస్ మెచ్చిన మ్రోగింది వీణ. ఈ 2 పాటలు కొద్దిగా వినిపించే ప్రయత్నం చేస్తాను సమయాన్ని దృష్టిలో పెట్టుకుని.
3: కాకిరేవు కడాని సోకు

0: బెస్ట్ సైక్లింగ్. ఈ సైక్లింగ్ ని ప్రోత్సహించడం కోసం గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నిర్వహిస్తోంది వరల్డ్ బైసికల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్ జూన్ 7th సండే 6 AM. సైకిల్ ర్యాలీలో పాల్గొనే వాళ్ళందరికీ మెడల్స్ అండ్ సర్టిఫికెట్స్. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ మక్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ తదితరులు. అందరూ పాల్గొనే అవకాశం. పేర్ల నమోదుకై వెంటనే కాల్ చేయండి 9000033100.
1: స్టూడియో క్లాక్ల సమయం 11 గంటలు దాటి 32 నిమిషాలు గుర్తుకొస్తున్నాయి. వింటున్నారు నేను మీ రేడియో సఖి అనుపమ. మరి ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం దర్శకులు సంగీతం శ్రీనివాసరావు గారి గురించి. ఇక కమల్ హసన్ గారితో ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ బొంబాయిలో కలుసుకున్నారు. మరి వీరిద్దరూ ఎలా కలుసుకున్నారు, ఏంటి, అసలు ఏం జరిగింది అన్న మీ సందేహాలకు సమాధానమే నా ఈ మాట. మీరు విభిన్నంగా ఆలోచిస్తారు, నాకది ఇష్టం, మనము కలిసి పనిచేద్దామని చెప్పి కమల్ హసన్ గారు అన్నారట. తప్పకుండా పనిచేద్దాము. అలా వీరిద్దరి ఆలోచనలు కలిసి వెరైటీగా ఏదైనా చేద్దాము అన్న దానికే సొమ్మొకటిది సోకొకటిది చిత్రం మన ముందుకొచ్చింది. ఇందులో హీరో డబుల్ యాక్షన్, ఒకరేమో సాత్వికంగా అంటే డాక్టర్ పాత్ర, మరొకరు చిలిపి కుర్రాడు. మరి ఈ డాక్టర్ పాత్ర ఎలాగైనా వెరైటీగా చూపించాలి అని చెప్పి సంగీతం గారు ఒక సలహా ఇచ్చారట. చూడండి కమల్, మీరు ఒక వ్యక్తిని దగ్గరగా చూడండి, వారి పర్సనాలిటీ ఫాలో అయ్యి ప్రయత్నించండి అని సూచన చేశారట. సరే ఇదేదో బాగుంది అని చెప్పి కమల్ హసన్ గారు టేక్ తీసుకునేటప్పుడు ఆగి ఆలోచించడం, నుదుటి మీద గోక్కోవడం ఇలాంటివన్నీ చేశారు.

అన్నాడట. బాగుంది, ఈ డాక్టర్ పాత్రకు ఇది సెట్ అయిపోయింది అని చెప్పి ఆ రోజు షూటింగ్ అయితే పూర్తి చేశారు. షార్ట్ ఓకే అయిపోయాక సాయంత్రానికి తట్టిందట సంగీతం శ్రీనివాసరావు గారికి, ఆ డాక్టర్ పాత్ర అచ్చం నాలాగే ఉంది కదా, నేను ఎలా నడుస్తానో ఎలా తలగోక్కుంటానో చూపించేశాడు కమల్ హాసన్, భలే ఉంది అని చెప్పి నవ్వేసుకుని ముచ్చటపడ్డారట.

0: వ్యక్తిగత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: అపూర్వ సగోదరులుగా తెలుగులో విచిత్ర సోదరులుగా కమల్ హసన్ గారి అపూర్వమైన నటన, సింగీతం గారి దర్శకత్వం

స్థానత్వంలో మరుగుజుగా 18 అంగుళాలున్న షూజ్ వేసుకుని కాళ్లు వెనక్కి కట్టుకుని తెరపై కనిపించడం ఆషామాషి వ్యవహారం కాదు, సింప్లీ సూపర్బ్ విజన్ కదా. సాంకేతికత అంతగా లేని ఆ రోజుల్లోనే చేస్తాను అని గట్టిగా అనుకోవడం మాత్రమే కాదు, చేసి సక్సెస్ని సాధించారు. ఇది సింగీతం శ్రీనివాసరావు గారి ప్రతిభకు ఒక మచ్చుతునక మాత్రమే. కాని వారేమంటారో తెలుసా, క్రెడిట్ అంతా జపాన్ అనే టీం మెంబర్కి ఇవ్వాలి అని చెప్పుకునే నిరాడంబరమూర్తి.

1954 నుంచి సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఉత్సాహం పెరుగుతోందే కానీ తగ్గేదే లేదు అన్న సూత్రంతో పాదరసంలా టెక్నాలజీని ఒడిసిపట్టుకుని మెరుపు వేగంతో మార్పును చూపిస్తూ వస్తున్న ఈ డైనమైట్, అవును డైనమైటేనే అనాలి కదా సంగీతం శ్రీనివాసరావు గారిని, కమల్ హాసన్తో మైకేల్ మదన కామరాజు, నాలుగు విభిన్నమైన పాత్రలు, నాలుగు డిఫరెంట్ పర్సనాలిటీస్గా చూపించారు. వావ్ అని అనకముందే ఇదేంటి మాటలాగిపోయాయి అనుకోకండి. పుష్పక విమాన మాటలు లేని కన్నడ సినిమా సృష్టించిన సంచలనం, సినిమాకు మాటలవసరం లేదని కంటెంట్ సరిగ్గా చూపించగల సత్తా ఉన్న దిగ్దర్శకుడు సంగీతం గారు. ఈ సినిమాకి ఉత్తమ వినోదాత్మక చిత్రంగా జాతీయ పురస్కారం కూడా అందుకున్నారు. వావ్ వావ్ వావ్ అని అనాలనిపిస్తోంది కదా, ఇంకా మాటలు లేవు మరి.

0: పరిపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: టైంతో అంటే కాలంతో పరుగు పందెం కాసే సింగీతం శ్రీనివాసరావు గారికి చాలా విభిన్నమైన రుచులు కూడా ఉన్నాయి. అందుకే టైం మెషిన్తో టైం ట్రావెల్, కాలాన్ని వెనక్కి అలాగే ముందుకు కూడా తీసుకువెళ్ళి విజువల్ వండర్ని మన ముంగిట్లోకి తీసుకొచ్చేశారు. అవును, మీరందరు సరిగ్గానే ఊహించారు. ఆదిత్య 369 కృష్ణదేవరాయల వారిగా బాలకృష్ణ గారు పొద్దున 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిజమైన కిరీటాన్ని ఎంత కష్టపడి మోశారో అని అందరూ మెచ్చుకుంటారే కానీ, టైం మెషిన్ కాన్సెప్ట్ మనకు అందించడానికి ఎంత శ్రమ పడ్డారో సింగీతం శ్రీనివాసరావు గారు ఎప్పుడైనా ఎవరికైనా తెలియనిచ్చారా? అందుకే వారిని సినీ మేధావి అంటారేమో.
3: Hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey

0: స్కీమ్ ద్వారా ఫిట్నెస్, ఇంకా పర్యావరణ హితాన్ని కోరే క్రమంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వరల్డ్ బైసికిల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్ జూన్ 7 సండే 6 AM గజ్జిబౌలి స్టేడియం నుంచి స్టార్ట్ అయ్యే సైకిల్ ర్యాలీ పాల్గొనే దాదాపు 2,000 మందికి పతకాలు, సర్టిఫికెట్లు. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ బగ్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్, ఇంకా మరిన్ని సంస్థలు. పేరు నమోదు కోసం ఫోన్ నంబర్ 9000033100.
1: గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారి గురించి. మరి టైం మిషన్ ఎక్కి మనం కూడా కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే అమెరికా అమ్మాయి సినిమా గుర్తుందా? ఈ సినిమాకి కృష్ణన్ రాజు గారు ఇచ్చిన భరోసా బాగా పనికొచ్చిందట. సినిమాలో ఒక అమెరికా అమ్మాయి తెలుగు నేర్చుకుని అదే అమెరికన్ యాసతో, అంటే ఆంగ్ల యాసతో తెలుగు అయితే మాట్లాడుతుంది, కానీ పాడనా తెలుగు పాట, అచ్చమైన స్వచ్ఛమైన తెలుగులో సుశీల గారు పాడారు. ఇది కాంట్రాస్ట్గా ఉందే తెరపైన ఏం చేద్దామని శ్రీనివాసరావు గారు ఆలోచనలో పడితే కృష్ణన్ రాజు గారు అన్నారట, తెలుగు వాళ్ళకి పాట బాగుండాలి, వేరేవి అంతగా పట్టించుకోరు, గో అహెడ్ అని వెన్ను తట్టారట. మరి ఆ పాట ఒక్కసారి గుర్తు చేసుకుందామా?

మయూరి, భైరవద్వీపం, బృందావనం, వెల్కమ్ ఒబానా, ఒబామా చిత్రాలు వేటికవే ప్రత్యేకం. నర్తకి సుధాచంద్రన్ గారి నిజ జీవిత గాథ బయోపిక్గా ఎంత బాగా చూపించారంటే ఆ సినిమా నుంచి స్ఫూర్తి పొందినవారు ఎందరో. కథ ప్రేక్షకులు మెచ్చాలంటే పేజీల కొద్దీ డైలాగ్స్ అవసరం లేదు. విజువల్స్ అంటే తెరపై కనిపించేది స్పష్టంగా ఉంటే ఆదరిస్తారు అన్నది వీరి గెలుపు సూత్రం. ఎందరో గేయ రచయితలు పింగళి నుంచి సిరివెన్నెల వరకు పనిచేసినా చెప్పాల్సింది సూటిగా రాసే వెన్నెల కంటి రచనలు ఇష్టమట ఈ సినీ మేధావికి. మరి వారు మెచ్చిన వారికిష్టమైన పాట మనందరికోసం.

అవార్డు కనుక ప్రతిభకు కొలమానాలైతే దిక్కత్ర పార్వతి అనే తమిళ చిత్రానికి, పుష్పక విమాన కన్నడ చిత్రానికి జాతీయ పురస్కారాలు. 400 100 బెస్ట్ పిక్చర్స్ ఇన్ ద వరల్డ్ లిస్టులో పుష్పక విమాన చిత్రానికి చోటు. అశేష ప్రేక్షకాదరణ మచ్చుకి మాత్రమే చెప్పచ్చు సింగీతం శ్రీనివాసరావు గారి గురించి. మేరు పర్వతం వీరి అంతరంగం, ఎవరెస్ట్ శిఖరం వీరికి కొలమానం. అనుభవాన్ని జోడించి నూతనత్వంతో నింపి ప్రయోగాత్మకంగా ఆలోచించి వరల్డ్ క్లాస్ సినిమా అందించి ఆకాశంనే హద్దురా అనే ఈ 94 సంవత్సరాల నవయువకుడి మదిలో ఒక కొత్త సినిమా సిద్ధంగా ఉంది. ఆ తీపి కబురు కూడా అతి త్వరలో అందుకుందాం. స్వయం కృషితో సరికొత్త ఆలోచనలతో ఆకాశానికి నిచ్చెన వేసి అలవోకగా ఎక్కేసిన ఈ శ్రీనివాసుడి సినీ జీవిత విశేషాలు ఈరోజు గుర్తు చేసుకున్నాం. సముద్రమంత సింగీతం గారి ప్రతిభలో దోసిలితో నిండిన జ్ఞాపకాలను విహంగ వీక్షణంగా మీకు అందించాం. కొసమెర్పుగా మరొక మాట, 90 వసంతాల ఆకాశవాణి సంబురాలలో ఇటువంటి ప్రయోగాత్మకమైన ప్రోగ్రెసివ్ డైరెక్టర్ గురించి వివిధ భారతి వేదికగా మాట్లాడుకుని మనందరం మురిసిపోయాం. ఈ కార్యక్రమం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ వినమ్రంగా నమస్కరిస్తోంది మీ రేడియో సఖీ అనుపమా.

0: आज विश्व पर्यावरण दिवस है। पृथ्वी पर सभी जीवों के जीवन की उपयोगिता बनाए रखने और संरक्षण के प्रति जागरूकता बढ़ाने के लिए संयुक्त राष्ट्र पर्यावरण कार्यक्रम के अंतर्गत ये दिवस मनाया जाता है। उपराष्ट्रपति सीपी राधाकृष्णन, प्रधानमंत्री नरेंद्र मोदी, गृहमंत्री अमित शाह, रक्षा मंत्री राजनाथ सिंह, केंद्रीय पर्यावरण और जलवायु परिवर्तन मंत्री भूपेंद्र यादव ने विश्व पर्यावरण दिवस की शुभकामनाएं दी हैं। प्रधानमंत्री ने कहा है कि एक पेड़ माँ के नाम जैसी पहलों ने प्रतिवर्ष लगभग 1.1 लाख हेक्टेयर वन क्षेत्र बढ़ाने में महत्वपूर्ण योगदान दिया है। सोशल मीडिया पोस्ट में श्री मोदी ने कहा कि ये दिन पर्यावरण संरक्षण और सतत विकास को बढ़ावा देने की प्रतिबद्धता को व्यक्त करने का प्रतीक है। अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रंप ने कहा है कि अमेरिका और ईरान के बीच वार्ता जारी है। उन्होंने कहा कि किसी भी समझौते में स्थायी रूप से ईरान को परमाणु हथियार हासिल करने से रोका जाना चाहिए। घरेलू शेयर बाजार में संवेदी सूचकांक के शुरुआती कारोबार में आज वृद्धि का रुख रहा। अंतिम समाचार मिलने तक सेंसेक्स 121 अंक के उछाल के साथ 74,461 पर था। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12 గంటలు దాటి 5 నిమిషాలు. మరికొన్ని క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
2: సైక్లింగ్ ద్వారా ఫిట్నెస్, ఇంకా పర్యావరణ హితాన్ని కోరే క్రమంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వరల్డ్ బైసికల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్ జూన్ 7 సండే 6 AM గజ్జిబౌలి స్టేడియం నుంచి స్టార్ట్ అయ్యే సైకిల్ ర్యాలీ పాల్గొనే దాదాపు 2,000 మందికి పథకాలు, సర్టిఫికెట్లు. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ బగ్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్, ఇంకా మరిన్ని సంస్థలు. పేరు నమోదు కోసం ఫోన్ నంబర్ 9000033100.
1: చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే. ఈ సంవత్సరం థీమ్ ఏంటో తెలుసా? ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫర్ క్లైమేట్ ఫర్ ఆర్ ఫ్యూచర్. అంటే ప్రకృతి నుంచి ప్రేరణ, మన వాతావరణం మన భవిష్యత్తు కోసం అన్నదే నినాదం. ఈ సంవత్సరం ప్రకృతి నుంచి పాఠాలు నేర్చుకుని కలిసికట్టుగా వాతావరణ మార్పులను మనందరం ఎదుర్కోవడమే మన లక్ష్యంగా పనిచేయబోతున్నాం. మరి కాస్త మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

0: శ్రోతలందరికి ఎంతో ఇష్టమైన ఒక తీపి కబురు. జూన్8 సోమవారం ఆకాశవాణి ప్రజాసేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆ రోజు ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 12:40 నుంచి 1:10 వరకు, మరి మరొకసారి మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు నేరుగా ఆకాశవాణి వివిధ భారతికి ఫోన్ చేసి మీ శుభాకాంక్షలు అందించండి. మీరు ఫోన్ చేయవలసిన మా నంబర్స్ నోట్ చేసుకోండి: 0403240852, 0403240853. ఇవి మా ఫోన్ నంబర్స్. మరోసారి చెప్తాను: 040 STD కోడ్ 2324085223240853. జూన్ 8 సోమవారం ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు, మధ్యాహ్నం 12:40 నుంచి 1:10 వరకు, అలాగే మరోసారి మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతికి ఫోన్ చేయండి. 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణికి శుభాకాంక్షలు అందించండి అంటోంది ఆకాశవాణి వివిధ భారతి.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7 తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
0: అవధానం అంటే ఏంటి అని ప్రశ్నించే మన పిల్లలందరికీ ఈ కార్యక్రమం ఒక సమాధానం. తప్పకుండా మీ అందరూ కుటుంబ సమేతంగా రండి, ఈ కార్యక్రమాన్ని మీ అందరూ హాజరై విజయవంతం చేయండి అని విజ్ఞప్తి చేస్తోంది, అలాగే స్వాగతం పలుకుతోంది ఆకాశవాణి.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు

0: జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: చైతన్య స్ఫూర్తిలో ఈరోజు వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మాట్లాడుకుందాం. మరి ముగ్గురు భారతీయ టీనేజర్స్ ప్రపంచవ్యాప్తంగా తమ పేరు వినిపించేటట్టు ద ఎర్త్ ప్రైజ్ 2026ను గెలుచుకున్నారు. ఈ పుడమి పురస్కారం ఏంటి, ఎందుకు గెలుచుకున్నారో తెలుసా? అసలు ఇంతకీ ఈ టీనేజర్స్ పేర్లేంటి, మాకేమీ అర్థం కావట్లేదనంటారా? వివాన్ చౌచార్య, ఆర్యానా అగర్వాల్, అవ్యానా మెహతా, ఈ ముగ్గురు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన ఆవిష్కరణ ఏంటో తెలుసా? ప్లాస్ స్టిక్. ఇది ఒక బయోడిగ్రేడబుల్, అంటే భూమికి హాని చేయని పరిష్కారం. ఏంటో తెలుసా, అసలు వింటే నివ్వెరపోతారు. చింతకాయల గింజలను పొడి చేసి దీన్ని ప్రత్యేకంగా తయారు చేశారు. మరి దాన్ని ఎలా వాడాలి, అదేం చేస్తుంది? నీళ్లలో మైక్రోప్లాస్టిక్స్ను ఈజీగా తీసేస్తుంది. అర్థం కావట్లేదు, చింతకాయల పొడేంటి, నీళ్లలో మైక్రోప్లాస్టిక్స్ తీసేయడమేంటి, అది కూడా చిన్న పిల్లలకి ద ఎర్త్ ప్రైజ్ 2026 ఇవ్వడం ఏంటి అంటారా? మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

0: के पास कोई गारंटी नहीं है, सरकार खुद उनकी गारंटर बन रही है।
1: गत 6 ఏళ్లలో పీఎం స్వనిధి పథకం కింద 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులకు 17,800 కోట్ల రూపాయలకు పైగా రుణాలు అందజేశారు. అదనంగా వడ్డీ రాయితీ, డిజిటల్ లావాదేవీలపై క్యాష్ బ్యాక్ రూపంలో సుమారు 800 కోట్ల రూపాయల సహాయం కూడా అందించబడింది. నేడు దేశ వ్యాప్తంగా వీధి వ్యాపారులు, వీరిలో సుమారు 46% మంది మహిళలు తమ వ్యాపారాలను నూతన శిఖరాలకు తీసుకువెళ్తున్నారు. పీఎం స్వనిధి 6 ఏళ్లు, ఉత్సాహం, గౌరవం, ఆత్మగౌరవం.
2: జూన్ 8 సోమవారం ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మరి మీరు లేని మేము లేము. ఆ రోజు ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 12:40 నుంచి 1:10 వరకు, మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతికి ఫోన్ చేసి మీ అందరూ శుభాకాంక్షలు తెలియచేయచ్చు. శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్స్ 0402324 0852, 0402324 0853. జూన్ 8 సోమవారం. చాలా మంది శ్రోతలు ఉత్సాహంగా మెసేజెస్ చేస్తున్నారు, మేము ఆకాశవాణి స్టూడియోకి రావచ్చా అంటే మీ అందరూ ఎప్పుడూ స్వాగతమే, మా అందరినీ కలవచ్చు, కానీ మాట్లాడాలంటే మాత్రం ఫోన్ ద్వారా మమ్మల్ని పలకరించండి, మీ అంతరంగం మాతోటి పంచుకోండి, శుభాకాంక్షలు తెలియచేయండి. చైతన్యస్ఫూర్తిలో మనం ఈరోజు 3 టీనేజర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు ద ఎర్త్ ప్రైజ్ 2026ని గెలుచుకున్నారని ఇందాక చెప్పాను కదా. చింతకాయల గింజలతోటి అంటే పొడి చేసి దాంట్లో నీళ్లలో ఉన్న మైక్రో ప్లాస్టిక్స్ని తొలగించేశారు అని చెప్పాను కదా. మరి ఈ ఆవిష్కరణకు ఆలోచన ఎలా వచ్చిందంటారో తెలుసా? ఒకసారి 3 గ్రామీణ ప్రాంతాలలో స్కూల్ వాళ్లతో తిరిగి అక్కడి పరిస్థితులు తెలుసుకుంటున్నారు ఒక ప్రాజెక్ట్ దృష్ట్యా. అప్పుడు అక్కడి కుటుంబాలు తాగే నీటిని పెద్ద పెద్ద డ్రమ్స్లోంచి తీసుకొని తాగడం చూశారు. కానీ అక్కడ ఆ నీరు స్వచ్ఛంగా ఉందా అంటే ఎటువంటి ఫిల్ట్రేషన్ కూడా లేదు, ఆరోగ్యానికి ఇబ్బంది కూడా అని తెలుసుకొని ఇంటికొచ్చాక ఆలోచించడం మొదలుపెట్టారు. ఏం చేస్తే ఈ గ్రామీణ ప్రాంతాలలో కూడా మన దేశంలో స్వచ్ఛమైన తాగునీరు వీరికి అందుతుంది అని చెప్పి

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: చేతిని స్ఫూర్తిలో మనం మాట్లాడుకుంటున్నాం ముగ్గురు చిన్నారులు, టీనేజర్స్ సాధించిన అర్త్ 2026 పురస్కారం గురించి. మరి వీరు ప్లాస్ స్టిక్ అనే చింతగింజల పొడి తయారు చేశారు. ఈ పొడి నుంచి ఏం చేస్తే మన మైక్రో ప్లాస్టిక్స్ తొలగిపోతాయో తెలుసా? ఈ పొడిని మన నీళ్లలో కలిపితే చాలు, కలుషితమైన మైక్రో ప్లాస్టిక్స్ అన్నీ ఒక క్లంప్ లాగా, అంటే ఒక ముద్దలాగా ఒక పక్కకు చేరిపోయి కనిపిస్తాయి. మ్యాగ్నెట్ని వాడి కూడా అవి తీసేయచ్చు. దీనివల్ల నీరు స్వచ్ఛంగానూ ఉంటుంది, ఎక్కువ ఖర్చు కూడా పెట్టక్కర్లేదు. సో ఇలా అర్త్ ప్రైజ్ 2026 గెలుచుకున్నారు ఈ టీనేజర్స్. పర్యావరణ హితంగా మొక్కలు నాటుదాం, స్వచ్ఛమైన నీరు అందిద్దాం. ఇప్పటికైనా మేల్కొనకపోతే పుడమి తల్లిని కాపాడుకోలేం.

0: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: స్టూడియో క్లాక్ లో సమయం 12:30 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్లోని సూరత్లో పర్యటిస్తారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటించింది. కీలక వడ్డీ రేట్లను మార్పు లేకుండా యథాతథంగా కొనసాగించింది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరం దాటడంతో ఈవేళ కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్లోని సూరత్లో పర్యటిస్తారు. రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాల్లో 1800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. మొదట హజీరా సందర్శించి అక్కడ కొనసాగుతున్న పారిశ్రామిక మౌలిక వసతుల ప్రాజెక్టులను సమీక్షిస్తారు. ఆ పైన మధ్యాహ్నం భారీ బహిరంగ సభనుద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం ప్రధానమంత్రి డమన్ సందర్శిస్తారు. డమన్లో సుమారు 2970 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రాంతీయ మౌలిక సదుపాయాలకు భారీ ఉతాన్నిస్తూ 8 వరుసల వడోదరా ముంబై ఎక్స్ప్రెస్ వేలోని కీలక ప్యాకేజీలను ప్రధానమంత్రి ఈరోజు జాతికి అంకితం చేస్తారు. ఇది గుజరాత్ మహారాష్ట్రాల మధ్య రవాణా అనుసంధానాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది. గిరిజన ప్రాంతాలకు స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు వీలుగా 56 నెంబర్ జాతీయ రహదారిలోని కీలక విభాగాలను 4 వరుసల రహదారిగా మార్చే పనులకు కూడా మోదీ శంకుస్థాపన చేస్తారు. వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ లో పాల్గొంటున్న క్రీడాకారులు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లినప్పుడు ఆయుష్ మంత్రిత్వ శాఖ చేపట్టిన యోగా 365 ప్రచారానికి ప్రపంచ రాయబారులుగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అహ్మదాబాద్ లో నిన్న ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ ఏడాది పొడవునా ప్రజలు యోగాతో ముడిపడి ఉండేలాగా ప్రోత్సహించేందుకు, సమాజాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ యోగా 365 ప్రచారాన్ని ప్రారంభించిందని చెప్పారు.
1: భారత సర్కార్ కి ఆయుష్ మంత్రాలయ నే యోగా 365 అభియాన్ శురూ కియా హై. మే ఇస్ వరల్డ్ యోగాసనా ఛాంపియన్షిప్ మే భాగ్ లేనే వాలే సభీ ఖిలాడియో సే భీ ఆగ్రహ కరుంగా, జబ్ ఆప్ అప్నే అప్నే దేశో మే లౌటే తో యోగ కే ఇస్ సందేశ్ కో భీ అప్నే సాథ్ లేకర్ జాయే. ఆప్ సభీ అప్నే అప్నే దేశో మే యోగా 365 కే అంబాసిడర్స్ బన్ సక్తే హై. ఆప్కా అనుభవ్ ఔర్ యోగ కే ప్రతి ఆప్కా విశ్వాస్ పూరే విశ్వ కో ఇస్ సందేశ్ సే జోడ్ సక్తా హై.
0: అహ్మదాబాద్ వేదికగా మొదటి వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ జరుగుతున్న తరుణంలో ప్రధానమంత్రి మాట్లాడారు. ఈ పోటీలో 60కి పైగా దేశాల నుంచి 400 కంటే ఎక్కువ మంది పోటీదారులు పాల్గొంటున్నారు. జూన్ 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఈ పోటీలు జరుగుతున్నాయి. భారత రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా 2వ ద్రవ్య విధాన సమీక్షలోనూ కీలక వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచింది. ఈరోజు ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా, ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా రెపో రేట్ను 5.25% కొనసాగించాలని నిర్ణయించిందని, అదే సమయంలో తటస్థ విధాన వైఖరిని అవలంబిస్తోందని తెలియజేశారు.
2: हमने बदलती दीर्घ आर्थिक और वित्तीय परिस्थितियों तथा भविष्य के अनुमानों

0: विस्तार से समीक्षा की है। इसके बाद समिति ने सर्वसम्मति से एलएएफ के अंतर्गत नीतिगत रेपो दर को 5.25% पर ही बनाए रखने का निर्णय लिया है।
1: స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ 5% ఉండగా మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు బ్యాంక్ రేటు 5.5% కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ తన స్థూల జాతీయోత్పత్తి వృద్ధి అంచనాను అంతకుముందు అంచనా వేసిన 6.9% నుంచి 6.6% తగ్గించింది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ప్రపంచ సప్లై చైన్ అంతరాయాలు, అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో అస్థిరమైన వాతావరణం సంబంధిత ఆటంకాలను వృద్ధికి ఉన్న ప్రధానమైన ప్రతికూల అంశాలుగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పేర్కొన్నారు. తన ద్రవ్యోల్బణ అంచనాను కేంద్ర బ్యాంక్ 4.6% నుంచి 5.1% పెంచింది. ద్రవ్యోల్బణం నిర్దేశిత పరిమితుల్లోనే ఉంటుందని అంచనా వేసినప్పటికీ పెరుగుతున్న ఇంధనం ధరలు, అధిక ఉత్పత్తి ఖర్చులు రాబోయే నెలల్లో ధరలపై మరింత ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ భావిస్తోంది. విదేశీ క్యాపిటల్ను ఆకర్షించేందుకు ఆర్బీఐ 15-30-40 సంవత్సరాల కాల పరిమితితో ప్రభుత్వ సెక్యూరిటీలు జారీ చేయనున్నట్లు కూడా ప్రకటించింది. అలాగే ఈక్విటీ మార్కెట్లలో ప్రవాస భారతీయులు, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, ఇతర అర్హత కలిగిన విదేశీ పెట్టుబడిదారులకు ఆర్బీఐ పెట్టుబడి అవకాశాలను మరింతగా మెరుగుపరిచింది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందేశం ఇస్తూ ఏక్ పేడ్ మాకే నామ్ వంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం దాదాపు 110,000 హెక్టర్ల అటవీ ప్రాంతాన్ని పెంచడంలో గణనీయమైన తోడ్పాటందించాయని చెప్పారు. ఈరోజు పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పర్యావరణ పరిరక్షణపై మక్కువ చూపే వారందరినీ ఆయన అభినందించారు. పర్యావరణాన్ని పరిరక్షించాలనే స్థిరమైన వృద్ధిని పెంపొందించాలనే నిబద్దతను పునరుద్ఘాటించేందుకు ఈరోజు ఉపయోగపడుతుందన్నారు. గత దశాబ్ద కాలంలో హరిత పరిధిని విస్తరించడానికి, అనేక జంతు జాతుల జనాభాను పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల గురించి ప్రధానమంత్రి వరుస సోషల్ మీడియా పోస్టులో వివరించారు. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే సూత్రంతో నడుస్తూ మిషన్ లైఫ్ స్ఫూర్తితో భారత్ మరింత పరిశుభ్రమైన, పచ్చని, స్థిరమైన భూగ్రహం కోసం కృషిని కొనసాగిస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. సామూహిక ప్రయత్నాలు, పటిష్టమైన విధానాలు, సైన్స్ ఆవిష్కరణలపై నమ్మకం పర్యావరణాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయో దేశ ప్రజలు ఇప్పటికే నిరూపించారని మోదీ పేర్కొన్నారు. ప్రత్యేక జంతుజాతుల పునరుద్ధరణలో సాధించిన విశేషమైన పురోగతిని వివరిస్తూ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, మంచు చిరుతలు, ఎలుగుబంట్లు, చిరుతపుల్ల పరిరక్షణ ప్రయత్నాలు, స్థిరమైన నిబద్ధత వన్యప్రాణులను, పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించడానికి సహాయపడ్డాయని మోదీ చెప్పారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కూడా పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన జీవనం, జీవ వైవిధ్య రక్షణ పట్ల తమ నిబద్ధతను మరింతగా బలోపేతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రకృతితో మమేకమై జీవించడాన్ని భారత నాగరికత, సంస్కృతి ఎప్పటి నుంచో తమ పౌరులకు నేర్పుతున్నాయని ఆయన అన్నారు. తమిళ సాహిత్యంలో తిరుక్కురళ్లో ఒక సందేశాన్ని ఉపరాష్ట్రపతి సందర్భంగా ఉటంకించారు. స్థిరత్వం అన్ని రకాల జీవుల పట్ల కరుణ కలిగి ఉండడం ప్రాథమిక విధి అని ఇది మనకు గుర్తు చేస్తోందని ఆయన అన్నారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణంలో మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 12 ఏళ్లలో వన్యప్రాణుల పరిరక్షణలో భారత్ గొప్ప పురోగతిని సాధించిందన్నారు. తమిళనాడు బీజేపీ రాష్ట అధ్యక్షుడు కె అనామలై పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సమర్పించిన రాజీనామాను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఆమోదించారు. అనామలై ఇటీవల తన రాజీనామా లేఖను బీజేపీ అధ్యక్షుడికి సమర్పించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట ప్రగతి కోసం యోగి ఆదిత్యనాథ్ చేసిన కృషి ఎంతో గమనార్హమైందన్నారు. ముఖ్యమంత్రి ఎల్లప్పుడూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం, సర్వతోముఖాభివృద్దిపైనే దృష్టి పెట్టారని ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. ఈ నెల 23వ తేదీన రాష్ట్రపతి భవన్లో జరగనున్న 2వ పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు బహుకరిస్తారు. గత నెలలో జరిగిన మొదటి ప్రధానోత్సవంలో రాష్ట్రపతి 66 మంది ప్రముఖులకు పద్మ అవార్డులు అందజేశారు. ఈ ఏడాది 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులతో కలిపి మొత్తం 131 పద్మ అవార్డుల ప్రదానానికి రాష్ట్రపతి అంతకుముందు ఆమోదం తెలియజేశారు. ఇరాన్తో చర్చలు జరపడంలో అమెరికా ఇంకా నిమగ్నమై ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయితే ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయకుండా శాశ్వతంగా నిరోధించేలాగా

0: ఏ ఒప్పందమైనా ఉండాలని ఆయన నొక్కి చెప్పారు. అణు విస్తరణ నిరోధమే తమ ప్రభుత్వ విధానం ప్రధాన లక్ష్యమని ట్రంప్ వైట్హౌస్లో విలేకరులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. భవిష్యత్తులో జరిగే ఏ ఒప్పందం ప్రకారం కూడా ఇరాన్ అణు ఆయుధాన్ని పొందేలాగా వీలు లేకుండా చూస్తామని ఆయన స్పష్టం చేశారు. నైరుతి ఋతుపవనాలు నిన్న కేరళ తీరం దాటాయి. రాబోయే 7 రోజుల్లో కేరళ కర్ణాటకల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మాహే, పుదుచ్చేరి, కరైకల్లో కూడా ఈవేళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్లోని సూరత్లో పర్యటిస్తారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు ప్రకటించిన ద్రవ్య విధానంలో కీలక వడ్డీ రేట్లలో మార్పు లేకుండా యథాతథంగా కొనసాగిస్తోంది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి ఋతుపవనాలు నిన్న కేరళ తీరం దాటడంతో ఈరోజు కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12 గంటలు దాటి 40 నిమిషాలు.
2: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
1: ఎస్, మరి మీ అందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాను. జూన్ 8 సోమవారం ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆ రోజు ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 12:40 నుంచి 1:10 వరకు, మరోసారి మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు నేరుగా ఆకాశవాణి వివిధ భారతికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియచేయవచ్చు. కొత్త శ్రోతలకు ఇదే మా ఆహ్వానం. అందరూ తప్పకుండా ఫోన్ చేయండి, మీ అంతరంగాన్ని మాతో పంచుకోండి. మరి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 0402324085204023240853, 0402324085352, 0402324085353. ఇవి మా ఫోన్ నంబర్స్. మరి తేదీ మరొకసారి గుర్తు చేసేనా? జూన్ 8 సోమవారం ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు, అలాగే 12:40 నుంచి 1:10 వరకు, మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు మీరందరూ నేరుగా ఆకాశవాణి వివిధ భారతికి ఫోన్ చేయండి. మీరు శుభాకాంక్షలు తెలియచేయచ్చు, మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు మాతో పాటు. ఇప్పుడు విందాం గుప్పెడు మనసు. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆత్రేయ గీతం. సంగీతం అందించారు MS విశ్వనాథన్.

0: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
1: తెలుగు అంటే మన మాతృభాష మాత్రమే కాదు, అందులో ఎన్నో ప్రయోగాలున్నాయి. అందులో అవధానం ఒకటి. మరి ఈ అవధానం అంటే ఏంటి అన్న యువతకు మీ అందరూ మీ కుటుంబ సభ్యులతో తీసుకొచ్చి చూపించండి, వినిపించండి. తెలుగు గొప్పదనాన్ని కూడా తెలుసుకోండి ఈ ఆదివారం ఉదయం 9:30 తప్పకుండా వస్తారు
2: కదా. ఈ సైక్లింగ్ ని ప్రోత్సహించడం కోసం గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నిర్వహిస్తోంది వరల్డ్ బైసికల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్ June 7th సండే 6 AM. సైకిల్ ర్యాలీలో పాల్గొనే వాళ్ళందరికీ మెడల్స్ అండ్ సర్టిఫికెట్స్. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ మక్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ తదితరులు. అందరూ పాల్గొనే అవకాశం. పేర్ల నమోదుకై వెంటనే కాల్ చేయండి 9000033100.
1: ఇప్పుడు విందాం పద్మవ్యూహం. ఈ చిత్రంలో రాజశ్రీ రచనకు AR రహమాన్ సంగీతం అందించగా SP బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ గీతం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఇలాంటి జ్ఞాపకాలని గుర్తు చేసుకుందాం. జూన్8 సోమవారం ఆకాశవాణి ప్రజాప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా మా శ్రోతలందరితో మా పలుకులు, మీ పాటలు, మా మాటలు ఆ రోజు ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 12:40 నుంచి 1:10 వరకు, మరోసారి మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు నేరుగా ఆకాశవాణి వివిధ భారతికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేయండి. మౌనమే నీ భాష, ఓమూగ మనస కాదు. ఆ రోజు మౌనం వీడి కొత్త శ్రోతలు కూడా మా అందరితో మాట కలపమని మా విన్నపం, మా ఆహ్వానం. మరి ఫోన్ నంబర్స్ నోట్ చేసుకుంటారా? 0402324085252, 0402324085353, 0402324085253, 0402324085353. మా పండగ సంబరాలు మీరు లేకుండా అసంపూర్ణం. తప్పకుండా ఫోన్ చేస్తారు కదూ జూన్ 8

0: సోమవారం
1: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవా ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
0: తెలుగు భాష పరిమళాన్ని ఆకాశవాణితో సంబరంగా చేసుకుందాం ఈ ఆదివారం ఉదయం 9:30.
2: సైక్లింగ్ ద్వారా ఫిట్నెస్, ఇంకా పర్యావరణ హితాన్ని కోరే క్రమంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వరల్డ్ బైసికిల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్ జూన్ 7 సండే 6 AM గజ్జిబౌలి స్టేడియం నుంచి స్టార్ట్ అయ్యే సైకిల్ ర్యాలీ పాల్గొనే దాదాపు 2,000 మందికి పతకాలు, సర్టిఫికెట్లు. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ బగ్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్, ఇంకా మరిన్ని సంస్థలు. పేరు నమోదు కోసం ఫోన్ నంబర్ 9000033100.
0: ఇప్పుడు విందాం రాగమాలిక. ఈ చిత్రంలో వేటూరి గీతానికి ఇళయరాజా సంగీతం అందించగా SP బాలసుబ్రహ్మణ్యం పాడిన

శ్రోతలందరికీ ఇదే మా ఆహ్వానం. జూన్8 సోమవారం ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆ రోజు ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 12:40 నుంచి 1:10 వరకు, మరో మాటు 2:15 నుంచి 3 గంటల వరకు నేరుగా

శ్రోతలందరికీ ఇదే మా ఆహ్వానం. జూన్8 సోమవారం ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆ రోజు ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 12:40 నుంచి 1:10 వరకు, మరోమాటు 2:15 నుంచి 3 గంటల వరకు నేరుగా ఆకాశవాణి వివిధ భారతికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియచేయండి. మౌనం వీడండి. కొత్త శ్రోతలకు ఇదే మా ఆహ్వానం. మరి ఫోన్ నంబర్స్ నోట్ చేసుకుంటారా? 0402324 0852, 0402324 0853. పొద్దున లేవగానే రేడియో మిమ్మల్ని గుడ్ మార్నింగ్ అని పలకరిస్తుంది, అలాగే క్షేత్ర దర్శనిలో విశేషాలు చెప్తుంది, చివరిగా రాత్రి మధురిమతో పూర్తి చేస్తూ గుడ్ నైట్ అని చెప్తుంది. మరి ఇలాంటి ఆకాశవాణి గురించి మీ అభిప్రాయం, అలాగే ఆ రోజు ఆకాశవాణికి శుభాకాంక్షలు అందజేయాలంటే గుర్తుంది కదా, జూన్8 సోమవారం ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు, మధ్యాహ్నం 12:40 నుంచి 1:10 వరకు, అలాగే మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఫోన్ చేయండి, మాట్లాడండి. 0402324 0852, 0402324 0853, ఇవి మా ఫోన్ నంబర్స్. మీ అందరి కోసం ఆసక్తిగా, ఆనందంగా, ఆత్మీయంగా ఎదురుచూస్తోంది ఆకాశవాణి. ఇప్పుడు విందాం శుభోదయం. ఈ చిత్రంలో వేటూరి గీతానికి కెవి మహదేవన్ సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ యుగళ గీతం.

ఆ పాటలు చెప్పినట్టు మీ ఫోన్ మాకింకా రాలేదేంటి అని మేము అనుకోకుండా జూన్8 సోమవారం ఆకాశవాణి ప్రజాప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆ రోజు ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు, అలాగే 12:40 నుంచి 1:10 వరకు, 2:15 నుంచి 3 గంటల వరకు నేరుగా ఆకాశవాణి వివిధ భారతికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేయండి. కొత్త శ్రోతలందరికీ ఇదే మా ఆహ్వానం. ఆకాశవాణితో మీ అనుబంధం తప్పకుండా మాట్లాడతారు కదూ. మరి మా ఫోన్ నంబర్స్ 0402324 0852, 0402324 0853, ఇవి మా ఫోన్ నంబర్స్. మీ అందరి ఫోన్ కోసం, మీ మాట కోసం మేమంతా ఇక్కడ ఎదురుచూస్తూ సిద్ధంగా ఉంటాం జూన్8 సోమవారం, మర్చిపోకండి. ఇప్పుడు విందాం రావణుడే రాముడైతే. ఈ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం. సంగీతం అందించారు జీకే వెంకటేష్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నాగర్ కర్నూలు జిల్లాలోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన నార్లాపూర్ కాలువల నిర్మాణం పనుల పురోగతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో ఈరోజు పరిశీలించారు. పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. మృగశిర కార్తెను పురస్కరించుకుని బత్తిని కుటుంబీకులు ఉచితంగా అందించే చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో వచ్చే 5 రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నాగర్ కర్నూలు జిల్లాలోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన నార్లాపూర్ ప్యాకేజీ 2, ప్యాకేజీ 3 కాలువల నిర్మాణం పనుల పురోగతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉదయం పరిశీలించారు. ప్రాజెక్టు పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి పాలమూరు ప్రాంతానికి సాగు తాగునీటి అవసరాలు తీర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. పనుల నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడకుండా వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి ఉన్నారు. కాగా ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటామని బీఆర్ఎస్ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని ఆ పార్టీ నాయకులు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమంలో భాగంగా భూమిపై జీవాన్ని కాపాడడంపై అవగాహన కల్పించడానికి 1973 నుంచి ప్రతి ఏటా జూన్ 5న దీనిని నిర్వహిస్తున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రకృతి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న వారందరికీ అభినందనలు తెలిపారు. ఒక మొక్క నాటడం, నీటిని ఆదా చేయడం, కాలుష్యాన్ని తగ్గించడం వంటి చిన్న చిన్న చర్యలే రేపటి తరాలకు సురక్షితమైన స్వచ్ఛమైన భూమిని అందించగలవని తెలియజేశారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. ములుగు జిల్లా ఇంచెర్ల ఎకో పార్కులో జిల్లా అటవీ శాఖ నిర్వహించిన కార్యక్రమంలో గ్రామీణాభివృద్ది మంత్రి ధనసరి అనుసయ సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ,
1: ప్రకృతిలో సమతుల్యత ఉండాలి అంటే ఖచ్చితంగా అడవుల పెంపకం అనేది అత్యంత అవసరం. ఈ రోజు మానవుడు అత్యాశకు పోయి ఎక్కడ పడితే అక్కడ అడవులు, కొండలు, గుట్టలు తొవ్వేయడం తోటి వర్షాకాలం ఎండాకాలంలో వస్తుంది, ఎండాకాలం వర్షాకాలంలో వస్తుంది. వర్షాకాలానికి చలికాలానికి ఎండాకాలానికి తేడా లేకుండా ప్రకృతిలో మార్పులు రావడానికి కూడా కారణము ముఖ్యంగా అడవుల విధ్వంసం. కాబట్టి అడవులను కాపాడుకోవాలన్నటువంటి లక్ష్యంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాన్ని మా ములుగు జిల్లాలో నిర్వహించుకోవడం చాలా సంతోషం.
0: కార్యక్రమంలో భాగంగా ఎకోపార్క్ నిర్మాణంలో భూమి కోల్పోయిన వారికి మంత్రి సీతక్క నష్టపరిహారాన్ని అందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెంలో ఉన్న జిల్లా కోర్టులో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లాలోని జూలూరుపాడు మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట ఉపాధ్యకులు చిలుకూరి రమేష్ మాట్లాడుతూ,
2: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలనే ఉద్దేశంతో ఈ రోజు కిసాన్ మోర్చా ధరలో మొక్కలు నాటుతున్నాం. కానీ ఈ రోజు చూస్తున్నాం, మనం పర్యావరణం దెబ్బతింటాం వల్ల ఈ రోజు అడవులు తరిగిపోవడం వల్ల మన కనీసం ఎక్కడ చూసినా కూడా రోడ్డు విస్తరణలో పోతున్నాయి ప్రజా అవసరాలు. కానీ మనం కూడా ఎక్కడ మొక్కలు ఉంచ

0: పెట్టట్లేదు, ఆ మొక్కలు వేసిన మొక్కలు కూడా మనం బతికించట్లేదు. కానీ ఖచ్చితంగా ప్రతి మనిషి ఒక మొక్క నాటాలి. ఈ రోజు మన ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు, మీరందరూ కూడా మొక్కలు కూడా అమ్మ పేరు మీద మీ ఇంటిలో ఒక మొక్క నాటుకోవాలన్నారు.
1: కరీంనగర్ జిల్లాలో బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి యాదగిరి సునీల్రావు మొక్కలు నాటారు. ఆసిఫాబాద్ జిల్లాలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అటవీశాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చెన్నూరు మున్సిఫ్ కోర్టు జడ్జి రవికుమార్ మాట్లాడుతూ,
2: ప్రతి ఒక్కరూ కూడా మన ఇళ్లలో మన ఆఫీసులలో ఖచ్చితంగా చెట్లని నాటాలి అని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. వృక్షో రక్షతి రక్షిత, వృక్షాలని మనం రక్షిస్తే వృక్షాలు మనల్ని రక్షిస్తాయి. ఒక చెట్టు 10 ఏసీలతో సమానం, సైంటిఫిక్ గా కూడా ఇది ప్రూవ్ చేయబడింది. మనము డబ్బుల రూపంలో ఇచ్చేటువంటి సంపద కంటే కూడా ప్రకృతి రూపంలో ఇచ్చేటువంటి సంపద తరతరాలకు నిలుస్తుంది, మరియు ఇది చాలా గొప్ప సంపద. ఆరోగ్యమే మహాభాగ్యం.
1: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, దీనికోసం ప్రతి ఒక్కరూ ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి రావాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పర్యావరణాన్ని రక్షించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకులు రామచందర్రావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆకాశవాణితో మాట్లాడుతూ,
3: ఈరోజు ప్రపంచ పర్యావరణ దినం నాడు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కార్యకర్తలందరూ కూడా తల్లి పేరు మీద ఒక చెట్టు నాటమని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క ఇచ్చిన పిలుపుకు మాకేనా ఏక్ పేర్ తల్లి పేరు మీద ఒక చెట్టు నాటాలి. ఇప్పటికే దాదాపు 2014 నుంచి ఈ కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ గారు తీసుకుంటున్నారు. 260 కోట్ల చెట్లని ఇప్పటి వరకు నాటి ఈ దేశం మీద ఒక అరణ్య క్షత్రియ ఫారెస్ట్ కవర్ కింద ఈరోజు మనం పర్యావరణాన్ని మనం రక్షించుకోవాలి, చెట్టు నాటాలి.
1: పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ఏక్ పేడ్ మాకే నామ్ పిలుపు మేరకు ఈ ఉదయం ఢిల్లీలోని తన అధికార నివాసంలో మొక్క నాటారు. ఏక్ పేడ్ మాకే నామ్ అనేది కేవలం మొక్కలు నాటే కార్యక్రమం మాత్రమే కాదని, ప్రకృతిని కాపాడుకునే ఒక మహత్తర ప్రజా ఉద్యమమని అభివర్ణించారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కృష్ణకాంత్ పార్కులో జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా అటవీశాఖ ఆధ్వర్యంలో 12 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని కోరారు. హైదరాబాద్లో చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు సాగుతున్నాయి. మృగశిర కార్తెను పురస్కరించుకుని బత్తిని కుటుంబీకులు ఉచితంగా అందించే ఈ ప్రసాదం కోసం దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది ఆస్తమా రోగులు నగరానికి వస్తారు. ఈ నెల 8-9 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఈ పంపిణీ జరుగుతుంది. దీనికోసం మత్స్యశాఖ ఇప్పటికే చేప పిల్లలను సిద్దం చేస్తుండగా జలమండలి, జిహెచ్ఎంసీ, ఆర్టీసీ, ట్రాఫిక్ వంటి వివిధ శాఖల అధికారులు సమన్వయ కమిటీగా ఏర్పడి పనులను ముమ్మరం చేశారు. రోగుల రక్షణ, భారీ రద్దీని నియంత్రించడం కోసం నాంపల్లి, అజంతాగేట్, మాలకుంట పరిసర ప్రాంతాల్లో సుమారు 600 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో వచ్చే 5 రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈరోజు సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. తమ ప్రభుత్వం సృష్టించిన అత్యంత అనుకూలమైన వాతావరణం వల్ల సాంకేతిక పరిజ్ఞానం, ఇంజనీరింగ్, లైఫ్ సైన్సెస్ ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ మారుతోందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. అమెరికా టెలికాం దిగ్గజం టీ మొబైల్ యుఎస్ గ్లోబల్ సొల్యూషన్స్ సంస్థకు చెందిన గ్లోబల్ టెక్నాలజీ సెంటర్ను మంత్రి శ్రీధర్బాబు నిన్న హైదరాబాద్లో ప్రారంభించారు. విభిన్న రంగాలకు చెందిన నిపుణులైన మానవ వనరులు అందుబాటులో ఉన్నందున అనేక సంస్థలు తమ నూతన కేంద్రాలు ఏర్పాటు చేయడానికి రాష్ట్రానికి వస్తున్నాయని శ్రీధర్బాబు వెల్లడించారు. బదిలీల్లో జీవో నెంబర్ 38 నిబంధనలు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం విధించిన గడువుపై ప్రభుత్వం స్పందించకపోవడంతో వైద్యులు ఈరోజు ఉదయం నుంచి విధులను బహిష్కరించారు. దీంతో ఉస్మాని

0: గాంధీ వంటి ప్రధాన ఆసుపత్రులతో పాటు రాష్ట వ్యాప్తంగా ఓపీ సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. చికిత్స కోసం వచ్చిన వేలాది మంది రోగులు వృద్దులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అయితే కేవలం అత్యవసర సేవలను మాత్రమే మినహాయించినట్టు వైద్యులు ప్రకటించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నాగర్ కర్నూలు జిల్లాలోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన నార్లాపూల్ కాలువల నిర్మాణం పనుల పురోగతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో ఈరోజు పరిశీలించారు. పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జె కిషన్ రెడ్డి అన్నారు. మృగశిర కార్తెను పురస్కరించుకుని బత్తిని కుటుంబీకులు ఉచితంగా అందించే చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1:20. షో టైం. మీ రేడియో సఖి అనుపమతో ఉండబోతోంది అత్యంత ఉత్సాహంగా. వివిధ భారతిలో షో టైం అంటేనే ప్రతిరోజు ఒక పండగ, అవునా? మరి షో టైంలో ఎలా పాల్గొనాలి? 0402324082, 0402024082, ఇది మా వాట్సాప్ నంబర్. సో సిద్ధంగా ఉన్నారు కదా తొలి ప్రశ్నకి? ఈరోజు వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే, అవునా? మరి ఈ కార్యక్రమాన్ని ఏ దేశం ఆతిథ్యం ఇస్తోంది? ఈరోజు వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే సందర్భంగా ఈ కార్యక్రమానికి ఏ దేశం ఆతిథ్యం ఇస్తోంది, అంటే ఏ కంట్రీ హోస్ట్ చేస్తోంది, ఎక్కడ జరుగుతోంది, అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. 0402324082, ఇది మా వాట్సాప్ నంబర్. జవాబు తెలిస్తే ఇక్కడ సందేశం పంపించేయండి.

0: పాట సంగతి మాత్రం మాకు తెలియదు, కానీ మా వివిధ భారతి శ్రోతల స్టైల్ మాత్రం అదిరిపోతుంది. పాటలో ఇలా మిళితం చేసేసుకుంటూ మరీ మాతో మాట్లాడేస్తూ జవాబులు పంపించేస్తూ ఎంతో బిజీగా ఉన్నారో. షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి నుంచి. మరి ఇలా ప్రశ్న అడగగానే అలా జవాబులు పంపించేశారు. ఈరోజు వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే. ఈ కార్యక్రమాన్ని ఏ దేశం ఆతిథ్యం ఇస్తోంది, ఎక్కడ జరుగుతోంది అంటే జవాబు అజర్బైజాన్. సో రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారంటే రామరాజనగర్ నుంచి సతీష్ సునీత, అలాగే గజ్వేల్ నుంచి అనిత, హనుమకొండ నుంచి బిక్షపతి, పీర్జదిగూడ నుంచి శ్రీనివాస్, లక్ష్మీనగర్ నుంచి శ్రీనివాస్, బెల్లంకొండ నుంచి బాలకృష్ణ గారు, నర్సంపేట నుంచి న్యామనది నుంచి శ్రీరామ్ నరేందర్, వెంకట నరసయ్య, కరీంనగర్ నుంచి లక్ష్మీనారాయణ, హైదరాబాద్ నుంచి విజయ్ కుమార్, నిమ్మాని నుంచి పున్న వెంకటేశం, అలాగే కౌకూరు నుంచి సూర్యశ్రీ, నందిపేట నుంచి రాకేష్ ఫరీద్. ఇంకా జవాబులు వస్తూనే ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల సతీష్, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
0: అవధానంలోని అందాన్ని తెలుసుకుందాం, ఆకాశవాణిని సెలబ్రేట్ చేసుకుందాం. ఈ ఆదివారం ఉదయం 9:30 తప్పకుండా వస్తారు కదూ.

భారతి శ్రోతలకి ఒక అపురూపమైన అవకాశం. జూన్ 8 సోమవారం ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆ రోజంతా మీకోసమే ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 12:40 నుంచి 1:10 వరకు, మరోసారి మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు నేరుగా ఆకాశవాణి వివిధ భారతికి ఫోన్ చేయండి, శుభాకాంక్షలు అందించండి. కొత్త శ్రోతలందరికీ ఇదే మా ఆహ్వానం. మౌనం వీడండి, ఈరోజు మాట్లాడండి. జూన్ 8 సోమవారం మీ అభిప్రాయాలు పంచుకోండి ఆకాశవాణితో. మరి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 0402324 0852, 0402324 0853, 0402324 0853, 0402324 0853. ఇవి మా ఫోన్ నంబర్స్. కొత్త శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాం, మీ అందరి కోసం ఆహ్వానం ఇదే అందుకోండి, తప్పకుండా ఫోన్ చేయండి జూన్ 8 సోమవారం. మరి షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. చాలామంది శ్రోతలు అడుగుతున్నారు, తొలి ప్రశ్నకు మేము జవాబు సరిగ్గా వినలేదు అని. వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే హోస్ట్ చేస్తున్న, అంటే ఆతిథ్యం అందిస్తున్న దేశం అజర్బైజాన్. సో ఇప్పుడు ఒక చిన్న పొడుపు కథ షో టైంలో. ఈ కొండకు ఆ కొండకు ఇనుప సంకేళ్ళు. ఏంటది ఈ కొండకు ఆ కొండకు ఇనుప సంఖ్యలు? జవాబు తెలిస్తే 0402324 0852కి వాట్సాప్ చేసేయండి.

ఒక్క చిన్న పొడుపు కథ అడిగాను, ఈ కొండకు ఆ కొండకు ఇనుప సంకెళ్ళు ఏంటది అని అంటే జవాబు ఏంటంటే చీమల దండు. మరి చీమల దండు గురించి దండయాత్ర చేసేశారు మన శ్రోతలందరూ, రైట్ ఆన్సర్స్ పంపించేశారు. అంకుశాపురం నుంచి సుదర్శన్, ఖైరతాబాద్ నుంచి కవిరావు, పీపీరావు, ఏఎస్ రావు నగర్ నుంచి సీతాదేవిక, మేడిపల్లి నుంచి శ్రీతేజ, జంకంపేట నుంచి చిలుక నారాయణ, సిరిసిల్ల నుంచి శ్రీనివాస్, ఖమ్మం నుంచి కృష్ణకుమారి, పెడన నుంచి అప్పలరాజు, నిజామాబాద్ నుంచి మురహరి, యశోద, మహబూబ్ నగర్ నుంచి వెంకటేష్, కర్నూలు నుంచి బ్రహ్మయ్య, పొద్దుటూరు నుంచి దస్తగిరి, ఆళ్లగడ్డ నుంచి పాలెంపోలయ్య, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు.

కాలేజ్లో మీరు వేసిన స్టైల్స్, స్టైలిష్ లుక్స్ ఇలాంటివన్నీ వీటితో పాటు అప్పుడు కూడా రేడియోతో మీ అనుబంధం పంచుకోవాలంటే మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. జూన్ 8 సోమవారం ఆకాశవాణి ప్రజాప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆ రోజు ఉదయం 7:30 నుంచి 8 వరకు, అలాగే 12:40 నుంచి 1:10 వరకు, మరోసారి 2:15 నుంచి 3 వరకు నేరుగా ఆకాశవాణి వివిధ భారతికి ఫోన్ చేయండి, శుభాకాంక్షలు తెలియచేయండి. ఆకాశవాణితో మీ అనుబంధం కౌమారదశే కాదు, మలివయసు, చిన్నప్పుడు ఏమి ఉన్నాయో అన్నీ మాతో పంచుకోండి. మా ఫోన్ నంబర్స్ నోట్ చేసుకోండి, 0403-24-08-53, 0403-24-08-53. ఫోన్ నంబర్స్ మరోసారి 040 ఎస్టీ కోడ్ 2324-08-52, 0402324-08-53. కొత్త శ్రోతలందరికీ ఇదే మా ఆహ్వానం, వచ్చేయండి, ఫోన్ కలపండి మాతో.

మాట్లాడండి, మీ అనుభవాలు పంచుకోండి, శుభాకాంక్షలు అందించండి. ఈ శుభ సమయంలో ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న వేళ మీ మాట మీకోసం ఎదురు చూస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. మర్చిపోకండి, జూన్ 8వ తారీఖు. ఎస్, మరి షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. షో టైం వింటూ సమయమైతే గడిచిపోతుంది, చూసుకోవట్లేదు క్లాక్లో. మన టైం ఏమైంది? 1:44, 1 గంట దాటి 44:59. నెక్స్ట్ క్వశ్చన్, రెడీ సినిమా గుర్తుందా? పేరు చెప్పగానే అందరూ అప్పుడే నవ్వడం కూడా మొదలు పెట్టేశారు. హీరోయిన్కి ఇద్దరు మేనమామలు ఉంటారు, ఒకరు కోట శ్రీనివాసరావు, ఇంకొకరు ఎవరు? రెడీ సినిమాలో హీరోయిన్కి తెర పైన ఇద్దరు మేనమామలు మనకు కనిపిస్తారు, ఒకరేమో కోట శ్రీనివాసరావు గారు, మరి ఇంకొకరి పేరేంటి? రియల్ లైఫ్ పేరు పంపించండి 0402324082, ఇది మా వాట్సాప్ నంబర్.

0: షో టైంలో ఇందాక అడిగాను, రెడీ చిత్రంలో హీరోయిన్కి తెరపైన ఇద్దరు మేనమామలు కనిపిస్తారు. ఒకరు కోట శ్రీనివాసరావు, ఇంకొకరు ఎవరు అంటే జవాబు జయప్రకాష్ రెడ్డి గారు. మరి చాలా మంది శ్రోతలు రైట్ ఆన్సర్స్ పంపించేశారు. సమయాన్ని చూసుకుని వీలునని పేర్లు చదివేస్తాను. సికింద్రాబాద్ నుంచి రమణీ సుబ్బారావు, ఆర్మూర్ నుంచి మోక్షిత్, భీమ్గల్ నుంచి శంకర్, సుచిత్ర సర్కిల్ నుంచి జనార్దన్, తుకారం గేట్ నుంచి సుప్రియ, నిజామాబాద్ నుంచి అరుణ రాజేందర్, నర్సంపేట నుంచి బాలకృష్ణ, తిప్పర్తి నుంచి ఉపేంద్ర, షాపల్లి నుంచి శ్రీనివాస్, కోదాడ నుంచి శ్రీనివాసరావు, జిబ్లాక్పల్లి నుంచి చక్రపాణి, చంద్రిక, అలాగే వరంగల్ నుంచి పాషా, పోతంగల్ నుంచి సంతోష్, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, వీరందరూ సరైన జవాబులు పంపించారు. సో ఈ రోజు షో టైంలో పాల్గొన్న శ్రోతలందరికీ అనేక అనేక ధన్యవాదాలంటోంది ఆకాశవాణి వివిధ భారతి.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
0: తెలుగు భాష గొప్పదనాన్ని, తెలుగులోని తీయదనాన్ని ఆస్వాదిద్దాం. ఈ ఆదివారం ఉదయం 9:30 గగన విజయం అవధాన కార్యక్రమంలో అందరూ ఆహ్వానితులే అని మరోసారి చెప్తోంది ఆకాశవాణి వివిధ భారతి.

0: in Japan this evening. With that, we end the midday news.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 2 గంటలు దాటి 15 నిమిషాలు. శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటుంది మీ అనుపమ. మరి ఈరోజు ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాము? కుటుంబ పోషణ కోసం వ్యవసాయం, అది సరిపోక స్కూల్ టీచర్గా ఉద్యోగం. ఆ ఉద్యోగం ఒక దిశను అందించింది కొత్త కళలు కనడానికి, వాటిని సాకారం చేసుకోవడానికి. ఎవరి గురించి చెప్తున్నానో తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
1: అమ్మ భాష గొప్పతనాన్ని మనందరం కలిసి తలుచుకుందాం. ఈ అవధాన కార్యక్రమంలో పాల్గొని అందరూ ఆహ్వానితులే అంటోంది ఆకాశవాణి వివిధ భారతి. మరి మీరు వింటున్నారు శక్తిశీలి. శక్తిశీలిలో నేనెవరి గురించి చెప్పబోతున్నానో తెలుసా? మేఘాలయలోని మూలే గ్రామంలోని ట్రినిటీ సాయు గారి గురించి. నార్త్ ఈస్ట్ అంటేనే అందమైన ప్రకృతి మనందరికీ గుర్తుకొస్తుంది కదా. పర్యావరణ హితంగా ఈ గ్రామస్తులు ఆలోచించి సేంద్రియ వ్యవసాయం ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు అడుగులు వేసేట్టు చేశారు ట్రినిటీ. ఇంతకీ ఆవిడ ఏం చేశారు, ఏంటి ఆ గ్రామం కథ, మాట్లాడుకుందాం.

జడలిపి మర్రి చెట్టు దెయ్యాల కొంపంటే, జడలిపి మర్రి చెట్టు దెయ్యాల కొంపంటే, దెయ్యముతో కయ్యాన్ని

సైక్లింగ్ ద్వారా ఫిట్నెస్, ఇంకా పర్యావరణ హితాన్ని కోరే క్రమంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వరల్డ్ బైసికిల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్ జూన్ 7 సండే 6 AM గచ్చిబౌలి స్టేడియం నుంచి స్టార్ట్ అయ్యే సైకిల్ ర్యాలీ పాల్గొనే దాదాపు 2,000 మందికి పతకాలు, సర్టిఫికెట్లు. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ బగ్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్, ఇంకా మరిన్ని

0: అసలు పేరు నమోదు కోసం ఫోన్ నంబర్ 9000033100.
1: జూన్ 8 సోమవారం ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆ రోజు ఉదయం 7:30 నుంచి 8 వరకు, అలాగే మధ్యాహ్నం 12:40 నుంచి 1:10 వరకు, మరోసారి మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు నేరుగా ఆకాశవాణి వివిధ భారతికి ఫోన్ చేయండి, శుభాకాంక్షలు అందించండి. ఆకాశవాణితో మీ అనుబంధం, మీ మాటల్లో వినడానికి మేమందరం ఎదురు చూస్తూ ఉంటాము మీ ఫోన్ కోసం. మరి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 0402324085, 0402324085. మరోసారి 0404 STD కోడ్, 2324085852, 2324085853. కొత్త శ్రోతలందరికీ ఇదే మా ఆహ్వానం, మౌనాన్ని వీడండి, రండి ఆకాశవాణికి శుభాకాంక్షలు అందజేయండి. 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా జూన్ 8 సోమవారం ఉదయం 7:30 నుంచి 8 వరకు, అలాగే మధ్యాహ్నం 12:40 నుంచి 1:10 వరకు, మధ్యాహ్నం మరోసారి 2:15 నుంచి 3 వరకు ఫోన్ చేయండి. మీ ఫోన్ కోసం ఆసక్తిగా, ఆత్మీయంగా ఎదురుచూస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మనం మాట్లాడుకుంటున్నాం మేఘాలయలోని మూలే గ్రామంలోని ట్రినిటీ సాయో గారి గురించి. గ్రామంలో ఉపాధి అవకాశాలు తక్కువ, పేదరికంతో దోస్తీ, ఆకలికి జవాబు చెప్పలేక సిగపట్లు. అంతకంటే మెరుగైన స్థితిలో ఏమీ లేదు ట్రినిటీ కూడా. కానీ గ్రామం కోసం, గ్రామ అభివృద్ధి కోసం నేనేం చేయగలను అని ఆలోచించింది. ఎలాగైనా సరే నా గ్రామాన్ని అభివృద్ధి పదాన తీసుకుని వెళ్ళాలి అని చెప్పి ఒక టీచర్గా మారాక ఆమెకి ఒక ఆలోచన వచ్చింది. ఏంటో చెప్తాను.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: స్టూడియో క్లాక్లో సమయం 2:33. మీరు వింటున్నారు శక్తిశీలి. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం మేఘాలయలోని మూలియ గ్రామంలోని ట్రినిటీ సాయు గారి గురించి. వీరు వ్యవసాయంతో పాటు టీచర్గా కూడా ఉద్యోగం చేస్తున్నారని చెప్పాను కదా. మరి గ్రామంలో ఎలాగైనా సరే ఉపాధి అవకాశాలు పెంచాలి అని చెప్పి ఆలోచించారు. స్కూల్లో టీచర్గా చేరాక వీరికి కొత్త ఆలోచనలు వచ్చాయి. పసుపు పంట ఇక్కడ పండించే అలవాటుంది, అందులో బెస్ట్ ఏది అని చెప్పి ఆలోచించారు. అక్కడి వాతావరణంలో పండే లక్కాడోంగ్ వెరైటీ పసుపు విలువైనదని తెలుసుకొని తన తోటి మహిళలందరితో పాటు ఈ వార్త చెప్పేశారు. చెప్పడమే కాదు, మరో పని కూడా చేసింది ట్రినిటీ.

0: మాటైనా
1: పాటైనా
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్ 2324085. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz పై.

0: マネジェネレンジェネ。
1: పండగవేళ వివిధ భారతి శ్రోతలందరికీ ఇదే మా ఆహ్వానం. జూన్ 8 సోమవారం ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న

సందర్భంగా ఆ రోజు ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 12:40 నుంచి 1:10 వరకు, 2:15 నుంచి 3 గంటల వరకు నేరుగా ఆకాశవాణి వివిధ భారతికి ఫోన్ చేయండి, శుభాకాంక్షలు అందించండి. ఆకాశవాణితో మీ అనుబంధం క్లుప్తంగా తెలియజేయండి. కొత్త శ్రోతలందరికీ ఇదే మా ఆహ్వానం, ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ ఇన్ ద ఫెస్టివల్. ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటోంది. 90 ఇయర్స్ ఆఫ్ ఆకాశవాణి స్టాండ్స్ వెరీ టాల్ అండ్ మీ అందరి సహకారంతో ఇది జరిగింది. సో ఆ రోజు మీ అందరి పలకరింపు కోసం ఎదురు చూస్తుంది ఆకాశవాణి వివిధ భారతి. మా ఫోన్ నంబర్స్ 0402324 0852, 0402324 0853, 0402324 0853, 0402324 0853. ఇది మా ఫోన్ నంబర్స్ డీటెయిల్స్. మరి మర్చిపోరు కదా, జూన్ 8 సోమవారం పండగ సంబురాలు జరుపుకుంటోంది ఆకాశవాణి. మీ అందరూ వచ్చి తప్పకుండా ఫోన్ చేసి మమ్మల్ని పలకరిస్తారని ఎదురు చూస్తూ ఉంటాము. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, స్టూడియోల సమయం 2:41. మరి శక్తిశీలిలో మనం మాట్లాడుకుంటున్నాం ట్రినిటీ సాయు గారి గురించి. వీరు తన గ్రామాన్ని ఎలాగైనా అభివృద్ధి పథంలో తీసుకురావాలని చెప్పి అక్కడ కొత్త రకం ఒక బెస్ట్ వెరైటీ పసుపుని పండించే ఆలోచన చేశారు. ఆ పసుపు రకం పేరే లకాడోంగ్. లకాడోంగ్ పసుపు ఎలా పండించాలి, సేంద్రియ వ్యవసాయంలో మెళుకువలు తాను చదివి ఇతర రైతులతో పొరుగురి వారితో కూడా మాట్లాడి తోటి మహిళలందరికీ నేర్పించింది ట్రినిటీ సాయు. తాను మాత్రమే బాగుపడాలనుకోలేదు, అందరూ బాగుపడాలి, గ్రామం అభివృద్ధి దిశలో అడుగులు వేయాలని ఆశించింది ట్రినిటీ.

ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవా ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు

0: ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
1: తెలుగు భాష సొగసును, సోయగాన్ని, అందాన్ని అందంగా వీక్షించండి, వినండి. ఆదివారం ఉదయం 9:30 శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ట్రినిటీ సాయు లకాడోంగ్ రకం పసుపు సేద్యాన్ని చేపట్టారని చెప్పాను కదా. ఈ పసుపు వ్యవసాయం వల్ల ప్రపంచానికి ఉత్తమ పసుపు రకం అందించడమే కాదు, స్వయం ఉపాధిని రూపకల్పన చేసుకున్నారు మేఘాలయలోని మూలియే గ్రామస్తులు. ఒక చిన్న అడుగు వామనుడిలా ఎదిగి గ్రామాన్ని ప్రపంచ పటంతో చెప్పుకునేంతగా జీఐ ట్యాగ్ సంపాదించి పెట్టింది ఈ లకాడోంగ్ పసుపు రకం. వింటుంటే ఇదేదో చాలా తేలికైన విషయం అని అనిపిస్తుంది, కానీ అందరూ కలిసి కలిసికట్టుగా సాధించిన విజయం ఇది.

నిజమే, సమయం చాలా మెల్లగా గడుస్తోందనిపిస్తోంది కదా. ఫోనిన్ కార్యక్రమం గురించి ప్రకటన విన్నాక, జూన్8 సోమవారం ఆకాశవాణి ప్రజాప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభతరుణాన ఆ రోజు ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 12:40 నుంచి 1:10 వరకు, 2:15 నుంచి 3 గంటల వరకు నేరుగా ఆకాశవాణి వివిధ భారతికి ఫోన్ చేయండి, శుభాకాంక్షలు అందించండి. కొత్త శ్రోతలందరికీ, వివిధ భారతి కుటుంబానికి ఇదే మా ఆహ్వానం. మీ అందరూ మాట్లాడాలి, మీ అభిప్రాయాలు మాతో పంచుకోవాలి అని ఎదురు చూస్తోంది వివిధ భారతి. మరి మీరు ఫోన్ చేయవలసిన మా నంబర్స్

240 ఎస్టీడి కోడ్ 23240852 23240853 0403240852 0403240853 తప్పకుండా ఫోన్ చేస్తారు కదూ, ఎదురు చూస్తూ ఉంటాము మీ అందరి మాట కోసం, మీ ఫోన్ కాల్ కోసం. లక్కాడోంగ్ రకం పసుపు రకాన్ని ట్రినిటీ వాళ్ల గ్రామస్తులు అందరూ, అంటే మూలియ గ్రామస్తులు మేఘాలయ రాష్ట్రంలోని వారందరూ పండించడం మొదలుపెట్టారు. జీఐ ట్యాగ్ కూడా సంపాదించి పెట్టింది అని చెప్పి ఇందాక మాట్లాడుకున్నాం కదా. ఇంతేకాదు, ప్రభుత్వ పథకాల ద్వారా సబ్సిడీలు వివరాలు తెలుసుకుని గ్రామస్తులకు ఉపయోగపడేటట్టు చేస్తున్నారు ఈ పసుపు రారాణి టర్మరిక్ క్వీన్ ట్రినిటీ సాయు. అవును, చుట్టుపక్కల గ్రామాలందరూ, అందరూ గ్రామస్తులు ఆమెకి ఈ పేరు పెట్టారు, ఈ బిరుదు ఇచ్చారు ఆత్మీయంగా. ఎందుకంటే వారి జీవన విధానాన్ని ఆమె మార్చేశారు కాబట్టి. ఫైనాన్షియల్గా వారందరినీ ఇండిపెండెంట్ చేయగలిగారు ట్రినిటీ సాయు.

సుస్థిరమైన జీవనోపాధి, కడుపు నిండా భోజనం, కంటి నిండా నిద్రతో పసుపు పచ్చని కళతో వెలుగుతున్నాయి మూలే గ్రామ ప్రజలందరి మొహాలు. ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది ఈ గ్రామం తెలుసా? 2020లో ట్రినిటీ సాయూకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఒక స్కూల్ టీచర్ మేఘాలయ రాష్ట్ర పసుపు రారాణి అయ్యి వందల మందికి ఉపాధి అందించి స్ఫూర్తిదాతగా నిలుస్తున్నారు. ఇదంతా పర్యావరణ పరిరక్షిస్తూనే చేయడం హర్షదాయకం. సూపర్ జాబ్ అని అభినందిస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. అందులో ఈరోజు వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే, అందుకని ఇలాంటి వారి సేవల్ని ఎప్పుడూ మనం గుర్తు చేసుకుంటూనే ఉండాలి. నమస్కారం అంటుంది మీ రేడియో సఖి అనుపమా.

0: सुन रहे हैं विविध भारती।
1: सखियों के दिल की जुबान। हेलो सहेली।

ये लगता है कि यहाँ मिल गया।

ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు, ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఇప్పుడు చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా జీన్స్ ఈ చిత్రం కోసం ఉన్నికృష్ణన్ సుజాత పాడిన పాట, ఏం రత్నం గీత రచన సంగీతం ఏఆర్ రెహమాన్.

తర్వాత పాట కిల్లర్. ఈ చిత్రం కోసం మను చిత్ర పాడిన పాట, వేటూరి గీత రచన, సంగీతం ఇళయరాజా.

తర్వాత పాట ఆర్య. ఈ చిత్రం కోసం సాగర్ సుమంగళి పాడిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీత రచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

శ్రోతలు, ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగా హెడ్స్ పై చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట ఖుషి. ఈ చిత్రం కోసం జీన్ శ్రీనివాస్ హరిని పాడిన పాట. ఏఎం రత్నం గీతరచన, సంగీతం మణిశర్మ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్ని అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
5: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
6: శ్రోతలు, చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట అవారా. ఈ చిత్రం కోసం హరిచరణ్ తన్వి పాడిన పాట, చంద్రబోస్ గీత రచన, సంగీతం యువన్ శంకర్ రాజా.

నా ఆటోగ్రాఫ్ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రీవర్ధిని పూర్ణిమ పాడిన పాట, చంద్రబోస్ గీత రచన, సంగీతం ఎంఎం కీరవాణి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రోతలు, ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగా హెడ్స్ పై చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట ఏప్రిల్ 1 విడుదల. ఈ చిత్రం కోసం మనో పాడిన పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీత రచన, సంగీతం ఇళయరాజా.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట సంతోషం. ఈ చిత్రం కోసం రాజేష్ ఉషా పాడిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీత రచన, సంగీతం ఆర్పి పట్నాయక్.

0: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
1: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
0: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
2: నేను లోకల్ ఈ చిత్రం కోసం నరేష్ అయ్యర్, మనీషా పాడిన పాట, శ్రీమణి గీతరచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట శతమానం భవతి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. రామజోగి శాస్త్రి గీత రచన, సంగీతం మిక్కీ చేమయ్యర్.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా వినండి మణిశంకర వరప్రసాద్ ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ శ్వేత మోహన్ పాడిన పాట, భాస్కర భట్ల గీత రచన, సంగీతం భీమ్ సిసిరిలియో.

0: మిసాల పిల్ల నా మొహం మీద ఎన్నిసార్లు డోరు వెయ్యల్లా, అల్లో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: మీరు విన్న ఈ పాటతో చిత్రసీమ కార్యక్రమం సమాప్తం.
2: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి ఢిల్లీ వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. పాలమూరు జిల్లాలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. టీబీ రహిత తెలంగాణ లక్ష్య సాధనకు ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు థ్రెడ్ పోచంపల్లి చేనేత వస్త్ర ప్రదర్శన హైదరాబాద్లోని హైటెక్స్లో ప్రారంభమైంది. పాలమూరు జిల్లాలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయడమే తన పర్యటన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ పర్యటనలో భాగంగా ఈరోజు ఉద్దండాపూర్ వద్ద మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే జిల్లాలో సుమారు 4,000 ఎకరాల భూసేకరణ పెండింగ్లో ఉందని, అందరూ సహకరిస్తే రాబోయే 2 ఏళ్లలో ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
1: పాలమూరు జిల్లాలో పెండింగ్ ఉన్న ప్రతి ప్రాజెక్టు యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయడానికి అవసరమైన నిధులను ఏర్పాటు చేసుకోవడానికి, సేకరించడానికి ఒక పక్కా కార్యాచరణ కోసం క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నాము. ఈ జిల్లాకు 26 లక్షల ఎకరాల నీళ్లు ఇవ్వడానికి అవసరమైన పనులను

0: కూర్చడానికి ఈ రెండు రోజులు పని చేసినాము. ఇంకొక 4,000 ఎకరాల భూమి సేకరణ చేసేది ఉంది.
1: ఈ పర్యటనలో ఆయనతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు తదితరులు ఉన్నారు. టీబీ రహిత తెలంగాణ లక్ష్య సాధనకు ప్రభుత్వ యంత్రాంగం, వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట గవర్నర్, తెలంగాణ ట్యూబర్క్యులోసిస్ అసోసియేషన్ అధ్యకులు శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. టీబీ రహిత భారత్ లక్ష్య సాధనలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలని ఆయన అన్నారు. ఈరోజు లోక్ భవన్ లో నిర్వహించిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ సమీక్షా సమావేశంలో గవర్నర్ కార్యక్రమం అమలుపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. భారత ఆర్థిక వ్యవస్థపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తప్పుబట్టారు. దేశం ఆర్థిక సునామీ దిశగా వెళుతోందన్న రాహుల్ గాంధీ వాదనలు నిరాధారమని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. ప్రపంచవ్యాప్త ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ స్థిరమైన వృద్ధిని కనబరుస్తోందని, బలమైన ఫారెక్స్ నిల్వలు, రికార్డు స్థాయి ఎఫ్డీఐ పెట్టుబడులు, నియంత్రణలో ఉన్న ద్రవ్యోల్బణమే దీనికి నిదర్శనమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు థ్రెడ్ పోచంపల్లి చేనేత వస్త్ర ప్రదర్శన హైదరాబాద్లోని హైటెక్స్లో ప్రారంభమైంది. చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ఈ నెల 7వ తేదీ వరకు 3 రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగుతుంది. జపాన్ దేశం హిరోషిమా రాష్ట్రానికి చెందిన ప్రతినిధుల బృందం ఈరోజు తెలంగాణ శాసనమండలి శాసనసభలను సందర్శించింది. ఈ సందర్భంగా తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ భారతదేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్టమని తెలిపారు. తెలంగాణ రాష్ట రాజధాని నగరంలో అన్ని దేశాలకు చెందిన ప్రజలు జీవిస్తున్నారని, తమ బిజినెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వివరించారు. హైదరాబాద్ శివార్లోని కోహెడలో పండ్ల మార్కెట్ నిర్మాణానికి రేపు సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట రైతుల అవసరాలకు అనుగుణంగా అంతర్జాతీయ సదుపాయాలతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మిస్తామని చెప్పారు. తెలంగాణ జలహక్కుల తీవ్ర ప్రమాదం వాటిల్లుతోందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఉపనేత హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కాళేశ్వరం, దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో పంపులు, మోటార్లు దెబ్బతిన్నాయని, గతంలోనే తాము ఈ విషయం తెలియజేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని హరీష్ రావు ఆరోపించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను 2 రోజుల పాటు పరిశీలించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2వ రోజు నాగర్ కర్నూల్ జిల్లాలోని కుమ్మెర వద్ద ఉన్న వట్టెం పంపు హౌస్ 3వ లిఫ్టును సందర్శించారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించారు. ప్రకృతిని కాపాడడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కరీంనగర్లోని డేర్ పార్కులో జరిగిన కార్యక్రమంలో మొక్కలు నాటిన అనంతరం మంత్రి మాట్లాడుతూ,
2: 1500 కోట్ల ట్యాక్స్ ప్రభుత్వానికి నష్టం వచ్చినా ఢిల్లీ లాగా హైదరాబాద్ కావద్దు, ఢిల్లీ లాగా తెలంగాణ కావద్దు, మన తెలంగాణ గ్రీనరీగా పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి అటు వాహన కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి ఇవాళ మనం అందరం కూడా ఒక సామాజిక బాధ్యతగా, సోషల్ రెస్పాన్సిబిలిటీగా మొక్కలు నాటాలి.
1: అంతకుముందు సిద్దిపేట జిల్లాలోని అర్బన్ ఆక్సిజన్ పార్కులో కూడా పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటారు. రానున్న వారం రోజుల పాటు రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే ఈరోజు, రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న ఎస్ఎస్సి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల కేంద్రాల పరిసరాల్లో ఆంక్షలు విధిస్తున్నట్టు

0: పోలీస్ కమిషనర్ విసీ సజ్జనార్ తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163ను అమలు చేస్తున్నట్టు, పరీక్షా కేంద్రాలకు 500 మీటర్ల దూరం వరకు జనం గుమిగూడకూడదని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో మొక్కలు నాటిన అనంతరం ఆయన మాట్లాడుతూ,
1: మొత్తంగా చూసినట్టయితే 15,000 హెక్టార్లలో సుమారు 5.5 కోట్ల మొక్కలు నాటారు. శ్రీరాంపూర్ ఏరియాలో చూసినట్టయితే సుమారు 1500 హెక్టార్లలో 22 లక్షల మొక్కలు ఇప్పటి వరకు నాటారు. ఇది కంటిన్యూస్ గా కొనసాగుతూనే ఉంటుంది.
0: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజలంతా భాగస్వాములు కావాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. మంచిర్యాల జిల్లా శంకర్పూర్ గ్రామంలో కోటపల్లి పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. త్వరలో విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పాఠశాల బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ సూచించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నత ప్రమాణాలతో బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సేవలను అందించేలా చర్యలు చేపట్టినట్టు బీఎస్ఎన్ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పి వెంకటేష్ తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పాలమూరు జిల్లాలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. టీబీ రహిత తెలంగాణ లక్ష్య సాధనకు ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ముందుగా ఈ పూట ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు. 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో శ్రీ ముగ్గు అంజయ్య బృందం ఆలపించిన మహాలక్ష్మి శారద కథ రెండవ భాగం వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో వివిధ పండ్ల తోటల సాగులో బెట్ట పరిస్థితులను తట్టుకోవడం ఎలా, ఈ అంశంపై మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఎల్ సుహాసిని గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య. అనంతరం ఆయిల్ పామ్ తోట సాగులో అనుభవాలు, ఈ అంశంపై కొడకండ్ల మండలం రామవరం గ్రామ రైతు డి నగేష్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య. 7:40 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 మనోరంజని. శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. 9:00 News@9 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 9:30 ప్రభుత్వ పాలనలో 12 సంవత్సరాలు అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. 10:00 మధుర గీతాలు, ఆపాత మధురాలు వింటారు.

ఇక రేపు శనివారం 6వ తారీఖు ప్రసారం చేయబోయే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 6:05 ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ

కేంద్రం నుండి రిలే. 6:45 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:00 జిల్లా సమాచార లేఖ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ఉదయ తరంగిణి ఈ కార్యక్రమంలో శబ్ద సందేశం నాటిక వింటారు. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం, 10:00 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 10:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. ఇక 5:00 చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమం, 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది, 7:45 చిత్రసీమ, 9:00 న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 9:31 ప్రభుత్వ పాలనలో 12 సంవత్సరాలు అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఇంకా రాత్రి 10:06 జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమాచార దర్శిని వింటారు.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
3: ముఖాన మొటిమల
4: సైబాల్,
3: గజ్జా బొబ్బల
4: సైబాల్,
3: నడువులో తామరా
4: సైబాల్,
3: బురద పుల్ల
4: సైబాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
6: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
7: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
6: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
7: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
8: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా.

0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రోతలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మన జీవనానికి ఆధారమైన గాలి, నీరు, నేల, చెట్లు, అడవులు అన్నీ పర్యావరణంలో భాగాలే. ఆరోగ్యకరమైన పర్యావరణం ఉంటేనే మానవ జీవితం సుఖంగా, సురక్షితంగా కొనసాగుతుంది. ప్రకృతి మనకు ఎన్నో వరాలు ప్రసాదించింది. అయితే మన నిర్లక్ష్యం వల్ల కాలుష్యం పెరుగుతుంది, అడవులు తగ్గిపోతున్నాయి, వాతావరణ మార్పులు తీవ్రతరమవుతున్నాయి. ఈ పరిస్థితులను మార్చడం మన అందరి బాధ్యత. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, నీటిని పొదుపుగా వాడటం, చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా పరిశుభ్రతను పాటించడం వంటి చిన్న చిన్న చర్యల ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావచ్చు. ప్రకృతిని కాపాడడం అంటే మన భవిష్యత్తును కాపాడటమే. మనం ఈరోజు చేసే మంచి పనులు రాబోయే తరాలకు ఒక విలువైన కానుకగా నిలుస్తాయి. అందుకే ప్రతిరోజును పర్యావరణ దినోత్సవంలా భావించి ప్రకృతి సంరక్షణకు కృషి చేద్దాం. చెట్టు మనకు ప్రాణవాయువునిస్తుంది, ప్రకృతి మనకు జీవనాధారాన్ని ఇస్తుంది. వాటిని కాపాడటం మన కర్తవ్యం. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు మనమందరం ప్రతిజ్ఞ చేద్దాం. పర్యావరణాన్ని కాపాడుదాం, భవిష్యత్తును భద్రపరచుకుందాం.
4: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
3: సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఇప్పుడు జానపద సంగీత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో శ్రీ ముగ్గు అంజయ్య బృందం ఆలపించిన మహాలక్ష్మి శారద కథ రెండవ భాగం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
6: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
7: దాని మంది పెట్టి దాని జామ పలములలో కదరు మనులతోటి సుదు మనులతోటి ఇసమువే గాను తాను గుడిపి అక్కడ ఓరగ పెట్టి లక్ష్యం వద్దకి ఎవరు వాళ్ళది నాక మొన్న నువ్వు వచ్చావు నేను వచ్చా అక్కడిక్కడ దోస్తారం ఆడబిడ్డ నర్సమ్మ.

లక్ష్మిని తప్పుదామని చూస్తుండ్రు. సచ్చాటి లక్ష్మిని ఇసము కోరి అన్నం పెట్టిండ్రు, గోడ తెయ్యి వచ్చిండు. ఎవరు ఇష్టం ఇస్తారు ఆ బ్రహ్మ సరస్వతి? ఆ శంకరుడు వరాలని తినమందింది మహాలక్ష్మి. ఏగిలేస్తే దేవస్థాన పూజ చేస్తుంది. ఆ నా వరాలు పుట్టింది సచ్చాటి లక్ష్మిని నేను అని గోడ తెయ్యి బట్టి తిరిగేటి అన్నములో తాను బట్టి అత్తమ్మ అన్నము తిన్నది. ఈ అన్నానికి వస్తుందో సావదో లక్ష్మి. ఆ బండి చిన్నవాని వద్ద పలములు వల్లము, ఆ పలములలో ఇసము నింపినాం, ఆ పలములయ్యే నా

అమ్మా, మామిడి పొలములు జామ పొలములు తెచ్చిండు కదా, మీరు బుధించండి రా అని మాట్లాడవర్గలా. మా సాటి పొలములు బుధించడము, నీ సాటి పొలములు ఉన్నాయమ్మా, నీ మీద ప్రేమ చేత దాపిచ్చు బిడ్డ, నువ్వేగా బిడ్డ. విష్ణు ఈశ్వర బ్రహ్మ సరస్వతి నువ్వే కలవని, పళ్ళు వేగ రామా. జామ పొలములు అల్మగించే సమయములో శంకరుడు కళ్ళ చూసుండు, ఈ జామ పొలములు తింటే లక్ష్మి వస్తుందని గోడది ఎదుబట్టి పలపలమల మాంతే గోడంతా ఎదుబట్టి పలములు వెళ్ళబట్టి వరకు అలా గాలి బొత్తుగా రామ. ఆ పలములు బుధించే వరకల్లా, పలములు బుధించే వరకల్లా, అన్నం తినే వరకల్లా లక్ష్మికి ఎక్కడ లేని అవస్థ ఉన్నది. ఓ దేవా, ఈ పాల వరకులా అన్నం తినే వరకల్లా, ఈ పళ్ళు అనుమగించే వరకల్లా నాకు

ఎవరికలా బిడ్డా? ఇక్కడ ఏమున్నాయి? పడుకుంటేందుకు ఏమి లేవు. దూర సంతులు, సాప సంతులు ఉన్నాయి. ఆ సీకిపోయినాయి, దూర సంతులు ఉన్నాయి బిడ్డా. నువ్వు ఏడేడు మెడల పోతే ఓన్ మెత్తాల మీద తేవిది మెడల మీద మళ్ళీ పూల పాన్ పైన పవలించవని. అక్కడ పవలించండి, ఇక్కడ ఏమి లేదు బిడ్డ అని ఆడబిడ్డ నరసమ్మతోటి లక్ష్మీ రామ జగనెత్తినారు అడబుంటే మేడల్లో పోయి పవలించాలి. పవలించగానే సత్యమందులు పెడితే శంకరుడు ఏమిచ్చిండు? సంతానమైన

అనుకుంటా ఏడు మేడల ఉండే వరకల్లా అందరికంటే ఆకాశమేరి ఎదురుకంటే భూలక్ష్మి భయపడదు అని చుట్టుముట్టు దేవస్థలు కూర్చో చుట్టుముట్టు దేవస్థానాలు కుర్తయింది.

ఇక్కడ రమ్మని మాట్లాడేవారు కల్లా ఆడబిడ్డ నరసమ్మ వచ్చింది. వదిలే ఎంకమ్మ, ఏమో పిలిచినావు, ఏం పని పడ్డది అని మాట్లాడేవారు కల్లా. నిన్నే కాక మొన్న ఇసుమకోరి అన్నం పెట్టాం, పలములు ఇచ్చినాం. ఇసుము నిండుకొని సచ్చిందా, సావలేదా లక్ష్మీ?

ధర్మ సిల్కడ కొట్టంగానే విష్ణుతో గలవాడుతున్నది బంగారు తొట్టెల్లో వేసింది మహాలక్ష్మి విష్ణు పాఠాలు పాడుతుంది.

కోడబిడి నర్సమ్మ దర్వాజకు శవం పెట్టి ఇంటమున్నది. అయ్యమ్మో సత్యమందులు పెడితే సంతానం అందింది. మా వదిలే బంగారు తొట్టెల్లో కుమార్తెని వేసి ఇష్టపాడలు, ఈశ్వరుని పాడలు, బ్రహ్మ పాడలు, జోగల పా

ఓ వదిలే ఎంకమ్మ బిడ్డ పుట్టింది, అమ్మ రంగమ్మ పాటలు పాడుతుందని మాట్లాడేవరకల్లా ఎంకమ్మ కళ్ళు చూసింది. వాతో నీ అస్తము నీ అస్తమే అగ్గి పిడుగులు అస్తము, అత్త రంగమ్మ నీ అస్తమే ధర్మమైన అస్తమం. అత్తమ్మ మా చెల్లెకేమో కుమార్తె పుట్టింది, నీ చేతుకుంటా పట్టడన్నము నాకు పెడితే నాకు

0: కొడుకు వేగ రామ
1: జనామం
0: అన్నము కాస్త మెలిగింది. ఆ కాస్త అన్నము నాకు పెడితే కుమారుడు కలుగుతాడు, నీ కుమారుడు సుబ్బారావు సంతోషపడతాడు అని మాట్లాడవరకలా ఆ మాటకి ఏమన్నదంటే, అత్తారంగమ్మ ఏది లేస్తే దేవస్థాన పూజలు చేస్తే పరమాపతి వ్రత లక్ష్మి నూటాపదికి మాడది పలుకుతు పంకది సత్యాంధురాలు దేవస్థాన పూజలు చేస్తుంది అని మాట్లాడవరకలా అదే చేస్తుంది కానీ నేను చేస్తలేదా అత్తమ్మ నాకు అన్నమును.

కదా అత్తమ్మ ఏంటదాలి వరకల్లా. బిడ్డ ఒక్క ముచ్చట నా మాట మనసులో పెట్టండి. కాస్త దానం చేసి మన ఇంటిలో పిల్లి కూన ఉన్నది, ఆ పిల్లి కూనకేస్తా. ఆ పిల్లి కూన సంతానం అందినా అంటే నీకు సంతానం అందినట్టు. పిల్లి కూనకు సంతానం అందపోతే నీకంతది బిడ్డ అని కాస్తంత అన్నం చేసి పెళ్లి కూనకు తాను వేసింది. పెళ్లి కూనకు వేసేవారికల్లా, పెళ్లి కూనకు అన్నం వేసేవారికల్లా గిత గిత కొట్టుకున్నది భగమంతా. పెళ్లి కూన మరణమయ్యేరా, పెళ్లి కూన మరణమైంది. పెళ్లి కూనకే చూసింది, అత్తకే చూసింది, ఎంకమ్మా

దుఃఖపడతా ఉన్నవి. ఎక్కమ్మ చూస్తావు కదా బిడ్డ, నా మాట వెనక నువ్వు ఈ అన్నం తింటే ఇక పిల్లి చేయాలట్టు నా బిడ్డ. నువ్వు వస్తుమని మాట్లాడవరు కదా, మళ్ళా అత్తగోడళ్ళు కలిసి యాడికి పోయినరు, యాడికి రప్పించుండ్రు ఆడబిడ్డ నరసమ్మతోటి, ఇంటికి రప్పించుండ్రు. రప్పించి ఉన్నా సమయ బంధన ఎక్కడి నుంచో ఎవరు వస్తా ఉన్నారు, కురుమల్లా పసరా కొట్టుకుపోయాడు సావుకు రాముడు. ఓరి అక్కడికి నెల పది పూటలైంది వానికి అన్నం లేక సారమ చేయలేదు. అమ్మ సావ కోడు రాలే వచ్చారా, సావుకు రాముడు వచ్చేవారు కల్లా, అమ్మ నాకు తలమాసింది, నాకు తలబుజ్జలు ముంబై మాట్లాడేవారు కల్లా బిడ్డ, ఇంట్లో అందరికి పనులున్నాయి, లక్ష్మి ఏడేడు మెడలు ఉన్నది సుఖంగా, లక్ష్మి వద్ది పోతే తలవారం సారం పోస్తుంది నీకు తల కడుతుంది అని మాట్లాడేవారు కల్లా. సావుకు రాముడు కళ్ళ చూసాడు, అమ్మ ఆ తల్లి ఏదిలేస్తే పరమా ప్రతిభత, ఆ తల్లి వద్దకి నేను ఎట్టవో.

రాముడు మాట్లాడవరు కదా. ఎవరు చెప్పిందంటే, నా పేరు చెప్పు, ఎంకమ్మ రంగమ్మ చెప్పిందంటే లక్ష్మీ లీలు వస్తుంది అని మాట్లాడేవారు కదా సావక.

లక్ష్మి కళ్ళ చూసింది ఎవరే ఆడవారు సభకు మగవారు వచ్చుట అటువంటి చెట్టు గిన్నెలో నూనె అమ్మ వేగం పేరా నారాయణ పడదాలు కట్టించి జలము వచ్చింది చెట్టు గిన్నెలో నూనె వంపేవారి కల్లా స్నానం చేస్తుండు తల కంటుకున్నాడు అన్నం పూజించుండు అమ్మ శాఖ కోడు వెళ్ళిపోయిండు ఇక ఎట్ట వస్తాయి లక్ష్మి మీద పగలు పెట్టిండ్రు ఏ రాలి ఇంకా మాత్రంగమ్మ ఇట్లయితే సావదని ఏ రాలి ఇంకా మాత్రంగమ్మ వచ్చి ఏమమ్మా లక్ష్మి కడవచ్చు కాబట్టి ఇక నీళ్ళు

వరకల్ల అత్తమ్మా కడవ చేత బట్టి నేను జలములందు ఈ జలము లేకపోతే ఎంత కష్టపెడతారు, ఇంకెన్ని దెబ్బలు కొడతారా? నీ లక్ష్మి తన కుమార్తె పాపలమ్మని సంకలెత్తుకొని కడవ తల పైన పెట్టుకొని అమ్మ ముందలికే మూడు అడుగులైనా అడుగులో అన్న బా

ఏదో చెడ్డదో అమ్మ అని కుమార్తె పలికవరగలా చిలుకపలుకులు పలుకుతుంది. కుమార్తె బిడ్డ పాపమ్మ పట్టణ నీ తుమ్ము పాడి లేదమ్మ.

ఆ నాగులంపు బావి కాడికి వచ్చింది. 7 మెట్లు దిగి ఆ జలము ముంచుకొని పోయే సమయం అందున, అనగా ఆ 7 మెట్లు దిగి కడవ చేత పట్టి జలము ముంచబోయే సమయం అందున, మెడలములై బండ సరమును తెగబాయినప్పుడు పడవాయినమ్మా.

గల్లు గల్లున లక్ష్మి కల్లేరు ఎక్కడికి పడకట్టింది? నాగలోకములో. నాగలోకములో ఎవరైనా ఉన్నారు? ఏడుగురు దేవగర్యాలు నాడు వెళ్ళ లక్ష్మిని ఏడుకొచ్చిందని ఆర్ధమంగళాది నివాళులు ముట్టించుకొని దేవస్థానాలు బలవంతంగా

పొద్దు గడుపులు ఆ బావికి వస్తే రెండు దామున పొద్దయింది. చెల్లెలా లక్ష్మి, అలనాడు దేవేంద్ర బాలరాజు గర్భవాసంలో మనము ఎనమండిపురము ఆరుగురం ఇక్కడ ఉన్నాము. ఒక్కదాని నిన్ను నరలోకమిన దేశాను చెల్లెలా, నీకు యాదుకుంటుందో ఉండదో చెల్లెలా, రోజో కట్టుకి బావికి రమ్మని బంగారు మల్లె పూల దండ లక్ష్మి మెడ వేసింది. నీకు యాదుకుంటుందో యాదుకుంటుందని ఆ కడవలిండా ఆ కడవలిండా జలం ముంచి ఆటలు పాటలు ఆడుకొని ఆటలు పాటలు ఆడుకొని కాస్త అయింది. కడవ నిండా జలం ముంచి బావికి బారాడు బావికి బాడిదంప బావికి బాడి దాగరంప వరకల్లా లక్ష్మి

బాడు పోయిన సమయమందున దేవస్థానాలు పోయినరు మళ్ళీ బావి నిండుకున్నారు. అదే సమయంలో బావి కాడో లక్ష్మి ఉన్న సమయమందున తన బావ సుబ్బారావు బయలు వెళ్ళినాడు. తన బావ సుబ్బారావు ఆ బావిలో ఆటలు ఆడుకుంటా పాటలు పాడుకుంటా బావి కాడో ఉన్నది లక్ష్మి ఉన్న సమయమందున అదే తక్షణమందున తన బావ సుబ్బారావు ఇంటికి పోయేస్తానని తమ్మితో చెప్పి వచ్చే సమయంలో అన్నతోటి తమ్ముడు ఏమంటా ఉన్నాడు, అన్న పోయి వస్తావా అని మాట్లాడవరు కలా డబే మాటలు ఇద్దరు తమ్ముడు పోయి వస్తానని రా తొందరగా రాబా రాలి పట్టినాడు. రాలి పట్టుమించాలి ఇంటికి వచ్చేవారు కల్లా ఏ రాలంక మా అత్తరంగమా లేనిపోని ముచ్చండి చెప్పేవారు కల్లా కోపం వచ్చింది. ఆ కోపం వచ్చేవారు కల్లా మెత్తగా దెబ్బలు కొట్టి ఇంట్లో వేసి తాళం పెట్టి నిజమాబుదిగమా బావికాడు పోయి కళ్ళ చూస్తానని తన బావ సుబ్బారావు కోపామ అనుపుడై చంద్రవాయుదం చేత పట్టుకొని తొందరగా రామా రాగవచ్చినాడు. నేడుచంటెక్కి అక్కడ కాపులో ఉన్నాడు. ఉన్న సమయమందున ఏడుగురు దేవస్థానాలు ఏడుగురు దేవగనేలు బావికి బాడు దాగనంపిండ్రు. మళ్ళీ దేవస్థానాలు బావిలో నిండిండ్రు. నిండులా సమయమందున అప్పుడు లక్ష్మి ముందలికి రామా వెళ్ళుతున్నది రామా. బాణువ తల బయలు పెట్టుకుని తన కుమార్తెను సంకనెత్తుకొని పొద్దు వడుపుల్లో అమ్మవారు రా

మర్చిపోతామన్నది వెనక మరలా సుబ్బారావు మేడ్చట్టుది బాబాయ్ గా రామా వస్తావున్నాడు చేత పట్టుకొని ఏడుగురు ఉన్నారని మా తల్లి రంగమ్మ మాట్లాడింది, మా నా భార్య వెంకమ్మ మాట్లాడింది. భగమత్త నాకు ఎంత మోసమాయను, ఏడుగురు లేరు, గొల్ల కృష్ణయ్య, కాపు ఎంకయ్య, బల్ద సంగయ్య, అయ్యోర సీతయ్య, బాబ నచ్చమ్మ అని చెప్పిండ్రు, బాబ నచ్చయ్య అని చెప్పిండ్రు, ఎవరు లేరే బావికాడ దేవస్థానంతోటి పొందిక చేస్తుంది లక్ష్మి. అబ్బాబా ఇక నిమిషమైతే బావిలో మరణమవును, మమ్మల్ని పక్షుల వేస్తును లక్ష్మణి. ఆ కత్తి మెరుపు లక్ష్మికి అమ్మ తలుకున్నట్టే తాను మెరిచింది. ఆ పొద్దు గడుపుకు తలకు మని మెరిచేవారు కల అమ్మ వెనక కందు తాను మరణి.

0: ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ ముగ్గు అంజయ్య బృందం ఆలపించిన మహాలక్ష్మి శారద కథ రెండవ భాగం విన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇంతటితో జనపద సంగీత కార్యక్రమం సమాప్తం.
5: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు ఉద్యోగవాణి, ఉద్యోగ సమాచారం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ఉద్యోగవాణి, ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TGPSC రోడ్లు భవనాల శాఖలో 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ ఖాళీలను సివిల్ విభాగంలో భర్తీ చేయనున్నారు. మల్టీజోన్1లో 112, మల్టీజోన్2లో 110 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సివిల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి లేదా AMIE అర్హత కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు July 1, 2026 నాటికి 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆబ్జెక్టివ్ రథ పరీక్ష, మెరిట్, ధృవపత్రాల పరిశీలన, వైద్య పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ tgpsc.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ July 13, 2026. అదేవిధంగా 49 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఖాళీలను కూడా భర్తీ చేయడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఖాళీలను ఎలక్ట్రికల్ విభాగంలో భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్ట్ ని అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్స్ డిగ్రీ సాధించి ఉండాలి లేదా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ AMIE అసోసియేట్ మెంబర్గా ఉండాలి. అభ్యర్థుల వయసు 2026 జూలై 1 తేదీ నాటికి 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం కూడా వెబ్సైట్ అడ్రస్ tgpsc.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ July 15, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో AP మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు కాంట్రాక్ట్ ప్రాతిపదికన 47 హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు

ను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. అభ్యర్థులు ఎంబీబీఎస్ లేదా ఎండీఎస్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 42 ఏళ్లకు మించకుండా ఉండాలి. విద్యార్హతల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ apmsrb.ap.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూన్ 17, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 25 రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 1979 ఖాళీలు. ఇందులో జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఆర్కైవిస్ట్, అసిస్టెంట్ ఫిట్టర్, లిఫ్ట్ ఆపరేటర్, అసిస్టెంట్ ఆపరేటర్ కమ్ మెకానిక్, సబ్స్టేషన్ అప్రెంటిస్, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్,

0: చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 25 రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 1979 ఖాళీలు. ఇందులో జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఆర్కైవిస్ట్, అసిస్టెంట్ ఫిట్టర్, లిఫ్ట్ ఆపరేటర్, అసిస్టెంట్ ఆపరేటర్ కమ్ మెకానిక్, సబ్స్టేషన్ అప్రెంటిస్, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, డొమెస్టిక్ సైన్స్ టీచర్, స్పెషల్ ఎడ్యుకేటర్, ఎలక్ట్రికల్ ఓవర్సీస్. ఈ విధంగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. గరిష్టంగా జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఖాళీలు 289 ఉన్నాయి. అభ్యర్థులు సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ లేదా బీఈ లేదా బీటెక్ అర్హత కలిగి ఉండాలి. ఉపాధ్యాయ పోస్టులకు సంబంధిత బ్యాచిలర్స్ డిగ్రీ, స్పెషల్ డిప్లొమా లేదా బీఈడితో పాటు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అయి ఉండాలి. స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు ఆర్సీఐ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి. మిగతా ఖాళీలకు ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు, ఉద్యోగాన్ని బట్టి 27 నుండి 37 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ dssb.delhi.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జులై 15, 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
2: ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూరత్లో ఈరోజు రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి సమిష్టి చర్యలు, ప్రజల భాగస్వామ్యం ఎంతైనా అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 23వ తేదీన జరిగే 2వ పౌర పురస్కార ప్రదానోత్సవంలో 2026 సంవత్సరానికి గాను 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేస్తారు. నైరుతి ఋతుపవనాలు గోవా, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూరత్లో ఈరోజు రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ మోదీ, ఈ కార్యక్రమాలు వృద్ధిని వేగవంతం చేయడంతో పాటు ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరుస్తాయన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేశంలోని అత్యంత శుభ్రమైన నగరాల్లో ఒకటైన సూరత్లో ఉండడం తనకు సంతోషంగా ఉందని ప్రధానమంత్రి అన్నారు. ప్రపంచం క్రమంగా పచ్చదనంతో కూడిన భవిష్యత్తు వైపు సాగుతోందని, ఈ మార్పులో భారత్ కూడా చురుగ్గా భాగస్వామ్యం పొందుతోందని ఆయన అన్నారు.
1: దునియా అబ్ హరిత్ యుగ్ కి తరఫ్, గ్రీన్ ఫ్యూచర్ కి తరఫ్ బహుత్ హి సావధాన్ హో చుకి హై. భారత్ భి గ్రీన్ గ్రోత్ పర్ బహుత్ అధిక కామ్ కర్ రహా హై, ఔర్ ఇస్మే భి గుజరాత్ రాజ్య హై జిస్నే ఇస్ శతాబ్ది కే ప్రారంభ మే హి సర్కార్ మే క్లైమేట్ చేంజ్ కా అలగ్ డిపార్ట్మెంట్ బనాయా థా, ఔర్ గుజరాత్ కే చారణ్ కా గావ్ మే భారత్ కా పహలా సోలర్ పార్క్ భి బనాయా గయా థా.
0: ఈ సాయంత్రం మోదీ దామన్లో సుమారు 2,970 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఈ ప్రాజెక్టుల్లో ప్రధానంగా ఆరోగ్యరంగం, విమానయాన మౌలిక సదుపాయాలకు సంబంధించినవి ఉన్నాయి. పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి సమిష్టి చర్యలు, ప్రజల భాగస్వామ్యము అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనే పరిష్కారాలు స్థిరమైనవి, వ్యయపరంగా సమర్థవంతమైనవి, దీర్ఘకాలిక పర్యావరణ ప్రయోజనాలను అందించగలిగేవి సామాజిక మాధ్యమంలో చేసిన పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఆయన అధికార నివాసంలో ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమం కింద ఒక మొక్కను నాటారు.

0: ಕೇಂದ್ರ ಸಮಾಚಾರ ಪ್ರಸಾರ ಶಾಖಾ ಸಹಾಯ ಮಂತ್ರಿ ಡಾಕ್ಟರ್ ಎಲ್ ಮುರುಗನ್, ಪ್ರಸಾರ ಭಾರತಿ ಮುಖ್ಯ ಕಾರ್ಯನಿರ್ವಾಹಕ ಅಧಿಕಾರಿ ಗೌರವ್ ದ್ವಿವೇದಿ ಈರೋಜು ನ್ಯೂಢಿಲ್ಲಿಲೋನಿ ಆಕಾಶವಾಣಿ ಪ್ರಾಂಗಣಂಲೋ ಏಕ್ ಪೇಡ್ ಮಾಕೆ ನಾಮ್ ಕಾರ್ಯಕ್ರಮಂ ಕಿಂದ ಮೊಕ್ಕಲು ನಾಟಾರು. ಈ ಸಂದರ್ಭಂಗಾ ಮಾತಾಡುತ್ತಾ ಡಾಕ್ಟರ್ ಮುರುಗನ್, ಪರ್ಯಾವರಣ ಪರಿರಕ್ಷಣ ಕೋಸಂ ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ಪ್ರತಿಜ್ಞ ಚೇಯಾಲನಿ ಪಿಲುಪುನಿಚ್ಚಾರು. ನೀಟಿನಿ ಸಂರಕ್ಷಿಸಡಂ, ಚೆಟ್ಲು ನಾಟಡಂ, ವಾಟಿನಿ ಕಾಪಾಡಡಂ, ಪರಿರಕ್ಷಿಸಡಂ ಅತ್ಯಂತ ಅವಸರಮನಿ ಆಯನ ಪುನರುದ್ಘಾಟಿಸಾರು.
1: ಮಾ ಕಾ ನಾಮ್ ಸೇ ಏಕ್ ಪೇಡ್ ಲಗಾನೆ ಕೆ ಲಿಯೇ ಮರಾ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ಜಿ ಆಲ್ವೇಸ್ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ಆ್ಯಂಡ್ ಹಿ ಕಾಲ್ಡ್ ಟು ದ ನೇಷನ್ ವರ್ಲ್ಡ್ ಎನ್ವೈರನ್ಮೆಂಟಲ್ ಡೇ. ಸೊ ವಿ ಆರ್ ಆಲ್ ಅಬ್ಸರ್ವಿಂಗ್ ದಿಸ್ ಡೇ ಎಸ್ ಎನ್ ಮಾ ಕಾ ನಾಮ್ ಸೇ ಏಕ್ ಪೇಡ್ ಲಗಾಯಂಗೇ.
0: ಭಾರತದೇಶಲೋ ವಾಹನಗಳ ಮಾರ್ಕೆಟ್ ಮೇ ನೆಲಲೋ ಸುಮಾರು 4.4 ಲಕ್ಷಲ ಯೂನಿಟ್ಲ ಅಮ್ಮಕಾಲನ್ನು ನಮೋದು ಚೇಸಿ గత ఏడాదితో పోలిస్తే 23% వృద్ధిని సాధించింది. ఆటోమొబైల్ రంగం పనితీరును ప్రస్తావిస్తూ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ విశేష వృద్ధి వినియోగదారుల డిమాండ్ను ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. భారత్లో తయారైన వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ దేశంలోని తయారీ రంగం అభివృద్ధి చెందుతోంది అనడానికి నిదర్శనమని అన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా దేశం సాగిస్తున్న ప్రయాణాన్ని ఆవిష్కరణలు, పారిశ్రామిక స్ఫూర్తి, 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలు ముందుకు నడిపిస్తున్నాయని గోయల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 23వ తేదీన జరిగే 2వ పౌర పురస్కార ప్రదానోత్సవంలో 2026 సంవత్సరానికి గాను 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేస్తారు. గత నెలలో రాష్ట్రపతి భవన్లో జరిగిన మొదటి పౌర పురస్కార ప్రదానోత్సవంలో రాష్ట్రపతి 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు అందజేశారు. ఈ సంవత్సరం రాష్ట్రపతి 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలతో సహా మొత్తం 131 పద్మ పురస్కారాల ప్రదానానికి ఆమోదం తెలిపారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా 2వ ద్రవ్య విధాన సమీక్షలోనూ కీలక వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచింది. ఈరోజు ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా రేపో రేటును 5.25% కొనసాగించాలని నిర్ణయించిందని, అదే సమయంలో తటస్థ విధాన వైఖరిని అవలంబిస్తోందని తెలియజేశారు.
2: हमने बदलती दीर्घ आर्थिक और वित्तीय परिस्थितियों तथा भविष्य के अनुमानों की विस्तार से समीक्षा की है. इसके बाद समिति ने सर्वसम्मति से LAF के अंतर्गत नीतिगत रेपो दर को 5.25% पर ही बनाए रखने का निर्णय लिया है.
0: स्टैंडिंग डिपॉजिट फैसिलिटी रेट 5% उंडगा మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు, బ్యాంక్ రేటు 5.5% కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ జీడీపీ వృద్ధి అంచనాను అంతకుముందు అంచనా వేసిన 6.9% నుండి 6.6% తగ్గించింది. అంతరాయాలు, అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో అస్థిరత వాతావరణం, సంబంధిత ఆటంకాలను వృద్ధికి ఉన్న ప్రధాన ప్రతికూల అంశాలుగా గవర్నర్ పేర్కొన్నారు. కేంద్ర బ్యాంక్ తన ద్రవ్యాల్బడ అంచనాలను కూడా 4.6% నుండి 5.1% పెంచింది. ద్రవ్యోల్బణం నిర్దేశిత పరిమితిలోనే ఉంటుందని అంచనా వేసినప్పటికీ పెరుగుతున్న ఇంధన ధరలు, అధిక ఉత్పత్తి ఖర్చులు రాబోయే నెలల్లో ధరలపై మరింత ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ తెలియజేస్తోంది. విదేశీ మూలధనాన్ని ఆకర్షించడానికి ఆర్బీఐ 15, 30, 40 సంవత్సరాల కాల పరిమితితో ప్రభుత్వ సెక్యూరిటీలను జారీ చేయనున్నట్టు ప్రకటించింది. అలాగే ఈక్విటీ మార్కెట్లలో ప్రవాస భారతీయులు, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, ఇతర అర్హత కలిగిన విదేశీ పెట్టుబడిదారులకు ఆర్బీఐ పెట్టుబడి అవకాశాలను మరింతగా మెరుగుపరిచింది. నైరుతి ఋతుపవనాలు గోవా, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, నైరుతి బంగాళాఖాతంలోని మిగతా ప్రాంతాలకు కూడా నైరుతి ఋతుపవనాలు మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్లో పాల్గొంటున్న క్రీడాకారులు తమ స్వదేశాలకు

0: తిరిగి వెళ్లేప్పుడు ఆయుష్ మంత్రిత్వ శాఖ చేపట్టిన యోగా 365 ప్రచారానికి ప్రపంచ రాయబారులుగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అహ్మదాబాద్లో జరిగిన ఈ ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవంలో మోదీ మాట్లాడుతూ, ఏడాది పొడవునా ప్రజలు యోగాతో ముడిపడి ఉండేలా ప్రోత్సహించడానికి, సమాజాల్లో ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ యోగా 365 ప్రచారాన్ని ప్రారంభించిందని చెప్పారు. అహ్మదాబాద్ వేదికగా మొదటి వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ జరుగుతున్న తరుణంలో ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. ఈ పోటీల్లో 60కి పైగా దేశాల నుండి 400 కంటే ఎక్కువ మంది పోటీదారులు పాల్గొంటున్నారు. జూన్ 4 నుండి 8 వరకు జరుగుతున్న ఈవెంట్ యోగాసనాలను ఒక క్రమబద్దమైన అంతర్జాతీయ క్రీడగా అభివృద్ది చేయడానికి ఒక మైలురాయి లాంటి ప్రయత్నంగా పరిగణించబడుతోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూరత్లో ఈరోజు రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి సమిష్టి చర్యలు, ప్రజల భాగస్వామ్యము అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 23వ తేదీన జరిగే 2వ పౌర పురస్కార ప్రదానోత్సవంలో 2026 సంవత్సరానికి గాను 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేస్తారు. నైరుతి ఋతుపవనాలు గోవా, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం.

0: ఈనాటి పంట పొలాలు కార్యక్రమంలో ముందుగా వివిధ పండ్ల తోటల సాగులో బెట్ట పరిస్థితులను తట్టుకోవడం ఎలా, ఈ అంశంపై మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఎల్ సుహాసిని గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఈ రోజు లింగాల సుహాసిని, ఉద్యానవన కేవీకే, మల్యాల మహబూబాబాద్ జిల్లా సబ్జెక్ట్ మ్యాటర్ శాస్త్రవేత్త, వీరు మన స్టూడియోకు విచ్చేశారు. ప్రస్తుతం పండ్ల తోటలలో బెట్ట పరిస్థితులను తట్టుకోవడం ఎలా, ఇలాంటి విషయాలను సమగ్ర సమాచారాన్ని అందించడానికి వారు మన స్టూడియోకు విచ్చేశారు. నమస్తే మేడం.
5: నమస్తే అండి. ఈరోజు నేను పండ్ల తోటల్లో కరువు లేదా బెట్ట పరిస్థితులను ఎదుర్కోవడం పద్ధతుల గురించి వివరిస్తాను.
4: రైట్, పండ్ల తోటలు అన్నారు. ప్రస్తుతము ఇది వేసవికాలం. ఈ వేసవికాలంలో ఏ రకాలైనటువంటి పండ్లు అందుబాటులో ఉన్నాయి, వాటిలో ఈ బెట్ట పరిస్థితిను ఈ పండ్ల చెట్లు తట్టుకోవడం ఎలా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న పండ్ల గురించి వివరించండి.
5: సో ఈ మధ్యకాలంలో వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు, అనిశ్చిత వర్షాపాతం, ఉష్ణోగ్రత, అధిక ఉష్ణోగ్రతలు, నీటి కొరత, కరువు పరిస్థితులు, ఇవన్నీ కూడా వ్యవసాయం యొక్క ఉత్పత్తి మరియు ఉత్పాదకత పైన తీవ్రంగా ప్రభావితాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా పండ్ల తోటల విషయానికి వచ్చినట్లయితే, ఇవి దీర్ఘకాలిక పంటలు అవ్వడం వలన వీటిలో కలిగేటువంటి నీటి కొరత లేదా నీటి లభ్యత లోపం కావచ్చు, అధిక ఉష్ణోగ్రతలు కావచ్చు, కరువు పరిస్థితులు కావచ్చు, అవి వాటి యొక్క పెరుగుదల, పుష్పోత్పత్తి, ఫలదీకరణ మరియు కాయల పెరుగుదల, కాయల నాణ్యత, దిగుబడులపైన ప్రతికూల ప్రభావితాన్ని చూపిస్తున్నాయి. సో అందుకని రైతులు ఈ బెట్ట పరిస్థితులను తట్టుకోవడానికి వీలుగా నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచేటటువంటి పద్ధతులను, తేమని నేలలో ఎక్కువసేపు నిల్వ ఉంచేటువంటి సాంకేతిక పద్ధతులను అవలంబించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇప్పుడు పండ్ల తోటల్లో కొన్ని రకాల పండ్ల తోటలు, కొన్ని రకాలు మరియు వేరు మూలాలను గనక మనం ఎంచుకున్నట్లయితే ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవచ్చు.

0: ఇంకా మిగతా పద్ధతులు ఏమున్నాయి అంటే, నీటి నిర్వహణ పద్ధతులు అంటే డ్రిప్ ఇరిగేషన్ కానీ లేదా స్ప్రింక్లర్ ఇరిగేషన్తో మనము రైతులు గనక వీటిని అవలంబించినట్లయితే నీటి కొరత సమస్యను అధిగమించవచ్చును. నేల నిర్వహణ పద్ధతులు అయినటువంటి మల్చింగ్ లేదా నీటి చొరబాటు పద్ధతులను కూడా రైతులు అవలంబించాల్సిన అవసరం ఉంది. అలాగనే వర్షపు నీటిని ఆదా చేసుకోవడం, ఫామ్ పాండ్ని నిర్మించుకోవడం లాంటి నీటి సంరక్షణ పద్ధతుల ద్వారా కూడా మనము బెట్ట పరిస్థితులను ఎదుర్కొనవచ్చును. యాంటీ ట్రాన్స్పరెంట్స్ని, హైడ్రోజెల్ని, పెరుగుదల నిరోధకాలని ఈ బెట్ట పరిస్థితుల్లో పండ్ల తోటల పైన పిచికారీ చేసుకున్నట్లయితే మనము కొంతవరకు ఆ బెట్ట పరిస్థితుల నుంచి మొక్కలను సమర్థవంతంగా రక్షించి సుస్థిర ఆదాయాన్ని రైతులు పొందవచ్చు. అలాగనే జీవన ఎరువులను వేయడం, హైడ్రోజన్ని వేసుకోవడం, అలానే పంట తోటల్లో అంతర పంటలను వేసుకోవడం ఇలాంటి చిన్న చిన్న పద్ధతులను పాటించడం వలన కూడా మనము మొక్కలను బెట్ట పరిస్థితుల నుంచి రక్షించవచ్చు. మొదటగా బెట్ట పరిస్థితులను తట్టుకునేటువంటి పంట రకాలు, వేరు మూలాలు ఏమున్నాయి అంటే, సో కొన్ని రకాల పండ్ల తోటలు బెట్ట పరిస్థితులను చాలా సమర్థవంతంగా ఎదుర్కొని పెరగగలవు. అవి ఏంటివి అంటే రేగు, ఫాల్జా, వెలగపండు, మారేడు, సీతాఫలం, ఖర్జూర, దానిమ్మ, ఉసిరి, కరోండ, జీడిమామిడి. ఈ మొక్కలు ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా అవి పెరగగలుగుతాయి. సో ఇలాంటి వాటిని మనం గనక వేసుకున్నట్లయితే ఓన్లీ మనం అత్యంత ముఖ్యమైన దశల్లో మాత్రమే వాటికి నీటి అందించడం వలన మనకి సుస్థిరమైన దిగుబడులు అనేవి మనము పొందవచ్చు. అలానే తోటల్లో గనక రకాలను చూసుకున్నట్లయితే మామిడిలో స్టార్చ్, పీచ్, కెన్సింగ్టన్, మైలేపాలియన్, అదే అరటిలో గనక చూసుకున్నట్లయితే సాబా, కర్పూరపల్లి, పూవన్, కావేరి, నిమ్మలో గనక బాలాజీ, పీకెం1, కాక్జీలెన్, దానిమ్మలో రూబీ, బగ్వా, సీతాఫలంలో అర్కసహాన్, బాలానగర్, అంజీరాలో డి అన్న మరియు ఎక్సెల్, రేగులో ఉమ్రాన్ మరియు గోలా, జామలో లక్నో 49, అలహాబాద్ సఫేదా, ఉసిరిలో NA7 చకియా. సో ఈ రకాలను మనం గనక ఎంచుకున్నట్లయితే అవి బెట్ట పరిస్థితులను తట్టుకొని సమర్థవంతంగా పెరగగలవు. అదే వేరు మూలాల విషయానికి వచ్చినట్లయితే ద్రాక్షలో 110R, 99R, 11.03P, 114 డాగ్ రిడ్జ్, అదే నిమ్మలో చూసుకున్నట్లయితే రంగపూర్ లైన్, క్లియోపాట్రా, సోర్ ఆరెంజ్, అంజీరాలో ఫైకస్ గ్లోమరేటా, జామలో సిడియం కుజువాలిస్, సిడియం ఫ్రైరిస్తానియానం, మామిడిలో ఓలూర్ బప్పకాయ్, రేగులో జిజిపస్ నిమ్ములేరియా. సో ఈ వేరు మూలాలను గనక మనం అంటుకట్టడంలో గనక ఎంచుకున్నట్లయితే మనము ఈ బెట్ట పరిస్థితులను తట్టుకునేటువంటి అంట్లని తయారు చేసుకోవచ్చు. దీని వలన రైతుకి సుస్థిర ఆదాయం అనేది వస్తుంది,
1: పెరుగుతుంది. తర్వాత యాంటీ ట్రాన్స్పరెంట్స్ వాడడం వల్ల మరి రైతులకు ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా చెప్పండి.
0: సో ఈ యాంటీ ట్రాన్స్పరెంట్స్ అనేటివి ఏంటి అంటే, ఇవి మొక్కల ఆకులపై పిచికారీ చేసేటువంటి పదార్థాలు. సో ఇవి మనము ఆకు పండ్ల తోటల్లో ఈ కరువు పరిస్థితుల్లో అంటే నీటి కొరత ఉన్న సమయాలలో గనక మనము మొక్కల ఆకులపై గనక పిచికారీ చేసినట్లయితే అవి ఒక పూతలాగా ఆకుల మీద ఏర్పడి ఆకుల నుంచి తేమ అనేది నష్టం అంటే అది ఆవిరి రూపంలో, దానిని మనం ట్రాన్స్పిరేషన్ అంటాము, ఆవిరి రూపంలో నీటి నష్టాన్ని అనేది తగ్గిస్తుంది. సో అలాగనే నీటి ఒత్తిడికి అంటే ఈ ఎండ పరిస్థితుల నుంచి మొక్కలను రక్షిస్తాయి. సో దీంట్లో కూడా యాంటీ ట్రాన్స్పరెంట్స్లో కూడా రకాలు ఉన్నాయండి. అందులో మొదటగా స్టొమాటల్ క్లోజింగ్ రసాయనాలని, ఫిలిం ఫార్మింగ్ పదార్థాలని, రిఫ్లెక్టిక్ పదార్థాలని, ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఈ స్టొమాటల్ క్లోజింగ్ రసాయనాలను గనక మనము పండ్ల తోటల్లో నీటి కొరత ఉన్న సమయాలలో గనక వాటి మీద పిచికారీ చేసినట్లయితే అవి ఆకుల యొక్క రంధ్రాలను మూసివేస్తాయి. దానివల్ల ఏమవుతుంది అంటే ఆకుల నుంచి నీటి నష్టం ఆవిరి రూపంలో పోయేటువంటి ఆ నష్టాన్ని తగ్గిస్తాయి. అదే ఫిలిం ఫార్మింగ్ పదార్థాలను గనక మనం మొక్కలపై పిచికారీ చేసుకున్నట్లయితే ఆ రసాయనాలు, ఆ పదార్థాలు ఆకులపై ఒక పలుచని పొరలాగా ఏర్పడతాయి. దీనివలన కూడా ఈ మనకి ఎండాకాలంలో నీటి నష్టాన్ని తగ్గిస్తాయి. మొక్కలపై పిచికారీ చేస్తే అవి సూర్యకాంతిని ప్రతిబింబజేస్తాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే ఆకుల ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. దీనివల్ల కూడా మనము మొక్కల నుంచి నష్టపోయే నీటిని తగ్గించవచ్చు. పండ్ల తోటల్లో వీటి యొక్క ఉపయోగం ఎలా ఉంది అంటే, రైతులు

0: మామిడి, సిట్రస్, జామ, దానిమ్మ తోటల్లో ముందు నుంచే ఉపయోగిస్తున్నారు. వీటిని మనము ఎండాకాలంలో, ముఖ్యంగా ఏప్రిల్ నుంచి జూన్ మాసాలలో పిచికారీ చేసుకోవాలి. 10 నుంచి 15 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు వీటిని వాడవచ్చు. సో ఈ యాంటీ ట్రాన్స్పరెంట్స్ని వాడడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే, మొదటగా ముక్క నుంచి నీరు అనేది ఆవిరి రూపంలో పోకుండా నివారించవచ్చు. దీని వలన నీటి నష్టం అనేది తగ్గి మొక్కలలో నీటి నిల్వ అనేది పెరుగుతుంది. మొదటగా సెకండ్ది ఏంటంటే, ఆకులని రాలిపోకుండా, ఎండిపోకుండా కాపాడుతుంది. పండ్లను కూడా రాలిపోకుండా తగ్గిస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే దిగుబడి ఆటోమేటిక్గా మెరుగవుతుంది. ఇంకొకటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, యాంటీ ట్రాన్స్పరెంట్స్ అనేవి ఆకుల యొక్క ఉష్ణోగ్రతను కూడా తగ్గిస్తాయి. సరే, మనకి మార్కెట్లో వివిధ రకాల యాంటీ ట్రాన్స్పరెంట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అందులో మనకి గార్డ్ ఫైవ్ అని చెప్పి, పారాఫిన్ ద్రావణాలు, గ్రీన్ మిరాకిల్, ఇలా వివిధ లోకల్ పేర్లతో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ దీంట్లో ముఖ్యంగా కయోలిన్ బేస్డ్ వ్యాక్స్ ఎమల్షన్స్ అనేవి సురక్షితమైనవి. అలాగనే ఈ యాంటీ ట్రాన్స్పరెంట్స్ని వాడటంలో రైతులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అంటే, వీటిని ఉదయం లేదా సాయంత్రం పూట మాత్రమే మనము పిచికారీ చేయాలి. అధిక మోతాదులో మనం వీటిని ఉపయోగించవద్దు. ఒకవేళ ఉపయోగిస్తే ఫోటోసింథసిస్ అనేది తగ్గే అవకాశాలు ఉన్నాయి. వీటిని ఇతర మందులతో కలిపి పిచికారీ చేసుకునే ముందు ఒకసారి పరీక్ష చేసుకోవడం ఎంతైనా అవసరం.
1: తర్వాత ఈ హైడ్రోజెల్ గురించి వివరిస్తారా?
0: హైడ్రోజెల్ అనేది ఒక నీటిని గ్రహించేటువంటి సింథటిక్ పాలిమర్. ఇది మనం మొక్కలకి వేసినప్పుడు ఏమవుతుంది అంటే, అది నేలలో ఉన్నటువంటి నీటిని ఆదా చేసుకుని మొక్కలకి బెట్ట పరిస్థితులు కలిగినప్పుడు మెల్లగా వాటికి నీటిని అందిస్తాయి. ఐసీఆర్ న్యూఢిల్లీ వాళ్ళు ఒక పూసా హైడ్రోజెల్ అనే సింథటిక్ పాలిమర్ని అభివృద్ధి చేశారు. పూసా హైడ్రోజెల్ అనే ఒక భాగం, దానిని మనం జెల్ నిధి అనే పేరుతో మార్కెట్లో అందుబాటులో ఉంది అంది. సో ఈ హైడ్రోజెల్ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే, 1 గ్రాము హైడ్రోజెల్ని గనక మనం మొక్కలకు ఇచ్చినట్లయితే అది 350 నుంచి 400 లీటర్లు నీటిని గ్రహిస్తుంది. అలాగనే నేల యొక్క ఉష్ణోగ్రత 40 నుంచి 50 డిగ్రీలు ఉన్నప్పటికీ కూడా ఆ పాలిమర్ అనేది నేలలో స్థిరంగా ఉంటుంది. అలానే ఇది నీటి ఎద్దడిని తగ్గిస్తుంది, అలానే నీటి వినియోగ సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. సో దీని యొక్క మోతాదు కనుక మనం మొక్కల్లో చూసుకున్నట్లయితే, వ్యవసాయ పంటలకు వచ్చేసరికి ఇది 1 నుంచి 1.5 కేజీలు 1 ఎకరానికి వేసుకుంటే సరిపోతుంది. అదే పండ్ల తోటల విషయానికి వచ్చినట్లయితే, చిన్న మొక్కలు లేదా కొత్త మొక్కలకైతే 20 నుంచి 25 గ్రాములకు 1 గుంతకి వేసుకుంటే సరిపోతుంది. అదే పెద్ద మొక్కలకైతేనేమో 50 నుంచి 100 గ్రాములు 1 మొక్కకు వేసుకుంటే సరిపోతుంది. పండ్ల తోటల్లో మరి వీటిని ఎలా వాడాలి అంటే, చిన్న మొక్కలు మనం నాటేటప్పుడు ఈ గుంతలోనే 25 గ్రాములు అంటే 20 నుంచి 25 గ్రాములు మనం మట్టిలో కానీ, లేకపోతే పెంట ఎరువులో కానీ, లేకపోతే వర్మీ కంపోస్ట్లో కానీ కలిపి వేసుకోవాలి. వేరు మండలానికి దగ్గరగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వెంటనే మనము నీళ్ళు అందించాలి. దీనివల్ల ఏమవుతుందంటే, అది అధిక మొత్తంలో నీటిని గ్రహించి మొక్కకి నీటి కొరత ఏర్పడినప్పుడు అది మెల్లగా నీటిని మొక్కకు అందిస్తుంది. దీనివల్ల కొత్త మొక్కలు ఏమవుతాయంటే తొందరగా స్థిరపడతాయి, నీటి వినియోగ సామర్థ్యం అనేది పెరుగుతుంది. అదే పెద్ద మొక్కల విషయానికి వచ్చినట్లయితే, మొక్క చుట్టూత మొక్క నుండి 1 నుంచి 1.5 అడుగుల దూరంలో చిన్న గుంత తీసేసి మనం 50 నుంచి 100 గ్రాములు ఆ గుంతలో వేసుకోవాలి. మట్టితో కలిపి వేసుకోవాలి. వేసిన వెంటనే నీటిని అందించాలి. దీనివల్ల ఏమవుతుంది అంటే, ఎక్కువసేపు నేలలో తేమ అనేది పట్టి ఉంచుతుంది. దీనివల్ల కూడా మనకి నీటి వినియోగ సామర్థ్యం అనేది పెరుగుతుంది. ఈ హైడ్రోజెల్ని వాడడం వల్ల పండ్ల తోటల్లో కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే, ఇది 30 నుంచి 50% వరకు నీటి అవసరాన్ని తగ్గిస్తుంది, నీటి ఎద్దడి పరిస్థితులను తగ్గిస్తుంది, పండ్లు రాలకుండా చూస్తుంది. అలానే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వేరు వ్యవస్థ యొక్క ఎదుగుదలకు తోడ్పడుతుంది, ఎరువుల నష్టాన్ని కూడా ఈ హైడ్రోజెల్ తగ్గిస్తుంది, అలాగనే నేలలో ఎక్కువసేపు తేమ ఉండేటట్టు కూడా ఈ హైడ్రోజెల్ అనేది కాపాడుతుంది. ఈ హైడ్రోజెల్ని వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, డ్రై పొడి హైడ్రోజెల్ని వేసేటప్పుడు రూట్కి తగలకుండా అంటే వేరుకు తగలకుండా మనం జాగ్రత్త పడాలి. అలానే ఎక్కువ మోతాదులో వీటిని వేయకూడదు. ఇసుక నీళ్ళల్లో గనక హైడ్రోజెల్ని కనుక వాడినట్లయితే

0: ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. అలానే ఈ పూసా హైడ్రోజెల్లో ప్లస్ డ్రిప్ ప్లస్ మల్చింగ్ ఈ మూడింటిని వేసి కలిపి వాడినట్లయితే రైతుకి ఇంకెక్కువ ప్రయోజనం అనేది చేకూరుతుంది.
1: ఇది హైడ్రోజెల్ అనేటువంటి కొత్త సాంకేతిక పరమైన ఐటెంగా దీన్ని వివరించారు. చివరగా చెప్పండి, ఈ పండ్ల తోటలలో బెట్ట పరిస్థితులను ఎదుర్కొనుటకు ఇంకా ఏమైనా పద్ధతులుంటే వాటి గురించి వివరించండి చివరగా.
0: ఇంకా ఆ పద్ధతి చాలా పద్ధతులు ఉన్నాయి సార్. వీటిలో ముఖ్యంగా ఏంటంటే నీటి నిర్వహణ పద్ధతులు. నీటి నిర్వహణ పద్ధతుల్లో మన అందరికీ తెలుసు డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ చాలా ముఖ్యమైనవి. ఒక మైక్రో ఇరిగేషన్ పద్ధతి, దీనివల్ల ఏమవుతుందంటే నీటి నష్టం అనేది తగ్గిపోయి నీటి వినియోగ సామర్థ్యం అనేది పెరుగుతుంది. ముఖ్యంగా పండ్ల తోటల్లో ఈ బెట్ట పరిస్థితులు ఉన్న టైంలో అంటే రైతులు ఈ డ్రిప్ ఇరిగేషన్ గనక వాడినట్లయితే మనకి తక్కువ నీరుతో దిగుబడులను సాధించవచ్చు. డ్రిప్ ద్వారా కనీసం మనం 30-70% నీటి ఉత్పాదకతను పెంచవచ్చు. 32% వరకు మనం కూలీల ఖర్చును కూడా తగ్గించవచ్చు. స్ప్రింక్లర్ పద్ధతి ద్వారా కూడా మనం చిన్న కొత్త మొక్కల్లో మనం ఈ స్ప్రింక్లర్ ఇరిగేషన్ వాడవచ్చు. దీనివల్ల కూడా 20-30% మనం నీటిని ఆదా చేసుకోవచ్చు. అలాగనే నేల నిర్వహణ పద్ధతులు, అలా దాంట్లో ముఖ్యమైన పద్ధతి ఏంటి అంటే మల్చింగ్. మల్చింగ్ అంటే మన అందరికీ తెలుసు ముక్క చుట్టూతో ఉన్న నేలని ఏదైనా పదార్థంతో కప్పి ఉంచడం. సో మనము దీంట్లో 2 రకాల మల్చింగ్లు ఉన్నాయి. ఆర్గానిక్ మల్చింగ్, మనందరికి తెలుసు ఎండుగడ్డి కానీ, పల్లీల పొట్టు కానీ, రంప పొట్టు కానీ, ఎండుటాకులు కానీ మనం ముక్క చుట్టూతో వేసుకో. అదే ప్లాస్టిక్ మల్చింగ్ విషయానికి వచ్చినట్లయితే 50 మైక్రాన్ల ప్లాస్టిక్ షీట్ని కూడా మనం వేసుకున్నట్లయితే తేమను నిలిపి ఉంచవచ్చు. ఈ మల్చింగ్తో పాటు డ్రిప్ ఇరిగేషన్ ఈ రెండింటిని కనుక కలిపి వాడినట్లయితే మనము ఎక్కువ మొత్తంలో నీటిని ఆదా చేయడంతో పాటు నేలలో ఎక్కువసేపు కూడా మనము తేమను పట్టి ఉంచవచ్చు. కొత్త వేరు వ్యవస్థ పెరుగుదలను పెంచి కొత్త కొమ్మల పెరుగుదలను తగ్గిస్తాయి. దీనివల్ల ఏమవుతుందంటే మొక్కల్లో నీటి నష్టం తగ్గిపోయి నీటి నష్టం తగ్గిపోతుంది. జీవన ఎరువులైనటువంటి మైకోరైజా, రైజోబియం, సూడోమోనాస్, ట్రైకోడర్మా, బాసిల్లస్ ఇలాంటి జీవన ఎరువులను కానీ పండ్ల తోటల్లో గనక మనము వేసుకున్నట్లయితే అవి పెరుగుదల హార్మోన్లను నేలలోకి వదులుతాయి. దానివల్ల ఏమవుతుందంటే వేర్ల వృద్ధి అనేది మెరుగుపడుతుంది. దీని వలన నీటి శోషణ అనేది మెరుగుపడుతుంది. అలాగనే నేలలో నీటి యొక్క పట్టి ఉంచే గుణాన్ని కూడా పెంచుతుంది. కరువు ప్రాంతాల్లో మనకి నీటి కొరత ఎక్కువగా ఉంటుంది కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ వేసుకోలేని వాళ్ళు పిచ్చర్ లేకపోతే కుండ ఇరిగేషన్ అంటాము, ఈ పద్ధతి ద్వారా కూడా మనము ఎక్కువ మొత్తంలో మొక్కలని బెట్ట పరిస్థితుల నుంచి కాపాడుకోవచ్చు. యాంటీ ట్రాన్స్పరెంట్స్ ఇవన్నీ కలిపి వాడుకోవడం వలన రైతుకి ఎంతో ఉపయోగం కలుగుతుంది. ఇంకొకటి ఏంటంటే వీటన్నిటికీ కంటే కూడా బెట్ట పరిస్థితులను తట్టుకునే రకాలని వేరు మూలాలని ఎంచుకోవడం అనేది అతి ముఖ్యమైన పద్ధతి.
1: రైట్. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పండ్ల తోటలలో బెట్ట పరిస్థితులను ఎదుర్కోవడం ఎలా అనే విషయాలను సమగ్రంగా వివరించారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొని విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. లింగాల సుహాసిని గారు మీకు ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు సార్.
2: ఇంతవరకు పంట పొలాలు కార్యక్రమంలో వివిధ పండ్ల తోటల సాగులో బెట్ట పరిస్థితులను తట్టుకోవడం ఎలా ఈ అంశంపై మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఎల్ సుహాసిని గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పిఎల్ఐయ. ఇప్పుడు ఆయిల్ పాము తోట సాగులో అనుభవాలు ఈ అంశంపై కొడకండ్ల మండలం రామవరం గ్రామ రైతు డి నగేష్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త పిఎల్ఐయ. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: ఈ రోజు కొడకండ్ల మండలం రామవరం గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో యువ రైతు ధరగాని నగేష్ మనకు అందుబాటులో ఉన్నారు. కిసాన్ వాణి కార్యక్రమానికి ఆయనను పరిచయం చేసుకుని ఏ ఏ పంటలు పండించడంలో అతనికి అనుభవం ఉందో ఆ అనుభవాన్ని ఈరోజు పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి ధరగాని నగేష్ గారు.
7: నమస్కారం అండి.
6: చెప్పండి.

0: ముందుగా మీ గ్రామానికి సంబంధించిన వ్యవసాయ సమాచార విశేషాల గురించి వివరించండి. ఏంటంటే ఈ గ్రామంలో ఏ రకమైనటువంటి భూములు అందుబాటులో ఉన్నాయి, మీ ప్రాంతానికి సంబంధించిన రైతులు ఏ రకాలైనటువంటి భూములలో పంటలు సాగు చేస్తున్నారు?
1: మాది కొడకండ్ల మండలం రామవరం గ్రామం అండి. ఇక్కడ ఎక్కువగా పత్తి, మొక్కజొన్న, కందులు, వరి ఎక్కువ పండిస్తారండి. మా ఎక్కువ ఎర్ర నేలల భూములు అండి. మాకు వర్షాధారమే ఎక్కువ ఆధారం, వాటర్ సోర్సెస్ తక్కువ ఉన్నాయి.
0: అంటే మొత్తము ఎర్ర నేలలే ఉన్నాయా, లేకపోతే నల్లరేగడి కూడా అందుబాటులో ఉన్నాయా?
1: నల్లరేగడి చాలా తక్కువ అండి, ఎక్కువ ఎర్ర నేలలే ఉన్నాయి.
0: అంటే మెట్ట ప్రాంతాలలో ఏ రకమైన భూమి ఉంది, అలాగే వంపు ప్రాంతాలలో ఏ రకమైనటువంటి భూములు ఇక్కడ రైతులు సాగు చేస్తున్నారు?
1: ఇంచుమించు మొత్తం ఎర్ర నేలల భూములు అండి. అక్కడక్కడ ఎడన్న ఉంటే రాగడి ఉన్నాయి,
0: నల్లరేగడి.
1: అందులో కాటన్ ఎక్కువ పండిస్తారండి. ఎర్ర నేలలో కూడా కాటను అండ్ కందులు, వరి ఎక్కువ పండిస్తారండి.
0: అంటే చాలా రకాలైనటువంటి పంటలను ఇక్కడ సాగు చేస్తున్నారు రైతులు?
1: అవునండి.
0: ముఖ్యంగా ప్రధానమైనటువంటి పంటలు అంటే వ్యాపారాత్మకమైనటువంటి పంటలు ఏంటి, అలాగే వ్యాపారాత్మకం కాని పంటలను ఏ రకమైనటువంటి పంటలను ఇక్కడ సాగు చేస్తుంటా అంటారు?
1: ఎక్కువ వాణిజ్య పంటలు అంటే వచ్చేసి పత్తి, పత్తి ఎక్కువ పండిస్తారండి. మిర్చి ఎక్కువ తక్కువనే ఉంది. ఓన్లీ మన లోకల్ పంటలు అంటే వరి, కందులు, మొక్కజొన్న పండిస్తారండి.
0: అంటే ఇవన్నీ సాధారణ పంటలు?
1: అవునండి. ఈ మధ్యలో ఆయిల్ ఫామ్ అని తెలంగాణ ప్రభుత్వం
0: కొత్తగా
1: పరిచయం చేసేదండి. అందులో కొంచెం రైతులలో నేను మొదట అండి. నేను ఇప్పటికి ఒక 6 ఎకరాలన్నర పెట్టానండి. అది కూడా నేను పెట్టేసి 3 సంవత్సరాలు దాటది. ఒక క్రాప్ వచ్చేది ఉండే, వాటర్ రిసోర్సెస్ వల్ల కొంచెం ఒక క్రాప్ ఆగేదండి. ప్రత్యామ్నాయంగా వాటర్ చూస్తున్నా అండి.
0: అంటే ఇక్కడ ఆయిల్ ఫామ్ పంటల సాగు కూడా ఇక్కడ చేస్తున్నారు, అంటే మీ ద్వారానే స్టార్ట్ అయింది, ఇతర రైతులు కూడా ఇక్కడ పండించారా?
1: లేదండి, మొదట నేనే పెట్టాను. నన్ను చూసి ఇంకొన్ని 4-5 రైతులు కూడా పెట్టారండి. దాదాపు రామవరంలో ఒక 20 ఎకరాల వరకు తయారైందండి. ఇంకా ముందుకు వచ్చే తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సహిస్తుంది కాబట్టి ఇంకా రైతులు కూడా ముందుకొచ్చే అవకాశం ఉంది.
0: అంటే ఈ ఆయిల్ ఫామ్ల పెంపకానికి సంబంధించి ప్రస్తుతము మీరు ఆ పంటను సాగు చేస్తున్నారు?
1: అవునండి.
0: ఓకే, ఈ ఆయిల్ ఫామ్ సాగుకు సంబంధించినటువంటి విశేషాలను అంటే సాధారణంగా మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? ముందు
1: నాకు వచ్చేసి 10 ఎకరాలు ఉందండి.
0: 10 ఎకరాల భూమి ఉంది. ఈ 10 ఎకరాలలో ఈ ఆయిల్ ఫామ్స్ కాకుండా ఇతర పంటలను కూడా మీరు ఏమైనా పండిస్తున్నారా?
1: ప్రస్తుతం అయితే అంతర్ పంటగా కంది వేసానండి, మొక్కజొన్న వేసానండి. ఆయిల్ ఫామ్లోనే అదనంగా వరికి వేరే ఉందండి, వరి కూడా పెట్టానండి 4 ఎకరాలు. మా అన్నయ్య వాళ్ళది కాటన్ కౌలు చేస్తాండి, అందులో కాటన్ పెట్టాను 10 ఎకరాలు.
0: అంటే మొత్తంగా 20 ఎకరాలు
1: సాగు చేస్తాను.
0: 10 పంటలను కూడా మీరు ఆదర్శంగా ఉండేలాగా మరి మీ అనుభవాన్ని చెప్పండి. ఈ ఆయిల్ ఫామ్ పంటల సాగును ఎప్పుడు ప్రారంభించారు, అది ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది?
1: నేను 2023లో ప్రారంభించానండి. యాక్చువల్గా మా ల్యాండ్ రెడ్ సాయిలే. నాకు ఇప్పటి నుంచో తెలంగాణ ప్రభుత్వం రాకముందు దీని గురించి అవగాహన లేకముందుకే పెట్టాలని బాగా ఆలోచన ఉండే. ఖమ్మం డిస్ట్రిక్ట్ అశ్వరావుపేట పోయానండి. అక్కడ నేనే స్వయంగా నేను మా ఫ్రెండ్స్ వెళ్ళి స్వయంగా చూసి
0: పరిశీలించాను.
1: ఆడ చాలా బాగా అనిపించేది. అంటే ఆయిల్ ఫామ్ దిగుబడి కానీ దానివల్ల రైతు ముందు భవిష్యత్తు ఉంటుందని. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కూలీల కొరత ఇబ్బంది ఉన్నది కాబట్టి ఆయిల్ ఫామ్ పెడితే ముందు చాలా ఇది కూలీల ఖర్చు తగ్గుతుందని, ఆయిల్ ఫామ్ వల్ల బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయని ఆ రైతుని అడిగి చెప్తే చెప్పారండి. దానివల్ల నేను ఆయిల్ ఫామ్ పెట్టడం జరిగింది.
0: అంటే ఒక రైతుగా తన కష్టానికి ఫలితాలను సాధించాలని అంటే ఇతర పంటలకు ప్రత్యామ్నాయంగా ఈ ఆయిల్ ఫాగు చేయడం మేలు అని మీరు భావించారు?
1: అవునండి.
0: అంతే కదా?
1: అవునండి.
0: ఓకే, ఎట్లా అనుకున్నారో చెప్పండి. మరి ఈ ఆయిల్ ఫామ్ చేయడం వల్ల ఎలాంటి, దీన్ని సాగు చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, మరి మీ అనుభవాన్ని ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క ఆయిల్ ఫామ్ సాగు గురించే వివరించండి.
1: ఆయిల్ ఫామ్ వచ్చేసి నేను 2023లో పెట్టానండి. ఫస్ట్ ఇయర్ గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఇస్తా అని చెప్పాది. ఎకరానికి వచ్చేసి 4000 రూపాయలు మెయింటెనెన్స్ కింద ఇస్తా అన్నది. డ్రిప్ ఇరిగేషన్ కూడా సబ్సిడీ కింద వచ్చేది. చిన్న రైతులకు 90%, పెద్ద రైతులకు 80%. నేను పెద్ద రైతును కాబట్టి నాకు 80% సబ్సిడీ వచ్చేదండి. పెట్టే ప్రతి 3 నెలలకు దానికి ఎరువులు వేయాలి, ఇవన్నీ తెలుసుకొని వచ్చి పెట్టడం జరిగింది. అలాగే నేను ప్రయోగాత్మకంగా ఇప్పటి వరకు అయితే పర్వాలేదు 80%. కాకపోతే నాకు వాటర్ సోర్సెస్ తక్కువ ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది, అంటే క్రాప్ ఇంకా రాలేదు.

0: దీన్ని కూడా శాస్త్రవేత్తలు చూస్తే వాళ్ళు కూడా పోరలేదు, నెక్స్ట్ ఇయర్ వరకు క్రాప్ వస్తుంది, కొంచెం వాటర్ సోర్సెస్ ఇంకా ఎక్కువ చూడండి అని చెప్పారు. దాని అది కూడా ఇప్పటికీ మాకు కూడా కెనాల్ కాలువ వస్తుంది, దానివల్ల మాకు కూడా వాటర్ సోర్స్ తీరుతాయని అనుకుంటున్నానండి.
1: అంటే ప్రస్తుతం వాటర్ సౌకర్యం అని అంటే మీరు ఎట్లా ఈ మోటార్ ద్వారా ఇస్తున్నారా, లేకపోతే మీకు అందుబాటులో ఉన్న నీటి వనరులు ఏంటి?
0: నాకు బోర్ వాటర్ ఉన్నదండి, ఇప్పటికీ అందులో 7 బోర్లు వేసాండి, 2 బోర్లతో అయితే మామూలుగా సరిపోతున్నాయి, ముందు ఇంకా అవసరం ఉంటుందని చెప్పారండి, అందుకోసం నీళ్ళు అవసరం ఉంటుందని ఆలోచిస్తున్నాండి. ఇప్పుడైతే 2 బోర్లు ఉన్నాయండి, 2 బోర్ల ద్వారా వాటర్ వెళ్తున్నాయండి.
1: అంటే ఎన్ని రోజుల కోసము ఇక్కడ నీటి సౌకర్యం వీటికి కల్పిస్తారు, మరి ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నది మీ పంట?
0: వీటికి డైలీ వాటర్ పోవాలండి, రోజు కనీసం 2 అవర్స్ అన్న పోవాలి, అలా ప్రతిరోజు పోతేనే ఉండాలి. ఇప్పుడు నా ఇది వచ్చేసి 3 సంవత్సరాలు అవుతుందండి.
1: మరి 3 సంవత్సరాలలో మనకు క్రాప్ అందుబాటులోకి వస్తుందని చెప్తున్నారు కదా సైంటిస్టులు?
0: లేదండి, 4 ఇయర్స్ తర్వాత క్రాప్ అన్నారు, నాది 3 ఇయర్స్ అయిపోయేది, 4 ఇయర్స్కి క్రాప్ వచ్చేది ఉండే, కాకపోతే వాటర్ సోర్సెస్ వల్ల కొంచెం వెనుకకే అవకాశం ఉందండి.
1: అంటే ఈ లోపల మరి ప్రభుత్వ సబ్సిడీలు ఏమైనా మీరు అందుకున్నారా?
0: ఇప్పటివరకు వచ్చాయండి, ప్రతి సంవత్సరం నాకు ఎకరాన వచ్చేసి 4,000 చొప్పున పడుతున్నాయండి, 3 ఇయర్స్ పడినా ఇంకో 1 ఇయర్ పెండింగ్ ఉంది, అది కూడా ఈ 2 మంత్స్లో వేస్తామని చెప్పారండి వ్యవసాయ అధికారులు.
1: అంటే ఇతర పంటలకు ప్రత్యామ్నాయంగా అంటే ఈ ఆయిల్ ఫామ్ పంటలను సాగు చేయడంలో మీరు మేలైనని భావిస్తున్నారా? అంటే కేవలం సబ్సిడీల మీద మాత్రమే ఆధారపడి మనకు ఖర్చు లేకుండా అయిపోతుంది కదా అని భావిస్తున్నారా, లేకపోతే పంట బెనిఫిట్స్ను మనం మన కష్టాలకి ఫలితాలని మనం అందుకోగలము అనే ధీమా మీకుందా?
0: మీరు అన్నట్టు వస్తానికి ఓన్లీ సబ్సిడీ కాకుండా కొంచెం అదనంగా ఖర్చు కూడా అవుతుందండి, కాకపోతే ఏంటంటే 4 ఇయర్స్ తర్వాత చాలా బెనిఫిట్స్ ఉంటాయని నేను తోటి రైతులను కూడా అడిగానండి. ఇది సాగు చేసే మన కాకపోతే మన తెలంగాణలో ఇది విస్తీర్ణం తక్కువ, ఆంధ్ర సైడ్ చాలా ఉందండి, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో ఖమ్మం డిస్టిక్లో చాలా ఉన్న 1,000 ఎకరాలు విస్తరించి ఉన్నది. ఆ రైతుల దగ్గరకు నేను స్వయంగా వెళ్ళి తెలుసుకున్నానండి, దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయంటేనే నేను కూడా దానికోసమే ఈ ఆయిల్ ఫామ్ పెట్టడం జరిగింది. ఈ ముందు ఏంటంటే మనకు ఆయిల్ సప్లై ఎక్కువ వాడకం ఉన్నది కాబట్టి అందుకోసమే ఆయిల్ ఫామ్ పెట్టడం జరిగింది. దీనికి కూలీల కొరత కూడా తక్కువ, ఒక్కరే మినిమం 10 ఎకరాల నుంచి 50 ఎకరాల వరకు ఒక్క రైతే చేయగలరండి, అందుకోసమే ఆయిల్ ఫామ్ ఎంచుకోవడం జరిగింది. దీనికి కోతుల బెడద ఉండదు, ఎలాంటి కీటకనాశనాలు ఉండదు, మెయిన్ ఏంటంటే వాటర్ బాగుంటే పామ్ ఆయిల్ ముందు భవిష్యత్ పామ్ ఆయిల్ అండి, అందుకోసం నేను పామ్ ఆయిల్ పెట్టడం జరిగింది. వేరే ఇతర రైతులు కూడా పెట్టమని చెప్పడం జరుగుతుంది, ముందుకు వస్తుంది.
1: ఇది కేవలము ఒక ఇతర ప్రత్యామ్నాయ పంటలకు పోకుండా ఆయిల్ ఫామ్ పంటలను సాగు చేయడం వలనే మీరు మేలని అనుకుంటున్నారా?
0: అవునండి, మేలు.
1: అంటే ఇది ఎట్లా చెప్పగలుగుతున్నారు, ఏ రకంగా మేలని చెప్పగలుగుతున్నారు? ఇంతకుముందు మీకు ఇంకా ఏ విధమైనటువంటి క్రాపింగ్ అయితే రాలేదు, మీరు ఏ విధంగా అంటే ఇతర రైతులను తెలుసుకొని ఎట్లా బెనిఫిట్స్ వస్తున్నాయనే విషయాలను కనుక్కొని చెప్తున్నారా?
0: నేను ప్రతి సంవత్సరం ఆంధ్ర సైడ్ పోయి చూసి రావడం జరుగుతుందండి, అందుకోసం ఇయర్ ఎక్కడ ఏం జరుగుతుంది, ఏ గ్రోతింగ్ ప్రాబ్లం ఏదేది ఉన్నదో నేను ప్రతి రైతును అక్కడికి పోయి తెలుసుకోవడం అవుతుంది. కాకపోతే క్రాప్ అయితే రాలేదు, 4 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పారు, అప్పటి నుంచి స్టార్ట్ అయితే ముందు బెనిఫిట్స్ ఉండే అవకాశాలు ఉన్నాయని నేను భావిస్తున్నానండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న ప్రత్యామ్నాయ పంటలకి కంది కానీ పెసరు కానీ ఏదైనా వేద్దామంటే కోతుల బెడద బాగుందండి, దీనికి కోతుల బెడద లేదు, కూలీలు కూడా చాలా తక్కువ, ఒక రైతు వచ్చేసి 10 ఎకరాలు ఈజీగా సాగు చేయగలుగుతాడు, అందుకోసమే ఇదే ప్రత్యామ్నాయ పంట అని ఆలోచించి చెప్పడం జరుగుతుందండి.
1: మొత్తానికి ఇప్పుడు 20 ఎకరాలు ఈ పంటనే సాగు చేస్తున్నారా?
0: నేను ఆయిల్ ఫామ్ వచ్చేసి 6 ఎకరాలు పెట్టానండి, ఇంకా ముందు మా అన్నయ్యలది కూడా నెక్స్ట్ దీన్ని క్రాప్ చేసినాక నెక్స్ట్ అది కూడా పెడదామనే ఆలోచనలో ఉన్నామండి.
1: మరి ఇప్పుడు ఈ ఆయిల్ ఫామ్ సాగు చేస్తూనే దీంట్లో ఇతర ప్రత్యామ్నాయ పంటలను కూడా వేసుకోవచ్చా, అంతర పంటలుగా వేసుకోవచ్చా?
0: 4 ఇయర్స్ వరకు 4 సంవత్సరాల వరకు అంతర పంటలు వేసుకోవచ్చు అని శాస్త్రవేత్తలు చెప్పారండి. నేను ఫస్ట్ క్రాప్ పెసర్ వేసానండి, సెకండ్ క్రాప్ వచ్చేసి నువ్వులను కందులు వేసానండి, థర్డ్ క్రాప్ వచ్చేసి మొక్కజొన్న కందులు వేసానండి, ఇప్పుడు ప్రస్తుతం ఖాళీగానే వదిలిపెట్టాలనుకుంటున్నానండి. అది ఏంటంటే దగ్గర వరకు దున్నితే ఏర్లు పైన ఉంటాయి, ఆయిల్ ఫామ్ దున్నొద్దని అందుకోసం దున్నుడు వదిలిపెట్టానండి, అందులో ఎలాంటి అంతర పంటలు లేదు అంటే కాకపోతే శాస్త్రవేత్తలతో కోకో వేయమని చెప్పారండి, కోకో అలాగే వక్క వేసుకోవచ్చు అని చెప్పారండి, దానికోసం ప్రత్యామ్నాయంగా చూస్తున్నానండి. మొన్ననే సత్తుపల్లి కూడా వెళ్ళొచ్చానండి, దాన్ని కూడా పరిశీలనలో ఉందండి పెట్టడం, అది కూడా పెడదామని చూస్తున్నానండి. ఈ దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది.

0: అందుకోసమే ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్ ఫామ్ బెటర్ అని నా ఆలోచన. ఇది పెట్టుకుంటే ముందు భవిష్యత్తు ఉంటుందని, ఇది 30 ఏళ్ళ వరకు ఉండగలుగుతుందండి. అందుకోసమే ఇది పెడితే ముందు భవిష్యత్తు అంతా ఆయిల్ ఫామే, ఆయిల్ వాడకం ఉంటుంది కాబట్టి. మనం ప్రతిరోజు నిత్యం లేస్తే ప్రతి కూరలో ప్రతి ఏ ఐటెం చేయాలన్నా ఆయిల్ అవసరం కాబట్టి, ఆయిల్ వినియోగం ఎక్కువైతుంది కాబట్టి, ప్రపంచంలో మెయిన్ ఆయిల్ కాబట్టి ముందు ఈ ఆయిల్ ఫామ్ పెడితే ముందుకు ముందు చాలా బెటర్ అని నా ఆలోచన. పెట్టాలని అందరి రైతులకి చెప్పదలుచుకున్నానండి.
1: ఓకే, సంతోషం. మరి మీరు ఆయిల్ ఫామ్ల సాగు చేస్తూ మరి ఇప్పుడు 3 సంవత్సరాలు కలిసి 4వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. మరి మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నాగేష్ గారు నమస్కారం.
0: నమస్కారం అండి.
2: ఇంతవరకు ఆయిల్ పామ్ తోట సాగులు అనుభవాలు ఈ అంశంపై కొడకండ్ల మండలం రామవరం గ్రామ రైతు డి నాగేష్ గారితో పరిచయక్రమం విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఇందరితో పంట పొలాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఇప్పుడు వికసిత్ భారత్ ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
5: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అంశం గురించి మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కాన్రాతి.
6: మెదక్ పార్లమెంట్ సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాధవనేని రఘునందన్ రావు గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం మాధవనేని రఘునందన్ రావు గారు. వికసిత్ భారత్ కార్యక్రమానికి స్వాగతం. మీరు వృత్తిరీత్యా న్యాయవాది, సెంట్రల్ యూనివర్సిటీలో మానవ హక్కుల్లో పీజీ డిప్లొమా చేశారు, ప్రముఖ పత్రికలో న్యూస్ కాంట్రిబ్యూటర్గా పనిచేశారు. మాధవనేని రఘునందన్ రావు గారు, ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అంటే ఏమిటి, వాటి వివరాలు తెలియజేయండి.
7: సో చాలామంది, చాలా రాజకీయ పార్టీలు ఈ దేశంలో ప్రజలకి అన్ని ఉచితాలు ఇచ్చి ప్రజల్ని సోమరిపోతులుగా చేయాలని ట్రై చేస్తున్నటువంటి తరుణంలో ఈ దేశ అవసరాలు, భవిష్యత్ అవసరాలని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి గారు ప్రతి ఇండ్లు తనకు తనకు కావాల్సినంత విద్యుత్ని ఎలా ఉపయోగం చేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి అనేటువంటి అంశానికి సంబంధించి ప్రారంభించినటువంటి పథకం పేరే ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. సో భారత ప్రభుత్వం దీన్ని ప్రారంభించడం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని, లేకపోతే ఈ షాప్ అయితే ఫ్రీ వస్తుంది, ఆ కులం వాళ్ళకైతే ఫ్రీ ఇస్తామని ఇట్లా కొన్ని ఉచిత పథకాలని ప్రవేశపెట్టినారు. దాని బదులు పిల్లలకి ఉచితాలని అలవాటు చేసే బదులు, ఉదాహరణకు ఒక చిన్న సామెత, నేను టీచర్గా పనిచేసినప్పుడు చెప్పేవాడిని, పేరెంట్స్ ఏం చేస్తున్నారు, పిల్లలకి చేపలు బాగా వండి దాన్ని ఒలిసి ములు లేకుండా అన్నీ చేసి తిను బిడ్డ అని పెట్టడం నేర్పిస్తూ ఉన్నారు. రేపు పొరపాటున పేరెంట్స్కి ఏమైనా అయిందనుకోండి, ఆ పిల్లడికి చేప ఎట్లా పట్టాలి, చేప ఎట్లా ఒలవాలనేది తెలియదు. కాబట్టి మేము అట్లా కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ 2047 లక్ష్యంలో భాగంగా ప్రతి ఇల్లు తన ఇంటిపైన ఉన్నటువంటి ఆర్సీసీ స్లాబ్ అయినా కానీ, లేదా పెంకుటిల్లు అయితే ఇంటి అనుకున్నటువంటి ఓపెన్ స్పేస్లో కానీ సోలార్ పలకల్ని బిగించుకొని ఆ ఇంటి అవసరాలు తీర్చుకునేటందుకు సుమారు 300 యూనిట్ల వరకు విద్యుత్ను ఉత్పత్తి చేసుకోవడానికి ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించినాం. దీన్ని జనాలలోకి తీసుకెళ్తా ఉన్నాం. చాలా వరకు పల్లెటూర్లలో ప్రజలు ముందుకొస్తూ ఉన్నారు. 1 కిలోవాట్ వరకు అయితే సుమారు 30,000 రూపాయలు, 2 కిలోవాట్ల వరకు అయితే 60,000 రూపాయలు, 3 కిలోవాట్ల వరకు అయితే మాక్సిమంగా 78,000 రూపాయలని సబ్సిడీ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా బ్యాంకులు ప్రోగ్రామింగ్ చేసి బ్యాంకు లోన్ రూపం లోపల కూడా ఇస్తూ ఉంది. కాబట్టి ఎవరో 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇచ్చే బదులు మనము ప్రకృతి నుంచి వస్తున్నటువంటి రెన్యూవబుల్ ఎనర్జీని మనం ఎనర్జీగా మార్చుకొని వాడుకోవడం వల్ల రేపు పొల్యూషన్ తగ్గుతుంది. హైడ్రో ఎలక్ట్రిసిటీ కానీ, ఇప్పుడు బొగ్గు గనులు పెట్టి సింగరేణి పేరిట ఓపెన్ కాస్ట్ మైనింగ్ పేరు మీద కిలోమీటర్లు తవ్వి బొగ్గు తీసి ఆ బొగ్గులోంచి కరెంటు తయారు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ప్రకృతికి పర్యావరణానికి నష్టం చేస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేయకుండ్రి, మీరు 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు, లేదా 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు, ఇంటిపైన మీ ఇంటి అవసరాలకు సరిపడేన్ని సోలార్ విద్యుత్ పలకల్ని బిగించుకుంటే మీరు వద్దన్నా, మీ కష్టం ఉన్నా ఇష్టం ఉన్నా పొద్దున 6 గంటలకు వస్తాడు సూర్య భగవానుడు, రాత్రి 6 గంటల దాకా ఉంటాడు. ఆయన ఇచ్చే ఎనర్జీని మనం కరెంట్ రూపంలోకి మార్చుకుంటే మీ ఇంటికి 300 రూపాయలు సరిపోతుంది. మీరు 100 యూనిట్లే వాడుకున్నారనుకోండి, మిగతా 200 యూనిట్లు మీకు ప్రభుత్వం డబ్బులు కట్టించి తీసుకుంటుంది. కాబట్టి యుల్ గట్ ఇన్కమ్ వన్ యాంగిల్, ద అదర్ యాంగిల్ యు ఆర్ హెల్పింగ్ ద పొల్యూషన్ లేకుండా ఈ దేశాన్ని కాపాడడానికి ఉపయోగపడతారు. కాబట్టి ఒక మంచి పథకం, ఆశించినంత వేగంగా పోతలేదు, బట్ పల్లెటూళ్ళలో ఇప్పుడిప్పుడే అవేర్నెస్ వస్తూ ఉంది. మొన్న ప్రధానమంత్రి గారు సికింద్రాబాద్కి వచ్చి సభలో చెప్పినట్టు పొదుపు వైపు మనం ఎందుకు పోవాలి అనేటువంటి ఆలోచన చేసినప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలు కుప్పకూలిపోతా ఉంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఇంత 150 కోట్ల మంది ప్రజలుండి కూడా నిలబడగలుగుతూ ఉంది. పెట్రోల్ డీజిల్ మన దగ్గర లేకపోయినప్పటికీ వేరే దేశాల నుంచి తెచ్చుకుంటున్నప్పటికీ కూడా ఒక్క మాట సోలార్ కార్ల వైపు లేదా ఎలక్ట్రిక్ కార్ల వైపు మనం మూవ్ కావాలని నరేంద్ర మోడీ గారు ఒక థాట్ ప్రాసెస్ని దేశ ప్రజల ముందు ఉంచితే ఈరోజు ఇంటికి ఒక ఎలక్ట్రిక్ కార్ వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. 2026 December 31 వరకు నేను ఓపెన్గా చెప్తున్నా, ఛాలెంజెస్ చెప్తూ ఉన్నా, ప్రతి ఇంట్లో ఒక ఎలక్ట్రికల్ వాహనం వచ్చేటువంటి పరిస్థితికి ప్రజలు మారుతూ ఉన్నారు. కరోనా వస్తే భారతదేశం వాళ్ళు ఎట్లా బతుకుతారు, వీళ్ళకి ఏం తెలియదు అన్న కాడి నుంచి అరే మేమే అన్ని చేసుకోగలుగుతాం, మేమే నిలబడగలుగుతాం, మేమే ప్రపంచానికి మార్గదర్శనం చేస్తామని చెప్పుకోవడానికి సూర్యగారు ముఫ్తీ బిజ్లీ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. మోడీ గారు ఏదైనా చేస్తే దాన్ని ముందు చూపుతో చేస్తారు, ఆలోచించి చేస్తారు. పర్యావరణ హితం ఉంది, దానివల్ల బొగ్గు బావుల తవ్వకం తగ్గుతుంది, ఓపెన్ మైనింగ్ తగ్గుతుంది, రకరకాలైనటువంటి అంశాల పట్ల మనకు లాభం జరుగుతుంది అని ఆలోచించారు. కాబట్టి ప్రజలు ఈ పథకం లోపల కొంత తమ ఇంట్లోంచి పెట్టుకొని ఈ పథకం వైపు ప్రజలు మూవ్ అవుతారు.
6: ఎంపీ గారు, ఈ యోజన ఎప్పుడు ప్రారంభించారు?
7: 2024 February లోపల నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించినారు. 2027 వరకు 1 కోటి గృహాల మీద ఈ సోలార్ పలకలు పెట్టి వాళ్ళంతల వాళ్ళే కరెంటు ఉత్పత్తి చేసేటువంటి దిశగా ప్రజల్ని మార్చాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో వారి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మోడీ గారు ఎంత గొప్పగా అయితే ఈ స్కీమ్ గురించి ఆలోచించినారు, ఎంత గొప్పగా అయితే డిజైన్ చేసినారో, అంతే గొప్పగా ప్రజల నుంచి కూడా రెస్పాన్స్ వస్తుంది.
6: ఈ యోజన ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది?
7: రిన్యూవబుల్ ఎనర్జీ అని, మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ అని, పునరుత్పాదక శక్తి అని. మనం ఇంతకుముందు నీళ్ళ నుంచి కరెంటు తయారు చేసేవాళ్ళం, బొగ్గు నుంచి కరెంటు తయారు చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు విండ్, మామూలుగా గాలి నుంచి విద్యుత్ని తయారు చేసుకోవడానికి ఎట్లా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అదే రకంగా సోలార్ నుంచి ఎట్లా తయారు చేసుకోవాలి. దీస్ ఆర్ కాల్డ్ రిన్యూవబుల్ ఎనర్జీస్. ఒక రూపంలో ఉన్నటువంటి శక్తిని ఇంకొక రూపంలోకి మార్చి దాన్ని కరెంటుగా మార్చుకొని మన నిత్యావసరాలకి మార్చుకుంటా ఉన్నాం. దీనివల్ల ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరగకుండా ఉంటుంది అనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో దీన్ని తయారు చేస్తూ ఉన్నారు. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ అని ఒక కొత్త శాఖను పెట్టి వారి ద్వారా దీన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు.
6: ప్రధానమంత్రి సూర్యాగర్ ముఫ్తీ బిజ్లీ యోజన యొక్క మొత్తం ఖర్చు ఎంతండి?
7: సుమారు బడ్జెట్ లోపల కేటాయించింది 75,000 కోట్ల రూపాయలని మొన్న బడ్జెట్ లోపల భారత ప్రభుత్వం కేటాయించింది. అంటే మీరు ఆలోచించాలి, దాదాపు 1/4 ఆఫ్ ద అమౌంట్ని, బడ్జెట్ అమౌంట్ లోపల 1/4 ఆఫ్ ద అమౌంట్ని మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీకి మంజూరు చేసింది భారత ప్రభుత్వం. అంటేనే భవిష్యత్తులో భారతదేశ ప్రజల అవసరాలని దృష్టిలో ఉంచుకొని ఏసీ లేని ఇల్లు లేకుండా మారుతుంది, కరెంట్ లేకపోతే ఒక నిమిషం బతకలేనటువంటి పరిస్థితిలోకి వస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నీళ్లు, బొగ్గు ఇవి ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది ఉపయోగించుకుంటూనే ఆల్టర్నేట్ రెమెడీ వైపు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటే రోజు దేశంలో ఉన్నటువంటి నిల్వలన్నీ ఆగిపోయి లేదా బొగ్గు నిల్వలు దొరకలేనటువంటి దుస్థితి వచ్చిన రోజు అయ్యో కరెంట్ ఎట్లా అని ప్రజలు బాధపడకుండా ఉండడానికి రిన్యూవబుల్ ఎనర్జీ కింద విండ్ నుంచి కరెంటును ఉత్పత్తి చేయడం, సోలార్ నుంచి కరెంటు ఉత్పత్తి చేయడం, మీరు వేసిన ఆర్సీసీ స్లాబ్ మీద మీరు సోలార్ పలకలు పెట్టుకుంటున్నారు, యూఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్. 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టిన ఆయనే 5 లక్షలు ఖర్చు పెట్టుకొని సోలార్ ప్లేట్లు పెట్టుకోలేడా? తనే ఉల్టా ఇంట్లో కూర్చొని ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే 2,000 పెన్షన్, 1,000 రూపాయల పెన్షన్ కంటే ఇంటెనక పెరడు ఉందనుకోండి, ఒక 5 కిలోవాట్ల కరెంటును ఉత్పత్తి చేసిరు అనుకోండి, ఎవ్రీ మంత్ యూ విల్ గెట్ రెగ్యులర్ ఇన్కమ్. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ హౌ వీ షుడ్ మోల్డ్ ద పీపుల్. ప్రజల లోపల మార్పు, ప్రజల ఆలోచన విధానం లోపల మార్పు రావాలనే ప్రధానమంత్రి గారు తీసుకొచ్చినటువంటి పథకం సూర్యగర్ ముఫ్తీ బిజ్లీ యోజన. ఫ్రీ ఇచ్చి 200 యూనిట్లు ఫ్రీ ఇచ్చి ఓట్ల కోసం అడుగుతలేం మేము. ఇది పర్యావరణ హితం, దేశహితం, ఆ కుటుంబ హితాన్ని కోరుకొని తీసుకొచ్చినటువంటి పథకం. కాబట్టి ప్రజలు వాలంటరీగా ఈ పథకం లోపల ముందుకొచ్చి జాయిన్ అవుతాం.
6: ఎంపీ గారు, లాభాలపై సబ్సిడీ ఎంత ఇస్తున్నారు?
7: ఇన్స్టాలేషన్ అప్పుడు మేము ఇస్తుంది 1 కిలోవాట్కి 30,000 రూపాయలు ఇస్తా ఉన్నాం, ఇందాకే చెప్పినట్టు. 2 కిలోవాట్లు అయితే 60,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. మాక్సిమంగా ఒక కుటుంబం 3 పెట్టినా 4 కిలోవాట్లు పెట్టుకున్నా భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ పర్ హౌజ్, ఒక హౌజ్ హోల్డ్కి 78,000 రూపాయలని సబ్సిడీ రూపంలో ప్రస్తుతం ఈ పథకం కింద ఇస్తా ఉన్నాం. ప్రజలు ముందుకొచ్చి ఈ పథకాన్ని ఇంకా ఎక్కువ ఆదరించి ముందుకు పోతే అవసరాలని బట్టి, ఆ రోజున్న పరిస్థితులను బట్టి అవసరమైతే సబ్సిడీని పెంచడానికి కూడా భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
6: ఈ పథకం యొక్క వర్ధమాన ప్రయోజనాలు ఏమిటి?
7: సరే, నేను ఇందాకే చెప్పినాను, నేను 200 యూనిట్లు హెయిర్ కటింగ్ సెలూన్కి ఫ్రీగా ఇస్తా, నేను 200 యూనిట్లు డ్రై క్లీనింగ్ షాప్కు ఫ్రీ ఇస్తా అని ఓట్లు అడుక్కునే స్థితిలోంచి ప్రజలని సెల్ఫ్ సస్టైనబిలిటీ వైపు మీ కాళ్ళ మీద మీరే నిలబడి, ఎవరో నాకు భిక్షిచ్చేదేంది, నా ఇంటి మీద నేను 4 సోలార్ పలకలు పెట్టుకొని నేను 300 యూనిట్ల వరకు కరెంటుని తయారు చేసుకుంటే వాళ్ళు ఇచ్చే 200 యూనిట్లు నాకెందుకు అని సెల్ఫ్ సస్టైనబిలిటీ, ఆత్మగౌరవంతో బతకడానికి ఒక కుటుంబానికి అవసరమైనటువంటి ఒక వేని చూపించడంతో పాటు మీకు కరెంటు బిల్ కట్టాల్సిన అవసరం ఉండదు, పర్యావరణ హితం ఉంటుంది, బేసికల్గా కావాల్సింది భారతదేశానికి టెంపరేచర్ ఇప్పుడు 46, 48, 50కి వస్తుంది అని చెప్తా ఉన్నాం.

0: ఇదంతా ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తూ ఉంది. పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఇది కొత్త మార్గం అవుతుంది. అటువైపు ప్రజలందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను.
1: ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్తి బిజిలీ యోజనకు ఎవరు అర్హులు?
0: అందరూ అర్హులు. ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు దానికి అర్హుడు. ఎందుకని చెప్తానో, భారతీయుడు అయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దానికి అర్హుడు. పక్క దేశం కెళ్ళిచ్చి ఇల్లీగల్గా ఇమిగ్రెంట్ అయ్యి ఇప్పుడే ఏదో దొంగ రేషన్ కార్డు తీసుకొని ఇది చేసుకుంటామంటే కుదరదు. దానికి ఇల్లు ఉండాలి, ఇల్లు లేకపోతే ఇంటి వెనకాల ఇంత ఓపెన్ స్థలం ఉండాలి. అట్లాంటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాం. ఇది పూర్తిగా ఈ దేశం కోసం 2047 వికసిత భారత్ అనే లక్ష్యంలో భాగంగా ఎవరు కరెంట్ ఇచ్చినా, ఎవరు పెట్రోల్ ఇచ్చినా, ఎవరు డీజిల్ ఇచ్చకున్నా ఈ దేశంలో మేము మా కాళ్ళ మీద మేమే నిలబెడతామనేటువంటి ఒక గొప్ప స్థాయికి దేశ ప్రజలు మోల్డ్ అవడానికి ఒక మంచి సువర్ణ అవకాశంగా మేము భావిస్తూ ఉన్నాం. అంతేకాదు, మీరు ఎక్కువ కిలోవాట్లు ఉత్పత్తి చేసి భారత ప్రభుత్వానికి లేదా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేస్తే మీకు నెలవారీ ఆదాయం కూడా పెరుగుతుంది. ఇంట్లో కూర్చొని ఎండకపోకుండానే మీరు ఇంట్లో పైసలు సంపాదించుకోవడానికి అవకాశం.
1: ఈ పథకానికి ఎలా అప్లై చేయాలి?
0: జాతీయ పోర్టల్, దీనికి ఒక పోర్టల్ ఉంది సార్. ఏ స్టేట్కి ఆ స్టేట్ ఒక డిస్కమ్ ఏర్పాటు చేసినారు. దాని ద్వారా మీరు ఎక్కడికక్కడ అప్లికేషన్స్ని ఆన్లైన్లో పెట్టవచ్చు, లేదా మీ పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి మేము మా ఇంటి మీద సోలార్ పలకలు పెట్టుకోవాలనుకుంటున్నాం ఏం చేయాలంటే గ్రామ పంచాయతీలో ఉండే పంచాయతీ సెక్రటరీ కూడా దీన్ని గైడ్ చేస్తాడు. అట్లా ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే లోకల్గా ఉండేటువంటి బ్యాంకులు కూడా వచ్చి సబ్సిడీ ఇచ్చి వాళ్ళు కూడా దరఖాస్తు ఫామ్లు నింపిపోవడానికి అని చెప్పి ముందుకు వస్తూ ఉన్నాం.
1: ప్రస్తుతం ఈ పథకం కింద ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి?
0: దాదాపు 1.5 కోట్ల మంది ఇప్పటికే దీన్ని ఈ పథకం కింద రిజిస్ట్రేషన్ జరిగినాయి. ఇంకా వీఆర్ ఎంకరేజింగ్, నేను ఎక్కడికి పోయినా ఏ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయినా ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. గ్రామాల్లో ఉండేటువంటి పబ్లిక్ని అందరిని ఇచ్చేస్తూ ఉన్నాం. 26.38 లక్షల అప్లికేషన్లు నేషనల్ పోర్టల్ కింద ఎన్రోల్ అయి ఉన్నాయి ఇప్పటివరకు.
1: మాధవనేని రఘునందన్ రావు గారు, సూర్యమిత్ర శిక్షణ అంటే ఏమిటి?
0: ఇప్పుడు సోలార్ కరెంట్ ఎట్లా వస్తుంది అంటే ఆ సోలార్ ప్యానల్ని ఫిట్ చేయాలి. సోలార్ ప్యానల్ని తయారు చేయడం ఒక ఎత్తు, తీసుకొచ్చి బిల్డింగ్ మీద ఫిట్ చేయడం ఒక ఎత్తు, దానికి ఏమైనా మెయింటెనెన్స్ ఉంటుందా, దాన్ని ఎట్లా వాడుకోవాలనేది ఇంకొకటి. వీటికన్నిటికీ ట్రైనింగ్ ఇవ్వడం కోసం అని చెప్పి ఈ సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేయడానికి స్కిల్ ఇండియా కింద కొత్తగా కార్మికులని తయారు చేస్తూ ఉన్నారు. వాళ్ళకే సూర్యమిత్ర శిక్షణ పేరిట వాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకం లోపల యువకులు నిరుద్యోగులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. దేశంలో పెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్లో ఇప్పటి వరకు సుమారు 30,000 మంది నిరుద్యోగులకి సోలార్ ప్యానెల్స్ని తయారు, బిగింపు, ఇంట్లలో దాన్ని ఎట్లా వాడటం నేర్పించాలనే దానికోసం అని చెప్పి దాదాపు 30,000 మందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వైపుగా అడుగులు పడ్డాయి.
1: ఈ యోజన యొక్క ప్రధాన ఉద్దేశాలు ఏమిటి?
0: అంటే ఇంటికి వచ్చేటువంటి కరెంటు బిల్ని తగ్గించడం, ఎన్విరాన్మెంట్ని కాపాడడం, సూర్యుడి నుంచి ఫ్రీగా వస్తున్నటువంటి సూర్యకిరణాలని ఒడిసిపట్టి వాతావరణం లోపల పెరుగుతున్నటువంటి అల్ట్రావైలెట్ రేస్ని తగ్గించి సోలార్ ద్వారా విద్యుత్ను, రెన్యూవబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేయడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
1: మెదక్ పార్లమెంట్ సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాధవనేని రఘునందన్ రావు గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
2: నమస్కారం. ఇంతవరకు మీరు పిఎం సూర్యఘర్ ముఫ్తి బిజిల్ యోజన గురించి మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కాన్రాతి. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వర్షం ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమంలో ముందుగా అభినందన. ఈ చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాట, ఆచార్యాత్రే గీతరచన, సంగీతం ఇళయరాజా. ఈ పాటని మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వీరందరి కోసం అభినందన చిత్రంలోని ఈ పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మనోరంజని కార్యక్రమంలో తర్వాత పాట అల్లుడు గారు ఈ చిత్రం కోసం కేజే యేసుదాస్ చిత్ర పాడిన పాట, జొన్న విత్తుల గీత రచన, సంగీతం కేవి మహాదేవన్. ఈ పాటని మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామం నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర, వీరందరి కోసం అల్లుడు గారు చిత్రంలోని ఈ పాట

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: శ్రోతలు మనోరంజన వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట కోర్ట్ ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, సమీరా భరద్వాజ్ పాడిన పాట, పూర్ణాచార్య గీత రచన, సంగీతం విజయ్ బల్గానిన్. ఈ పాటని మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు, షాపల్లి గ్రామం నుండి శ్రీనివాస్ మరియు వారి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం కోర్టు చిత్రంలోని ఈ పాట

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: శ్రోతలు, ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగా హెడ్స్ పై మనోరంజన వింటున్నారు. తర్వాత పాట వర్షం, ఈ చిత్రం కోసం

చిత్ర రకీబ్ అలం పాడిన పాట. సిరివెన్నెల సీతారామశాస్త్రి గీత రచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటని మాకోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు, నార్కట్పల్లి మండలం నొమ్మాని గ్రామం నుండి పున్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం వర్షం చిత్రంలోని ఈ పాట

ఖైదీ కాళిదాసు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గోపి గీత రచన, సంగీతం చక్రవర్తి. ఈ పాటని మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ నుండి గజ్జల ఉపేందర్, రాజేశ్వరి, మౌనిక, విద్య, జాన్విక, ఇంకా వారి కుటుంబ సభ్యులు మరియు మిత్రులు వీరందరి కోసం ఖైదీ కాళిదాసు చిత్రంలోని ఈ పాట

0: వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందర్నీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 9182986142.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.
5: మనోరంజని కార్యక్రమంలో తర్వాత పాట శక్తి. ఈ చిత్రం కోసం జావీద్ అలీ, సుచిత్ర పాడిన పాట. రామజోగి శాస్త్రి గీత రచన, సంగీతం మణి శర్మ. ఈ పాటని మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమనగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, నంగి రామకృష్ణయ్య, చిన్మయి, శంకరి, పాపయ్య శాస్త్రి, మొహమ్మద్ రహీం, సోని వీరందరి కోసం శక్తి చిత్రంలోని ఈ పాట.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: తర్వాత పాట అక్బర్ సలీం అనార్కలి. ఈ చిత్రం కోసం మొహమ్మద్ రఫీ, పి సుశీల పాడిన పాట, డాక్టర్ సి నారాయణ రెడ్డి గీత రచన, సంగీతం సి రామచంద్ర. ఈ పాటని మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు, మున్రాయి గ్రామం, సంగీ మండలం, వరంగల్ జిల్లా నుండి

తర్వాత పాట బలగం. ఈ చిత్రం కోసం వేణు ఎల్దండి భీమ్ సిసిరిలియో పాడిన పాట. కాసర్ల శ్యామ్ గీతరచన, సంగీతం భీమ్ సిసిరిలియో. ఈ పాటని మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు నాగారం దుర్గమ్మ గుడి దగ్గర నుండి దొడ్ల లావణ్య, దుర్గయ్య, లక్ష్మణ్, రాజ్కోటి, మీనా, లోకేశ్వర్, విక్రాంత్ ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం బలగం చిత్రంలోని ఈ పాట

పాడిగాను. ముసలోడు బంగారు సావు తెచ్చిండు, సంబరంగా పంపించాలి. సపుడు జాయ్ రా, సపుడు జాయ్.

మనోరంజని కార్యక్రమంలో తర్వాత పాట ఇల్లాలు ఈ చిత్రం కోసం పిబి శ్రీనివాస్, పి సుశీల పాడిన పాట. ఆచార్య ఆత్రేయ గీత రచన, సంగీతం కేవి మహాదేవన్. ఈ పాటని మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మహమ్మదాపురం గ్రామం నుండి పెరుమాన్ల సాయిలు, సమ్మక్క, రిత్విక్, పల్లవి, ముక్తాశ్రీ, రిషి, కృతిక, శ్రీజ, మనోహర్, సులోచన, పెంటయ్య వీరందరి కోసం ఇల్లాలు చిత్రంలోని ఈ పాట.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి. మీ స్నేహితులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ

0: కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: సందర్భం ఏదైనా,
0: శుభకార్యం మరేదైనా,
1: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
0: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
1: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
0: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
2: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.
3: మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
4: శ్రోతలు మనోరంజన వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట ముక్కు పుడక. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన పాట. డాక్టర్ సి నారాయణ రెడ్డి గీత రచన, సంగీతం జేవి రాఘవులు. ఈ పాటని మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు బచ్చన్నపేట నుండి కే పాండు మరియు వారి కుటుంబ సభ్యులు ఇంకా మిత్రులు వీరందరి కోసం ముక్కు పుడక చిత్రంలోని ఈ పాట

మనోరంజని కార్యక్రమంలో చివరిగా వినండి, బంగారు బుల్లోడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, వేటూరి గీత రచన, సంగీతం రాజ్కోటి. ఈ పాటని మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుండి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత వీరందరి కోసం బంగారు బుల్లుడు చిత్రంలోని ఈ పాట.

మీరు విన్న ఈ పాటతో మనోరంజన కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 9:00 వస్తుంది. కొద్ది క్షణాల్లో న్యూస్ 8 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం మధుర గీతాలు ఆపాద మధురాలు వింటారు. ముందుగా గూఢాచారి 116 ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట, డాక్టర్ సి నారాయణరెడ్డి గీత రచన, సంగీతం టి చలపతిరావు.

0: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?

0: వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 9182986142.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: ఉమ్మడి కుటుంబం ఈ చిత్రం కోసం ఘంటసాల పేసుశీల పాడిన పాట, డాక్టర్ సి నారాయణ రెడ్డి గీత రచన, సంగీతం టీవీ రాజు.
2: చెప్పాలని ఉంది దేవత దిగి వచ్చి మనుషులలో కలిసిన క

కులగోత్రాలు ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట, కొసరాజు గీత రచన, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: శ్రోతలు మధురగీతలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట మేఘ సందేశం. ఈ చిత్రం కోసం కేజే యేసుదాస్ పాడిన పాట. వీటూరి గీత రచన, సంగీతం రమేష్ నాయుడు.

జీవిత చక్రం. ఈ చిత్రం కోసం ఘంటసాల శారద పాడిన పాట, ఆరుద్ర గీత రచన, సంగీతం శంకర్ జయకిషన్.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఆత్మీయులు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, ఆరుద్ర గీత రచన, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

బ్రతుకు తెరువు ఈ చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట, గీతరచన చేసిన వారు సముద్రాల, సంగీతం సమకూర్చింది ఘంటసాల.

శ్రీ కృష్ణార్జున యుద్ధం ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట, పింగళి గీత రచన, సంగీతం పెండ్యాలా.

బట్టి విక్రమార్క ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట, అనిశెట్టి గీత రచన, సంగీతం పెండ్యాల.

బలే తమ్ముడు ఈ చిత్రం కోసం మొహమ్మద్ రఫీ, పి సుశీల పాడిన పాట, డాక్టర్ సి నారాయణ రెడ్డి గీత రచన, సంగీతం టీవీ రాజు.

పిడుగు రాముడు. ఈ చిత్రం కోసం ఘంటసాలంపై సుశీల పాడిన పాట, డాక్టర్ సి నారాయణ రెడ్డి గీత రచన, సంగీతం టీవీ రాజు.

మీరు విన్న ఈ పాటతో మధుర గీతాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఇప్పుడు ఏ స్పెషల్ బైలింగ్వల్ ప్రోగ్రామ్ ఆన్ 12 ఇయర్స్ ఆఫ్ గవర్నమెంట్, ప్రభుత్వ పాలనలో 12 సంవత్సరాలు అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఇంతవరకు ఏ స్పెషల్ బైలింగ్వల్ ప్రోగ్రామ్ ఆన్ 12 ఇయర్స్ ఆఫ్ గవర్నమెంట్, ప్రభుత్వ పాలనలో 12 సంవత్సరాలు అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 11:45. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఉదయం ప్రసారంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.